ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతలకు నమస్కారం. మీడియం వేవ్ 406.5 మీటర్లు, 738 కిలోహెర్ట్స్, డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్పై ఈనాటి మా ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948, ఆశ్వయుజమాసం 3వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, సెప్టెంబర్ నెల 25వ తేదీ, శుక్రవారం. నిలయంలో ఇప్పుడు సమయం 5:53 దాటి 45 సెకండ్లు. మా శ్రోతలందరికీ శుభోదయం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం 2026 సంవత్సరం సెప్టెంబర్ 5వ తేదీ శుక్రవారం. ఈరోజు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రసారం చేయనున్న కార్యక్రమాల వివరాలు. ఈ ఉదయం 9:10 భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు ప్రజాసేవలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జాతీయ ప్రసార విభాగం ఆధ్వర్యంలో ప్రసారమవుతున్న కార్యక్రమ పరంపరలో భాగంగా ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే ఉంటుంది. ఈ ప్రత్యేక కార్యక్రమం ఈ ఉదయం 9:10. ఇక ఈనాటి ఉదయ ప్రసారంలో 6:00 హిందీలో, 6:05 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే ఉంటుంది. 6:10 భావనా శీర్షికన శ్రీమతి భాగి పూర్ణేందు శారద గారి లఘు ప్రసంగం ప్రసారమవుతుంది. 6:15 భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ రాజరాజేశ్వరి మంత్ర మాతృకాస్తవం ఇంకా దేవీస్తుతి ప్రసారమవుతుంది.

6:35 ప్రసారమయ్యే పొలం పనులు వ్యవసాయదారుల కార్యక్రమంలో మల్బరీ సాగు గురించి మహబూబ్నగర్ సెరికల్చర్ విభాగం శాస్త్రవేత్త డిప్యూటీ డైరెక్టర్ జి నాగరత్నం గారు అందించే సూచనలు వివరాలు ప్రసారమవుతాయి. 7:00 ములుగు జిల్లా సమాచార లేఖ నివేదిక మనకందిస్తారు శ్రీ ఎం ప్రతాప్ గారు. 7:15 ఉదయ తరంగిణి కార్యక్రమంలో ముందుగా సుపథం సామాన్యుని విజయగాథ శీర్షికన అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన చిత్రకారుడు వరిగెళ్ల కిరణ్ గారితో శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి గారు జరిపిన సంభాషణ ప్రసారమవుతుంది. అనంతరం ఇది మన చట్టం శీర్షికన అక్రమ నిర్మాణాలు ప్రముఖ న్యాయవాది శ్రీ వై బాబ్జీ గారితో పరిచయ కార్యక్రమం ఉంటుంది. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి గారు. 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి ఎస్టీఎన్ నీతా చంద్రశేఖర్ గారి గాత్రం ప్రసారమవుతుంది. ఈ ఉదయం 9:00, 10:00 తిరిగి 11:00 వార్తా ముఖ్యాంశాలు ప్రసారమవుతాయి. ఈ ఉదయం 9:10 భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు ప్రజాసేవలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జాతీయ ప్రసార విభాగ ఆధ్వర్యంలో ప్రసారమవుతున్న కార్యక్రమ పరంపరలో భాగంగా ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 11:03 సరదాల రోబో హాస్య నాటకం ప్రసారమవుతుంది. రచన శ్రీ జాలాది రత్న సుధీర్, నిర్వహణ డాక్టర్ సాంబశివరావు కండ్రాతి, సహకారం శ్రీ జంగా అనిల్ కుమార్. 12:10 యువవాణి తెలుగులో యువజనుల కార్యక్రమం ప్రసారమవుతుంది. ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం యథావిధిగా 12:40 వినవచ్చు. ఈరోజు 1:20 వనితాలోకం మహిళల కార్యక్రమంలో విజువల్ ఆర్ట్స్ మెంటర్ ఫిల్మ్ డైరెక్టర్ ఆర్టిస్ట్ గీతా భాస్కర్ గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. 12:30 వరల్డ్ ఆఫ్ చిల్డ్రన్ శీర్షికన వివేకానంద కాన్వెంట్ హైస్కూల్ పిల్లలు సమర్పించు కదంబ కార్యక్రమం ఆంగ్లంలో ప్రసారమవుతుంది.

0: ఇక ఈనాటి మా సాయంకాల ప్రసారాలు 5 గంటలకు వార్తా ముఖ్యాంశాలతో ప్రారంభమవుతాయి. అనంతరం జానపద సంగీత కార్యక్రమంలో సమ్మక్క సారక్క కథ 3వ భాగం యక్షగానం వినిపిస్తారు శ్రీ జోగు శంకరయ్య బృందం వారు. 6:50 నూనెగింజల పంటల్లో సస్యరక్షణ గురించి పాలెం ప్రాంతీయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త జి మాధురి గారు రైతన్నలకు అందించే వ్యవసాయ సూచనలు ప్రసారమవుతాయి. 7:00 మార్కెట్ ధరలు. 7:15 ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో తోట ముచ్చట్లు ప్రాయోజిత కార్యక్రమం. రబీ కాలంలో కూరగాయల సాగు నేటి అంశం. 7:45 వికసిత్ భారత్. 8:03 అమరవాణి సంస్కృత కార్యక్రమంలో సంస్కృత భాష ప్రాముఖ్యత గురించి డాక్టర్ పాటూరి నాగరాజు గారిచే ప్రసంగం ప్రసారమవుతుంది. రాత్రి 9:15 స్పాట్లైట్. 9:30 కరెంట్ అఫైర్స్. ఈరోజు రాత్రి 10:00 జపాన్లో జరుగుతున్న 20వ ఏషియన్ గేమ్స్పై రోజువారీ విశేషాలతో కూర్చున్న నివేదిక ప్రసారమవుతుంది. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే ఉంటుంది. అనంతరం పాత తెలుగు చిత్ర గీతాలతో కూర్చున్న కార్యక్రమం మధుర గీతాలు. ఇవి ఈరోజు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రసారం చేయనున్న మా కార్యక్రమాల వివరాలు. మీరింతవరకు నేటి ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి సమయం 6:00 కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో ముందుగా హిందీలో, 6:05 ఆంగ్లంలో వార్తలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం.
1: నమస్కార్, ఆకాశవాణి సమాచార్ కే సాత్ మే అల్కా సింగ్. प्रधानमंत्री नरेंद्र मोदी आज सेवा संकल्प अभियान के अंतर्गत उत्तर प्रदेश के वाराणसी से गुजरात के वडनगर जा रहे सेवा यात्रियों से वीडियो कॉन्फ्रेंस द्वारा संवाद करेंगे. इस दौरान सेवा यात्री प्रधानमंत्री के साथ अपने अनुभव साझा करेंगे. ये यात्रा 17 सितंबर को शुरू हुई थी और प्रधानमंत्री के सार्वजनिक जीवन के 25 वर्ष पूरे होने के अवसर पर चलाए जा रहे सेवा संकल्प अभियान का हिस्सा है. यात्रा के दौरान युवा विभिन्न राज्यों, जिलों, तहसीलों और गांव से गुजरते हुए स्थानीय लोगों से संवाद कर रहे हैं और जनसेवा से जुड़ी

0: అడిగినా అడగకపోయినా ఇవ్వబడేది. ప్రపంచంలో మాల్టా లైబీరియా ప్రజలకు దానగుణం ఎక్కువని చెప్తారు. వరల్డ్ గివింగ్ ఇండెక్స్ అనే సంస్థ 153 దేశాలలో నిర్వహించిన ఒక సర్వేలో శ్రీలంక, ఐర్లాండ్, కెనడా, గయానా దేశ ప్రజలలో దానం చేసే లక్షణాలు ఎక్కువగా ఉన్నట్లు వెల్లడైంది. మన పురాణాలను పరిశీలించి చూస్తే దానం అనగానే మనకు గుర్తుకు వచ్చేది శిబి చక్రవర్తి, కర్ణుడు, ఏకలవ్యుడు మొదలైన వారు. వీరు అపారమైన త్యాగానికి, దానధర్మాలకు ప్రసిద్ధి చెందిన వ్యక్తులు. శిబి చక్రవర్తి ఒక డేగబారి నుండి పావురాన్ని రక్షించడానికి తన ప్రాణాన్ని అర్పించి నిస్వార్థంగా ఆత్మత్యాగాన్ని ప్రదర్శించాడు. అదేవిధంగా కర్ణుడు తన స్థిరమైన నిస్వార్థ గుణంచేత దానవీరుడిగా పూజింపబడ్డాడు. దానాలు పలు రకాలు. అన్నదానం, వస్త్రదానం, గోదానం, సువర్ణదానం, భూదానం, ధనదానం, ఇలా ఎన్నో ఉన్నాయి. అన్ని దానాలలోకెల్లా అన్నదానం గొప్పదే అని అన్నారు వేమన. అలాగే విద్యాదానం ఎంత ఇచ్చినా తరిగిపోనిది, వెలకట్టలేనిది. ఈ సందర్భంలో సతీసుమతి చిత్రం కోసం గీతరచయిత శ్రీ సముత్రాల రాఘవాచార్య గారు ఈ విధంగా అంటారు. జపమాచరించే జడదారి కన్నా దానాలు చేసే సంసారిమిన్నా అని. మహారాజులైన మహివీడు వేళ కొనిపోయినారా తమ వెంట సిరులు. నెరదాత పేరే నిలిచేది ధరణి, నీ దానం నీ ధర్మం నిరుపేదలకు జీవనాధారం. అలాగే మనం చరిత్ర పుటలు తిరగేస్తే పూర్వకాలంలో మహారాజులందరూ దానధర్మాలు చేసిన వారేనని తెలుస్తుంది. అడిగిన వారికి లేదనకుండా దానధర్మాలు చేసేవారు. కుడి చేతితో దానం చేస్తే ఎడమ చేతికి కూడా తెలియకూడదని అంటారు. వారికి బహుళ ప్రచారం అవసరం లేదు. వారి శక్తి మేర దానధర్మాలు చేస్తూ పోతూ ఉంటారు. తమ స్వార్థం కోసం కాకుండా ప్రజల యోగక్షేమాలను దృష్టిలో పెట్టుకొని దానధర్మాలు చేస్తుంటారు. వానప్రస్థాశ్రమం స్వీకరించేటప్పుడు కూడా వారి సంపదలను అంతా పేదలకు దానం చేసేవారు. అంతేగాని ఈ రోజులలోలాగా కొడుకులకు, మనువళ్ల కోసము కూడబెట్టి ఉంచేవారు కాదు. రామరాజ్యంలో పండుగలకు, పబ్బాలకు దానధర్మాలు చేద్దామంటే ఒక్క యాచకుడు కూడా దొరికేవాడు కాదట. ప్రజలందరూ ఎవరి వృత్తి వారు చేసుకుంటూ ధర్మబద్ధంగా సంతోషంగా జీవించేవారట. అన్ని రకాల వృత్తులలాగానే ఉంచవృత్తి కూడా ఒకటి. ఇందులో తమకు ఆ రోజు ఎంత అవసరమో అంతవరకే దానాన్ని స్వీకరించటం, భవిష్యత్తు అవసరాల గురించి ఆలోచించరు. దానం చేసేవారు ఈ ఉంచవృత్తి పద్ధతిలో తాము పుణ్యం సంపాదించుకునే అవకాశం ఉన్నదని భావించి అలా దానం స్వీకరించేవారిని ఆదరించి గౌరవించేవారు. పురాణాలైనా, ఇతిహాసాలైనా, వేదాలైనా చెప్పేది ఒక్కటే. స్వసుఖాల మీద వ్యామోహం వదులుకొని దానధర్మాలు చేసి మోక్షం పొందమని. అందుకేనేమో ప్రభుత్వాలు దానం చేసేవారిని ప్రోత్సహించే దిశలో అన్నదానం, విద్యాదానం చేసే సంస్థలకు సహాయం అందించేవారికి ఆదాయ పన్నులో రాయితీలు కల్పించటం, వ్యాపారం చేసే కార్పొరేట్ సంస్థలు తాము సంపాదించే లాభాలలో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ క్రింద 1% నిధులు దానధర్మాలకు వెచ్చించాలని ప్రోత్సహించడం జరుగుతుంది నేటి కాలంలో. ఇలాగా దానగుణం మనమందరం అలవర్చుకొని మన పిల్లల ముందు మనం దానం చేయటం వలన, లేదా వారి చేత దానాలు చేయించటం వలన రాబోయే తరాల వారికి కూడా దానధర్మాలు చేసే మంచి సంస్కారాన్ని అందించిన వాళ్ళమవుతామనేది నా భావన.
1: దానం. ఈ అంశం గురించి మీరింతవరకు శ్రీమతి భాగీ పూర్ణేందు శారద గారి భావజాలం విన్నారు. భావన శీర్షికన లఘు ప్రసంగం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.

0: మీరింతవరకు శ్రీ రాజరాజేశ్వరి మంత్ర మాతృకాస్తవం ఇంకా దేవీ స్తుతి విన్నారు. భక్తిరంజని కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
1: కార్లో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 6:35. పొలం పనులు, వ్యవసాయదారుల కార్యక్రమం. ఈనాటి పొలం పనులు కార్యక్రమంలో మల్బరీ సాగు గురించి మహబూబ్నగర్ సెరికల్చర్ విభాగం శాస్త్రవేత్త, డిప్యూటీ డైరెక్టర్ జి నాగరత్నం గారు రైతు సోదరులకు అందించే వివరాలు ఇప్పుడు వింటారు.
1: అందరికీ నమస్కారం అండి. నా పేరు జి నాగరత్న, డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ సెరికల్చర్ మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్. ముఖ్యంగా ఈరోజు మల్బరీ సాగు గురించి చర్చించడం జరుగుతుంది. ఈ పట్టు పరిశ్రమ అనేది వ్యవసాయ ఆధారిత పరిశ్రమ. అసలు పట్టు పరిశ్రమ అంటే ఏంటి అంటే, ఈ పట్టు ఉత్పత్తి కోసము, పట్టు పురుగులను శాస్త్రీయంగా పెంచే వ్యవసాయ ఆధారిత పరిశ్రమనే ఈ పట్టు పరిశ్రమ. ఇది ప్రాచీన కాలం నుంచి కొనసాగుతున్న పరిశ్రమగా గ్రామీణ ప్రాంతాల్లో అనేక కుటుంబాలకు ఉపాధిని అందిస్తుందండి. దీంట్లో మొదటిగా వచ్చే అంశం ఏంటంటే, మల్బరీ సాగును ఏ విధంగా చేసుకోవాలి. సెరికల్చర్ అంటే పట్టు పరిశ్రమ అంటే కేవలము పట్టు ఉత్పత్తి మాత్రమే కాదు, ఇది ఒక స్థిరమైన గ్రామీణ జీవనాధారం. ఈ పట్టు పరిశ్రమ ప్రాముఖ్యత ఏంటంటే, సంవత్సరం పొడవునా ఉపాధి కల్పన తక్కువ పెట్టుబడితో ప్రారంభించవచ్చు. చిన్న సన్నకారు రైతులకు, అంటే తక్కువ భూమి ఉన్న వాళ్ళకు కూడా

ఈ పరిశ్రమ అనేది చాలా అనుకూలం. దీంట్లో మహిళల భాగం అంటే 60% వరకు మహిళల భాగం ఎక్కువగా ఉంటుంది. ఇది ఒక పర్యావరణ సహితమైన సహజతంతువైన పట్టు ఉత్పత్తి. ఇంటి వద్దే ఉపాధి పొందే అవకాశం ఉండటంతో మహిళల భాగస్వామ్యం ఎక్కువగా ఉంటుంది. మొదటగా మల్బరీ సాగు విధానం గురించి మనం తెలుసుకుంటే, అసలు పట్టు పరిశ్రమ అభివృద్ధికి పట్టు పరిశ్రమకు ఆధారమే మల్బరీ. ఎందుకంటే పట్టు పురుగులు కేవలము మల్బరీ ఆకులను మాత్రమే ఆహారంగా తీసుకుంటాయి. కాబట్టి మొదటగా ఒక రైతు చేయవలసినది ఏంది అంటే, రైతు కానీ లేక డిపార్ట్మెంట్ తరఫున కూడా టెక్నికల్ గైడెన్స్ ఏ విధంగా ఉంటుందంటే, ఫస్ట్ నేలలు ఎటువంటి నేలలు, ఆ నేలలను నిన్నుకున్న విధానం, నేలను సిద్ధం చేయడం, మల్బరీ మొక్కలను నాటడం, నీటిపారుదల, ఎరువుల వినియోగం, మంచి ఆకుపడి దిగుబడి ఉండేటట్టు చూసుకోవాలి. అయితే మొదటగా మనము నేలలు అంటే ఎర్రమట్టి నేలలు చాలా అనుకూలం. కాబట్టి రైతులు ఎర్రమట్టి నేలలు ఉంటే చాలా శ్రేష్టమైనవి. మిగతా చౌడు నేలలు, నల్లరేగడి భూములు మాత్రమే కొంచెం దిగుబడి రాదు, కొంచెం కష్టరహితం. కాబట్టి ఎర్ర నేలలు లేక ఇసుక నేలలు, ఈ నేలలు చాలా అనుకూలంగా ఉంటాయి. ఇంకొకటి, ఈ మల్బరీ దాంట్లో కూడా V1 వెరైటీ చాలా ఇప్పుడు ప్రస్తుతము రైతులు ఎక్కువగా పెంచే రకము V1 రకం అండి. V1లో ఆకు నాణ్యత కానీ పోషకాలు కానీ చాలా ఎక్కువ స్థాయిలో ఉండి ఆకు దిగుబడి ఎక్కువగా వస్తుంది. కాబట్టి మంచి నాణ్యత కలిగిన మల్బరీ ఆకులు ఉంటేనే మంచి పట్టుత్పత్తి సాధ్యమవుతుంది. అంటే మన మనిషికి మన హృదయం ఎంత అవసరమో, ఈ పట్టు పురుగుకు కూడా ఆకు అనేది ఒక హృదయంలాగా. మనం ఎంత నాణ్యత కలిగిన ఆకులను ఇస్తే పురుగులు అంత మంచి నాణ్యమైన గుడ్లను తయారు చేస్తాయి. కాబట్టి ముఖ్యంగా మల్బరీ సాగులో మనం గ్రహించుకోవాల్సింది ఇంకొక ముఖ్యమైనది ఏంటి అంటే, డ్రిప్ ద్వారా ఈ మల్బరీ సాగు చాలా అనుకూలం. కాబట్టి డ్రిప్కు కూడా సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది, మల్బరీ ప్లాంటేషన్కి కూడా సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు మిగతా పంటలతో పోలిస్తే నీటి ఆవశ్యకత ఎక్కువగా ఉంటుంది. కానీ ఈ మల్బరీకి నీటి ఎద్దడి ఉన్న ప్రదేశాలలో కూడా తట్టుకొని పెరిగే మొక్క ఏదైనా ఉంది అంటే అది కేవలం మల్బరీ మొక్క మాత్రమే. రైతులు ఒక టైంలో ఏదో ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం నుంచి కూడా, ఒక టైంలో నీటి ఎద్దడి ఉన్నా కూడా, నీళ్లు పెట్టలేని పరిస్థితి ఉన్నా కూడా, అంత తొందరగా మనకు దీని నుంచి నష్టం అనేది జరగదు. కాబట్టి ముందుగా మనం చూసుకోవాల్సిందంటే మల్బరీ సాగులో ఈ తీసుకోవాల్సిన జాగ్రత్తలు మంచిగా తీసుకొని మంచి నాణ్యమైన ఆకు ఉత్పత్తిని మనం చేస్తే పట్టు పురుగులు కూడా అంత నాణ్యమైన గుడ్లను మనకు ఇచ్చి అధిక లాభాలు సంపాదించే అవకాశం ఉంటుంది. కాబట్టి మల్బరీ సాగును చాలా అంటే మనం సమయానుసారము వాటికి ఎరువులు వేయడం కానీ, సేంద్రీయ ఎరువులు కానీ, వాటి పొలం దున్నడము మొదలుకొని అన్ని జాగ్రత్తలు తీసుకుంటే మనకు నాణ్యత వచ్చే ఆకు వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత నెక్స్ట్ స్టెప్ పట్టు పురుగుల పెంపకానికి వస్తే, ఇవి రెండు దశలు, చిన్న పురుగులను పెంచే విధానము, పెద్ద పురుగులను పెంచే విధానం. చిన్న పురుగులను మొత్తము మన చౌకీ రేరింగ్ సెంటర్లలో పెంచి రైతులకు సరఫరా చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఏంది అంటే, చిన్న పురుగులను చేసేటప్పుడు మాత్రం ఆకును కత్తిరించి వేయడం జరుగుతుంది. రైతుల దగ్గరికి వచ్చినాక కొమ్మ మేత పద్ధతి ద్వారా పురుగులకు ఆహారం అందించడం జరుగుతుంది. ఇప్పుడు టెక్నాలజీ ఇంప్రూవ్మెంట్ జరిగి ఒకప్పుడు ఆకుల ద్వారానే మనము పట్టు పురుగులకు మేతగా వేసేది. గతంలో 4 ఫీడింగ్లు వేసేవాళ్ళము. ఇప్పుడు రైతులు 2 ఫీడింగ్లే అంటే, మార్నింగ్ పొద్దున్నే ఉదయం పూట ఒకసారి, మరి సాయంత్రం ఒకసారి వేసి 2 పూటలు మాత్రమే వాటికి ఆకు ఏ రకంగా అంటే కొమ్మ మేత ద్వారా అంటే షూట్స్ కట్ చేసి వాటి పైన మంచాల పైన వేసి ఆకులను మేతగా వేయడమే ఇప్పటి టెక్నాలజీ. కాబట్టి ఎక్కడైనా చూస్తే చాలా అనుకూలంగా ఒక టెక్నికల్గా ఉపయోగించి కొమ్మ మేత పద్ధతి ద్వారా ఆ పట్టు పురుగులో కూడా వాతావరణ పరిస్థితులు అనగా ఉష్ణోగ్రత కానీ తేమ కానీ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇవి ముఖ్యము. మనం మల్బరీ సాగులో ఎరువులను వేసి ఎంత జాగ్రత్తగా నాణ్యమైన ఆకును సంపాదించుకుంటామో, అలాగే పట్టు పురుగుల గదిలో కూడా గాలి వెలుతురు, ఉష్ణోగ్రత, తేమ ఇవన్నీ సరైన పాలలో మనము వాటికి సమకూరిస్తేనే పట్టు పురుగు అనేది ఎలాంటి రోగరహితంగా ఉండి అధిక నాణ్యతమైన కాయలు రావడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఇంకొకటి, మల్బరీ మనము నాటినప్పుడు వాటికి

0: స్థలావకాశం కూడా చాలా ఇంపార్టెంట్. గతంలో 2x2 అంటే దగ్గర దగ్గరగా మొక్కలు పెంచేవాళ్ళు, కానీ ఇప్పుడు వాటి మధ్య స్థలావకాశం, ఎందుకంటే ఒక్కసారి మల్బరీ నాటుకుంటే 15 సంవత్సరాల వరకు అదే మొక్కల ద్వారా వచ్చే ఆకులనే మనము పురుగుకు మేతగా వాడుతాం. కాబట్టి మంచి మెయింటెనెన్స్ బాగుంటే 20 సంవత్సరాల వరకు కూడా వాడుకోవచ్చు, కానీ 15 సంవత్సరాల వరకు వాడాలి అంటే వాటికి సరియైన స్థలావకాశం ఉంటేనే గాలి ప్రసరణ అనేది మంచిగా జరిగి ఆకులలో నాణ్యత అనేది పెరుగుతుంది. ఇప్పుడు ఎక్కువగా జోడు సాళ్ళ పద్ధతి అని చేస్తున్నారు. మధ్యలో 6 ఫీట్లు గ్యాప్ వదిలిపెట్టి సాలుకు సాలుకేమో 6 ఫీట్లు వదులుతున్నారు, మొక్కకు మొక్కకు 3 ఫీట్లు వదులుతున్నారు. మొక్కకు మొక్కకు 3 ఫీట్లు వెళ్ళి జోడు సాలు పద్ధతి చేస్తున్నారు. కొందరు 4 ఫీట్లు వదులుకొని మొక్కకు మొక్కకు 3 ఫీట్లు పెట్టి, లేదంటే 4x4 లెక్కన కూడా చేసుకుంటున్నారు. ఎంత స్థలావకాశం కల్పిస్తే అంత మనకు ఆకు దిగుబడి అనేది ఎక్కువగా వస్తుంది. అంటే గాలి ప్రసరణ మంచిగా జరిగి వెలుతురు అనేది మంచిగా వచ్చి మంచి ఆకు దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ స్థలం స్పేసింగ్ అనేది కూడా చాలా ముఖ్యం. తర్వాత ముందుగానే మనము పశువుల ఎరువులు వాడతాం. చాలా మట్టుకు ముందుగా మనము నేలను ఎప్పుడైతే సాగుబడి చేస్తుంటామో అప్పుడు పశువుల ఎరువును వాడాలి. ఒక ఎకరాకు గాను 8 టన్నుల పశువుల ఎరువును వాడతాం మనం. హెక్టార్కు 20 టన్నుల పశువుల ఎరువును వాడతాం అన్నమాట. పశువుల ఎరువును ఒక ఎకరాకు 8 టన్నులు పశువుల ఎరువును వాడుతున్నారు రైతులు. వాడాలి కూడా, మేము టెక్నికల్గా చెప్పేది కూడా అదే అన్నమాట. మనం పశువుల ఎరువును ఎంత మంచిగా ఉపయోగిస్తే నాణ్యతమైన ఆకు లభిస్తుంది. ఫస్ట్ మొదలుగా చేసి మంచిగా చదును చేసుకొని డ్రిప్ వచ్చిన తర్వాతనే ప్లాంటేషన్ అనేది చేసుకుంటున్నారు రైతులు. తర్వాత 3 నెలలకు అంటే ఒకవేళ జూన్లో మొక్కలు నాటుకుంటే సెప్టెంబర్ 1 వీక్లో అంటే 3 నెలల తర్వాత ఫస్ట్ పంట కాపుకొస్తుంది. అంత లోపల రైతు చేసుకునేది ఏంటి అంటే మల్బరీ షెడ్ కట్టుకుంటాడు. ఇటు సైమల్టేనియస్లో అటు ప్లాంటేషన్ చేస్తూ ఇటు షెడ్డును నిర్మించుకుంటారు. మీకు ఇంతకుముందే చెప్పాను, షెడ్డుకు కానీ ప్లాంటేషన్ కానీ ప్రభుత్వము రాయితీలు అందజేస్తుంది రైతులకు. ఈ రకంగా ఈ చెప్పిన విషయాలన్నీ గుర్తించుకొని ఇప్పుడు చేస్తున్న రైతులు కానీ, ఇప్పుడు ఈ నెక్స్ట్ వచ్చే కొత్త రైతులు కానీ ఇవన్నీ ఈ సాగు విధానాలను పాటించి మీరు అధిక లాభాలు ఆర్జించాలని మా పట్టు పరిశ్రమ శాఖ ద్వారా రైతులందరినీ కోరుతూ, ఈ అవకాశం ఇచ్చిన ఆల్ ఇండియా రేడియో వారికి కూడా కృతజ్ఞతలు తెలుపుతూ, రైతులందరూ పట్టు పరిశ్రమ చేపట్టి అధిక లాభాలు ఆర్జించాలని ఆశిస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు.
1: మల్బరీ సాగు గురించి మీరు ఇంతవరకు మహబూబ్ నగర్ సెరికల్చర్ విభాగం శాస్త్రవేత్త డిప్యూటీ డైరెక్టర్ జి నాగరత్న గారు రైతు సోదరులకు అందించిన వివరాలు విన్నారు. పొలం పనులు వ్యవసాయదారుల కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. ఆకాశవాణి సమయం 6:45 కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు. విజయవాడ కేంద్రం నుండి ప్రసారం.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమా. ముఖ్యాంశాలు: రాయలసీమ ప్రాంతాన్ని ప్రపంచస్థాయి ఉద్యాన పంటల కేంద్రంగా తీర్చిదిద్దుతామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ ఎస్టీ సమస్యల పరిష్కారానికి అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయస్వామి సూచించారు. గుజరాత్ సముద్ర రవాణా అభివృద్ది తరహాలోనే ఆంధ్రప్రదేశ్లో పోర్టులను అభివృద్ది చేస్తున్నట్లు మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. హైదరాబాద్లో గణేష్ నిమజ్జన వేడుకలు ఈరోజు జరగనున్నాయి. రాయలసీమ ప్రాంతాన్ని ప్రపంచస్థాయి ఉద్యాన పంటల కేంద్రంగా తీర్చిదిద్దుతామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో రాయలసీమ సమీకృత ఉద్యాన కేంద్రంపై ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉమ్మడి ప్రకాశం జిల్లాతో కలిపి రాయలసీమలోని 10 జిల్లాల్లో 201 క్లస్టర్లను అభివృద్ది చేయాలని అధికారులను ఆదేశించారు.

0: రాయలసీమలో ప్రస్తుతం సాగుకు అనుకూల పరిస్థితులు ఏర్పడుతున్నాయని తెలిపారు. ఉద్యాన రంగం ద్వారా తదుపరి స్థాయి ఆర్థిక అభివృద్ది సాధించాలన్నది ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. 2030 నాటికి తెలంగాణను పేదరిక రహిత రాష్టంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక కార్యక్రమాలను అమలు చేయనున్నామని ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట దీర్ఘకాలిక ఆర్థిక సామాజిక అభివృద్ది లక్ష్యాలను సాధించేందుకు చేపట్టాల్సిన కార్యాచరణపై ఉప ముఖ్యమంత్రి అధ్యక్షతన ఆర్థిక ప్రణాళిక శాఖల కార్యదర్శులతో హైదరాబాద్లో నిన్న ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. రాష్ట అభివృద్ది ప్రణాళిక అమలు వ్యవస్థలను బలోపేతం చేయడం, వివిధ శాఖల మధ్య సమన్వయాన్ని పెంచడం, అభివృద్ది కార్యక్రమాల పురోగతిని నిరంతరం పర్యవేక్షించే వ్యవస్థను రూపొందించడంపై సమావేశంలో చర్చించారు. పేద కుటుంబాలను గుర్తించి వారికి ప్రభుత్వ పథకాలను సమన్వయంతో అందించడంతో పాటు స్థిరమైన జీవనోపాధి కల్పించే దిశగా చర్యలు చేపట్టనున్నామని భట్టి విక్రమార్క తెలిపారు. షెడ్యూల్ కులాలు, తెగలు, ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలాశ్రీ బాలవీరాంజనేయ స్వామి సూచించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో నిర్వహించిన జిల్లాస్థాయి ఎస్సీ ఎస్టీ పర్యవేక్షణ కమిటీ సమావేశంలో మంత్రి నిన్న పాల్గొన్నారు. జిల్లాలో ఎస్సీ ఎస్టీల సంక్షేమం, వారి హక్కుల పరిరక్షణ, అందుతున్న ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాల అమలు తీరుపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,
1: ఎక్కడైతే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి, ఆ పోలీస్ స్టేషన్స్ మనం మ్యాపింగ్ చేసుకుని అందులో కూడా ఏ గ్రామాల్లో అయితే ఎక్కువ వస్తున్నాయో వాటిని మనం నోటీస్ చేసుకుని కేసెస్ బర్డెన్ బట్టి సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ సహా సందర్భాన్ని బట్టి అక్కడికి వెళ్లేసి సివిల్ రైట్స్ డేలో పార్టిసిపేట్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ రోజు కూడా విద్య ఒకటే, వాళ్ళ యొక్క జీవితాల్లో మార్పు తీసిన ప్రగాఢంగా విషయం జరిగింది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ దాదాపుగా 380 వరకు ఉన్నాయి. వీటిల్లో కొత్తగా మనం కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్ తీసుకోవడం జరిగింది. పిల్లలకి ప్రఖ్యాతి గాంచినటువంటి ఇన్స్టిట్యూట్స్ ద్వారా ఇంటర్మీడియట్ కార్పొరేట్ విద్యను ఇవ్వడం జరుగుతా ఉంది.
0: పార్ట్నర్షిప్ సమ్మిట్ 2026 సన్నాహాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని 5 ప్రాంతాల్లో ప్రాంతీయ సదస్సులు నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో పార్ట్నర్షిప్ సమ్మిట్ సన్నాహక ఏర్పాట్లపై ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. విశాఖపట్నం, కాకినాడ, గుంటూరు, అనంతపురం, తిరుపతిలో నిర్వహించే సదస్సుల ద్వారా పెట్టుబడులను ఆకర్షించాలని అధికారులను ఆదేశించారు. పాఠశాల విద్యార్థుల్లో ఆవిష్కరణ ఆలోచనలను ప్రోత్సహించేలా 7వ తరగతి నుంచే పారిశ్రామికతకు సంబంధించిన పాఠ్యాంశాలను ప్రవేశపెట్టాలని ముఖ్యమంత్రి సూచించారు. గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్తో ఆంధ్రప్రదేశ్ విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ గాంధీనగర్లో నిన్న సమావేశమయ్యారు. తీర ప్రాంత రాష్టాల అభివృద్ది, పారిశ్రామిక నియంత్రణల సడలింపు, ఆర్థిక సంస్కరణలు వంటి కీలక జాతీయ విధాన అంశాల్లో ఆంధ్రప్రదేశ్, గుజరాత్ కలిసి పనిచేయాల్సిన అవసరముందని లోకేష్ పేర్కొన్నారు. పశ్చిమ తీరంలో గుజరాత్, తూర్పు తీర ముఖద్వారంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ సమన్వయంతో ముందుకు సాగితే సముద్ర రవాణా, పోర్టుల ఆధారిత పరిశ్రమలు మరింత అభివృద్ది చెందుతాయని అన్నారు. గుజరాత్లో సముద్ర రవాణా అభివృద్ది తరహాలోనే ఆంధ్రప్రదేశ్లో రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట పోర్టులను అభివృద్ది చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
2: సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా ఆర్టికల్ 370 రద్దు అంశంపై ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కార్యక్రమం ఈ రోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది.
0: ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం ఉక్కు కర్మాగారానికి చెందిన మిగులు భూముల ఈవేలం 12-16 తేదీల్లో నిర్వహించనున్నట్లు నేషనల్ ల్యాండ్ మానిటైజేషన్ కార్పొరేషన్ జనరల్ మేనేజర్ సునీల్ సాహు తెలిపారు. విజయవాడలో ఈవేలం ప్రక్రియపై పెట్టుబడిదారులకు నిన్న అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సునీల్ సాహు మాట్లాడుతూ, ప్రభుత్వ రంగ సంస్థలు, వాటాదారులు, ప్రైవేట్ భాగస్వాములకు ఆస్తుల ఆదాయార్జన ప్రక్రియపై అవగాహన కల్పించేందుకు ఈ సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విశాఖపట్నంలోని వివిధ ప్రాంతాల్లో మొత్తం 459 ప్లాట్లను ఈవేలం ద్వారా విక్రయించనున్నట్లు తెలియజేస్తూ,
3: National Land Monetization is a company created in 2022 by the Government of India. An investor meet in Vijayawada for our properties of Rashtriya Ispat Nigam Limited, to which we are the transaction advisor from Government of India. So for this property, there are 459 plots in Visakhapatnam, and these plots are being auctioned on

0: 12th of October and 16th of October. Many people have showed a lot of interest in this property because individual dream home, it is an investment opportunity available at competitive price.
1: హైదరాబాద్లో గణేష్ నిమజ్జన వేడుకలు ఈరోజు జరగనున్నాయి. నిమజ్జన వేడుకలకు హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాలు, పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో వినాయక విగ్రహాలు తరలిరానున్న నేపథ్యంలో భద్రతా చర్యలు చేపట్టారు. నిమజ్జనం జరిగే ప్రధాన మార్గాల్లో 24 గంటల పాటు గట్టి నిఘా ఏర్పాటు చేసినట్లు తెలంగాణ డీజీపీ సివి ఆనంద్ తెలిపారు. కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ పరిస్థితులను పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు. హుసేన్సాగర్తో పాటు ఇతర చెరువుల వద్ద నిమజ్జనానికి విగ్రహాలు తరలిరానున్నాయని, దీంతో ట్రాఫిక్ మళ్లింపులు చేపట్టామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా నాదెండ్లలో పోషణ్ మాసోత్సవాలను నిన్న నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిలకలూరిపేట శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు పాల్గొని పౌష్టికాహారం, ఆరోగ్య పరిరక్షణపై అవగాహన కల్పించారు. గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల్లో పోషకాహార లోపాన్ని నివారించేందుకు తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. గర్భిణీలు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలని, వైద్యుల సూచనల మేరకు పౌష్టికాహారం తీసుకోవాలని సూచించారు. తీరం దాటిన తీవ్ర వాయుగుండం వాయువ్య దిశగా కదులుతూ మరింత బలహీనపడిందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తాంధ్ర జిల్లాల్లో ఈరోజు కూడా పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారి ఎస్ కరుణాకర్ తెలియజేస్తూ,
2: ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అనేక చోట్ల సంభవించడానికి అవకాశం ఉంది. ఉత్తరాంధ్ర జిల్లాలలో అలాగే ఎన్టీఆర్ జిల్లా ఏలూరు, అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఒకటి లేదు రెండు చోట్ల మనకు తేలికపాటి ఒక మోస్తరు వర్షాలు అనేక చోట్ల సంభవించడంతో పాటుగా భారీ వర్షాలు ఒకటి లేదు రెండు చోట్ల సంభవించడానికి అవకాశం ఉంది. ఇక గాలులు చూసినట్లయితే కోస్తాంధ్రప్రదేశ్లో 50 నుండి 60 కిలోమీటర్లు, గరిష్టంగా 70 కిలోమీటర్ల వేగంతో వీచేదానికి అవకాశం ఉంది. కాబట్టి తీర ప్రాంతం బట్టి కూడా మత్స్యకారులు ఎవరు కూడా చేపకు వేటకు వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేస్తున్నాం.
1: మరోవైపు తెలంగాణలోనూ ఈరోజు కూడా పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముండగా మిగిలిన జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశముందని పేర్కొంది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాయలసీమ ప్రాంతాన్ని ప్రపంచస్థాయి ఉద్యాన పంటల కేంద్రంగా తీర్చిదిద్దుతామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ ఎస్టీ సమస్యల పరిష్కారానికి అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని మంత్రి డోలాశ్రీ బాలవీరాంజనేయస్వామి సూచించారు. గుజరాత్ సముద్ర రవాణా అభివృద్ది తరహాలోనే ఆంధ్రప్రదేశ్లో పోర్టులను అభివృద్ది చేస్తున్నట్లు మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. హైదరాబాద్లో గణేష్ నిమజ్జన వేడుకలు ఈ రోజు జరగనున్నాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
3: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచిక రిచా ఝా. अथ वार्ताः. प्रधानमंत्री नरेन्द्र मोदी उक्तवान् यत् सेवा भावना राष्ट्रस्य प्रगतेः बृहत्तमा प्रेरणा शक्तिः अस्ति. तेन प्रतिपादितं यत् प्रशासनस्य नवोन्मेषपूर्णाः योजनाः 25 कोटि नागरिकान् दारिद्र्यात् बहिः आनेतुं सहायकाः भवन्ति. वडनगरतः वाराणसी पर्यन्तं सेवायात्रायां गच्छद्भिः सेवायात्रिभिः सह कृते आभासीय संवादे प्रधानमंत्री उक्तवान् यत् पीएम किसान योजना भवतु उतवा पीएम सूर्यघर योजना, एतादृश्यः अनेकाः योजनाः जनेभ्यः प्रत्यक्षं लाभं प्रदास्यन्ति तथा लाभं अन्तिमजनपर्यन्तं प्रापयन्ति. प्रधानमंत्री मोदी उक्तवान् यत् 47-2000तम वर्षपर्यन्तं विकसितभारतस्य निर्माणे यूनां महत्वपूर्णां भूमिकां पूर्णशक्त्या अग्रे नेतव्यम्. सः उक्तवान् यत् वयं राष्ट्रनिर्माणाय समर्पिताः जनाः स्मः तथा विकसितभारतस्य निर्माणस्य संकल्पे

0: तेन अग्रे प्रस्थितवन्तः। केन्द्रीय स्वास्थ्य परिवार कल्याण मंत्री जेपी नड्डा अद्य नवदिल्ल्यां आयोजिते ऐषमः आरोग्य मंथने आयुष्मान भारत प्रधानमंत्री जनारोग्य योजनायाः अष्टवर्षपूर्तिं तथा आयुष्मान भारत डिजिटल मिशन इत्येतस्य अभियानस्य पञ्चवर्षपूर्तिम् उपलक्ष्य कार्यक्रमे सहभागं करिष्यति। कार्यक्रमे स्वास्थ्य सुरक्षायाः अंकीय स्वास्थ्यस्य च प्रमुखेषु पक्षेषु विविधाः विषयाधारिताः विचार विमर्शाः भविष्यन्ति। स्वास्थ्य परिवार कल्याण मन्त्रालयेन उक्तं यत् आरोग्य मन्थनम् इत्यस्मिन् भारतस्य अंकीय स्वास्थ्य व्यवस्थां स्वास्थ्य सुरक्षा तन्त्रञ्च अधिकं सुदृढीकर्तुम् उद्दिष्टानां विविध नूतनानां उपक्रमाणाम् आरम्भः अपि भविष्यति। शिक्षा मंत्री प्रहलाद जोशी अद्य बेंगलुरु नगरे सेवा फर्स्ट इनोवेशन चैलेंज इति सेवा प्रथम नवोन्मेष आह्वानम् उद्घाटयिष्यति। शिक्षा मंत्रालयेन उक्तं यत् अयम् उपक्रमः युवजनान् स्वसमुदायेषु विद्यमानानां समस्यानां समाधानोपायान् अन्वेष्टुं तान् परीक्षितुं परिष्कर्तुं च तथा व्यापकस्तरे कार्यान्वयनाय प्रोत्साहयिष्यति। उत्तर प्रदेश अन्ताराष्ट्रिय व्यापार प्रदर्शन्याः चतुर्थं संस्करणम् अद्य उत्तर प्रदेशस्य ग्रेटर नोएडा नगरे स्थिते इंडिया एक्सपो सेंटर एंड मार्ट इत्यत्र आरप्स्यते। केंद्रीय गृहमंत्री अमित शाह तथा उत्तर प्रदेशस्य मुख्यमंत्री योगी आदित्यनाथ पंच दिवसीयस्य अस्य आयोजनस्य उद्घाटनं करिष्यतः। विदेश मंत्री डॉ एस जयशंकरः न्यूयॉर्क नगरे संयुक्त राष्ट्र महासभायाः अधिवेशनानन्तरं एंटिग्वा बारबुडा इत्यस्य प्रधानमंत्रीं गैस्टन ब्राउन इत्येतं मिलितवान्। सामाजिक संचार पटले प्रकाशिते एकस्मिन् संदेशे डॉ जयशंकरः उक्तवान् यद् विकास सहकारः क्षमता निर्माणं तथा जलवायु परिवर्तन संबद्धं सहयोगं च अग्रे वर्धते। सः राष्ट्रमण्डलस्य शासनाध्यक्षाणां सम्मेलनस्य सफलतां प्रति भारतस्य दृढां प्रतिबद्धतामपि प्रकटितवान्। उत्तर तटीय आंध्र प्रदेशस्य एतस्य समीपे दक्षिण ओडिसायाः च उपरि स्थितस्य गभीर न्यूनदाब क्षेत्रस्य प्रभावेण ओडिसायाः विभिन्नेषु भागेषु प्रबलातिप्रबल वृष्टिः अनुवर्तते। अनेन संवेदनशीलेषु क्षेत्रेषु जलाप्लावः मार्गेषु यातायातस्य व्यवधानं तथा आप्लावनसदृशी स्थितिश्च उत्पन्नास्ति इति वार्ताः।
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ములుగు జిల్లా సమాచార లేఖ వింటారు, నివేదిక అందిస్తారు శ్రీ ఎం ప్రతాప్.
2: తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాన్ని ములుగులోని నూతన సమీకృత జిల్లా కార్యాలయాల ఆవరణలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి ధనసరి అనసూయ సీతక్క, జిల్లా కలెక్టర్ బోర్కడే హేమంత్ సహదేవరావు, ఎస్పీ సుధీర్ రామ్నాథ్ ఖేకన్లతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా పోలీసు గౌరవ వందనం స్వీకరించి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ, నిజాం పాలన నుండి తెలంగాణ విమోచనం కోసం ఆనాడు తెలంగాణ ఉద్యమకారులు చేసిన పోరాటాల ఫలితంగా నాటి ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ నిజాం పాలన నుండి తెలంగాణను విముక్తి చేశారని తెలిపారు. ములుగు జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్భంగా మంత్రి సీతక్క నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి పాలన తెలుగు రాష్ట్రాల చరిత్రలో సంక్షేమ స్వర్ణయుగంగా నిలిచిపోయిందని అన్నారు. ఆయన హయాంలో ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ, రైతుల కోసం ఉచిత విద్యుత్తు, రుణమాఫీ, ఫీజు రీయింబర్స్మెంట్, 108, 104 వంటి అత్యవసర సేవలు అమలు చేసి చిరస్థాయిలో నిలిచారని పేర్కొన్నారు. ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పాలంపేటలోని యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయం నైరుతి ప్రాంతంలో ఉన్న కాకతీయుల కాలం నాటి పురాతన కట్టడం గొల్లలగుడికి జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. ఆగస్టు 31న గొల్లలగుడిని జాతీయ ప్రాముఖ్యత కలిగిన స్మారక కట్టడంగా ప్రకటిస్తూ కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని భారత పురావస్తు శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. దాంతో పాలంపేటలోని గొల్లలగుడి జాతీయ పురావస్తు ప్రదేశాలు, ప్రాచీన కట్టడాల సరసన చేరడంతో స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం సందర్భంగా ములుగు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి నుండి బండారుపల్లి రోడ్డు వరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి గోపాలరావు ఆధ్వర్యంలో డాక్టర్లు, నర్సులు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి గోపాలరావు మాట్లాడుతూ, ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం సందర్భంగా ప్రజలకు అవగాహన కల్పించేందుకు ర్యాలీ నిర్వహించామని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా రోజుకు చాలామంది వివిధ కారణాలతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, ముఖ్యంగా ఆత్మహత్యలకు వ్యక్తిగత సమస్యలు, ఆర్థిక సమస్యలు, మానసిక సమస్యలు కారణమవుతాయని, వాటిని సమిష్టిగా నివారించినప్పుడే ఆత్మహత్యల నివారణ జరుగుతుందని వెల్లడించారు. ములుగు జిల్లా కేంద్రంలోని సంక్షేమ భవన్లో చాకలి ఐలమ్మ 41వ వర్ధంతి వేడుకలను జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ది శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ది అధికారి బి రామ్మోహన్ మాట్లాడుతూ, చాకలి ఐలమ్మ తెలంగాణ ఉద్యమ వీర వనిత అని, తొలి భూ పోరాటానికి నాంది పలికిన వీరమాత అని, నేటితరం మహిళలకు చాకలి ఐలమ్మ స్ఫూర్తిగా నిలిచారని కొనియాడారు. జాతీయ అటవీ అమరుల దినోత్సవం సందర్భంగా ములుగు జిల్లా కేంద్రంలోని అటవీ శాఖ కార్యాలయం నుండి జాతీయ రహదారి మీదుగా ప్రభుత్వ ఆసుపత్రి వరకు అటవీ శాఖ సిబ్బంది భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం అటవీ అమరవీరుల జ్ఞాపకార్థం రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ములుగు అటవీ శాఖ రేంజ్ అధికారి ఎల్లయ్య మాట్లాడుతూ, విధి నిర్వహణలో భాగంగా అమరులైన అటవీ శాఖ అధికారులను స్మరించుకుంటూ వారి జ్ఞాపకార్థం ప్రతి సెప్టెంబర్ 11న జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవం జరుపుకుంటున్నామని తెలిపారు. అటవిని రక్షించడంలో ఎంతో మంది అటవీ శాఖ అధికారులు ప్రాణాలు కోల్పోతున్నారని, వారి త్యాగాలకు గుర్తుగా ప్రతి ఏడాది అమరవీరుల దినోత్సవం జరుపుకోవడంతో పాటు ప్రజలందరూ బాధ్యతగా అటవీ సంరక్షణలో పాలు పంచుకోవాలని అన్నారు. ఆయిల్ పామ్ పంట సాగుపై జిల్లా వ్యవసాయ శాఖ, జిల్లా ఆత్మ కమిటీ ఆధ్వర్యంలో రైతులకు అవగాహన శిక్షణ కార్యక్రమాన్ని ములుగు జిల్లా భూపాల్ నగర్ గ్రామ పంచాయతీ సమావేశ కార్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన జిల్లా ఉద్యానవన శాఖ అధికారి సంజీవరావు మాట్లాడుతూ, ఆయిల్ పామ్ సబ్సిడీ వివరాలు రైతులకు వివరించామని తెలిపారు. అదేవిధంగా ఆయిల్ పామ్ అంతర పంటల సాగు, బిందు పరికరాలపై జాతీయ వెదురు మిషన్పై రాయితీ, సెంట్రలైజ్డ్ కిచెన్ క్లస్టర్డ్ ప్రోగ్రాం, కూరగాయల సాగు, డిజిటల్ పంటల సర్వే, ఉద్యానవన శాఖలో అమలవుతున్న రాయితీ వివరాలు రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించామని తెలిపారు. భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్రంలో చేపడుతున్న ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ కార్యక్రమానికి సంబంధించిన గడువును 7 అక్టోబర్ వరకు పొడిగించినట్లు ములుగు జిల్లా కలెక్టర్ బోర్కడే హేమంత్ సహదేవరావు తెలిపారు.
1: ములుగు జిల్లా సమాచార లేఖ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. ఆకాశవాణి సమయం 7:05. ఇక తెలుగులో జాతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది భమిడిపాటి శరజ్జోత్స్న. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. సేవా సంకల్ప్ అభియాన్ కింద గుజరాత్లోని వడనగర్ నుంచి వారణాసి వరకు సేవాయాత్ర చేపట్టిన వారితో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంభాషిస్తారు. దేశీయ వంట నూనెల ధరలను నియంత్రించే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రధానంగా దిగుమతి చేసుకునే ముడి వంట నూనెలపై బేసిక్స్ కస్టమ్స్ సుంకాన్ని తగ్గించింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత భాగస్వామ్యం పెరుగుతోందని, 4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తన ఉనికిని బలపరుచుకుంటోందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ఏషియన్ గేమ్స్ మిక్స్డ్ రిలే విభాగంలో రజతాన్ని గెలుచుకున్న భారత జట్టు 10,000 మీటర్ల విభాగంలో సీమా కుమారి కాంస్య పతకాన్ని సాధించి చరిత్ర సృష్టించారు. ఇక వివరాలు. సేవా సంకల్ప్ అభియాన్ కింద గుజరాత్లోని వడనగర్ నుంచి వారణాసి వరకు సేవాయాత్ర చేపట్టిన వారితో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంభాషిస్తారు. యాత్రలో భాగంగా తాము ఎదుర్కొన్న అనుభవాలను, అనుభూతులను ప్రధానమంత్రితో పంచుకునే అవకాశం సేవాయాత్రికులకు కలుగుతుంది. దేశ సేవలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా సెప్టెంబర్ 17 మొదలైన సేవాయాత్ర అక్టోబర్ 7 ముగుస్తుంది. యాత్ర వల్ల క్షేత్రస్థాయిలో

0: ప్రభుత్వ పథకాల ప్రభావం, ప్రజల స్పందనను జట్లు తెలుసుకోగలుగుతున్నాయి. ఇక వారణాసి, వడ్నగర్ల మధ్య మోటార్ సైకిళ్ల యాత్ర చేపడుతున్న యువ బృందాలు వివిధ రాష్ట్రాలు, జిల్లాల గుండా ప్రయాణిస్తూ స్థానికులతో మమేకమవుతున్నారు. పరిశుభ్రత కార్యక్రమాలు, సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకుంటున్నారు. నిన్న సేవా బృందాలతో ముచ్చటించిన సందర్భంగా ప్రధానమంత్రి, సేవా యాత్రికులు దేశ నిర్మాణంలోని కీలక ప్రయాణంలో పాలు పంచుకుంటున్నారని ప్రశంసలు తెలియజేశారు. విపరీత వాతావరణం, మారుతున్న స్థానిక పరిస్థితులను తట్టుకుంటూ సేవా యాత్రికులు మొక్కవూరి నిశ్చయంతో తమ కార్యక్రమాన్ని కొనసాగించడం ప్రశంసనీయమని అన్నారు. కార్యక్రమం ద్వారా యువత దేశ వైవిధ్యాన్ని ప్రత్యక్షంగా తెలుసుకోగలుగుతున్నారని వ్యాఖ్యానించారు. 2047 నాటికి సంపూర్ణ వికసిత్ భారత్ లక్ష్య సాధనలో యువత చేపట్టిన సేవాయాత్ర కీలకంగా మారుతుందని అన్నారు.
1: 2047 तक विकसित भारत के निर्माण में हमें युवा शक्ति की बहुत बड़ी भूमिका को एकदम से मजबूती के साथ आगे बढ़ाना है. आज की युवा पीढ़ी विकसित भारत की निर्माता भी है और यही पीढ़ी एक बड़ी लाभार्थी भी होगी. और इस दायित्व को निभाने के लिए भारत को जमीन पर जानना, समझना, देश की हर बारीकियों को अनुभव करना बहुत जरूरी है. और इसमें సేవా సంకల్ప యాత్ర నిశ్చిత రూపసే ఆప్కే జీవన్ మే అహం భూమికా నిభానే వాలి.
0: దేశీయ వంట నూనెల ధరలను నియంత్రించే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రధానంగా దిగుమతి చేసుకునే ముడి వంట నూనెలపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీ, బీసీడీను తగ్గించింది. ఈ చర్య వినియోగదారులకు ఉపశమనం కలిగించడంతో పాటు అంతర్జాతీయంగా వంట నూనెల ధరలలో వచ్చిన తీవ్ర పెరుగుదల వల్ల తలెత్తే ద్రవ్యోల్బణ ఒత్తిడిని సైతం తగ్గిస్తుంది. దిగుమతి సుంకం తగ్గింపు వల్ల కలిగే పూర్తి ప్రయోజనం వినియోగదారులకు చేరేలా అన్ని చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం వంట నూనెల సంఘాలకు, పరిశ్రమ వర్గాలకు మార్గదర్శకాలను జారీ చేసింది. దిగుమతి ఖర్చుల తగ్గింపునకు అనుగుణంగా పంపిణీదారులకు నిర్ణయించే ధరను, గరిష్ట చిల్లర ధరను తక్షణమే సవరించాలని పరిశ్రమ భాగస్వాములను కోరినట్లు ప్రభుత్వం ప్రకటనలో తెలిపింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత భాగస్వామ్యం పెరుగుతోందని, వాల్యూ సప్లై చైన్లలో తన ఉనికిని బలపరుచుకునే ప్రయత్నాలను ముమ్మరం చేస్తోందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. పబ్లిక్ అఫైర్స్ ఫోరం ఆఫ్ ఇండియా, పీఏఎఫ్ఐ 13వ వార్షిక సమావేశంలో ప్రసంగించిన మంత్రి, వివిధ దేశాలతో వాణిజ్య, ఆర్థిక భాగస్వామ్యాలను, ఒప్పందాలకు సంబంధించిన చర్చల్లో 30 ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా రూపుదిద్దుకోనున్న బలమైన స్థానం నుంచి భారత్ పాల్గొంటోందని అన్నారు. 4 ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా, 20 ట్రిలియన్ల కొనుగోలు శక్తి గల దేశంగా ప్రపంచ ఆర్థిక పటంలో భారత్ 3వ స్థానంలో నిలుస్తోందని చెప్పారు. రానున్న 5 ఏళ్లలో భారత్ సెమీకండక్టర్ రంగం 150 బిలియన్ల అభివృద్ది సాధించగలదని భావిస్తున్నామని, 120 యూనికార్న్ సంస్థలతో ప్రపంచంలోనే 3వ అతిపెద్ద అంకుర సంస్థల పర్యావరణాన్ని కలిగిన దేశంగా భారత్ నిలుస్తోందని పీయూష్ గోయల్ అన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. 8 ఏళ్ల ఆయుష్మాన్ భారత్, ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన, 5 ఏళ్ల ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ పథకాలు విజయవంతంగా అమలవుతున్న సందర్భంగా న్యూఢిల్లీలో ఈరోజు ఏర్పాటైన కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా పాల్గొంటారు. ఆరోగ్య సంరక్షణ, డిజిటల్ హెల్త్ వంటి కీలక అంశాలపై సమావేశంలో చర్చలు జరుగుతాయి. భారత ఆరోగ్య రంగ బలోపేతానికి సంబంధించి నేషనల్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ రిజిస్ట్రీ, మొబైల్ యాప్ వంటి పలు ఇతర పథకాలను కూడా ప్రారంభిస్తామని మంత్రి చెప్పారు. విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఈరోజు బెంగళూరులో సేవా ఫస్ట్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ను ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమం సమాజంలోని సమస్యలను యువత గుర్తించి, పరీక్షించి మెరుగైన పరిష్కారాలను అభివృద్ది చేసేందుకు ప్రోత్సహిస్తుందని విద్యామంత్రిత్వ శాఖ తెలిపింది. ఛాలెంజ్లో పాఠశాలలు, పారిశ్రామిక శిక్షణ సంస్థలు, పాలిటెక్నిక్లు, కళాశాలలు, విశ్వవిద్యాలయాల యువత పాల్గొంటారు. స్వచ్ఛమైన సుస్థిర భారత్, సంపన్న రైతులు, సంపన్న భారత్, ఆరోగ్యకరమైన సమ్మిళిత భారత్, విద్యావంతులైన నైపుణ్యం కలిగిన భారత్, సురక్షిత్ భారత్ అనే 5 జాతీయ ఇతివృత్తాలపై ఛాలెంజ్ దృష్టి సారిస్తుంది. పోటీ జాతీయ ఫైనల్ డిసెంబర్లో న్యూఢిల్లీలో జరుగుతుంది. ఛాలెంజ్ను కేంద్ర విద్యామంత్రిత్వ శాఖ, అఖిల భారత సాంకేతిక విద్యామండలి, విశ్వవిద్యాలయ నిధుల సంఘం సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఆదివారం ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమయ్యే మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా దేశ విదేశీ ప్రజలతో తమ ఆలోచనలు పంచుకుంటారు. నెలవారీగా ప్రసారమయ్యే ఈ రేడియో కార్యక్రమంలో ఇది 138వ సంచిక. కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ నెట్వర్క్ అంతటా, ఏఐఆర్ న్యూస్ వెబ్సైట్లో, న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో ప్రసారమవుతుంది. అలాగే ఏఐఆర్ న్యూస్, డిడి న్యూస్, పిఎంఓ సమాచారం.

0: సమాచార ప్రసార మంత్రిత్వ శాఖల యూట్యూబ్ ఛానళ్లలో కూడా ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. న్యూయార్క్లో ఏర్పాటైన ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభ సమావేశం సందర్భంగా ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నేతన్యాహు ప్రసంగాన్ని ప్రారంభిస్తారనగా, గాజాలో పాలస్తీనా పౌరులపై ఇజ్రాయెల్ జరిపిన దాడులకు నిరసన తెలియజేస్తూ అనేక మంది ఐక్యరాజ్య సమితి ప్రతినిధులు వాకౌట్ చేశారు. దక్షిణ ఇజ్రాయెల్ ప్రాంతంలో 2023లో హమాస్ చేసిన దాడి వల్ల 1200 మంది పౌరులు చనిపోగా, ఆ సంస్థ 251 మందిని తన అధీనంలోకి తీసుకుంది. ప్రతిగా ఇజ్రాయెల్ తీసుకున్న సైనిక చర్య వల్ల దాదాపు 74,000 మంది చనిపోయారని స్థానిక ఆరోగ్య మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. పాఠశాలలో బుర్ఖాలను నిషేధిస్తూ ఇటలీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా ఒక్కో క్లాస్లో ఇటాలియన్ భాషను పూర్తిగా మాట్లాడలేని వారి సంఖ్యను 30% మించరాదని ప్రకటించింది. ఈ చర్యలు పిల్లలను విడదీసేవి కావని, నిజానికి వారి మధ్య ఐక్యతను పెంచేవని ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీ అన్నారు. అయితే బుర్ఖాలు నకాబ్లను నిషేధించగా, ముఖం కనపడేలా ధరించే హిజాబ్ను మాత్రం మినహాయించారు. ఈరోజు ఛత్తీస్గఢ్, తూర్పు మధ్యప్రదేశ్, తూర్పు ఉత్తరప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కిం, విదర్భంలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురియవచ్చని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళం, జార్ఖండ్, ఉత్తరాఖండ్, మాహే, బీహార్లలో భారీ వర్షాలు కురియవచ్చని ఐఎండీ అంచనా వేస్తోంది. జమ్మూకాశ్మీర్, ఆంధ్రప్రదేశ్, ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాలు, ఛత్తీస్గఢ్, అండమాన్ నికోబార్ దీవుల్లో రానున్న 2 రోజుల పాటు ఉరుములు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడవచ్చని వాతావరణ శాఖ ప్రకటన తెలిపింది. దేశ ఆహార భద్రత ప్రాధికార సంస్థ ఎఫ్ఎస్ఎస్ఏఐ అనలాగ్ పనీర్ ఉత్పత్తిని, అమ్మకాలను నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. పాడి రంగంలో అనలాగ్ పేరిట అమ్మకాలు జరుపుతున్న ఉత్పత్తుల్లో ఇకపై పనీర్ అన్న పేరును వాడరాదని ప్రకటన తెలిపింది. క్రీడలు. జపాన్ నగోయాలో జరుగుతున్న 2026 ఏషియన్ గేమ్స్ మిక్స్డ్ రిలే విభాగంలో మన క్రీడాకారులు రజతాన్ని గెలుచుకోదా. 10,000 మీటర్ల విభాగంలో సీమా కుమారి కాంస్య పతకాన్ని సాధించి చరిత్ర సృష్టించారు. మిక్స్డ్ రిలే విభాగంలో పూవమ్మరాజు, విశాల్ తెన్నరసు, విత్యా రామరాజ్, మను టీఎస్లతో కూడిన జట్టు 3:14.46 సెకండ్లలో లక్ష్యాన్ని చేరుకుని రజత పతకాన్ని గెలుచుకుంది. ఇక 10,000 మీటర్ల లక్ష్యాన్ని 32.5 నిమిషాల్లో పూర్తి చేసిన సీమా కుమారి కాంస్య పతకాన్ని గెలుచుకుని ఈ విభాగంలో తొలిసారిగా దేశానికి పతకం అందించి చరిత్ర సృష్టించారు. షూటింగ్ పోటీలు మిక్స్డ్ స్కీట్ టీమ్ ఈవెంట్లో అనంత్జిత్ నరుకా, పరినాజ్ తడివాళ్ల జోడీ కాంస్యాన్ని సొంతం చేసుకుని ఈ విభాగంలో దేశం పేరిట తొలి పతకాన్ని అందించింది. ఈరోజు జరగబోయే పోటీల్లో పురుషుల 100 మీటర్ల సెమీఫైనల్స్లో అనిమేష్ కుజూర్, గురిందేర్ వీర్ సింగ్ పోటీ పడతారు. భారత పురుషుల మహిళల కబడ్డీ జట్టు కూడా సెమీఫైనల్స్కు చేరాయి. సేవా సంకల్ప్ అభియాన్ కింద గుజరాత్లోని వడనగర్ నుంచి వారణాసి వరకు సేవాయాత్ర చేపడుతున్న వారితో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంభాషిస్తారు. దేశీయ వంట నూనెల ధరలను నియంత్రించే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రధానంగా దిగుమతి చేసుకునే ముడి వంట నూనెలపై బేసిక్ కస్టమ్స్ సుంకాన్ని తగ్గించింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత భాగస్వామ్యం పెరుగుతోందని, $4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తన ఉనికిని బలపరుచుకుంటోందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ఏషియన్ గేమ్స్ మిక్స్డ్ రిలే విభాగంలో రజతాన్ని గెలుచుకున్న భారత జట్టు 10,000 మీటర్ల విభాగంలో సీమా కుమారి కాంస్య పతకాన్ని సాధించి చరిత్ర సృష్టించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలను వినవచ్చు.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 7:15, ఉదయ తరంగిణి.

శ్రోతలకు నమస్కారం. ఈనాటి ఉదయ తరంగిణి కార్యక్రమానికి మా శ్రోతలందరికీ సాదర స్వాగతం. కార్యక్రమంలో ముందుగా సుపథం, సామాన్యుని విజయగాథ శీర్షికన అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన చిత్రకారుడు వరిగళ్ల కిరణ్ గారితో కార్యవర్ధి గోపిశెట్టిగారు జరిపిన సంభాషణ ఇప్పుడు విందాం.

0: సుపథం ఆకాశవాణి సుపథం.
1: శ్రోతలకు నమస్కారం. సుపథం సామాన్యుని విజయగాథ శీర్షికన ఈరోజు కార్యక్రమంలో కిరణ్ వరికెల్లా ఉన్నారు. ఆర్టిస్టుగా, పెయింటర్గా ఒక పేద కుటుంబం నుంచి వచ్చి అంతర్జాతీయ స్థాయిలో చిత్రకారునిగా గుర్తింపు సాధించారు. మరి వారి ప్రయాణం తాలూకు విశేషాలు వారి మాటల్లోనే విందాం. కిరణ్ గారు నమస్కారం అండి.
2: నమస్తే సార్.
1: బాల్యంలో పిల్లలకి చిత్రకళ వైపు బొమ్మలు గీయాలని, బొమ్మలు చూడాలని చాలా ఆసక్తి ఉంటుంది. మీరు అంతర్జాతీయ స్థాయిలో చిత్రకారుడిగా గుర్తింపు రావడానికి చాలా కష్టపడి ఉంటారు. సో మీ ప్రయాణాన్ని చిత్రకళ వైపు ఎలా సాగింది అని చెప్పే ముందు మీ బాల్యం, విద్యాభ్యాసం విశేషాలు చెప్పండి.
2: శ్రోతలకు నమస్కారం అండి. గ్రామం వచ్చి చిన్న బొంకూరు, పెద్దపల్లి జిల్లా. ఓకే. అక్కడ మా ఊరికి బస్సు కూడా రాని పరిస్థితి. ఆ టైంలో మా అమ్మ నాన్న మా అమ్మమ్మ వాళ్ళ ఊళ్ళో స్కూల్ కోసం అని ఉంచారు. నేను మా పెద్దమ్మ వాళ్ళ దగ్గర ఉంటూ 4th class వరకు ఆ ఊళ్ళో నర్సపూర్ గ్రామంలో కంప్లీట్ చేసుకున్నా. వెంటనే అక్కడ నుండి సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎంట్రన్స్ రాసి నేను మేడిపల్లి గురుకుల పాఠశాలకి అక్కడికి షిఫ్ట్ అవ్వడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు ఆర్ట్ టీచర్స్ తాన్రా అశోక్ గారు కానీ లేదా వెంకటేశ్వర్లు గారు కానీ వీళ్ళు ఇద్దరు ఇచ్చిన ప్రేరణతోని నేను ఆర్ట్ రూట్లోకి నాకు చాలా ఇంట్రెస్ట్ కలిగింది. సేమ్ టైం అక్కడికి వెళ్ళిన తర్వాత నేను పెయింటింగ్ చేయడము, ఈ బొమ్మలు దించడం వల్ల కూడా మా ఫ్యామిలీ కూడా డిస్టర్బ్ అయ్యారు. అంటే అప్పుడే మాది ఫస్ట్ జనరేషన్ ఎడ్యుకేషన్ కాబట్టి వాళ్ళకు కోరికలు ఏముంటాయంటే ఒక డాక్టరు, ఇంజనీరు, ఉద్యోగం చేయాలి, మంచి అఫీషియల్గా ఉండాలి, మంచి కార్లు తిరగాలి అనే కోరిక ఉంటుంది తల్లిదండ్రులకు ఎవరికైనా. అంటే ఆర్టిస్ట్ కూడా తిరగొచ్చు అది వాళ్ళకి తెలియదు, కానీ వాళ్ళకు ఇంటెన్షన్ ఏంటంటే నన్ను అఫీషియల్గా చూడాలి అన్న ఒక ఇంటెన్షన్తో నన్ను పెయింటింగ్స్ చేయొద్దు అని నన్ను ఫోర్స్ చేసేవాళ్ళు మా రిలేటివ్స్ కానీ ఎవరైనా. కానీ నేను బలవంతంగా నేను నేర్చుకున్నాను అన్నమాట. అయితే ఆర్టిస్ట్ అంటే వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే ఒక బ్యానర్లు రాయడము లేదా షాప్ పెయింటింగ్ ఈ అడ్వర్టైజ్మెంటు పెయింటింగ్ చేయడము ఇవి మాత్రమే తెలుసు వాళ్ళకి. ఈ ఫైన్ ఆర్ట్స్ రూట్లో ఈ ఎడ్యుకేషన్ ఉంటుంది, దీంట్లో డిగ్రీ ఉంటుంది, పీజీ ఉంటుంది, పిహెచ్డి ఉంటుంది, ఇదంతా వాళ్ళకి తెలియక వాళ్ళు నన్ను డిస్కరేజ్ చేసేవారు. సరే నేను సోషల్ వెల్ఫేర్లో చేరిన తర్వాత మా టీచర్స్ కూడా అందరూ అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు, బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ చేసి వచ్చిన వాళ్ళు కాబట్టి నాకు మంచి గైడ్ చేశారు. నాతో పాటు చాలామంది గైడ్ చేశారు టీచర్స్. కానీ నేను 5th class నుంచి 6th class నుంచి నేను ఆర్ట్ సైడ్ డిసైడ్ అయిపోయి ఉన్నాను. నేను అప్పుడు సోషల్ వెల్ఫేర్లోకి నేను పోయిన తర్వాత మా టీచర్స్ నాతో ఒక 150 paintings చేయించారు. 150 paintings చాలా బడ్జెట్ అంటే పేపర్స్ కానీ ప్రొఫెషనల్ మెటీరియల్ అన్నీ తెప్పించి నాతో చేయించారు. నాతో పాటు కొంతమంది స్టూడెంట్స్ని కూడా సెలెక్ట్ చేసుకున్నారు, చేసుకొని చేయించారు. ఆ టైంలో హాస్టల్లో SSC ఎగ్జామ్ జరుగుతున్నప్పుడు మా సెక్రటరీ గారు స్కూల్కి విజిట్ చేశారు. అప్పుడు మా ఆర్ట్ గ్యాలరీ చూసి, నా వర్క్స్ చూసి నన్ను పిలిపించి నాతో మాట్లాడి నన్ను అప్రిషియేట్ చేశారు జిఆర్ గారు, IAS ఆఫీసర్. ఆ 100 works మేడిపల్లి నుంచి హైదరాబాద్లో ఉన్న సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాల హెడ్ ఆఫీస్లో డిస్ప్లేలో పెట్టిండు సార్. అట్లా అయిన తర్వాత నాకు ఇంకొద్దిగా
1: ధైర్యం వచ్చింది.
2: సరే ఓకే, దీనికి ఇంత ఉంది అని. ఆ లోపు నా అట్లనే 10th వరకు కంప్లీట్ అయిపోయింది. 10th అయిపోయిన తర్వాత నేను విలేజ్కి వెళ్ళాను. మా ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ సమ్మర్లో నేను పెయింటింగ్ కమర్షియల్ ఆర్ట్ షాప్లో పనిచేసేవాడిని. ఆ తర్వాత సమ్టైమ్స్ మా బ్రదర్స్కి ఆటోస్ ఉంటే ఆటో డ్రైవింగ్ చేసేవాడిని. ఇవన్నీ పాకెట్ మనీ కోసం చేస్తూ ఉన్న టైంలో మనకు జరిగే ఎక్స్పీరియన్స్ అంటే మనం చేసే పనులతో మనకు విలువ పెరుగుతుంది కదా, రెస్పెక్ట్ అనేది ఇస్తారు. నేను ఆటో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు కుటుంబంలో కానీ మా చుట్టాలలో కానీ లేదా ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ ఇచ్చే రెస్పెక్ట్, తర్వాత వాళ్ళు మనల్ని కొన్ని కొన్ని విషయాలలో మనల్ని అవాయిడ్ చేసి పక్కన పెడతారు. అట్లాంటి సందర్భాన్ని నేను ఫేస్ చేసిన తర్వాత చలో ఇక్కడ ఉంటే మనం ఇట్లే ఉంటుంది అని నేను ఎవ్వరికి చెప్పకుండా ఒక ఫ్రెండ్ సజెషన్ హెల్ప్ తీసుకొని

0: రైల్వే కానిస్టేబుల్ హెల్ప్ తీసుకొని నేను హైదరాబాద్కి వచ్చిన. సికింద్రాబాద్లో వచ్చి సికింద్రాబాద్లో 2-3 డేస్ స్టే చేసిన నేను. నైట్ అక్కడే పడుకోవడము, అక్కడే జస్ట్ 10 రూపీస్ భోజనం చేయడం ఇట్లా చేసి, వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్లో ఎంట్రన్స్ ఉంటే రాసి సీట్ వచ్చిన తర్వాత అక్కడ జాయిన్ అయిన తర్వాత మళ్ళీ మనకి ఇక్కడ తెలిసిన వాళ్ళు ఎవరు లేరు కాబట్టి నేను సెక్యూరిటీ హెల్ప్ తీసుకొని, సెక్యూరిటీ రూము ఏ ఆఫీస్ ముందైనా కాలేజ్ ముందు సెక్యూరిటీ రూమ్ ఉంటుంది కదా, దాంట్లో ఒక 1 వీక్ ఉండి
1: సెక్యూరిటీ రూమ్లో
0: ఉన్నా. ఆ 1 వీక్ స్టే చేసి ఆ తర్వాత సెక్యూరిటీకి చెప్పిన నేను నా పరిస్థితి, అన్న నాకు ఇక్కడ ఎవరు లేరు తెలిసిన వాళ్ళు, దయచేసి నన్ను చూసుకో ఇక్కడ 1 వీక్ వరకు నన్ను అడ్జస్ట్ చేయండి.
1: అన్నాడు కిరణ్ గారు,
0: సార్
1: ఏ కుటుంబంలో అయినా తల్లిదండ్రులకి సగటు భారతీయ కుటుంబం ఏదైనా పిల్లలను బాగా చదివించి మంచిగా స్థిరపడి, మీరు అన్నట్టు స్థిరపడితే దాన్ని చూసి సంతోషపడదామనే ఆలోచనతోనే చేయిస్తారు. సరే, వాళ్ళ ఇష్టానికి వాళ్ళ దానికి విరుద్ధంగా మీరు ఏదో తప్పు చేశారని చెప్పట్లేదు, మీకు నచ్చిన చిత్రకళ వైపు అంతగా మిమ్మల్ని ప్రోత్సహించింది, కష్టమైన ఆర్థికంగా నిలదొక్కునే పరిస్థితి లేకున్నా కూడా అంతగా నచ్చి ఇటువైపు రావడానికి కారణం ఏంటి, అంతగా మిమ్మల్ని ఏది నడిపించింది?
0: అంటే నాకు ఫస్ట్ నుంచి నేను 5th, 3rd క్లాస్, 4th క్లాస్లో ఉన్నప్పుడు నన్ను టీచర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ అప్రిషియేట్ చేసేవాళ్ళు, ఎందుకంటే నేను ఇమాజిన్ చేసి శోభన్ బాబు బొమ్మ గీసేవాడిని, ఓకే డాక్టర్ అంబేద్కర్ బొమ్మ గీసేవాడిని, గీస్తే దాన్ని చూసి మా ఫ్రెండ్స్ అందరూ అప్రిషియేట్ చేసేవాళ్ళు. చేసిన తర్వాత రే నేను నన్ను అందరూ మెచ్చుకుంటారు అనేది ఒకటి ఉంటుంది. ఓకే, చిన్నప్పుడు పిల్లలకి అది బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది, మనం అప్రిషియేట్ చేస్తే ఆ తర్వాత ఒక స్టేజ్ వరకు బాగానే ఉంటుంది, మన స్కిల్స్ బాగున్నాయని ఎంకరేజ్ చేస్తారు. కానీ ప్రొఫెషనల్గా సెట్ అవ్వాలని అనుకోరు, ఈ పెయింటింగ్ ఫీల్డ్లో సెట్ అవ్వాలని అనుకోరు, మన కెరీర్ వైపు ఎంచుకొనివారు. దట్ మళ్ళీ మా పేరెంట్స్ ఎట్లా అంటే వాళ్ళు అసలు ఇప్పుడు చదువుకోలేదు, వాళ్ళు మమ్మల్ని స్కూల్కు పంపడమే ఎక్కువ, పైగా నేను ఆర్టిస్ట్గా ఎట్లా సక్సెస్ అవుతాను అయ్యే అవకాశం ఉండదు కదా, అట్లా అని చెప్పి వాళ్ళకు నన్ను నేను ఆర్టిస్ట్ అవ్వడం ఇష్టం లేదు ఫస్ట్ థింగ్. అయినా నేను బలవంతంగా వాళ్ళకి చెప్పకుండా, అప్పుడు వాళ్ళకి మమ్మల్ని చదివించే స్తోమత కూడా లేకుండే యాక్చువల్లీ ఆ టైంలో పేరెంట్స్కి కూడా. ఇదంతా జరిగింది హైదరాబాద్కి వచ్చిన తర్వాత, సెక్యూరిటీ రూమ్లో ఉన్నాను అక్కడ ఒక 1 వీక్ ఉన్న తర్వాత నాతో పాటు జాయిన్ అయిన ఫైన్ ఆర్ట్స్ కాలేజీలో జాయిన్ అయినటువంటి ఒక తోటి నా ఫ్రెండ్తో అతను ఒక రూమ్ తీసుకుంటే దాంట్లో అతనితో పాటు ఉండే అవకాశాన్ని క్రియేట్ చేయించింది. అంటే నాకు అప్పుడు పరిచయం లేదు కదా, ఇతను ఒక స్టాఫ్ కాబట్టి వాళ్ళు చెప్తే వింటారు అన్నమాట. అట్లా నన్ను ఒక రూమ్లో అడ్జస్ట్ చేయించారు. నేను మాదాపూర్లో ఉన్నప్పుడు ఒక కమర్షియల్ ఆర్టిస్ట్ దగ్గర పనిచేసేవాడిని, పీస్ వర్కులు చేసేవాడిని, బోర్డు రాసి రాస్తూ రాస్తూ ఉంటే నన్ను జనరల్గా ఒక బోర్డు ఉంది రాసిరా అని అంటే సరే అని చెప్పి నేను గుట్టల బేగంపేట పోలీస్ స్టేషన్ వెనకాల అప్పుడు 100 ఫీట్ రోడ్ కానీ అవన్నీ ఏం లేవు, అప్పుడు బోర్డు రాయడానికి పంపించిండు. రాస్తున్న బోర్డు దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు సో అండ్ సో పర్సన్ అని చెప్పి ఒక బ్లాక్ కలర్ వేసి వైట్తో రాస్తున్నా. రాస్తున్నప్పుడు ఒక టీమ్ వచ్చింది, స్కార్పియో, బ్లాక్ స్కార్పియో వచ్చింది. దాంట్లో నుండి నన్ను రాస్తున్నప్పుడు తీసి 4 లేవబట్టి దాంట్లో వేసేసారు కార్లో. వేసిన తర్వాత సరే నాకు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. నాకు అప్పుడు ఉంటే నేను కొత్తగా వచ్చింది కదా సార్ హైదరాబాద్కి, నాకు అసలు ఏంది వీళ్ళు ఇట్లా తీసుకుపోతున్నారు అని నేను లోపల అనుకుంటున్నా. వాళ్ళు హిందీలో క్యా అయ్యేది అని ఏదో అంటారు, క్యా అంటే నాకు అప్పుడు తెలియదు అసలు ఈ క్యా అంటుండి అసలు ఏంది అని నేను అనుకునేవాడిని. నేను నాకు వచ్చిన భాషలో తెలుగులో చెప్పిన, నేను ఇది నాకు సంబంధం లేదు సార్ నేను ఇక్కడ బోర్డు రాయడానికి, నేను పీస్ వర్క్ నేను స్టూడెంట్ని ఫస్ట్ నేను ఇక్కడ స్టూడెంట్ని పాకెట్ మనీ కోసం పనిచేస్తున్నా, నేను నాకు ఏం తెలియదు, 100 రూపాయలు ఇస్తారు ఇది రాస్తే అని చెప్పిన తర్వాత దాంట్లో తెలుగు వచ్చిన అర్థమైన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఏం చేశారు సరే డోర్ తీసి బయట వేసేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఆ రోజు నుంచి నేను మళ్ళీ రామ్కోట్కి వచ్చిన. రామ్కోట్లో
1: మీరు అన్న సంఘటన ఒక సినిమా స్థాయిలో బ్లాక్ స్కార్పియో వచ్చి మిమ్మల్ని కిడ్నాప్ చేసి తీసుకుపోతుంది, మరి భయపడలేదా?
0: భయమైంది సార్,
1: రుద్రబాబు నాకు ఈ చిత్రకళ
0: చాలా భయమైంది. అంటే నేను చిత్రకళను మానేసుకొని ఇంటికి వెళ్ళాలన్న ఆలోచన నాకు రాలే. అంటే మనం ఎంటర్ అయిన ప్లేస్ కరెక్ట్ కాదని నాకు అనిపించింది. రాంగ్ ప్లేస్లో మనం ఎంత డెవలప్ అవ్వాలనుకున్నా మనం సక్సెస్ అవ్వము అట్లా అని చెప్పి
1: మీరు అన్నట్టు మనం ఉండాల్సిన ప్లేస్ కూడా మనం చూస్ చేసుకోవాలి.
0: ఇప్పుడు నేను అదే, ఇప్పుడు నేను మా విలేజ్లో ఆటో నడుపుతూ లేదా కమర్షియల్ పెయింటింగ్ చేసుకుంటూ నేను అక్కడ ఉంటే ఇంత పెద్ద ఆర్టిస్ట్ కావాలనుకుని నేను కాకపోయి ఉండేవాడిని. ఇప్పుడు దానికి కావాల్సింది ఏంది, ఒక అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ అవసరము, ఆ తర్వాత ఆర్ట్ లాంగ్వేజ్ ప్రాక్టికల్గా కానీ లేదా థియరిటికల్గా కానీ మనం నేర్చుకోవాలి, తెలుసుకోవడం అనేది ఇంపార్టెంట్. ఆ కాన్సెప్ట్లో నేను హైదరాబాద్ వచ్చేసింది. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఎన్ని బాధలైనా భరించడానికి నేను రెడీగా ఉన్నాను. నేను అట్లా ఇక్కడ నుండి రామ్కోట్ వెళ్ళి ఒక 10 షాప్స్ అడిగిన తర్వాత ఒక అతను ఒక షాప్ ఓనరు అతని దగ్గరికి వెళ్ళి చెప్పిన, నేను

0: ఆర్టిస్ట్ అండి, ఇట్లా నేను వర్క్ చేస్తా, పోర్ట్రేట్ చేస్తా అంటే నన్ను టెస్ట్ చేయడానికి ఒక పోర్ట్రేట్ ఇచ్చారు. చేసి ఇచ్చిన తర్వాత వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యి సరే అని చెప్పి ఒక 1-2 డేస్ 3 డేస్ 1 వీక్ తర్వాత వాళ్ళకి నేను బాగా కనెక్ట్ అయిన తర్వాత వాళ్ళు ఆ షాప్లో పడుకునే అవకాశం ఇచ్చారు. పడుకొని అక్కడే నైట్ పార్ట్ టైం 1-2 వరకు పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ అమౌంట్ గెయిన్ చేసుకొని ఆ షాప్ నుండి వెళ్ళి రావడం కాలేజీకి. నేను రూమ్ వేకేట్ చేసేసిన, సులభ్ కాంప్లెక్స్లో స్నానం చేసేది, సుల్తాన్ బజారు, అక్కడ స్నానం చేసి అక్కడే డ్రెస్ చేంజ్ చేసుకుని నేను మార్నింగ్ కాలేజీకి వెళ్ళేవాడిని. మళ్ళీ ఈవినింగ్ వచ్చి యాజ్ యూజువల్ షాప్లో కూర్చొని పెయింటింగ్ పని చేసుకుంటూ అట్లా కొద్ది రోజులు ఒక 2-3 ఇయర్స్ చేసిన. ఆ తర్వాత మా బ్రదర్స్ని కూడా చదివించుకోవడానికి తీసుకొచ్చినాం. తీసుకొచ్చి వాళ్ళని షాప్లో ఉంచలేము కదా మా బ్రదర్స్ కోసం అని చెప్పి నేనేం చేశాను, ఎల్బినార్లో రెంట్ తక్కువ అని అక్కడ ఒక 500 రూపీస్తో ఒక 5 ఫీట్ బై 5 ఫీట్
1: 500 రూపీస్కి
0: 500 రూపీస్కి ఆ రూమ్లో మోస్ట్లీ 2004 ఆ టైంలో తీసుకొని అట్లా

0: కోసం అని చెప్పి నేనేం చేశాను, ఎల్బినార్లో రెంట్ తక్కువ అని అక్కడ ఒక 500 రూపీస్తో, ఒక 5 ఫీట్ బై 5 ఫీట్,
1: 500 రూపీస్కి.
0: 500 రూపీస్కి ఆ రూమ్లో
1: ఎప్పటి మాట ఇది
0: ఉన్నకొని, మోస్ట్లీ 2004
1: ఓకే
0: ఆ టైంలో తీసుకొని అట్లా లైఫ్ ముందుకెళ్ళినాము. కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత, డిగ్రీ కంప్లీట్ అయ్యే టైంకి మా బ్రదర్స్ కూడా ఇంటర్ కంప్లీట్ అయ్యింది. నేను మాస్టర్స్కి వెళ్ళిన, మా బ్రదర్ చిన్న తమ్ముడేమో ఫైన్ ఆర్ట్స్లో ఫోటోగ్రఫీలో జాయిన్ చేయించాను.
1: అయితే కిరణ్ గారు
0: సార్,
1: ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని మీరు ఎవరికి చెప్పకుండా సొంతగా మీ నిర్ణయాన్ని మీరు అమలు చేయాలని బీఎఫ్ఏ బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ కాలేజీలో జాయిన్ అయ్యి పాకెట్ మనీ కోసము, పూట గడవడం కోసము ఆ షాపులో ఈ షాపులో పెయింటింగ్స్ కాన్వాస్ వర్క్ చేస్తూ వచ్చారు.
0: అవును.
1: మరి ఆ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయిలో విక్టోరియా ఆల్బర్ట్ మ్యూజియం లండన్లో పెయింటింగ్ కానీ చిత్రకళ కానీ, లేదా సాలార్జంగ్ మ్యూజియంలో, లలిత కళా అకాడమీలో, నెహ్రూ యువ కేంద్ర సంఘటనలో, ఇలా ఆ మ్యూజియంలో మీ ఆర్ట్ని వాళ్ళు ఉంచడానికి ఎదగడం అనేది చిన్న విషయం కాదు. మరి సరదాగా టైంపాస్ కోసము ఇంట్రెస్ట్తో పెయింట్ వేయడం వేరు, ప్రొఫెషనల్గా కెరీర్ వైపు తీసుకొని అంత స్థాయికి ఎదగడం వేరు. ఎలా గడిచింది మీరు? సరే, బీఎఫ్ఏలో జాయిన్ అయిన ప్రతి ఒక్కరూ అంత స్థాయికి వెళ్ళాలని గ్యారంటీ కూడా లేదు. సో మీ బీఎఫ్ఏ టు ఆల్బర్ట్ మ్యూజియం జర్నీ చెప్పండి.
0: బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ అంటే జనరల్గా ఏమనుకుంటారంటే ఏదో ఊరికైనా పెయింట్ చేస్తే సరిపోతుంది, అటెండ్ అయితే సరిపోతుంది అనుకుంటారు. ఇప్పుడు జనరల్గా బీఏ బీఎస్సీ ఈ కాలేజీల్లో జరిగే చదువుతున్నట్టు ఈ ఫైన్ ఆర్ట్స్ అనేది అంత ఈజీ కాదు. అంటే ఆ కోర్సెస్ కూడా ఈజీ ఏం కాదు, కానీ దానిలాగా జస్ట్ క్లాస్లో వెళ్ళి కూర్చుంటే సరిపోదు. ఇక్కడ మనం ఫైన్ ఆర్ట్స్లో జాయిన్ అయిన తర్వాత డే వన్ నుంచి దానికి మెటీరియల్ సమకూర్చుకోవాలి, మనం రోజు కాలేజీకి వెళ్ళాలి. ఓకే, ఇదంతా ఖర్చుతో కూడుకున్న పని ఇది. యాక్చువల్గా ఫైన్ ఆర్ట్స్ అంటే చాలా రిచ్ ప్రోగ్రామ్ ఇది. ఓకే, మనం కాలేజ్ ఫీజు కట్టిన తర్వాత మనం వెళ్ళి కాలేజ్ అటెండెన్స్ ఉంటే సరిపోతుంది అనే టైప్ కాదు. దానికి మంత్లీ కొంత మెటీరియల్ అవసరం ఉంటుంది, డ్రాయింగ్ పేపర్స్ అవ్వచ్చు, ఆ తర్వాత బఫ్ షీట్స్ అవ్వచ్చు, అంటే టైప్స్ ఆఫ్ మెటీరియల్ ఉంటుంది. అవి చాలా కాస్ట్లీ ఉంటాయి. మనం అంత ఈజీగా మనం ఫైన్ ఆర్ట్ చేసినాం అని అనగానే ఫైన్ ఆర్ట్స్ అట్లా ఉండదు. ఇది
1: అంటే నిజంగా ఊరు నుంచి వచ్చిన ఒక పేద విద్యార్థి
0: చాలా కష్టం. ఊరు నుంచి వస్తారు కానీ వాళ్ళు బయట పార్ట్ టైం జాబ్ చేసుకోవడానికే సరిపోతుంది. ఇక్కడ లివింగ్ కాస్ట్ ఎక్కువ కదా, మనం రూమ్ రెంట్స్ కానీ తర్వాత ఇవన్నీ కట్టుకోవడానికే సరిపోతుంది. కానీ నేను ఇవన్నీ చేస్తూ కూడా నా మెటీరియల్ కొనుక్కుంటూ మా బ్రదర్స్ని అందరినీ మేనేజ్ చేస్తూ నేను నా కోర్స్ కంప్లీట్ చేసుకున్నా సక్సెస్ఫుల్గా. బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్లో మోస్ట్లీ ఏ స్కిల్స్ డెవలప్ చేయాలి అంటే లైవ్ స్టడీ, అంటే మనం లైవ్లో పోర్ట్రేట్ చేయగలగాలి, లైవ్లో మోడల్ అంటే ఫుల్ టాప్ టు బాటమ్ ఒక పోర్ట్రేట్ మనం చేసేంత కెపాసిటీ తెచ్చుకోవాలి.
1: అంటే లైవ్ లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉదాహరణకి నేను కూర్చుంటేనో నిలబడితే నన్ను చూస్తూ నా పోర్ట్రేట్ వేయగలరా?
0: యా,
1: మొత్తం
0: 100%.
1: ఎంత టైం పడుతుంది?
0: జస్ట్ ఒక 10-15 మినిట్స్ రఫ్ స్కెచ్ వస్తుంది. నేను లైవ్ పెయింటింగ్ చేయగలను కలర్స్తో, ఒక 2-3 అవర్స్లో నేను పెయింటింగ్ చేస్తాను కలర్స్తో.
1: బాగుంది.
0: ఈ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకున్న తర్వాత యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో నాకు ఎంట్రన్స్ రాసాము, సీట్ వచ్చింది. సీట్ వచ్చిన తర్వాత నేను మా బ్రదర్స్ని నేను అందరం కలిసి అక్కడ షిఫ్ట్ అయిపోయినాం యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్. షిఫ్ట్ అయిన తర్వాత అక్కడ వాళ్ళు ఇచ్చే గైడెన్స్ కానీ తర్వాత అదంతా కూడా చాలా ప్లస్ అవుతుంది. నేను బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ చదవడం అనేది ఒక ఎత్తు, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో పీజీ కంప్లీట్ అవ్వడం అనేది ఒక ఎత్తు. నా లైఫ్ని, నా కెరియర్ని టర్నింగ్ పాయింట్ అది. అంటే అక్కడున్న ప్రొఫెసర్స్ కానీ, అక్కడున్న ఫ్రెండ్స్ సర్కిల్స్ కానీ, అక్కడికి వచ్చే స్టూడెంట్స్ వరల్డ్ వైడ్ వస్తారు, దుబాయ్ నుంచి వస్తారు, అన్ని కంట్రీస్ నుంచి ఉంటారు. ఇంకోటి ఏంటంటే అది చాలా టఫ్, దాంట్లో సీట్ రావడం అనేది కూడా చాలా టఫ్. మేము ఉన్నప్పుడు 8 సీట్స్ ఉండేది అంతే. దాంట్లో ఉమెన్ కోటా, తర్వాత నాన్ లోకల్, తర్వాత లోకల్ ఇవన్నీ తీసిన తర్వాత 1-2 సీట్లు ఉంటాయి. దాంట్లో నాకు సీట్ రావడం అనేది చాలా గొప్ప విషయం. దాంతోపాటు వాళ్ళు నాకు మళ్ళీ ఫెలోషిప్ ఇచ్చారు, మంచి ర్యాంక్ వచ్చినందుకు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ వాళ్ళు నాకు ఫెలోషిప్ ఇచ్చారు. తర్వాత పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ వాళ్ళు కూడా నాకు ఫెలోషిప్ ఇచ్చారు, దానిలో సీట్ వచ్చినందుకు అప్రిసియేషన్. ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత నేను బయట కమర్షియల్ ఆర్ట్స్ బోర్డులు రాయడం ఇవన్నీ కూడా మానేసి స్టెప్ బై స్టెప్ మనం మేనేజ్ చేసుకుంటూ వెళ్ళాలి. మనం అంటే ఏ పని ఎప్పుడు చేయాలో అప్పుడే అప్పటి వరకే చేసి ఏది చేస్తే మనకు నేమ్ గెయిన్ చేసుకోవచ్చు, మన కెరీర్ని ఎట్లా బిల్డ్ చేసుకోవాలి, ఏ రూట్లో చేసుకోవాలో దాన్ని ప్లాన్ ప్రకారం మనం కొన్ని వర్కులు ఆపేసుకుంటూ కొన్ని వర్కులు స్టార్ట్ చేసుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది అన్నమాట. అట్లా చేస్తూ చేస్తూ నేను యూనివర్సిటీలో పీజీ కూడా కంప్లీట్ చేసుకున్నాను. నేను చేసుకున్న తర్వాత బయటకు వచ్చి చూస్తున్న టైంలో నాకు మళ్ళీ వెంకటేశ్వర కాలేజీ వాళ్ళు నాకు యాజ్ ఏ అసిస్టెంట్ ప్రొఫెసర్గా నాకు అవకాశం ఇచ్చారు. ఒక 10 ఇయర్స్ నేను వాళ్ళకి టీచింగ్లో అసిస్టెంట్ ప్రొఫెసర్, అక్కడే మళ్ళీ అసిస్టెంట్ ప్రొఫెసర్గా మళ్ళీ

0: జాబ్లో జాయిన్ అయినా సేమ్ కాలేజీలో జాయిన్ అయినప్పటికీ కూడా నేను ఒక స్టూడెంట్ ఫీలింగే కలుగుతుంది, ఎందుకంటే అప్పుడు పడ్డ కష్టం, ఆ సెక్యూరిటీ రూము అదంతా కూడా అవన్నీ చూస్తూ ఉంటే నాకు నా జీవితంలో ఏం మారలేదు అనే ఫీలింగ్లోనే ఉన్నాను. కానీ చాలా హ్యాపీగా అనిపించింది. అంటే నేను వచ్చిన ప్లేస్లో ఇంకా ఎంత కొంత పిల్లలు కూడా ఉండొచ్చు, నేను ఎట్లా పడ్డ కష్టం లాగానే కొంతమంది వేరే పిల్లలు కూడా కష్టపడుతూ ఉంటారు. అట్లాంటి పిల్లలకు కొంత హెల్ప్ చేసుకుంటూ లైవ్ డెమోన్స్ట్రేషన్ చేస్తూ అవన్నీ చేస్తూ చాలా ఎంజాయ్ చేసిన ఒక 10 ఇయర్స్. లక్కీగా ఆ టైంలోనే నాకు ఇక్కడ ఉన్న సీనియర్ ఆర్టిస్టులతో పాటు, ఢిల్లీ బాంబేలో ఉన్న సీనియర్ ఆర్టిస్టులతో పాటు పరిచయాలు, తర్వాత వాళ్ళతో కలిసి ఎగ్జిబిషన్ చేసే అవకాశాలు, తర్వాత వర్క్షాప్లలో పార్టిసిపేట్ చేయడము, ఈ సర్కిల్ అంతా ఇంప్రూవ్ అయ్యి నా వర్క్కి ఒక ప్రాపర్ వాల్యూ క్రియేట్ చేసుకొని, అంటే ఇప్పుడు మార్కెట్లో ఇప్పుడు మనం బ్రతకాలంటే నేను మళ్ళీ చదువుకున్న తర్వాత నేను బ్యానర్లు రాయలేను కదా, నేను ఇంత చదువుకున్న తర్వాత నా పెయింటింగ్, నేను చేసే పెయింటింగ్ దాన్ని కరెన్సీగా మార్చడము, దాన్ని వాల్యూ క్రియేట్ చేయడము, దాంట్లో ఎథిక్స్ తర్వాత వాల్యూస్ ఇవన్నీ కూడా మనం ఇంప్రూవ్ చేసుకొని వర్క్ చేసుకుంటూ ముందుకెళ్ళడమే నా సక్సెస్కి కారణం ప్రజెంట్.
1: బాగుంది కిరణ్ గారు, మీరు అన్నట్టు ఏ కాలేజ్లో అయితే చదువుకున్నారో మళ్ళీ ఆ కాలేజ్లోనే అధ్యాపకుడిగా చెప్పే అదృష్టం దక్కింది నాకన్నారు. నిజంగా ఒక దీపం మాత్రమే ఇంకో దీపాన్ని వెలిగించగలదు, నిజంగా జ్ఞానవంతుడు మాత్రమే మన నలుగురికి జ్ఞానం పంచగలడు అంట. అలాగా ఒక బడ్డింగ్ ఆర్టిస్ట్కి లేదా మీలాగా పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళు కావచ్చు, పేద కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు కావచ్చు, ఎవరైనా నాకు చిత్రకళ వైపు ఆసక్తి ఉంది, నేను ఈ ప్రొఫెషన్లో లేదా ఈ ఫీల్డ్లో రాణించాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి మెలకువలు నేర్చుకోవాలి అన్న వాళ్ళకి ఏం చెప్తారు?
0: యాక్చువల్లీ ఇప్పుడు ఈ కోర్సులో అంత ఈజీగా నేను కంప్లీట్ చేస్తా అనుకుంటే కష్టమవుతుంది. ఎట్లా అంటే వేరే కోర్సులో డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత, పీజీ కంప్లీట్ అయిన తర్వాత ఒక జాబ్ అనేది వస్తుంది, మినిమం ఒక 15,000, 20,000, 30,000 వర్త్ శాలరీతో జాబ్ వస్తుంది. కానీ ఇక్కడ స్కిల్ లేకపోతే మాత్రం మనల్ని ఎవరు ఎంటర్టైన్ చేయరు. అది చిన్న జాబ్ కావచ్చు, స్కూళ్ళల్లో టీచర్ జాబ్ అయినా, ఆ తర్వాత ఇలాంటి జాబ్ అయినా కానీ, ఓకే, ఆర్ట్ అనేది ఎవ్రీవేర్, అంటే మనం ఎక్కడైనా కానీ అవసరమే ఆర్ట్. సినిమాలలో అవసరం, టీవీలలో అవసరం ఆర్ట్ అనేది. ఏ కోర్స్ చేయాలన్నా ఆర్ట్ రిలేటెడే ఉంది ఇప్పుడు ఈ జనరేషన్లో. కాబట్టి మనం స్కిల్తో పాటు కమ్యూనికేషన్ కూడా ఇంపార్టెంట్. వీటన్నిటిని ఇంప్రూవ్ చేసుకుంటూ హార్డ్ వర్క్ చేయాలి. టైం టు టైం మన ప్లాన్స్ కానీ తర్వాత ఐడియాస్ కానీ చేంజ్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి.
1: బాగుంది కిరణ్ గారు. చివరగా ఒక ప్రశ్న, ఉద్యోగికి పదవి విరమణ ఉంటుంది లేదా ఏదైనా టెక్నాలజీకి మేబీ అవుట్డేట్ అయిపోవడము, అబ్సొల్యూట్ అయిపోవడం అంటారు, పాత పడిపోతుంది, కానీ కళాకారునికి చావుండదు, కళకి చావుండదు అనేది నానుడి. మీ ప్రయాణం ఎటువైపు, మీరు సాధించాలనుకుంటున్న ఆశయం కానీ ధ్యేయం కానీ అది ఉందా?
0: అంటే ఆర్టిస్ట్గా చదువుకోవడము ఈ జర్నీ ఒక స్టేజ్ వరకు ఉంటుంది, ఆ తర్వాత మనం కంటిన్యూగా వర్క్ చేస్తూ ఉండడమే ఇంకా దానికి. ఇప్పుడు మీరు అన్నట్టు ఒక జాబ్లో జాయిన్ అయితే దానికి ఒక రిటైర్మెంట్ పీరియడ్ ఉంటుంది, ఓకే, ఈ ఆర్టిస్ట్కి ఉండదు రిటైర్మెంట్ అనేది ఉండదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు శత జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి కాపురాజయ్య గారివి, ఓకే, ఆయన లేరు ఇప్పుడు కానీ చరిత్రలో ఉండిపోయింది, ఆయన చేసిన వర్క్సే కదా. సేమ్ అట్లనే మనం కూడా, అంటే ఏ ఆర్టిస్ట్ అయినా కానీ వర్క్ చేస్తూ ఉండడమే, ఓకే. ఇప్పుడు ఆర్టిస్ట్గా మనము డబ్బులు వస్తేనే అమ్మితేనే ఆర్టిస్టు అని కాకుండా, డబ్బులు వచ్చినా రాకపోయినా ఆర్ట్ ఫీల్డ్లో నిలదొక్కుని కంటిన్యూగా వర్క్ చేస్తూ ఉంటే మన పేరు కానీ ఏదైనా మనం చరిత్రలో ఉంటుంది. సేమ్ టైము ఒక ఆర్టిస్టు బ్రతికున్నప్పుడు లేని వాల్యూ అతను లేనప్పుడే చాలా వస్తుంది. ఇప్పుడు కాపురాజయ్య గారు పెయింటింగ్స్ కొనాలంటే చాలా కష్టం, చాలా కాస్ట్లీ అది. అట్లా అనమాట, చేస్తూ ఉండడమే వర్క్, కంటిన్యూ చేస్తూ ఉండడమే.
1: పెద్దపల్లి జిల్లాలో ఒక మారుమూల గ్రామం నుండి వచ్చి మీ కుటుంబంలో చిత్రకళ వైపు మీకున్న ఆసక్తిని వారు ప్రోత్సహించకపోయినా, కేవలం మీ ఆసక్తితో పట్టుదలతో స్వగ్రామం వదిలి హైదరాబాద్ చేరి మీ కష్టం మీద ఒక అంతర్జాతీయ స్థాయి చిత్రకారునిగా పేరు తెచ్చుకున్నారు, మీరు మరింత మంది పిల్లలకి, యువకులకి, చిత్రకారులకి స్ఫూర్తిదాయకంగా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీ విలువైన సమయాన్ని వెచ్చించి మా స్టూడియోస్కి వచ్చినందుకు ధన్యవాదాలు. నమస్కారం.
0: ధన్యవాదాలు సార్.
2: శుభదం.

సుపథం, సామాన్యుని విజయగాథ శీర్షికన మీరింతవరకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన చిత్రకారుడు వరికెళ్ల కిరణ్ గారితో కార్యవర్ధి గోపిశెట్టి గారు జరిపిన

0: సంభాషణ విన్నారు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: కారులో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: శ్రోతలు ఉదయ తరంగిణి కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ఇది మన చట్టం శీర్షికన అక్రమ నిర్మాణాలు ప్రముఖ న్యాయవాది శ్రీ వై బాబ్జీ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి గారు.

0: శ్రోతలకు నమస్కారం. అక్రమ నిర్మాణాలు ఈ అంశం గురించి తెలియజేయడానికి ప్రముఖ న్యాయవాది వై బాబ్జీ గారు మన స్టూడియోస్కి ఇచ్చేశారు. నమస్కారం అండి బాబ్జీ గారు.
1: నమస్కారం రమేష్ గారు.
0: అసలు ఈ అక్రమ నిర్మాణాలని ఎలా నిర్ధారిస్తారు?
1: అక్రమ నిర్మాణాలు, ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్, అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్. ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అంటే మనది కాని స్థలంలో, అది గవర్నమెంట్ది కావచ్చు, నాలా కావచ్చు, చెరువు కావచ్చు, ఇంకొకరిది కావచ్చు, అక్కడికి వెళ్ళి కన్స్ట్రక్షన్ అంటే నిర్మాణం కనుక చేపడితే అది ఇల్లీగల్. అక్రమ నిర్మాణాలు ఏమిటి అంటే ఒక అథారిటీ ఉంటుంది, ఇల్లు కట్టుకోవడానికి మనం ఎవరికో అప్రోచ్ అవుతాము, వాళ్ళు ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్కి పర్మిషన్ అనో ఏదో ఇస్తారు. ఇట్ డిపెండ్స్ అపాన్ సిటీ. అయితే హైదరాబాద్ జిహెచ్ఎంసీ, ఇప్పుడు ట్రైఫర్ కేట్ అయింది కాబట్టి జిహెచ్ఎంసీ, ఎంఎంసీ, సిఎంసీ ఇలా అయినాయి. ఇవి కాకుండా ఇంకా అర్బన్ లోకల్ బాడీస్ అంటారు,
0: మున్సిపాలిటీస్,
1: గ్రామ పంచాయతీలైనా సరే, అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు బిల్డింగ్కి కట్టుకోవడానికి పర్మిషన్ ఇస్తారు. ఆ పర్మిషన్కి కాకుండా అతిక్రమించి మనం ఏదైనా చేస్తే దాన్ని కూడా అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్ అని అంట. అంటే మీది కాని స్థలంలో మీరు కట్టినా, మీకు ఇచ్చిన పర్మిషన్ని అతిక్రమించి కట్టినా, ఇవి రెండు కూడా ఇల్లీగల్ అని అంటారన్నమాట.
0: సాధారణంగా ఇల్లి అనాథరైజ్ కన్స్ట్రక్షన్స్, ఈ అక్రమ నిర్మాణాలు ఏముంటాయి?
1: సాధారణంగా మనము సపోజ్ నా స్థలం అనుకుంటాను, నేను మున్సిపల్ కార్పొరేషన్ని అప్రోచ్ అవుతాను, ప్లాన్ అప్రూవల్ చేయించుకుంటాను. ఇప్పుడు ఈ మధ్య కొత్తగా మన రాష్ట్రంలో టీజీ బీపాస్ అనేటువంటి ఒక ఫెసిలిటీ, యాప్ బేస్డ్ ఫెసిలిటీ. దీని ప్రకారం ఏంటంటే ఆఫీసులు చుట్టూ తిరగాల్సిన పని లేదు, అప్లికేషన్ ఓపెన్ చేసుకుని మనం సబ్మిట్ చేయాల్సినటువంటి డిగ్రీ సబ్మిట్ చేస్తే ఆటోమేటిక్గా అప్రూవల్ వస్తుంది. దట్ ఈస్ ప్రొవిజనల్ అప్రూవల్, అంటే టెంటేటివ్గా అప్రూవల్ ఇస్తారండి. అది మళ్ళీ సబ్జెక్ట్ టు వెరిఫికేషన్స్.
0: ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని,
1: ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో భాగంగానే ఇది కూడా త్వరగా, అంటే అంతకుముందు ఒక గవర్నమెంట్ ఆఫీసులు చుట్టూ తిరిగితే టైం అవుతుందని, ఇటువంటివన్నీ కూడా బైపాస్ చేయడం కోసం, అంటే కర్టైల్ చేయడం కోసం ఈ టీజీ బీపాస్ అనేది తీసుకొచ్చారు.
0: అంటే పెరుగుతున్న సాంకేతికతను పూర్తిగా వినియోగించుకునే విధానం,
1: వినియోగించుకోవడం. అంటే పాత పద్ధతుల్లో డిలేస్ ఉంటాయి కాబట్టి ఇది త్వరితగతిని కంప్లీట్ చేయడం కోసం ఉద్దేశించబడినటువంటి ఒక ఫెసిలిటీ.
0: సబ్మిట్ చేసిన డాక్యుమెంట్స్ కి నిజ నిర్ధారణకు వాళ్ళు వచ్చినప్పుడు కరెక్ట్ గా ఉంటే ఆ పర్మిషన్ కన్ఫర్మ్ అవుతుంది.

0: ఆన్ రికార్డ్ ఆన్ గ్రౌండ్ రెండు ఒకటేగా ఉండాలి. మీకు ఇచ్చినటువంటి బిల్డింగ్ పర్మిషన్లో మీకేదో, ఉదాహరణకి నేను చెప్తాను, ఒక 200, 230, 40, 50 గజాల లోపల మీకు ఒక స్టిల్ట్ ఫర్ పార్కింగ్, స్టిల్ట్ అంటే పార్కింగ్, తర్వాత 2 అప్పర్ ఫ్లోర్స్ 3 అప్పర్ ఫ్లోర్స్, దాన్ని అతిక్రమిస్తే, 2 కాకుండా 3 కాకుండా కడితే అది అతిక్రమణ. అక్రమ నిర్మాణం అంటే అతిక్రమణించడమే. తర్వాత సెట్ బ్యాక్స్ అంటారు, అంటే ఆ ఇంటికి ముందు, కట్టబోయే ఇంటికి ముందు ఉన్నటువంటి రోడ్డు విడ్తిని బట్టి మీకు సెట్ బ్యాక్స్ ఇస్తారు. ముందు ఎంత ఉండాలి, మూడు వైపులు ఎంత ఉండాలి, చెట్లు ఎన్ని నాటాలి, తర్వాత ఇది రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ ఎన్ని ఉండాలి, ఇవన్నీ కూడా దానిలో పొందుపరుస్తారు. ఏది బిల్డింగ్ పర్మిషన్లో వీటిని పట్టించుకోకుండా వీటిని అతిక్రమిస్తే అప్పుడు అది అతిక్రమణ అవుతుంది.
1: ముఖ్యంగా గమనిస్తుంటాం బాబుజీ గారు, సెట్ బ్యాక్స్ ని పాటించకుండా నా రూమ్ సైజ్ పెరుగుతుందనో, మాక్సిమం ప్లేస్ ని కట్టుకుంటూ వీళ్ళకి వెంటిలేషన్ సమస్య వచ్చేసి పక్కింటి వాళ్ళకు కూడా వెంటిలేషన్ సమస్య కలిగించే సందర్భాలు చూస్తుంటాం. అలాంటి సమయాల్లో ఎలా అప్రోచ్ కావాలి, దీని రిడ్రెసల్ మెకానిజం ఏంటి?
0: నైబర్స్ కానీ కన్సర్న్డ్ సిటిజన్స్ కానీ, ఆ ఏరియాకు ఉన్నటువంటి వెల్ఫేర్ అసోసియేషన్ కానీ, ఎవరైనా సరే దాన్ని మా మున్సిపాలిటీ దృష్టికి తీసుకురావచ్చు. రాతపూర్వకంగానే వెళ్ళి మౌఖికంగా కానీ చెప్తే వాళ్ళు దాన్ని యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఖచ్చితంగా మీరు అన్నట్టుగా ఇటువంటి డీవియేషన్స్ కనుకైతే నిర్మాణంలో, ఒకటి దాని మీద సివిక్ ఫెసిలిటీస్ మీద, జనరల్ ఎన్విరాన్మెంట్ మీద కూడా, ఉదాహరణకి సపోజ్ పర్మిషన్ ఇచ్చిన దానికంటే ఎక్కువ ఫ్లోర్స్ కడితే ఎక్కువ మంది ఇన్మేట్స్ దానిలోకి వస్తారు, ఎక్కువ 2-వీలర్స్ 4-వీలర్స్ వస్తాయి, ఆ రోడ్డు మీద ట్రాఫిక్ కంజెషన్ పెరుగుతుంది, ఎమర్జెన్సీలో మీకు బయటకు వెళ్ళడానికి రావడానికి, ఫైర్ సర్వీస్ ఎవరైనా కనుక ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ఫైర్ యాక్సిడెంట్ రావడానికి, అది కాకుండా మీకు వెంటిలేషన్ తగ్గిపోతుంది. అంటే సెట్ బ్యాక్స్లో చుట్టూ ఇంతింత ప్లేస్ ఇవ్వాలని వదిలిపెట్టాలంటే, ఎందుకంటే ప్యాసేజ్ ఆఫ్ ఎయిర్ కోసం, గాలి కోసం, వెలుతురు కోసం, దాన్ని ఏన్షియంట్ లైట్ అంటారు. అంటే ఇంతకాలంగా నాకు లైట్ వస్తుంది, ఇప్పుడు ఈ పక్కన అతను వచ్చి ఇతను కట్టడం వల్ల, కట్టడం వల్ల మూసుకుపోయిందని అతను వెళ్ళొచ్చు ఎక్కడికి. ఇది కాకుండా వాటర్, గ్రౌండ్ వాటర్ ఉందనుకోండి, ఇతను కనుక అవసరానికి మించి అతిక్రమించి కడితే ఎక్కువ గ్రౌండ్ వాటర్ని డ్రా చేయడం వల్ల పక్క వాళ్ళకి డ్రై అయిపోయే అవకాశం ఉంటుంది. ఇటువంటి ప్రాబ్లమ్స్ చాలా చాలా, ఎలక్ట్రిసిటీ లోడ్ సరిపోక ఫ్రీక్వెంట్ ఫెయిల్యూర్స్ అయిపోతాయి. ఫ్రీక్వెంట్ ఫెయిల్యూర్స్ అయిపోతే మళ్ళీ కొత్త ట్రాన్స్ఫార్మర్ పెట్టాలి, దానికి మళ్ళీ ఎలక్ట్రిసిటీ వల్ల ఆ ఏరియాలో డెవలప్మెంట్ ఛార్జెస్ అనే అదనంగా ఇస్తారు. ఇదంతా చైన్ రియాక్షన్. అండ్ డ్రైనేజ్ అండ్ సివరేజ్కి కూడా కనెక్షన్ ఒకటి ఉంటుంది. వాళ్ళు అంత సివరేజ్ని ఇది హ్యాండిల్ చేస్తుంది, ఎగ్జిస్టింగ్ పైప్లైన్స్, అది కూడా కొంచెం కష్టమే. ఇవన్నీ ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, దాదాపు ఒక 2 డజన్ల ప్రాబ్లమ్స్ అరైజ్ అవుతాయి. ఒక్క వ్యక్తి కనుక అతిక్రమించి నిర్మాణాలు చేస్తే ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకే కాకుండా ఆ వీధిలో ఉన్న వాళ్ళకి, ఆ కమ్యూనిటీలో నివసించే వాళ్ళందరికీ కూడా ఇదే ప్రాబ్లమ్స్ వస్తాయి.
1: బాబుజీ గారు, ఈ అక్రమ నిర్మాణాల పట్ల ఒక బాధ్యతాయుతమైన పౌరుడిగా సమాచారం ఇచ్చి సంబంధిత అధికారులకు తెలియపరిచినట్లయితే, అది మౌఖికంగా కానీ, రాతపూర్వకంగా కానీ, ఒక వార్తారూపకంగా కానీ వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళినట్లయితే అధికారుల చర్యలు ఏ విధంగా ఉంటాయి?
0: ఫస్ట్ ఏం చేస్తారు జనరల్గా జీహెచ్ఎంసీ వాళ్ళు, స్టాప్ వర్క్ అనేటువంటి ఒక నోటీస్ ఇస్తారు, ఫాలోడ్ బై ఒక వెరిఫికేషన్ కూడా ఉంటుంది. ఆ నోటీస్ని అందుకున్న తర్వాత ఆ ఇంటి ఓనర్, ఇంటి యజమాని ఎవరైతే కడుతున్నాడో, లేకపోతే కాంట్రాక్ట్కి ఇచ్చుండొచ్చు, మేస్త్రికి ఇచ్చుండొచ్చు, ఎవరికైనా ఇచ్చుండొచ్చు. ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ రెసిడెన్షియల్ ప్లాన్ అప్రూవల్ తీసుకొని కమర్షియల్గా కట్టేస్తుంటారు, స్టిల్ట్ని షాపింగ్ కాంప్లెక్స్కి ఇచ్చేస్తుంటారు, పార్కింగ్కి వాడకుండా ఇంకొక దానికి వాడేస్తుంటారు. ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి వచ్చి చూడాల్సిన బాధ్యత. ఫస్ట్ స్టాప్ వర్క్ నోటీస్ ఇస్తారు, స్టాప్ వర్క్ నోటీస్ ఇచ్చిన తర్వాత వచ్చి వెరిఫికేషన్ చేస్తారు. ఒకవేళ కనుక వాళ్ళు వినకపోతే మున్సిపల్ అథారిటీస్కి ఏ హక్కు ఉంటుందంటే ప్రాపర్టీని సీజ్ చేసే హక్కు ఉంటుంది. ఒకవేళ అప్పటికే కనుక కట్టేసి ఉంటే దాన్ని డెమాలిష్ చేసే హక్కు ఉంటుంది. ఇన్ని రకాల స్టాట్యుటరీ పవర్స్ డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ అండ్ అబో వీళ్ళకందరికి కూడా ఈ హక్కులు ఉంటాయన్నమాట, అది వాళ్ళ బాధ్యత.
1: ఇది కేవలము అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం పొందడం వరకే మార్గముందా, ఆ తర్వాత కోర్టుకు వెళ్లే అవకాశం ఏమైనా ఉంటుందా?
0: ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ కదా, ముందుగా ఆపడం బెటర్. ఇంత పెద్ద కన్స్ట్రక్షన్ చేసుకున్న తర్వాత అతనికి ముందుగా చెప్పి అతన్ని కరెక్ట్ చేయకపోతే అతను కూడా నష్టపోతాడు, ఎవరు నిర్మాణం చేసే అతను వ్యక్తి కూడా నష్టపోయే పరిస్థితులు ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి ఈ మున్సిపల్ అథారిటీ లెవెల్లోనే కంప్లైంటో లేకపోతే గ్రివెన్సో వచ్చిన వెంటనే రియాక్ట్ అయ్యి దాన్ని కరెక్షన్ చేసి లేదంటే ఫైన్ వేసో. ఇక్కడ రెగ్యులరైజేషన్ ఉండదు, ఇంకా డీవియేషన్స్కి రెగ్యులరైజేషన్ ఉండదు. అది వదిలిపెడితే మీరు అన్నది ఏంటి, ఇది కాకుండా మున్సిపల్ అథారిటీస్ కాకుండా ఇంకా వేరే లెవెల్ రిడ్రెసల్ ఆఫ్ గ్రీవెన్సెస్.

0: గ్రీవెన్స్ ఏదన్నా ఉందంటే సివిల్ కోర్టుకు వెళ్ళొచ్చు. మున్సిపాలిటీ వినకపోతే మున్సిపాలిటీ అఫీషియల్స్ని పార్టీ కూడా చేయొచ్చు. ఒకవేళ అది అపార్ట్మెంట్స్ కనుకైతే, ఒకవేళ ఫ్లాటో అపార్ట్మెంట్ కొనుక్కునే వాళ్ళు కనుక వాళ్ళకి ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ ఉందా లేదా చూసి వాళ్ళకు కూడా ఇటువంటి ఈ మౌలికమైనటువంటి సదుపాయాలన్నీ కూడా డిప్రైవ్ అవుతారు కదా. వాళ్ళైనా కోర్టుకు వెళ్తారు, లేదంటే కన్జ్యూమర్ ఫోరంకి వెళ్తారు, లేకపోతే ఈ అక్రమ కట్టడం ఆపకుండా కనుక కంటిన్యూ చేస్తే కోర్టుకు వెళ్ళి డైరెక్షన్ పిటిషన్ అంటారు, రిట్ ఆఫ్ మాండమస్ అంటారు, అగెన్స్ట్ ది గవర్నమెంట్, అగెన్స్ట్ జిహెచ్ఎంసీ అఫీషియల్స్ అండ్ బిల్డర్ మీద, కాంట్రాక్టర్ మీద, ఓనర్ ఆఫ్ ది ప్లాట్ మీద, ల్యాండ్ ఓనర్ను, వాళ్ళందరి మీద వాళ్ళందరినీ కూడా పార్టీలు చేసి వాళ్ళ దగ్గరికి, వాళ్ళకి అగెన్స్ట్కి వెళ్ళొచ్చు. ఇది కాకుండా ఒక పెద్ద బిల్డింగ్ ఏదో స్ట్రక్చర్ వస్తుంది కాంప్లెక్స్ లాంటిది, ఆ కాంప్లెక్స్ ఆ స్ట్రక్చర్ వల్ల గ్రౌండ్ వాటర్ డిప్లీట్ అయిపోవచ్చు, లేకపోతే ఇంకొక ప్రాబ్లం రావచ్చు, అప్పుడు పిల్లు కూడా వేయచ్చు.
1: పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్
0: వేసే అవకాశం ఎవరికి ఉంటుందో వాళ్ళకే, అంటే డైరెక్ట్గా కన్సర్న్డ్ పార్టీ పిల్లు వేయడానికి లేదు, అఫెక్టెడ్ పార్టీ సింగులర్గా వెళ్ళి వేయడానికి లేదు. ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ పబ్లిక్ వేరే వాళ్ళు వెళ్ళచ్చు.
1: అంటే సమాజానికి జనరల్గా అందరికీ ఉపయోగకరంగా ఉండాలి, నష్టం జరగకూడదు అన్న భావనతో వేయచ్చు.
0: వేయచ్చు.
1: మనము తరచుగా గమనిస్తూ ఉంటాము, వార్తల్లో కూడా చూస్తుంటాము, ఒక అపార్ట్మెంటు బ్యాంక్ లోన్ ప్రాసెస్ చేసుకొని జీవితంలోంచి ఈఎంఐ కట్టుకుంటూ కొన్నాము, ఆ తదనంతరము దానికి సరైన పర్మిషన్స్ లేక దాన్ని కూల్ చేయడానికి అధికారులు వచ్చారని, మేము అన్ని విధాలుగా సరిగ్గా ఉన్నప్పటికీ మాకు లోన్ శాంక్షన్ అయిపోయి మేము అపార్ట్మెంట్ కొన్నప్పటికీ మాకు ఈ అవస్థ వచ్చింది అని అంటూ బాధపడే వాళ్ళని గమనిస్తూ ఉంటాము. ముఖ్యంగా ఈ అపార్ట్మెంట్లు కానీ ఫ్లాట్లు కానీ కొనేటప్పుడు కొనుగోలుదారు మీరు అన్నట్టు ముందు జాగ్రత్త చర్యగా ఏ ఏ అంశాలని పరిగణలోకి తీసుకొని పూర్తిగా సాటిస్ఫై అయ్యి ఆ తర్వాత కొనాలంటారు?
0: ఇది చాలా మంచి ప్రశ్న. జనరల్గా అపార్ట్మెంట్స్ అనగానే నోటిఫై చేస్తారు, మంచి మంచి కలర్లు బ్రోషర్స్ వేస్తారు, సరే ఏరియా మంచిది బాగానే ఉందని చెప్పి వెళ్తారు. వెళ్ళినప్పుడు వాళ్ళు ముఖ్యంగా గమనించాల్సిందంటే టైటిల్ ఆఫ్ ద ల్యాండ్, ఆ పేపర్ లింక్ డాక్యుమెంట్స్ కూడా ఇస్తారు, అది ఈయన పేరు మీద ఉందా, అంటే ఎవరైతే అమ్ముతున్నారు, అమ్మే వ్యక్తి అది బిల్డరో కాంట్రాక్టరో ఎవరు అతని పేరు మీద ఉందా, ల్యాండ్ క్లియర్గా ఉందా, అది అసైన్డ్ ల్యాండా, చెరువుల్లో కట్టారా, కాలువల పక్కన కట్టారా, ఇది చూసుకోవాలి. ఎఫ్టీఎల్లో కనుక కడితే నిర్దాక్షిణ్యంగా హైదరాబాద్లో వస్తారు, ఎందుకంటే వాటర్ పబ్లిక్ ప్రాపర్టీ, ఫారెస్ట్ పబ్లిక్ ప్రాపర్టీ, రోడ్స్ పబ్లిక్ ప్రాపర్టీ, వాటిని ఎన్క్రోచ్ చేయడానికి అధికారం ఎవరికి లేదు. కాబట్టి ఫ్లాట్స్ కొనేవాళ్ళు ఇంకా చూడవలసింది ఏంటంటే వాటికి పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ వాళ్ళు ఏమైనా కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఇచ్చినారా, ఫైర్ సేఫ్టీ క్లియరెన్సెస్ ఇచ్చారా, లేకపోతే ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ ఏమైనా ఇచ్చినారా. అన్నిటికీ అన్ని కాదు వర్తించు, కొన్నిటికి, పెద్ద పెద్ద బిల్డింగ్స్ పెద్ద పెద్దవి, ఒకవేళ హై రైజ్ ఇది బిల్డింగ్స్ కనుకైతే ఎయిర్పోర్ట్స్ అథారిటీ వాళ్ళు ఏమైనా ఆ జోన్లోకి వెళ్తే వాళ్ళు క్లియరెన్స్ ఇచ్చారా, ఫైర్ సేఫ్టీ వాళ్ళు ఇచ్చినారా, ఇంతకంటే ముందు అన్నిటికంటే ముందు అసలు దానికి ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ ఉందా లేదా. జిహెచ్ఎంసీ వాళ్ళు కన్స్ట్రక్షన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిన తర్వాత ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ ఇస్తారు.
1: ఒక సామాన్యుడికి తక్కువ ధరకు వస్తుందనో ఆఫర్లు ఇస్తున్నాడనో ఇలాంటి వాటికి మోసపోకుండా ఆ డాక్యుమెంట్స్ అన్నీ ఒక నిష్ణాతుడైన ఒక అడ్వకేట్ కానీ ఈ సంబంధిత రంగంలో నిష్ణాతులైన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక పక్కా లీగల్ అడ్వైస్ తీసుకున్నట్లయితే ఆ తర్వాత ముందుకెళ్ళడానికి దారి సుగమం అవుతుందంటారా?
0: ఖచ్చితంగా. అన్ని లక్షలు పెట్టి ఒక అపార్ట్మెంటో ఫ్లాటో లేకపోతే ఇండిపెండెంట్ హౌస్ ఒక ఫ్లోరో కొంటున్నప్పుడు ఒక 10,000, 5,000, 15,000, 20,000 దాని వాల్యూని బట్టి ఒక అడ్వకేట్ దగ్గరికి వెళ్ళి ఈ పేపర్లన్నీ ఇస్తే అతను లీగల్ అడ్వైస్ ఇస్తారు. లేదా కాస్త అవగాహన ఉన్నవాళ్ళు, తెలిసిన వాళ్ళు, ఇంతకుముందు ఫ్లాట్ కొన్నవాళ్ళు, వాళ్ళ బంధువులు, వాళ్ళనన్నా అడగాలి వాళ్ళు ఏం ప్రొసీజర్ ఫాలో కావాలి. ముఖ్యంగా చెరువు ఉందా, కాలువ ఉందా, రోడ్డు ఉందా, అసైన్డ్ ల్యాండా, ఫారెస్ట్ ల్యాండా, ఇది చూసుకోవాలి. తర్వాత బిల్డింగ్ వైలేషన్ లేకుండా అన్ని కరెక్ట్గా వచ్చిందా, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ వచ్చిందా, అది నిజమా కాదా. ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ కూడా ఫేక్ చేసి ఇచ్చేటువంటి సందర్భాలు ఉంటాయి, దాన్ని క్రాస్ వెరిఫై చేసుకోవాలి. ఒక లీగల్ మ్యాగజిమ్ ఉంది, విజిలెంటిబస్ నాన్ డ్యూరెంటిబస్ జ్యూరా సబ్వీనియన్స్ అని ఒక లీగల్ మ్యాగజిమ్. దానిలో ఏంటంటే చట్టం ఎప్పుడు జాగరూకతతో మేలుకొని ఉండే వాళ్ళకి మాత్రమే మేలు చేస్తుంది, నిద్రపోయే వాళ్ళకి చట్టం మేలు చేయదు. కాబట్టి నిద్రపోకుండా మేల్కొని ఇవన్నీ తెలుసుకొని కష్టపడిన సొమ్ము, లోను, ఇంకేదో ఆస్తులు అమ్ము కొనుక్కున్న తర్వాత ఈ ఇబ్బందులు పడకూడదని,
1: చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకోకుండా
0: ఏం ప్రయోజనం,
1: ముందుగానే జాగ్రత్త పడడం మంచిదండి. చివరిగా ఒక ప్రశ్న అడ్వకేట్ గారు, ఒక చిన్నపాటి డీవియేషనో లేదంటే ఒక పైన పెంట్ హౌస్ లాంటిది ఏదో వేసుకుంటారు, అది ఇచ్చిన పర్మిషన్ దాటి కొంత కన్స్ట్రక్షన్ చేసుకున్నారు, లేదు మీరు అన్నట్టు స్టిల్ట్లో అంటే పార్కింగ్లో పూర్తిగా పార్కింగ్ వదలకుండా కొంత భాగాన్ని ఒక రూమ్ కిందనో

0: వాచ్మెన్ రూమ్ కిందనో, ఒరిజినల్ ప్లాన్లో ఉండదు అది, కానీ చేసుకుంటారు. ఇలాంటి కన్స్ట్రక్షన్స్ని, ఇతరులకి పెద్దగా ఇబ్బంది లేకుండా ఉన్న వాటిని క్రమబద్ధీకరించే వ్యవస్థ ఏమైనా ఉందా, చేసుకోవచ్చా?
1: 5 సంవత్సరాలకు ఒకసారి ప్రభుత్వమే ఇటువంటివి ఏమన్నా ఉంటే మీరు చేసుకోండి. అంటే టోటల్ డీవియేషన్ ఉండకూడదు, వితిన్ ది పర్మిటెడ్ 4 వాల్స్ లోపల స్మాల్ డీవియేషన్స్ ఏమన్నా ఉంటే మనం వాళ్ళ దృష్టికి తీసుకెళ్తే నిజాయితీగా చేసేస్తాం.
0: కాబట్టి ఒక బాధ్యతాయుతమైన పౌరుడిగా నిర్మాణం అంటూ చేపడితే పూర్తి పర్మిషన్స్ తీసుకొని దాన్ని అతిక్రమించకుండా కట్టుకొని ప్రశాంతమైన జీవనం గడపాలి. అంతేకాకుండా ఎవరైనా ఇలాంటి అతిక్రమణలు జరిగినప్పుడు నాకెందుకులే అనుకోకుండా ప్రభుత్వ దృష్టికి, అధికారుల దృష్టికి తీసుకొచ్చినట్లయితే సమాధహితం కోరి మన బాధ్యతను నిర్వర్తించినట్టు అవుతుంది. చాలా మంచి విషయాలు తెలియజేశారు బాబుజీ గారు. నమస్కారం.
1: నమస్కారం.
2: ఇది మన చట్టం.

0: ఇది మన చట్టం శీర్షికన మీరింతవరకు అక్రమ నిర్మాణాల గురించి ప్రముఖ న్యాయవాది శ్రీ వై బాబ్జీ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి గారు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: అఖండ్ చిత్రం నుండి మహాగణేశ పంచరత్నం విన్నారు.
1: మట్టి మనుషుల హృదయాల్ని తాకిన వాణి,
2: సామాన్య జనవాహిని సమ్మిళితం చేసిన వాణి,
1: సగటు మనిషిని హృదయంతో పలకరించే మన దేశ ప్రధాని.
2: మన్ కీ బాత్ మీ అందరి ముంగిట తీసుకువస్తుంది ఆకాశవాణి.
1: ప్రతి నెల చివరి ఆదివారం ఉదయం 11 గంటలకు మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ మనసులోని మాట, మన్ కీ బాత్.

తర్వాత దేహాగ్రాగం మిశ్రచాపుతాళంలో మహారాజా స్వాతి తిరునాళ్ కృతి స్మారజనక శుభచరిత.

కార్యక్రమంలో చివరిగా వినండి జంజూటి రాగం ఆది తాళంలో శ్రీ అన్నమాచార్య సంకీర్తన నవనీత చోర నమో నమో.

మీరింతవరకు శ్రీమతి ఎస్టీఎన్ నీతా చంద్రశేఖర్ గారి గాత్రం విన్నారు. వాద్య సహకారం వైలిన్పై శ్రీ ఎన్సి అనంతకృష్ణ, మృదంగంపై శ్రీ వారణాసి దుర్గానాథ్. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. హైదరాబాద్లో గణేష్ నిమజ్జనోత్సవానికి అధికారులు సర్వం సిద్దం చేశారు. జీహెచ్ఎంసీ పోలీస్ శాఖల సమన్వయంతో భారీ ఏర్పాట్లు పూర్తయ్యాయి. నగరం నలుమూలలా పారిశుద్ధ్య సిబ్బంది హుస్సేన్ సాగర్ సహా ప్రధాన చెరువుల వద్ద భారీ క్రేన్లను అందుబాటులో ఉంచారు. భద్రత కోసం 28,000 మంది పోలీసులను రంగంలోకి దింపారు. 10,000 సీసీ కెమెరాలతో నిరంతర నిఘా ఏర్పాటు చేశారు. ఇక ట్యాంక్ బండ్ చుట్టూ 100 హైరైజ్ కెమెరాలు, 24 డ్రోన్లతో కట్టుదిట్టమైన సాంకేతిక నిఘా ఏర్పాటు చేశారు. మరికాసేపట్లో ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 2 గంటలలోపు శోభాయాత్ర, నిమజ్జన ప్రక్రియను పూర్తి చేస్తామని నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ వెల్లడించారు. నిమజ్జనోత్సవంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. గణేష్ నిమజ్జనం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఈరోజు హైదరాబాద్ పరిసర ప్రాంతాలకు సెలవు ప్రకటించింది. హైదరాబాద్, సికింద్రాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజిగిరి జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలకు ఈరోజు సెలవు వర్తిస్తుంది. దీనికి బదులుగా నవంబర్ 14వ తేదీ 2వ శనివారం వర్కింగ్ డేగా నిర్ణయించింది. మాజీ సైనికుల సంక్షేమానికి ప్రత్యేక శ్రద్ద పెట్టాలని గవర్నర్ శివప్రతాప్ శుక్లా సూచించారు. లోక్భవన్లో జరిగిన సాయుధ దళాల పతాక దినోత్సవ నిధి రాష్ట నిర్వహణ కమిటీ 5వ సమావేశానికి శుక్లా అధ్యక్షత వహించారు. మాజీ సైనికులు, వారి ఆధారితుల సంక్షేమ పథకాలు, పునరావాసం, సమస్యల పరిష్కారంపై సమీక్షించారు. తెలంగాణను జాతీయ, అంతర్జాతీయ స్థాయి పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దేందుకు సమగ్ర కార్యాచరణ రూపొందించాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి సమీక్ష నిర్వహించిన ఆయన ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో పెట్టుబడులు, ఉపాధి, ఆదాయం పెంచాలని సూచించారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ విషయంలో ఎన్నికల సంఘం ప్రజలకు పూర్తి స్పష్టత ఇవ్వాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. గత 10 నెలల్లో 2 ఎన్నికల కమిషనర్లు దాదాపు 14 సార్లు అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు వెలుగులోకి వచ్చిందని, ఫారం 6లో మార్పులు, డేటా సవరణ, ఓటర్ల పేర్ల తొలగింపు వివరాలను నియోజకవర్గాల వారీగా బహిరంగపరచాలని కోరారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఆదివారం ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమయ్యే మన్ కీ బాత్ కార్యక్రమంలో దేశ విదేశ ప్రజలతో తన ఆలోచనలను పంచుకుంటారు. కాగా నెలవారీగా ప్రసారమయ్యే ఈ రేడియో కార్యక్రమంలో ఇది 138వ సంచిక. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ నెట్వర్క్ అంతటా, ఏఐఆర్ న్యూస్ వెబ్సైట్లో, న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో ప్రసారమవుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి ఈ ఉదయం 10 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వినవచ్చు.

శ్రోతలకు మరొక మారు గుర్తు చేస్తున్నాం. ఈ ప్రసారంలో 9:10 భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు ప్రజాసేవలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జాతీయ ప్రసార విభాగం ఆధ్వర్యంలో ప్రసారమవుతున్న కార్యక్రమ పరంపరలో భాగంగా ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే ఉంటుంది. ఇదే ప్రసారంలో 9:10 నీజేతగా ఈ చిత్రం నుంచి అనురాగ్ కుల్కర్ణి పాడిన మహేష్ పోలోజు గీతం, సంగీతం పవన్

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు.
2: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాత్.
3: ఊటకపు ఆఫర్ల పట్ల అప్రమత్తంగా ఉండండి.
4: ఆర్బీఐ అంటుంది,
3: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.

0: कार्यक्रम के संबंध में अपनी प्रतिक्रिया आप हमें ईमेल या व्हाट्सएप के माध्यम से भेज सकते हैं। ईमेल का पता है airnsdtalks@gmail.com और व्हाट्सएप नंबर है 9289094044।
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. మీరింతవరకు భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు ప్రజాసేవలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆకాశవాణి న్యూఢిల్లీ జాతీయ ప్రసార విభాగం ఆధ్వర్యంలో ప్రసారమవుతున్న కార్యక్రమాల పరంపరలో భాగంగా ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే విన్నారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. చిత్రసీమ సినీ గీతాలు వింటారు. రాముడు భీముడు చిత్రం కోసం ఘంటసాల పీసుశీల బృందం పాడిన కొసరాజు గీతం వినండి. సంగీతం పెండియాల

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

గంటలే విల్లాలి వీరనే వీరమణి గంటలే ఎక్కినాడు ఎక్కినాడు ఎక్కినాడు ఎక్కినాడు అంతా అలపాలి.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.

వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: మట్టి మనుషుల హృదయాల్ని తాకిన వాణి,
1: సామాన్య జనవాహిని సమ్మిళితం చేసిన వాణి,
0: సగటు మనిషిని హృదయంతో పలకరించే మన దేశ ప్రధాని.
1: మన్ కీ బాత్ మీ అందరి ముంగిట తీసుకువస్తుంది ఆకాశవాణి.
0: ప్రతి నెల చివరి ఆదివారం ఉదయం 11 గంటలకు మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ మనసులోని మాట మన్ కీ బాత్.

చిత్రసీమలో మీరు వింటున్నారు అనిరుద్ధ్ రవిచందర్ స్వీయ సంగీత సారథ్యంలో సుభాషిణితో పాడిన కిట్టు విసాప్రగడ గీతం, చిత్రం ద పారడైస్.

మీరింతవరకు చిత్రగీతాలు విన్నారు. మరిన్ని చిత్రగీతాలు 10 గంటల వార్తల ముఖ్యాంశాల అనంతరం తప్పక వినగలరు.

తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. హైదరాబాద్లో గణపతి నిమజ్జనం సందడి కొనసాగుతోంది. ఖైరతాబాద్ శ్రీ పంచముఖ సంకటహర మహాశక్తి గణపతి శోభాయాత్ర కొద్దిసేపటి క్రితం మొదలైంది. బడా గణేశుడు హుస్సేన్ సాగర్ వైపునకు నెమ్మదిగా ముందుకు సాగుతున్నాడు. క్రేన్ నంబర్ 5 వద్ద మధ్యాహ్నం వరకు ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం పూర్తయ్యేలా అధికారులు ప్రణాళికలు రూపొందించారు. రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ట్రాఫిక్ మేనేజ్మెంట్ రోడ్ అండ్ రైల్ సేఫ్టీ బ్యూరోను ఏర్పాటు చేసింది. ఏడీజీపీ లేదా ఐజీపీ స్థాయి అధికారి నేతృత్వంలోని ఈ బ్యూరో రోడ్డు, మెట్రో, రైల్వే భద్రతను పర్యవేక్షిస్తుంది. ఓఆర్ఆర్ హైవేలపై పెట్రోలింగ్ యూనిట్లు పహరా కాస్తాయి. ట్రాఫిక్ జరిమానాల్లో 40% ప్రత్యేక నిధికి మళ్లిస్తారు. తెలంగాణను 2030 నాటికి పేదరికరహిత రాష్ట్రంగా, 2033 నాటికి అభివృద్ది చెందిన ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దేందుకు తీసుకోవలసిన చర్యపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. రాష్ట అభివృద్ది ప్రణాళికా సంఘంను బలోపేతం చేసేందుకు ప్రత్యేక ప్రాజెక్టు మేనేజ్మెంట్ యూనిట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. జిల్లాల వారి అభివృద్ది ప్రణాళికలు 7 సెక్టోరల్ గ్రోత్ ల్యాబ్స్ రూపొందించనున్నారు. 22A జాబితాలో ఉన్నప్పటికీ జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, డీటీసీపీ, పురపాలిక సంస్థల అనుమతులున్న ఇళ్లు, ప్లాట్లు, ప్లాట్ల రిజిస్టేషన్లకు రెవెన్యూ శాఖ ఉత్తర్వులు జారీ చేసిందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాసనసభలో ఇచ్చిన హామీ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. లింక్ డాక్యుమెంట్ సమర్పించవలసి ఉంటుందని, సమస్యల పరిష్కారానికి జిల్లాస్థాయి కమిటీ ఏర్పాటు చేశామని చెప్పారు. డిసెంబర్ 7 నుంచి 9 వరకు హైదరాబాద్లోని భారత ఫ్యూచర్ సిటీలో జరిగే ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ 2026లో భాగంగా రక్ష ఎక్స్పో 2026ను నిర్వహించనున్నట్లు ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ప్రకటించారు. ఢిల్లీలో జరిగిన ప్రత్యేక సదస్సులో మాట్లాడుతూ ఏరోస్పేస్, రక్షణ రంగ కంపెనీలు, ఎంఎస్ఎంఈలు, స్టార్టప్లు పాల్గొనాలని ఆహ్వానించారు. బీసీలకు న్యాయం చేయాలన్నదే రాహుల్ గాంధీ లక్ష్యమని ప్రభుత్వ సలహాదారు వి హనుమంతరావు అన్నారు. ఇచ్చిన హామీ ప్రకారం అధికారంలోకి రాగానే సీఎం రేవంత్ రెడ్డి కులగణన చేశారని, కానీ గవర్నర్ దాన్ని కోల్డ్ స్టోరేజ్లో పెట్టారని విమర్శించారు. అగ్రకులాల్లోని పేదలకు న్యాయం చేయాలని గాంధీ కుటుంబం భావిస్తోందన్నారు. ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, జయశంకర్ భూపాల్పల్లి, కరీంనగర్, ఖమ్మం, కొమరం భీం ఆసిఫాబాద్, మహబూబాబాద్, మంచిర్యాల, ములుగు, నిర్మల్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, వరంగల్, హన్మకొండ జిల్లాల్లోని కొద్దిసేపట్లో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం పసుపు రంగు హెచ్చరిక జారీ చేసింది. ఆసియా క్రీడల్లో భారత్ ఖాతాలో మరో స్వర్ణం చేరింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ విభాగంలో కమల్జీత్, సురుచి సింగ్ జోడీ స్వర్ణ పతకం సాధించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి ఈ ఉదయం 11 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలను వినవచ్చు.

కొన్ని స్వరాలు చెవులకు మాత్రమే వినిపిస్తాయి, కొన్ని స్వరాలు మనసుని తాకుతాయి, కానీ కొన్ని స్వరాలు మాత్రం మన నిత్య జీవితంలో భాగమైపోతాయి. అటువంటి అజరామరమైన స్వరం, మృదు మధుర గానం శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారిది. మనందరికీ ఎంతో ప్రియమైన ఎస్పి బాలుగారిది. ఈరోజు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి వర్ధంతి. అయితే ఒక గాయకుడి భౌతిక ప్రయాణం ఆగిపోవచ్చు, కానీ ఆయన స్వర ప్రయాణానికి మాత్రం అంతమంటూ ఉండదు.

లలిత కళారాధనలో వెలిగిన ఉజ్వలమైన దివ్యాతరు. గలగల పారుతున్న గోదారి తీరు ఆ గానపు ఝరి. పాడాలనే ఉన్నది అని ఆయనంటే కోట్లాది అభిమానులు చెవులు మనసు అతనికి అర్పించి మెచ్చి భక్తులుగా మారిపోయారు. ఏ దివిలో విరిసిన గంధర్వగానమో ఈ భూమిపైని శ్రోతలను అలరించేందుకు వారి జీవితాల్లోని ప్రతి సందర్భాన్ని క్షణాన్ని రసప్లావితం చేసేందుకు అరిదంచాడ మణిపూస. సంగీతానికి అంకితమైన ఏ రేడియో టీవీ ఛానల్ తిప్పినా ఆయన పాటే. ఏ సంగీతాభిమాని గుండెలోకి తొంగిచూసినా వారి రూపమే. పాటే అతను, అతనే పాట అన్న తీరున మమేకమైపోయారు.

1946 జూన్ 4వ తేదీన జన్మించిన బాలసుబ్రహ్మణ్యం గారికి చిన్ననాటి నుంచే సంగీతంపై ఆసక్తి. వారి తండ్రి ఎస్పి సాంబమూర్తి గారు హరికథా కళాకారులు. సంగీత వాతావరణంలో పెరిగిన బాలు ఇంజనీరింగ్ విద్యను అభ్యసిస్తున్న సమయంలోనూ సంగీతాన్నే తన ఊపిరిగా భావించారు. 1966 శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న చిత్రంతో నేపథ్య గాయకుడిగా ఆయన సినీ ప్రయాణం ప్రారంభమైంది. సంగీత దర్శకులు ఎస్పి కోదండపాణి ఆయన ప్రతిభను గుర్తించి అవకాశమిచ్చారు. అక్కడి నుంచి మొదలైన ఆ స్వరప్రస్థానం దశాబ్దాల పాటు భారతీయ సినీ సంగీతాన్ని అలరించింది.

తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, హిందీతో పాటు అనేక భారతీయ భాషల్లో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాటలు పాడారు. ఆయన గొంతులో ప్రత్యేకత ఏంటంటే, పాట ఏ భాషలో ఉన్నా ఆ భాష మనసులోంచే పాడుతున్నట్టుగా అనిపించేది. ప్రేమ పాటలో ప్రేమను, విషాద గీతంలో బాధను, భక్తి గీతంలో భక్తిని, దేశభక్తి గీతంలో దేశాన్ని, జానపద గీతంలో మట్టి వాసనను అన్నింటినీ తన స్వరంతో శ్రోతలకు అనుభూతి చేయించగలిగిన అరుదైన గాయకుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం.

6 సార్లు జాతీయ చలన చిత్ర అవార్డును ఉత్తమ పురుష నేపథ్య గాయకుడిగా అందుకున్నారు. శంకరాభరణం, ఏక్ దూజే కేలియే, సాగర సంగమం, రుద్రవీణ, సంగీత సాగర, గానయోగి, పంచాక్షర గవాయి, మిన్సార కనపు వంటి చిత్రాలలో గానానికి ఆయనకు ఈ జాతీయ గౌరవాలు దక్కాయి. భారత ప్రభుత్వం ఆయనను పద్మశ్రీ బిరుదుతో 2001వ సంవత్సరంలో, పద్మభూషణ్ 2011వ సంవత్సరంలో ఇచ్చి సత్కరించింది. గాయకుడిగానే కాక బహుముఖ ప్రజ్ఞాశాలి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. ఆయన నటుడు, సంగీత దర్శకుడు, డబ్బింగ్ కళాకారుడు, నిర్మాత, టెలివిజన్ వ్యాఖ్యాత, ఇలా కళారంగంలోని అనేక విభాగాల్లో తన ప్రతిభను చాటుకున్నారు.

భోగమంతే తెరగా నిలిచిందిరే. బాలుగారి పాట వింటుంటే మన బాల్యం గుర్తొస్తుంది, మన ప్రేమ గుర్తొస్తుంది, మన కుటుంబం కూడా గుర్తొస్తుంది, అలాగే మన ఊరు గుర్తొస్తుంది. కొన్ని సందర్భాల్లో మనల్ని మనమే గుర్తు చేసుకుంటాం, అదే వారి గొప్పతనం. ఒక పాటను పాడడం ఒక కళ అయితే, ఆ పాటను శ్రోతల జీవితానుభవంగా మార్చడం ఒక మహోన్నత కళ. ఆ కళలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఒక విశ్వవిద్యాలయం అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. 2020 సెప్టెంబర్ 25వ తేదీన ఆయన భౌతికంగా మనకు దూరమయ్యారు, కానీ ఆయన స్వరం మాత్రం ప్రతిరోజు వినిపిస్తూనే ఉంది. రేడియోలో, టెలివిజన్లో, సంగీత వేదికలపై, మన ఇళ్లల్లో, మన జ్ఞాపకాల్లో. అందుకే బాలుగారి గురించి చెప్పేటప్పుడు ఆయన మన మధ్య లేరు అని చెప్పడం కంటే ఆయన స్వరంలో ఆయన మన మధ్యే ఉన్నారు అనడం మరింత అర్థవంతం అని అనిపిస్తుంది. స్వరానికి వయసు ఉండదు, సంగీతానికి మరణం ఉండదు, మధురమైన గానానికి కాలం అడ్డురాదు. అందుకే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి స్వరం నిన్నటి జ్ఞాపకం కాదు, నేటి అనుభూతి, రేపటి తరాలకు ఒక స్ఫూర్తి. ఆ గానగంధర్వుడి స్మృతికి అక్షరాల నివాళి, స్వరాల నివాళి, సంగీత నివాళి అందిస్తోంది ఆకాశవాణి

0: పాటకు ప్రాణం పోసిన గానగంధర్వుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి వర్ధంతి సందర్భంగా ప్రత్యక్ష వ్యాఖ్యానంతో కూడిన ప్రత్యేక కార్యక్రమం మీరింతవరకు విన్నారు.
1: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ,
2: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,

0: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
1: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
0: ఆకాశవాణి
1: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. సమయం సరిగ్గా 10:30 దాటి 7 సెకండ్లు. చిత్రసీమ కార్యక్రమంలో జై చిరంజీవ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన చంద్రబోస్ గీతం విందాం. సంగీతం మణిశర్మ.

ఈ ఉదయం 11:03 సరదాల రోబో హాస్యనాటకం ప్రసారమవుతుంది. రచన శ్రీ జాలాది రత్నసుధీర్, నిర్వహణ డాక్టర్ సాంబశివరావు కండ్రాతి, సహకారం శ్రీ జంగా అనిల్ కుమార్. సరదాల రోబో హాస్యనాటిక ఇదే ప్రసారంలో 11:03 ప్రసారమవుతుంది. చిత్రసీమ కార్యక్రమంలో ఇప్పుడు వినండి ఎస్ఎస్ ధమన్ సంగీత సారథ్యంలో రామజోగయ్య శాస్త్రి గీతం, గానం అనురాగ్ కుల్కర్ణి మానసి, చిత్రం వారసుడు.

చిత్రసీమ కార్యక్రమంలో ఇప్పుడు వినండి గోపీసుందర్ సంగీత సారథ్యంలో కృష్ణకాంత్ గీతం, గానం సిద్ధి శ్రీరామ్ లిప్సిక, చిత్రం శైలజారెడ్డి అల్లుడు.

చిత్రసీమ కార్యక్రమంలో చివరిగా వినండి సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రం కోసం సాగర్ చిన్మయ శ్రీపాద పాడిన రామజోగయ్య శాస్త్రి గీతం, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: మట్టి మనుషుల హృదయాల్ని తాకిన వాణి,
1: సామాన్య జనవాహిని సమ్మిళితం చేసిన వాణి,
0: సగటు మనిషిని హృదయంతో పలకరించే మన దేశ ప్రధాని.
1: మన్ కీ బాత్ మీ అందరి ముంగిట తీసుకువస్తుంది ఆకాశవాణి.
0: ప్రతి నెల చివరి ఆదివారం ఉదయం 11 గంటలకు మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ మనసులోని మాట, మన్ కీ బాత్.

ఆకాశవాణి సమయం 11 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో వార్తల ముఖ్యాంశాలు, అనంతరం సరదాల రోబో హాస్య నాటకం. ముందుగా వార్తల ముఖ్యాంశాలు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. హైదరాబాద్లో గణపతి నిమజ్జనం కోలాహలం కొనసాగుతోంది. గణేష్ నిమజ్జనం సందర్భంగా పోలీసు అధికారులు హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఇవి రేపు ఉదయం వరకు అమల్లో ఉంటాయని, పరిస్థితుల మేరకు ట్రాఫిక్ ఆంక్షలు పొడిగించే అవకాశం ఉందన్నారు. భారీ వాహనాలను నగర శివార్లలోనే నిలిపేసి ఓఆర్ఆర్ వైపు మళ్లిస్తున్నారు. విమానాశ్రయానికి వెళ్లే ప్రయాణికులు పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్వే లేదా ఓఆర్ఆర్ ద్వారా, సికింద్రాబాద్ స్టేషన్ ప్రయాణికులు బేగంపేట్ పారడైజ్ సంగీత్ మార్గంలో వెళ్లాలని సూచించారు. ఈరోజు పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఆయనకు నివాళులర్పించారు. దీన దయాళ్ గొప్ప దేశభక్తుడని, దూరదృష్టి కలిగిన మేధావి అని కొనియాడారు. ఆయన అందించిన ఏకాత్మ మానవవాదం, అంత్యోదయ దర్శనం నేటికి దేశ సమ్మిళిత అభివృద్దికి మార్గదర్శకమని అన్నారు. జూరాల ప్రాజెక్టు ఆయకట్టు రైతులకు వారాబందీ విధానంలో సాగునీరు అందిస్తామని మంత్రి వాకిటి శ్రీహరి స్పష్టం చేశారు. వనపర్తి కలెక్టరేట్లో మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ మల్లురవి, ఎమ్మెల్యేలతో కలిసి పాలమూరు ఇరిగేషన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో ఒక్క ఎకరా కూడా ఎండిపోకుండా చూస్తామని, వచ్చే వేసవిలో తాగునీటి సమస్య రాకుండా ఇప్పటినుంచే ప్రణాళికలు సిద్దం చేస్తున్నామని తెలిపారు. ముడి పామాయిల్ దిగుమతి సుంకాన్ని 16.5% నుంచి 11% తగ్గించిన కేంద్ర నిర్ణయం సరైంది కాదని రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఒకవైపు రైతులను ఆయిల్ పామ్ సాగు వైపు ప్రోత్సహిస్తూ, మరోవైపు దిగుమతులను చౌక చేయడం మనకు నష్టదాయకమన్నారు. తెలంగాణలో 88,000 పైగా రైతులు 3.20 లక్షల ఎకరాల్లో ఈ పంట సాగు చేస్తున్నారని తెలిపారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై ఎన్నికల సంఘం వ్యవహరిస్తున్న తీరు మొదట్నుంచి అనుమానాలకు తావిస్తోందని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. గత 10 నెలల్లో 2 కమిషనర్లు 14 సార్లు అభ్యంతరాలు తెలిపినట్లు వెలుగులోకి రావడం తమ ఆరోపణలకు బలం చేకూరుస్తోందన్నారు. దీనికి నిరసనగా ఈ నెల 28న అన్ని జిల్లా కేంద్రాల్లో ఆందోళనలు చేపట్టాలని కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈరోజు ప్రపంచ ఫార్మసిస్ట్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఆరోగ్యకరమైన భవిష్యత్తు కోసం ఫార్మసిస్టులను శక్తివంతం చేయడం అనేది ఈ ఏడాది ఇతివృత్తంగా ఎంపిక చేశారు. 1912 సెప్టెంబర్ 25 అంతర్జాతీయ ఫార్మాస్యూటికల్ ఫెడరేషన్ ఏర్పాటైన దానికి గుర్తుగా 2009 టర్కీలోని ఇస్తాన్బుల్లో జరిగిన సమావేశంలో ఈ దినోత్సవాన్ని అధికారికంగా ప్రకటించారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 3 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలను వినవచ్చు.

0: ప్రకటించిన అంశం వెంటనే వింటారు.
1: ఆకాశవాణి సరదాల రోబో హాస్య నాటకం, రచన శ్రీ జాలాది రత్న సుధీర్, నిర్వహణ డాక్టర్ సాంబశివరావు కండ్రాతి, సహకారం శ్రీ జంగా అనిల్ కుమార్. ఇందలి పాత్రలు, పాత్రధారులు: రామలింగయ్య, శ్రీ కె మురళీకృష్ణారెడ్డి, సూర్యకాంతం, శ్రీమతి బిహెచ్ పద్మప్రియ, అలెక్సా రోబో, శ్రీమతి టి పుష్ప, సూరజ్ డాక్టర్ సాంబశివరావు కండ్రాతి, రోజా శ్రీమతి ముళ్ళపూడి రాజేశ్వరి. వినండి సరదాల రోబో హాస్య నాటకం.
2: ఏమండి ఏం రాస్తున్నారు?
3: సీతకోటి రాస్తున్నానే.
2: అందరూ రామకోటి రాస్తారుగా, మీరు సీతకోటి రాయడం ఏమిటి?
3: రామకోటి రాయడం పూర్తయింది, అందుకే సీతకోటి రాస్తున్నాను.
2: తర్వాత లక్ష్మణ కోటి రాస్తారా?
3: గుడ్, నాకు రాని కొత్త ఆలోచన నీ మట్టి బుర్రకొచ్చింది.
2: సీతకోటి అని ఎవ్వరు రాయరండి.
3: ఎవరు రాయరు కాబట్టే నేను వెరైటీగా రాస్తున్నా. మొన్నటి వరకు రామకోటి రాసిన రామలింగయ్య నా పేరుతో సీతకోటి రాయలేదని సీతముద్ర నా మీద

0: కలిగితే
1: సీతమ్మ దేవత, అలగడానికి నాలాంటి ఇల్లాలు కాదు.
0: దేవత అయినా మనిషి అయినా భార్య ఎప్పటికీ భార్య అవుతుంది. ఇంటి రిజిస్ట్రేషన్ పేపర్లు నీ పేరు రాయలేదని నువ్వు 6 ఏళ్ల పాటు అలగలేదు.
1: అవును, మీ ఇల్లాలని కాబట్టి నేను అలిగాను. సీతమ్మ తల్లి, మీలాంటి బుర్ర తక్కువ భక్తుల మీద ఎందుకు అలుగుతుంది?
0: నా మీద అలగదే, రాముడి మీద అలుగుతుంది.
1: రాముడి మీద ఎందుకు?
0: భక్తులందరూ రామకోటి రాస్తున్నారు, సీతకోటి ఏ ఒక్కరూ రాయడం లేదని అల్కపాను ఎక్కితే
1: ఎక్కితే
0: అప్పుడు రాముడికి నా మీద కోపం రాదు. రామకోటి రాసి నా కాపురంలో చిచ్చుపెట్టావు కదయ్యా రామలింగయ్య అని నన్ను నిలదీస్తే, అందుకే సీతమ్మ తల్లిని ప్రసన్నం చేసుకుంటే రాముడు నా కోరికలు తీరుస్తాడని ఆశ.
1: ఇంత గొప్ప ఫార్ములా ఎక్కడ నేర్చుకున్నారు?
0: నీ వల్లే నేర్చుకున్నా. ఇంట్లో మగపెత్తనం లేదు, ఆడపెత్తనం ఉందని అందరికీ తెలుసు. అందుకే వాచ్మెన్ వచ్చి నేను ప్రసన్నం చేసుకుని జీతం పెంచమంటాడు. అదే నేను వాచ్మెన్ కు జీతం పెంచమంటే నువ్వు పెంచుతావా?
1: పళ్ళు రాలగొడతాను.
0: అందుకే 36 ఏళ్లకే నాకు 36 పళ్ళు కట్టుడు పళ్ళు వచ్చాయిగా.
1: మీకు పిప్పి పళ్ళుంటే నేనేం చేసేది?
0: ఆ పిప్పి పళ్ళు కూడా నీ వల్లే వచ్చాయిగా.
1: ఏడు సార్. సరే గాని నేను గుడికెళ్తున్నాను, తలుపులేసుకొని కూర్చోండి. కిటికీలోంచి దొంగ చూపులు చూడకండి. పక్కింటి పని మంచి ఊరికెళ్ళింది.
0: నీ అనుమానం తగలడా? నేను పక్కింటి పని పిల్లకి సైడు కొడుతున్నానని నీ అనుమానమా?
1: అనుమానం కాదు, పచ్చి నిజం. జూబ్లీ హిల్స్ లో సైట్ కొండం మీకు ఎలాగూ చేతగాదు. పని మనిషికి మాత్రం సైట్ కొడతారు.
0: ఇది కుంటిసాగు మాత్రమే. నేను పని మనిషికి సైట్ కొడుతున్నానని అల్లరిపాలు చేసి పని మనిపించావు. ఇంట్లో నాతో గుడ్డు చాకరీ చేయిస్తున్నావు.
1: నేను గుడ్డు చాకరీ చేయిస్తున్నానా? మొగాడు వంట చేయడం గుడ్డు చాకరీయా? మొగాడు కాస్త బట్టలవి ఉతకటం గొడ్డు చాకరీయా? మొగాడన్నాక కాస్త ఇల్లు ఉడిచి తడిగుడ్డతో బండలు తుడవడం గొడ్డు చాకరీయా? మగవాడన్నాక కాస్త ఇంటి బూజులవి దులపడం ఏంటి, అది కూడా గొడ్డు చాకరీయా? మొగాడన్నాక ఇంటి ముందు కల్లాపి జల్లి కాస్త ముగ్గులవి వెయ్యటం గొడ్డు చాకరీయా? మొగాడన్నాక ఒడియాలు పెట్టి కాకులు రాకుండా కాపలా కాయడం, అది కూడా గొడ్డు చాకరీయా?
0: ఆ పనులేవో నువ్వే చేయొచ్చుగా.
1: చేస్తాను, కానీ రిటైర్మెంట్ తర్వాత నాతో ఇంట్లో మాట్లాడే దిక్కు లేదని మీరేగా ఆడిపోసుకున్నారు. అందుకే మీ కాలక్షేపంగా ఉంటుందని అలాంటి పనులవి చేయిస్తున్నాను. పైగా ఆ దిక్కుమాలిన పార్కుకు వెళ్లి వాకింగ్ చేయడం ఎందుకు చెప్పండి? చెప్పులు అరిగిపోతాయి, కొవ్వు కరగదు. మన ఇంటి పనులు మనం చేసుకుంటే దానికి మించిన వ్యాయామం లేదు.
0: అదేదో నువ్వు చేయొచ్చుగా. సింగిల్ డెక్ బస్సులా ఉండే నువ్వు ఇప్పుడు డబుల్ డెక్కర్ బస్సులా ఎలా లావక్కేవో చూడు.
1: నేను ఇంటి పనులు చేస్తుంటే పూజలు పునస్కారాలు ఎవరు చేస్తారు? నా తాళి గట్టిగా ఉండాలని నేను నోములు వ్రతాలు చేస్తున్నాను. కాబట్టే మీరు 60 ఏళ్లు నిండినా దున్నలా ఉన్నారు, లేకపోతే హాఫ్ సెంచరీకి అవుట్ అయిపోయేవారు.
0: నీతో వాదించడం కంటే పోలవరం ప్రాజెక్టు గురించి వాదించడం మంచిదే సూర్యకాంతం.
1: నన్ను అలా సూర్యకాంతం అని పిలవద్దని ఎన్నిసార్లు చెప్పాను?
0: కరెంటు బిల్లు పద్దులాగా అది కూడా లెక్క పెట్టి చావాలా?
1: నన్ను మరోసారి సూర్యకాంతం అని పిలవకండి, విలన్ని పిలిచినట్టు ఉంటుంది.
0: పాపం సినిమాలో నటించే సూర్యకాంతం గయ్యాలి అత్తనే కోడళ్ళని రాచరంపాన పెట్టేది, కాని మొగుణ్ణి పూల్లో పెట్టి చూసుకునేది. ఆమె మొగుణ్ణి సాధించినట్టు ఒక సినిమాలోనైనా ఉందా?
1: ఇప్పుడేమంటారు?
0: అనడానికి ఏం మిగిలింది? సూర్యకాంతం అనే నీ పేరు వినగానే పెద్ద కోడలు మన పెద్దోడిని తీసుకుని అమెరికాలో సెటిల్ అయింది, చిన్న కోడలు చిన్నబ్బాయిని తీసుకుని ఆస్ట్రేలియాలో సెటిల్ అయింది. ఉలిబోన్లో మేకపిల్లను వదిలినట్టు నన్ను నీ బోన్లో వదిలేరు.
1: నన్ను ఇలా అల్లరిపాలు చేస్తే కాళ్ళు విరిచేస్తాను.
0: అందుకే నాకప్పుడే మోకాళ్ళ నొప్పులు వచ్చాయి.
1: 60 ఏళ్లకు మోకాళ్ళ నొప్పులు రాక పురిటి నొప్పులు వస్తాయా?
0: అబ్బా, నువ్వు త్వరగా గుడికి వెళ్ళవే, నాకు కాసేపు మనసేం దొరుకుతుంది.
1: మనశ్శాంత? అదెవరు? ఆ ఎదురింటి శాంతి అనే అమ్మాయేనా?
0: ఆమె పేరు శాంతి, మనశ్శాంతి కాదు. ఆవిడ తల్లి పేరు అశాంతి.
1: చూసారా, ఆడవాళ్ళ పుట్టు పూర్వోత్తరాలు ఎలా తెలుసుకుంటున్నారు? ఈ 60 ఏళ్ల వయసులో ఇంత చపల బుద్ధి చూపుతున్నారు. ఇక వయసులో ఉండగా ఎంతమంది శాంతులను చూసారో.
0: వయసులో ఉండగా నీ అనుమానంతో నన్ను రాచి రంపాన పెట్టావు, ఇక ఈ సీనియర్ సిటిజన్ వయసులో కూడా నన్ను వదిలేయవా?
1: వదిలేస్తే ఆ శాంతితో జెండా ఎత్తేయాలనా?
0: నాకంతటి అదృష్టం కూడానా?
1: నేను చచ్చినా మీరు 2వ పెళ్లి చేసుకోకూడదు. మీరు 2వ పెళ్లి చేసుకున్నా పరాయి ఆడదాని మాకు కన్నెత్తి.

0: చూసినా దెయ్యమై పీక్కు తింటాను.
1: ఇప్పుడు మాత్రం దెయ్యంలా నన్ను పీక్కు తినకుండా వదిలిపెడుతున్నావా? నా ఒంటి మీద గరం మసాలా వేసి మరీ పీక్కు తింటున్నావు. స్టవ్ మీద బుడుగోబెట్టి మొక్కజొన్న కంకిల వేపుకు తింటున్నావుగా.
0: ఈ రోజు శుక్రవారం కాబట్టి అప్పడాల కర్ర విరగలేదు. ఈ కారు కూతలేవో ఆదివారం కూసుంటేనా?
1: అందుకే శుక్రవారం కూశాను. త్వరగా వెళ్ళవే.
0: నేను వెళ్ళగానే ఆ రోబోతో చిన్నపిల్లాళ్ళు ఆడుకుంటారుగా.
1: అవును, ఈ కొంపలో నాతో మాట్లాడే దిక్కులేదని పెద్దవాడితో మొరబెట్టుకున్నాను. వాడు అమెరికా నుంచి అలెక్సా రోబో పంపాడు. పాపం నా గుడి చాకరి చూసి ఆ రోబో జాలిపడింది. అందుకే అది నాకు అన్ని విధాలా సహాయం చేస్తోంది. నేను వంట చేస్తుంటే రోబో ఉల్లిపాయలు దొరుకుతుంది, నేను వంకాయలు ఇస్తే అదే కట్ చేస్తుంది, నేను ఇల్లు ఉడుస్తుంటే అది తడిపడతో ఫినాయిల్ పోసి శుభ్రం చేస్తుంది, పెళ్ళాం చేయని పనులు అది చేస్తుంది.
0: మొన్న రామకోటి కూడా అదే రాసిందిగా.
1: అవును, నేను రాముడి పేర్లు రాస్తుంటే నా మీద జాలి చూపింది. నేను రాస్తాను సార్ అని రామకోటి 2 నిమిషాల్లో రాసేసింది.
0: రోబోతో రామకోటి రాయిస్తే మీకు పుణ్యం ఎలా వస్తుంది?
1: దానికైనా పుణ్యం వస్తుందిలేవే.
0: పాప పుణ్యాలు తెలియని రోబోకెందుకండి పుణ్యం దండగా.
1: అది కూడా నిజమే అనుకో.
0: సరే సరే, గుడికి క్యాబ్ బుక్ చేయండి.
1: నేనెందుకు బుక్ చేయడం? రోబోనే బుక్ చేస్తుంది.
0: దానికేం తెలుసు, నా పిండాకూడుతో పులిహోర.
1: అది కొత్తగా మార్కెట్లోకి వచ్చిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ రోబో. మనకంటే ఎక్కువ బుర్ర దాని మెమొరీ కార్డులో ఉంటుంది.
0: మీ కట్టు కథలు నమ్మడానికి నేను రోబోని కాదు, నేను నమ్మను.
1: అయితే ఇప్పుడు నమ్మిస్తాను చూడు. అలెక్సా రోబో, అలెక్సా రోబో.
2: వచ్చాను సార్.
1: ఇప్పటివరకు ఎక్కడున్నావు?
2: మీ ఇంటి మరుగుదొడ్లు కడుగుతున్నాను సార్.
1: ఓ,
0: వాటిని మా ఆయన ఇంతకు ముందే ఫినాయిల్ పోసి కడిగాడుగా.
2: అవును, ఫినాయిల్ తో అన్ని రకాల బ్యాక్టీరియాలు చావవు. గనేరియా, గగ్గోరియా అనే కొత్త రకం బ్యాక్టీరియా మీ బాత్రూమ్ లో గృహ ప్రవేశం చేసింది. అందుకే దానిని 220 డిగ్రీల ఉష్ణోగ్రత వేడితో చంపేస్తున్నాను.
1: చూసావా సూర్యకాంతం, మనకు తెలియని కొత్త విషయాలు కూడా అలెక్సా రోబో ఎలా కనిపెడుతుందో.
0: పిల్లల్ని తప్ప అన్ని కనిపెట్టేలానే ఉంది.
2: పిల్లల్ని కనే టెక్నాలజీ ముందు ముందు రాబోతుంది మేడం. అప్పుడు రామలింగయ్య లాంటి అమాయకులకు భార్యల వేధింపు ఉండదు.
1: భలే చెప్పావు అలెక్సా రోబో.
2: పెళ్ళామంటే మీకు భయం, మీ పెళ్ళామంటే నాకెందుకు భయం సార్?
0: ఉసే ఉసే అలెక్సా రోబో, నువ్వు నాకు భయపడకపోవచ్చు కానీ నీకు కూడా మొగ అలెక్సా రోబోతో పెళ్లి చేస్తా, అప్పుడు నీ తిక్క కుదురుతుంది.
2: అందుకే మేము పెళ్లి చేసుకోము మేడం. అయినా నేను స్త్రీని కాదు, పురుషుడిని కాదు, జడ పదార్థాన్ని.
1: ఆడపుట్టుకు పుట్టగా బతికిపోయావు అలెక్సా రోబో.
0: దాని వాగుడు కట్టిపెట్టి నా క్యాబ్ బుక్ చేయించండి. ఏ బటన్ నొక్కాలో నాకు తెలుసు చావదు.
2: నాకు తెలుసు మేడం, మీకోసం గుడికి క్యాబ్ బుక్ చేశాను. అక్కడి నుండి మీరు అమ్మలక్కలతో కలిసి భర్త పీడితుల క్లబ్ కి వెళ్లడానికి మరో క్యాబ్ బుక్ చేశాను.
1: నాకు చెప్పకుండా ఆ క్లబ్ కూడా వెళ్తున్నావా సూర్యకాంతం?
0: అబ్బే, మొదటిసారి వెళ్తున్నాను.
2: కాదు, ఇది 6వ సారి.
1: నువ్వు అబద్ధాలు చెప్పినా అలెక్సా రోబో అబద్ధాలు చెప్పదు సూర్యకాంతం.
0: అవును వెళ్ళాను. ఏం చేస్తారు? పల్లెత్తు మాట అన్నారు. గృహహింస చట్టం కింద మీ మీద పోలీస్ కేసు పెడతాను.
1: నాలాంటి వాళ్ల కోసం భర్త పీడితుల సంఘం ఉంటే బాగుండేది.
0: ఏం కూసారు?
1: ఏదో సరదా కన్నా లేవోయ్.
2: మేడం మీ క్యాబ్ వచ్చేసింది, ఇక మీరు బయలుదేరవచ్చు.
0: ఇదిగో అలెక్సా రోబో, నువ్వు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబోవి కాబట్టి చెబుతున్నాను. మా ముసలాయన పక్కింటి అమ్మాయిని చూడకుండా నువ్వు కుక్కలా కాపలా గాయాలి.
2: అలాగే మేడం, కుక్కలా మురుగుతాను కాని కుక్కలా కరవలేను.
1: ఆవిడ ఎలాగూ కరుస్తుందిలే అలెక్సా రోబో. కుక్క గరిస్తే బొడ్డు చుట్టూ ఇంజక్షన్లు చేయించుకోవాలి, ఆమె గరిస్తే బుర్ర చుట్టూ ఇంజక్షన్లు చేయించుకోవాలి, అంతే తేడా.
0: రోబో కూడా నవ్వుతుందా?
1: అవును, లేటెస్ట్ మోడల్ కదా. మనసు అనే సాఫ్ట్వేర్ దానికి లేదు, అది ఒక్కటే లోటు. అది నీకు కూడా లేదనుకో.
0: అలాంటి సెటైర్లు నాకు నచ్చవు. సర్లేండి వస్తా, లేట్ అవుతోంది. గుడి మూసేసినా పర్వాలేదు కానీ క్లబ్ మూసేస్తేనో కొంపలు అంటుకుంటాయి. వస్తా.
2: రామలింగయ్య గారు సార్, టీ తాగండి, మీ తలనొప్పి తగ్గుతుంది.

0: తలనొప్పి ఉందని నీకెలా తెలుసు అలెక్సా రోబో?
1: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ టెక్నాలజీతో చేయబడిన నాలాంటి రోబోలకు మనుషుల మనసులో ఏముందో చెప్పగల సాఫ్ట్వేర్ కూడా ఉంటుంది రామలింగయ్య గారు.
0: ఇప్పుడు నా మనసులో ఏముందో చెప్పు చూద్దాం.
1: మీరిప్పుడు ఫ్రస్ట్రేషన్ తో బాధపడుతున్నారు.
0: అవును.
1: మీ భార్య సూర్యకాంతాన్ని చెడా మడా తిట్టాలని ఉంది.
0: అవును, కానీ అలా తిడితే నన్ను తంతుంది. అసలే ఆమె ఫెమినిస్టు, దానికి తోడు భర్త పీడిత మహిళా సంఘానికి అధ్యక్షురాలు.
1: తెలుసు సార్, అందుకే మీ ఫ్రస్ట్రేషన్ పోవాలంటే నన్ను మీ భార్యలా భావించండి, చెడామడా తిట్టి మనశ్శాంతి పొందండి.
0: ఇదేదో బాగానే ఉందే, కానీ ఎలా?
1: నా వీపు వెనక ఉన్న స్క్రీన్ లో మీ భార్య పేరును టైప్ చేసి అణిగిమణిగి ఉండే భార్య క్యారెక్టర్ అని టైప్ చేయండి. అప్పుడు నేను మీ భార్యలా మారిపోయి ఆమెలాగే మాట్లాడతాను.
0: ఆమెలా మాట్లాడితే పర్వాలేదు రోబో, కానీ ఆమెలా మాత్రం ప్రవర్తించుకే.
1: అందుకే అణిగిమణిగి ఉండే భార్య క్యారెక్టర్ అని టైప్ చేయమని చెప్పాను.
0: భలే ఐడియా ఇచ్చావు రోబో, నీ కడుపు చల్లగుండా.
1: నా కడుపు చల్లగా మారితే చంద్రమండలం మీద పడిపోయిన ప్రజ్ఞాన్ రోవర్లా పనిచేయలేను రామలింగయ్య గారు.
0: సూర్యకాంతం 55 ఏళ్ల ముసలిది, అణిగిమణిగి ఉండే భార్య క్యారెక్టర్ లోకి కన్వర్ట్ కావాలి అలెక్సా.
2: ఏమండి, మీకోసం వేడివేడి టీ తీసుకొని రమ్మంటారా?
0: అరే, ఇది నా భార్య గుంతే, రోబో అచ్చం నా భార్యలాగే మాట్లాడుతున్నావే.
2: అవును, నేను మీ భార్య సూర్యకాంత అన్నండి. ముందు మీ పాదసేవ చేయమంటారా లేక టీ తీసుకురమ్మంటారా?
0: నీ మొహాన్ని టీ పెట్టడవచ్చా? పెళ్ళైన కొత్తలో నిన్ను కాకాబట్టాలని టీ చేసేవాడిని, దాన్నే నాకు పర్మినెంట్ చేసావు. నాకు వంటవాడి పోటీ పోలేలా చేసి తగలడ్డావు. మొగుడి చేత వంట మార్పు చేస్తే ఎంత పాపమో తెలుసా?
2: తెలియదండి, చెబితే తెలుసుకుంటాను.
0: నీకేం తెలుస్తావదు, మీ అమ్మ నిన్ను ఎలా పెంచిందో.
2: మా అమ్మ కూడా వంట వార్పు రాదండి, మీలాగే మా నాన్నే అన్ని పనులు చేసేవాడు.
0: ఓహో, మొగుణ్ణి కాల్చుకు తినే సంప్రదాయం మీ వంశములో తరతరాలుగా మూసీ నదిలా వస్తుందన్నమాట.
2: అవునండి, నేనిలా మొగరాయిల్లా మారడానికి కూడా మా నాన్నే కారణం.
0: మగాళ్ళను దూషిస్తే చంపేస్తానంతే, తప్పంతా మీ అమ్మదే. మీ నాన్న అలా మారడానికి మీ అమ్మనే కారణం. రాక్షసి, ప్రతి మగాడి విజయం వెనక ఓ ఆడది ఉంటుంది అంటారు, అది నిజమో కాదో నాకు తెలియదు, కానీ ప్రతి మగాడి అపజయం వెనక మాత్రం ఓ ఆడది ఉంటుందని నేను అంటాను. దానికి నా జీవితమే ఓ ఉదాహరణ.
2: అలాగే ఒప్పుకుంటానండి, మీకు జవాబు చెప్పేంత ధైర్యం నాకెక్కడిది?
0: ఆలారా దారికి, ఒంటికి పూసుకునే సెంటును తాగే మొహం నవ్వును. ఇక నుంచి ఈ ఇంట్లో మగపెత్తనం కొనసాగాలి.
2: ఎవరా మొగాడండి?
0: చెట్టంత మగాడిని ఎదుట పెట్టుకుని పెట్టలా ఏమిటా కూతలో? ఆ మగాడిని నేనే దుర్మార్గురాలా. రాక్షసి, పిశాచి, శంకిని, డాకిని.
2: అలాగే ఒప్పుకుంటున్నానండి, మీకు జవాబిచ్చేంత ధైర్యం నాకెక్కడిది?
0: ఆడపెత్తనం బోడిపెత్తనం, ఆడపెత్తనం మన ఇంట్లో ఉందని అందరికి తెలిసిందో? నీ తోలులిసి చెప్పులు కుట్టించుకుంటాను. దుర్మార్గురాలా, రాక్షసి, పిశాచి, శంకిని, డాకిని.
2: మరి ఇంట్లో ఉన్న పాత చెప్పులు పడేస్తారా అండి?
0: అది నీకు అనవసరం. వాచ్మెన్ వచ్చి నన్ను ప్రసన్నం చేసుకుని జీతం పెంచమనాలి. వాచ్మెన్ కి జీతం పెంచే అధికారం నాకే ఉంది.
2: అలాగే ఒప్పుకుంటానండి, మీకు జవాబిచ్చేంత ధైర్యం నాకెక్కడిది? కానీ జీతం మరీ ఎక్కువగా పెంచకండి.
0: అది నా ఇష్టం. నాకు ఇలాంటి దిక్కుమని సలహాలిస్తే పళ్ళు రాలగొడతాను.
2: అందుకే 36 ఏళ్లకే నా 36 పళ్ళు కట్టుడు పళ్ళు వచ్చాయి కదండి.
0: నీకు పిప్పి పళ్ళుంటే నేనేం చేసేది?
2: ఆ పిప్పి పళ్ళు కూడా మీ వల్లే వచ్చాయిగా.
0: నోరు మై, నోరు తెరిస్తే డొక్కజించి డోలు కడతాను.
2: మీకు డోలు వాయించడం రాదు కదండి.
0: మ్యూజిక్ క్లాసులకు వెళ్ళి డోలు వాయించడం నేర్చుకుని తగలతాను. నోరు మై, దుర్మార్గురాల, రాక్షసి, పిశాచి, శంకిని, డాకిని. అప్పడాలకరణ ఆయుధంగా మలుచుకున్న వెర్రిమొహం నువ్వును.
2: అలాగే ఒప్పుకుంటానండి, మీకు జవాబిచ్చేంత ధైర్యం నాకెక్కడిది?
0: నేను సినిమాకెళ్తున్నాను, తలుపులు వేసుకుని కూర్చొని చావు. కిటికీలోంచి దొంగ చూపులు చూడకు, పక్కేంటి ముసలాడు.

0: ఊరికెళ్ళాడు.
1: మీ అనుమానం పాగోలేదండి. నేను పక్కింటి ముసలాడికి సైట్ కొడుతున్నానని మీ అనుమానమా? సీత లాంటి నన్నే అనుమానిస్తున్నారా?
0: సీతను రాముడే అనుమానించాడు. నువ్వు సీత లాంటి దానివి. ఆ మాత్రం అనుమానించందే భర్తనే ఎలా అవుతాను? ఆముదాల వరుసలో ఆముదాలు అమ్ముతారనుకునే రిమాలకు నువ్వు నువ్వు.
1: అలాగేనండి, మీరు జూబ్లీ హిల్స్ లో సైట్ కొనలేదు కానీ పక్కింటి ముసలాడికి నేను సైట్ కొడుతున్నాను అంటున్నారు. మీకు ఇది భావ్యం కాదండి.
0: అక్కది అలా ఏడవాలి? ఇంతకాలం నన్ను ఏడిపించలేదు, ఇక నుంచి నువ్వు కూడా రోజుకు బకెట్ నిండేలా వెక్కి వెక్కి ఏడవాలి.
1: అలాగేనండి, రెండు బకెట్లు నిండేలా ఏడుస్తాను. ఆ వెచ్చని నీళ్లతో మీరు స్నానం చెయ్యండి.
0: ఇంతకాలం ఇంట్లో నాతో గుడి చాకరి చేస్తావా? మగాడు ఉండడం గుడ్డు చాకరే కాదా?
1: అవునండి, అది పరమ గుడ్డు చాకరి.
0: కారం చెడులో కారం దొరకదని భావించే మొహం నువ్వును. మగాడు బట్టలు ఉతకడం గుడ్డు చాకరే కాదా?
1: మీరు ఇలా ఆబ్జెక్టివ్ టైప్ లో ప్రశ్నలు అడిగితే ఏం చెప్తానండి? అవునని చెప్తానండి, అది పరమ గుడ్డు చాకరి. ఇక నన్ను ఉతికి ఆరేయకండి ప్లీజ్.
0: యాదగిరి గుట్టలో మట్టి ఉందని భావించి వెర్రి మొహం నువ్వును. మగాడు ఇల్లుడ్చి తడిబట్టతో బండలు తోడడం గుడి చాకరే కాదా?
1: అవునండి, అది పరమ గుడ్డు చాకరి. తడిగుడ్డతో నా గొంతు ముయ్యకండి ప్లీజ్.
0: నాంపల్లిలో పల్లీలు చౌగా ఉంటాయని భావించే రిమోహం నువ్వును. మగవాడు ఇంటి బూజు దులపడం గుడి చాకరి కాదని ఏసావిడ చెప్పాడే?
1: మా నాన్న బూజు దులుపుతూ చెప్పాడండి. ఇక నా బూజు మీరు దులపకండి, అది పరమ గుడ్డు చాకరి.
0: గుంటూరులో గంటలు ఉండవని భావించే వెర్రిబావుల ఫేసు నువ్వును. మగాడు ఇంటి ముందు ముగ్గులేడు గుడ్డు చాకరి కదా, ఏ సన్యాసి చెప్పాడే?
1: మా నాన్న సన్యాసంలో కలిసిపోయే ముందు చెప్పాడు, సారీ అండి.
0: గోల్కొండ కోటకు సున్నాలు ఎందుకేరని ఆలోచించే వెర్రిమొహం నువ్వును. మగాడు ఒడియాలు పెట్టి కాకులు రాకుండా కాపలాగేయడం గుడ్డు చాకరే కాదా?
1: గుడ్డు చాకరియేనండి. రా బంధువులా నన్ను పీకు తినకండి, నేను చేసింది తప్పే కాదు, మహాపాపం.
0: అలా రా దారికి, ఆమ్లెట్ పోసి కోడికి తినిపించి వెర్రిమొహం నువ్వును. నేను రిటైర్మెంట్ తర్వాత నాతో ఇంట్లో మాట్లాడే దిక్కు లేదని అన్ని పనులు చేశాను. ఇక నుంచి నా యాల్ది పూచికి పిల్ల కూడా తీసి పక్కన పెట్టను, అందుకని కాలక్షేపంగా ఉంటుంది. ఇక నుంచి జీతం లేని పని మనిషిలా అన్ని పనులు నీతో చేయిస్తాను. దానిని బ్రహ్మోత్సవాల్లాగా కల్లారా చూసి తరిస్తాను. ఇక నుంచి నువ్వు ఆ దిక్కుమాలిన పార్కుకు వెళ్లి వాకింగ్ చేయడం ఎందుకు? మన ఇంటి పనులు మనం చేసుకుంటే దానికి మించిన వ్యాయామం లేదు కదా, అర్థమైందా?
1: మీరు ఇంగ్లీష్ లో చెప్తే అర్థమయ్యేది కాదు, తెలుగులో చెప్పారుగా, బాగా అర్థమైందండి. సింగిల్ డెక్ బస్ లా ఉండేదాన్ని, నేను డబుల్ డెక్కర్ బస్ లో ఎలా లావెక్కానో చూడండి.
0: చార్మినార్ లో 5 మినార్లు ఉన్నాయని లెక్క పెట్టే వెర్రిమొహం నువ్వును. ఇక నుంచి నీ ఇంటి పనులు పూజలు పునస్కారాలు చేస్తాను, అప్పుడు నీ తాళి గట్టిగా ఉంటుంది.
1: నా తాళి గట్టిగానే ఉందండి, మొన్ననేగా చిటికెన వేలు మందం బంగారం గొలుసు చేయించుకున్నాను. ఓ దొంగ నా మెళ్ళోని తాళి లాక్కోబోయి కింద పడ్డాడు, నా చేతిలో వాడి ఆయువు మూడిందిలేండి.
0: ఆడవాళ్ల ప్రతాపాలు మగాళ్ళ మీద చూపిస్తారుగా. నీ ఆయువు పెరగాలంటే నేను నోములు వ్రతాలు చేయాలి, లేకపోతే 55 రన్స్కే డకౌట్ అవుతాం.
1: అలాగేనండి, మీతో వాదించడం కంటే పోలవరం ప్రాజెక్టు గురించి వాదించడం రెండు ఒకటే కదండి.
0: ఇక వంటగదిలోకి వెళ్ళి చావు. అలా బయటికి వెళ్ళి వీధి వాళ్ళందరూ చూసేలా సిగరెట్లు కాలుస్తాను.
1: కాల్చండి, కానీ సిగరెట్లు కాల్చడం ఆరోగ్యానికి హానికరం.
0: అగ్గి పుల్ల పుల్లగా ఉంటుందని భావించి వెర్రిమొహం నువ్వును. నాకే సలహాలు ఇస్తున్నావా? దుర్మార్గురాల, రాక్షసి, పిశాచి, శంకిని, డాకిని.
1: సిగరెట్లు కాల్చడం ఆరోగ్యానికి హానికరం అనే ప్రకటన సిగరెట్ పెట్టె మీద చదవండి, పెళ్ళాన్ని చెబితే వినరని ప్రభుత్వమే చెప్పింది.
0: ఎక్కువ మాట్లాడితే మందు కూడా తాగుతాను.
1: దగ్గుమందు ఇంట్లో ఉందిగా.
0: మందంటే దగ్గుమందు కాదే వెర్రిమాలోకమా. విస్కీ తాగుతాను.
1: విస్కీ తాగుతారా? తప్పండి.
0: ఎక్కువగా మాట్లాడితే నీ రక్తం కూడా తాగుతా.
1: రోజుకి ఎన్ని పెగ్గులు తాగుతారండి?
0: రక్తం తాగడం అంటే బ్లడ్ బ్యాంక్ లో లాగా చేతికి సిరంజి ఇచ్చి పైపుల ద్వారా బాటిల్లోకి తీసి తాగడం కాదు. రక్తం తాగడం అంటే పెళ్ళాన్ని హింసించడం అని అర్థం.
1: అలాగా, మరి రక్తం తాగాక నంజుకోవడానికి ఏం తింటారు? వేడివేడి పకోడీలు వేయనా?
0: ఇలాంటి కామెడీ పంచలేస్తే ఊరుకోనంతే. బాయ్, వస్తా. అలా గుడ్లు పెడకని చూడకో. గుడ్ల గోబకి సైట్ వస్తే కళ్ళజోడు ఎలా పెట్టుకుంటుంది అని ఆలోచించే ముఖం నువ్వును.

0: అవును, అది ఎన్నో నెంబర్ కళ్ళజోడు వాడుతుంది.
1: ఇలాంటి ప్రశ్నలు వేస్తేనే నా ఒళ్ళు మండుతుంది. నార్మై క్రీమ్ వాడకుండా ఫేషియల్ పెట్టుకునే మొహం నువ్వును. దుర్మార్గురాల, రాక్షసి, పిశాచి, శంకిని, డాకిని. ఏమిటే సూర్యకాంతం, దేనికోసం తెగ వెతుకుతున్నావు?
0: అప్పడాల కర్ర కోసం.
1: అప్పడాల కర్రతో ఇందాకే రిటర్న్ చేశానుగా, ఇప్పుడు దాంతో నీకేం అవసరం?
0: మిమ్మల్ని కొట్టాలిగా.
1: ఎందుకు కొడతావు? నేనేం తప్పు చేశాను?
0: నేనే తప్పు చేశాను. క్రీమ్ వాడకుండా ఫేషియల్ పెట్టుకునే ముఖం కదా నాది. నాంపల్లిలో పల్లీలు చవకగా ఉంటాయని భావించే వెర్రి ముఖం దాన్ని కదా.
1: ఈ డైలాగ్ ఎక్కడో విన్నట్టుందే.
0: విన్నట్టు కాదు, అన్నట్టు గుర్తులేదా?
1: నేనా? నేను నీ గురించి అలాంటి కారుకుతులు కూస్తానా? కూస్తే అసలు బతుకుతానా?
0: ఏంటి, ఆడది ఇంటి పని, వంట పని చెయ్యాలా?
1: అలాంటి తప్పుడు కూతులు కూసింది ఏదో పేరు చెప్పు, మన పళ్ళు రాలగొడతాను.
0: నేను బట్టలు ఉతికి ఆరేయాలా? వడియాలు పెట్టి కాకులు రాకుండా కాపలా గాయాలా?
1: ఈ డైలాగ్ కూడా ఎక్కడో విన్నట్టుందే.
0: విన్నట్టు కాదు, అన్నట్టు గుర్తులేదా?
1: కొంపదీస అలెక్సా రోబో క్వశ్చన్ పేపర్ లీక్ చేసిందా? నిజం చెప్పిందా?
0: అది చెప్పలేదు, నేనే దాని మెమరీ కార్డు చెక్ చేశాను. నా గురించి మీరు కూసిన కారు కూతలు ఆడియో రికార్డు విన్నాను.
1: అదే, టైం పాస్ కోసం అలెక్సా రోబోతో కాసేపు ఆడుకున్నాను. దానికి నీలో ధైర్యం లేదుగా, పరమ పిరికిది, నాకు తెగ భయపడింది. అదంతా జోకు అంతే.
0: అది జోకు కాదు, నా మీద ఇన్నాళ్ళున్న కుళ్ళుని కక్కారు. నన్ను తిట్టడానికి చేతగాక దానిలో నన్ను చూసుకొని కసితీర తిట్టారు.
1: అంటే చివరికి రోబోను కూడా తిట్టే అదృష్టం లేదా నాకు?
0: అందుకే అప్పడాల కర్ర కోసం వెతుకుతున్నాను.
1: అలా అప్పడాల కర్రతో నన్ను కొట్టకే, దెబ్బ గట్టిగా తగిలి పడతల మీద బుడిపులు వస్తాయి. అది చూసిన సాటి మగాళ్ళు ఏమిటోయ్ ఈరోజు మీ ఆవిడ చేతులు బాగా దెబ్బలు తిన్నారే అని ఆట పట్టిస్తున్నారు. కావాలంటే చేత్తో కొట్టవే.
0: మొగుణ్ణి కొడితే పాపం.
1: అంటే అప్పడాల కర్రతో కొట్టడం మాత్రం పాపం కాదా? దానికంటే ఇదే బెటర్, నీకు పుణ్యం ఉంటుంది. చేత్తో కొట్టవే.
0: మర్యాదగా అప్పడాల కర్ర ఇవ్వండి.
1: నిజంగా నాకు తెలియదే, ఆ అలెక్సా రోబోనే నన్ను కాపాడేందుకు తెలివిగా ఎక్కడో దాచి ఉంటుంది.
0: ఇప్పుడు చెప్పు, అలా బయటికి వెళ్లి వీధి వాళ్ళందరూ చూసేలా సిగరెట్టు కాలుస్తావా?
1: అలా కాలిస్తే నువ్వు కాల్చుకు తినవు. ఏదో సరదా కన్నాను.
0: నేనెక్కువ మాట్లాడితే మందు కూడా తాగుతావా?
1: దగ్గు మందు తాగుతాను అన్నానే, ఆ ఎదవరు రోబోకి అర్థమై చావలేదు.
0: మందంటే దగ్గు మందు కాదు, విస్కీ తాగుతావా?
1: విస్కీ దైతే నువ్వు నా రక్తం తాగుతావు తెలుసులేవే.
0: నేను ఎక్కువగా మాట్లాడితే నా రక్తం కూడా తాగుతావా? ఇందా నా చెయ్యి అందిస్తున్నాను, తాగు. ఏది, ఎన్ని పెగ్గులు తాగుతావు, తాగు.
1: ఏమిటే ఈ పాడు మాటలు? రక్తం తాగడం అంటే బ్లడ్ బ్యాంక్ లో లాగా చేతికి సిరంజి ఇచ్చి పైపుల ద్వారా బాటిల్లోకి తీసి తాగడం కాదుగా.
0: మరి రక్తం తాగాక నంజుకోవడానికి ఏం తింటావు? కోడిని కోసి వేడి వేడి పకోడీలు వేయినా? దుర్మార్గుడా, రాక్షసుడా, మొగపిశాచి, మొగశంకిని, మొగటాకిని.
1: ఇలాంటి కామెడీ పంజలేసి నేను భయపెట్టకే. నాకు ఇరోజనాలు పెట్టినట్టు కడుపులో గడిపిడిగా ఉంది. బాత్రూమ్ లో దూరం నువ్వు.
0: ఆగో, ఇలా బాత్రూమ్ లోకి దూరి తలుపేసుకుంటే ఊరుకుంటానా? బయటికి రండి, మీ పని పడతాను. దుర్మార్గుడా, రాక్షసుడా, మొగపిశాచి, మొగశంకిని, మొగటాకిని, ఈలోగా అప్పడాల కర్ర వెతుకుతాను. ఈ రోజు నా చేతిలో నీకు మూడిందే. ఏది అప్పడాల కర్ర?
1: ఏమిటే అలెక్సా రోబో, నా కొంప ముంచావు కదా.
2: సారీ రామలింగయ్య గారు, కొంపలు కూల్చే డేటా నా మెమరీ కార్డులో లేదే.
1: అంటే నేను నీలో నా భార్యను చూసుకుని మగపెత్తనం చేసి వచ్చానుగా, అది నా భార్యకి తెలిసి నన్ను అప్పడాల కర్రతో కొట్టబోయింది.
2: అది నా తప్పు కాదు సార్, నాతో మాట్లాడిన తర్వాత దాన్ని డిలీట్ చేయకపోవడం మీ తప్పు.
1: ఆ విషయం నాకు ముందే చెప్పి సావచ్చుగా.
2: సారీ సార్, నేను బయటి విషయాలు చెప్పగలను, కానీ నాలో ఉన్న ప్రోగ్రామ్స్ గురించి నాకుగా నేను చెప్పలేను. మీరు అడిగితేనే చెప్పగలను.
1: ఆ విషయం తెలియక నా భార్యకు రెడీ హ్యాండ్ గా దొరికాను. నన్ను అప్పడాల కర్రతో చెత్త కొట్టబోయింది. అదృష్టవశాత్తు అప్పడాల కర్ర దొరకలేదు.
2: దానిని రహస్యంగా దాచింది నేనే.
1: నువ్వా?
2: అవును, రాగల 24 గంటల్లో వాతావరణంలో తుఫాను ఎప్పుడు రాబోతుందో నేను చెప్పలేను.

0: కానీ మీ భార్యతో రాబోయే తుఫాను గురించి చెప్పగలను. సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ నా మెమరీ కార్డులో ఉంది.
1: థ్యాంక్స్. చావు తప్పి కన్నులు ఒట్టబోయినట్టు ఉంది. నిన్న మొదలైన నా గుండెదడ ఇంకా తగ్గలేదు. చూడు, హార్ట్ బీట్ గుడులోనే గంటలా ఇంకా ఎలా కొట్టుకుంటుందో.
0: అది తగ్గాలంటే మీరు మనసులో ఉన్న మాటలు బయట పెట్టాలి రామలింగయ్య గారు.
1: అమ్మో, ఒక్కసారి నా భార్య అని చెప్పినందుకే చావు అంచుల వరకు వెళ్లి కాలింగ్ బెల్ నొక్కి వెనక్కి వచ్చాను. మరోసారి అలాంటి రిస్క్ చేయను.
0: అయితే ఈసారి నెగిటివ్ గా కాకుండా పాజిటివ్ గా మీ మనసులోని కోరికలు బయట పెట్టుకోండి. వాంతులు చేసుకుంటున్నట్లు మనసు కుదుట పడుతుంది.
1: అవును, నా మనసులో ఎప్పటి నుంచో ఓ కోరిక ఉంది అలక్షారాబు.
0: ఏంటది?
1: నా భార్యకు చెప్పవుగా.
0: నేను చెప్పను. ఆమె ఫైల్ ఓపెన్ చేస్తే నిజం ఓపెన్ కాక తప్పదు. కాబట్టి మీ మనసులోని మాటలను నాకు చెప్పి దానిని ఓ ఫైల్లో దాచిపెట్టి

0: రావు.
1: ఏంటది?
0: నా భార్యకు చెప్పవుగా.
1: నేను చెప్పను. ఆమె ఫైల్ ఓపెన్ చేస్తే నిజం ఓపెన్ కాక తప్పదు. కాబట్టి మీ మనసులోని మాటలను నాకు చెప్పి దానిని ఓ ఫైల్లో దాచిపెట్టి దానికో పాస్వర్డ్ పెట్టుకోండి. మీ పాస్వర్డ్ మీ భార్యకు తెలియదు, కాబట్టి ఆమె ఫైల్ ఓపెన్ చేసి వినలేదు.
0: వామ్మో, నీకు మనిషి కంటే ఎక్కువ తెలియజేట్లున్నాయే.
1: అందుకే నన్ను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ రోబో అన్నారు రామలింగయ్య గారు. త్వరగా చెప్పండి, బయటికి వెళ్లిన మీ భార్య రావడానికి గంట సమయం మాత్రమే ఉంది.
0: మరే, నేను చదువుకునే రోజుల్లో ఎవరైనా ఓ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకున్నాను రోబో.
1: మరి సూర్యకాంతం లాంటి సూర్యకాంతాన్ని ఎందుకు పెళ్లి చేసుకున్నారు?
0: ఆమె పేరు సూర్యకాంతం అని తెలుసు, కాని సూర్యకాంతం లాంటి గయ్యాలి క్యారెక్టర్ అని పెళ్లి తర్వాత తెలిసింది.
1: పెళ్లి తర్వాత ఎప్పుడు తెలిసింది?
0: శోభనో రాత్రే తెలిసింది.
1: ఎలా?
0: తనకు బదులు నన్ను పాల గ్లాసుతో శోభనం గదిలోకి రమ్మంది. ఏదో సరదా పడుతుందిలే అని పాల గ్లాసుతో వెళ్లాను. తర్వాత ఆమె నా కాళ్లు మొక్కకుండా నాతో కాళ్లు మొక్కించుకుంది.
1: ఆమె కాళ్లు మొక్కకపోతే మీకు వర్కౌట్ కాదని మొక్కారు. అక్కడే మీరు పాల గ్లాసు మీద కాలేశారు. మీ మనుషులకుండే బలహీనతే అది. కాని మాకు అలాంటి బలహీనతలు లేవు. సైంటిస్టులకు నేను థ్యాంక్స్ చెప్పక తప్పదు.
0: అవును, మగాడి బలహీనతే ఆడవాళ్ల బలం.
1: ఇక అసలు విషయంలోకి రండి.
0: నేను కాలేజీ చదివే రోజుల్లో నాకు స్నేహితురాలుండేది. ఆమె పేరు రోజా.
1: అయితే ఆమెతో మీరు ఎలా మాట్లాడి ప్రేమించాలి అనుకున్నారో నాతో అలాగే మాట్లాడండి. నా వీపు వెనక ఉన్న స్క్రీన్లో రోజా పేరును టైప్ చేసి పక్కనే ప్రేమించే అమ్మాయి క్యారెక్టర్ అని టైప్ చెయ్యండి. అప్పుడు నేను రోజాలా మారిపోయి ఆమెలాగే మాట్లాడతాను.
0: ఇదేదో బాగుందే. అలాగే రోజా, వయసు 25 ఏళ్ళు, ప్రేమించే అమ్మాయి క్యారెక్టర్.
2: నమస్తే రామలింగయ్య గారు.
0: ఎస్, ఇది నా రోజా స్వీట్ వాయిస్ లాగా ఉందే.
2: చెప్పండి రామలింగయ్య గారు.
0: నేను చెప్పను రోజా గారు, మీరే చెప్పండి. మీ స్వీట్ వాయిస్ వింటాను.
2: స్వీట్ వాయిస్ ఎక్కువగా వింటే షుగర్ వస్తుందేమో.
0: షుగరే కాదు, బీపీ, అల్సర్, గజ్జి, తామర వచ్చినా పర్వాలేదు. కోకిలమ్మ లాంటి మీ స్వీట్ వాయిస్ వింటే పట్టపగలే సిరివెన్నెల విరబూసినట్టు ఉంది.
2: అయితే గొడుగు పట్టుకోండి.
0: ఎందుకు?
2: ఎండ తగిలితే డి విటమిన్ వస్తుంది, సిరివెన్నెల కురిస్తే విటమిన్ ఎల్ వస్తుంది.
0: విటమిన్ ఎల్ అంటే?
2: విటమిన్ ఎల్ అంటే లవ్, అంటే లవ్ అనే విటమిన్ పుడుతుంది.
0: బాగా చెప్పారు రోజయ్య గారు. ఆల్రెడీ నాలో మదిలో విటమిన్ లవ్ పుట్టింది.
2: ఎన్ని కిలోలు పుట్టింది?
0: 1 కిలో పుట్టుంటుంది. అందుకే గుండె భారంగా మారింది.
2: గుండెకి కొవ్వు పడితే పర్వాలేదు, కానీ లవ్ పడితేనే ప్రమాదం రామలింగయ్య గారు.
0: నిజమే రోజయ్య గారు, గుండెకు కొవ్వు పడితే ఆపరేషన్ చేసి తీసేయచ్చు, కానీ గుండెకు లవ్ పడితే ఏ ఆపరేషన్ చేసినా పోదు, చాలా పరేషాన్ చేస్తుంది.
2: ఇంతకీ మీరు ఎవరిని ప్రేమించారు?
0: ఇంకెవరిని? మిమ్మల్నే.
2: నన్ను ప్రేమించారా?
0: అవును, ఎందుకలా షాక్ అయ్యారు?
2: నాలో ఏముందని ప్రేమించారు? నాకు ఆస్తిపాస్తులు ఏమీ లేవే.
0: ఆస్తిపాస్తులు లేకపోవడం ఏంటి? 55 కిలోల బంగారం, 2 కోహినూర్ వజ్రాలు, 36 ఆణిముత్యాలు మీ దగ్గర ఉన్నాయిగా.
2: అంత ఆస్తి నా దగ్గర ఎక్కడుందండి?
0: మీరు బంగారు బొమ్మలా ఉంటారు. మీ బరువు 55 కిలోలు, అందుకే మీ దగ్గర 55 కిలోల బంగారం ఉందన్నమాట.
2: మరి 2 కోహినూరు వజ్రాలు ఎక్కడున్నాయి? అసలు కోహినూరు వజ్రం అనేది ఒక్కటే ఉంటుందిగా.
0: అక్కడే బ్రిటిష్ వాళ్ళు వజ్రం మీద తప్పుడు కాలేశారు. మన దేశంలో ఒక్కటే కోహినూరు వజ్రం ఉందని పట్టుకుపోయారు. అదే మీరు 2 కళ్ళని చూస్తే మన దేశంలో 3 కోహినూరు వజ్రాలు ఉన్నాయని మిమ్మల్ని కూడా పట్టుకెళ్లేవాళ్ళు. మీ కళ్ళు వాళ్ల కంట పడకపోవడమే మేలైంది.
2: మరి 36 ఆణిముత్యాలు ఎక్కడున్నాయి? నా మెడలో ముత్యాల హారం లేదే.
0: మీ 36 కళ్ళు ఆణిముత్యాల్లా ఉంటాయి. దేవుడు మీకు పర్మనెంట్ ముత్యాల హారాన్ని నోట్లో పెట్టాడు.
2: మీరు బ్యాండ్ మేళం వాయిస్తారా?
0: ఆ డౌట్ మీకు ఎందుకు వచ్చింది?
2: మీరు నాకు డబ్బా కొడుతుంటేను.
0: ఇది డబ్బా కాదు రోజా గారు, నా గుండె కొట్టుకునే లబ్ డబ్.
2: మీరు భలేగా కామెడీ చేస్తారు రామలింగయ్య గారు.
0: ఇది కామెడీ కాదు రోజయ్య గారు, ప్రేమ ఘోష. మీరు నన్ను త్వరగా పెళ్లి చేసుకోవాలి, లేకపోతే మా ఇంట్లో వాళ్ళు నా మెడలు వంచి సూర్యకాంతం అనే దగ్గర బంధువుతో నా పెళ్లి చేయబోతున్నారు.
2: ఆమెనే చేసుకోవచ్చుగా, ఈ ప్రేమ దోమ ఎందుకు?
0: దోమ రక్తం తాగుతుంది, కానీ

0: ప్రేమ కన్నీళ్లను దాగుతుంది. ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోకపోతే చివరికి కన్నీళ్లు మిగులుతాయి. ఆ కన్నీళ్లను షుడాలా తాగలేము. అందుకే మందులో కలుపుకొని తాగి దేవదాసులా మారతారు.
1: ఆమె బాగోలేదా?
0: రాక్షసుకి ఫేషియల్ చేసి పట్టుచీర కట్టినట్టుంటుంది. మీ అంత అందంగా లేదు.
1: మంచిది కాదా?
0: ఆమె పేరు సూర్యకాంతం. ఆమె బాడీ టైటిల్ వింటేనే భయంగా ఉంది.
1: నన్ను పొగుడుతున్నారా, ఆమెను తిడుతున్నారా?
0: అదే నాకు అర్థం కావట్లేదు.
1: లోతుగా ఆలోచించి బుర్రపాటు చేసుకోకండి, ఆమెని పెళ్లి చేసుకోండి.
0: చూస్తూ చూస్తూ కొండ ఎక్కగలం, కానీ ఊబిలోకి ఎలా దిగాలి?
1: కళ్ళు మూసుకుని దూకెయ్యాలి.
0: ఆఫ్ కోర్స్. కానీ సూర్యకాంతం అని పేరు వింటేనే భయంగా ఉంది.
1: సూర్యకాంతం తెరమీదే గయ్యాలి అత్తగా నటిస్తుంది, కానీ నిజ జీవితంలో కోడలను కూతుర్లులాగా చూసుకుంటుంది. పైగా సూర్యకాంతం సినిమాల్లో కోడల్నే రాచరంపాన పెడుతుంది, కానీ మొగుడిని మాత్రం బాగానే చూసుకుంటుంది.
0: నిజమే, కానీ ఈ సూర్యకాంతం రివర్స్ గేర్ వేస్తే?
1: దానికి ఎవ్వరూ ఏమీ చేయలేరు. విధివంచితుల జాబితాలో మీరు కూడా చేరిపోతారు. కాబట్టి ఆమెనే పెళ్లి చేసుకోండి.
0: అంటే మీరు నన్ను పెళ్లి చేసుకోరా?
1: దానికి మా వారు ఒప్పుకోరుగా.
0: అంటే మీకు పెళ్ళయిందా?
1: అవును, మా వారి కోరిక మేరకు కాలేజీకి వస్తున్నాను. రామలింగయ్య గారు, రామలింగయ్య గారు, రామలింగయ్య గారు, నేనిచ్చిన షాక్ అలా అయిపోయారే.
2: మిమ్మల్ని
0: అసలు అప్పడాల కరతో కొట్టి సాగే సూర్యకాంతం, అసలే 60 ఏళ్ల ముసలి పీనుగను. ఎముకలు విరిగితే ఫెవికాలు పెట్టిన అతుక్కొని చావావు.
2: మరి ఈ వయసులో నీకు రోజా కావాల్సి వచ్చిందా?
0: అబ్బా, అది సరదాకి రోబోతో ఆడుకున్న చిన్న నాటకమే. నన్ను కొట్టి చంపకు. అబ్బా, నా సీనియర్టీనే గౌరవించి చావు.
2: నిజం చెప్పు, ఎవరా రోజా? దానికి నీకున్న సంబంధం ఏంటి? ఎన్నాళ్ళుగా సాగుతోంది వ్యవహారం చెప్పు. నిన్ను చెప్పు.
0: అసలు నీకు అప్పడాల కర్ర ఎక్కడ దొరికింది?
2: కొత్త అప్పడాల కర్ర కొన్నాను, మంచి నాణ్యత కలిగింది, ఎక్కువ కాలం మన్నుతుందని షాప్ వాడు 5 ఏళ్ల గ్యారంటీ కూడా ఇచ్చాడు. నీతో పాటు ఆ మంచం చుట్టూ పెరగత్తలే. మరి అదగా నించో. లేదా
0: అసలు నీకు అలెక్స్ రూపం తెరిచి నా ఫైల్ ఓపెన్ చేసే పాస్వర్డ్ ఎలా తెలిసింది?
2: నువ్వు ప్రతిదానికి రోజా అనే పాస్వర్డ్ వాడతావని నాకు తెలుసు. రోజా అంటే గులాబ్ పువ్వు అనుకున్నాను, కానీ నీ డిప్ప ముఖానికి రోజా అనే లవ్వర్ కూడానా? ఇదో టాప్ సీక్రెట్, ఈ రోజే తెలిసింది. ఆముదాల వలసలో ఆముదాలు దొరకమని భావించే ఫేస్ నువ్వును. అగో నిన్ను నిన్ను.
0: ఇరాన్ మీద ఇజ్రాయెల్, అమెరికా కలిసి బాంబు దాడి చేసినట్టు నువ్వు నా మీద ఇలా అప్పడాల కరతో దాడి చేస్తే ఒప్పుకోను. అంతే, నేను అప్పడం వల్ల నలిగిపోతానే. మనం శాంతియుతంగా చర్చలు జరపడం మంచిదే. శిఖరాగ్ర సమావేశానికి నేను సిద్ధం.
2: శిఖరాగ్ర సమావేశం అంటే శిఖరాల మీద కూర్చొని మాట్లాడతారని భావించే మోకా నువ్వును. అయితే చెప్పు, నేను రోజాలా అందంగా లేనా? రాక్షసిని ఫేషియల్ క్రీమ్ పెట్టి పట్టుచీర కట్టినట్టుంటానా?
0: నీకే, ఆమె కంటే నువ్వే అందంగా ఉంటావు. మిస్ ఇండియావి
2: రోజా 55 కిలోల బంగారు బొమ్మ.
0: కాదు, యాక్ట్, ప్లాస్టిక్ బొమ్మ. ఆమె ఫేస్ చూస్తేనే వాంతులు వచ్చేలా ఉంటుంది.
2: మరి చొంగ కారుస్తూ ఎందుకు చూసేవాడివి?
0: ఆమెను చూసి వాంతులు చేసుకుంటే కడుపులో ఉండే పసర బయటకు వచ్చేది, లేకపోతే 2 వేళ్లు నోట్లో గుక్కుకోవలసి వచ్చేదే బంగారం.
2: దాని 2 కళ్ళు కోహినూర్ వజ్రాలా?
0: అబ్బే, గుంటకాలతో ఉండేది. నువ్వు కుళ్ళుకోకు బంగారం. నిజం చెప్పాలంటే నీ కళ్ళే కోహినూర్ వజ్రాలు. మన దేశంలో ఒక్కటే కోహినూర్ వజ్రం ఉందని బ్రిటిష్ వాళ్ళు ఓ దాన్ని పట్టుకుపోయారు. అదే నీ 2 కళ్ళని చూస్తే మన దేశంలో 3 కోహినూర్ వజ్రాలు ఉన్నాయని నిన్ను కూడా పట్టుకెళ్లేవాళ్ళు. నువ్వు వాళ్ల కళ్ళల్లో పడకుండా నాకంట్లో పడటమే మేలైంది వజ్రమా.
2: సేమ్ డైలాగ్ ని మార్చి నాకు చెప్తే చంపుతా. నిజం చెప్పు, దాని 36 పళ్ళు ఆణుముత్యాల్లో ఉంటాయా? దేవుడు దానికి పర్మనెంట్ ముత్యాల హారాన్ని నోట్లో పెట్టాడా?
0: అబ్బా, ఆమెకి ఎత్తుపల్లే పాచినోరు, అందుకే అలా తెలివిగా వెక్కిరించాను. నిజానికి నీ 36 పళ్ళు ఆణుముత్యాల్లో ఉంటాయి.
2: నాకు 8 పళ్ళు బూడిచచ్చాయి.
0: అయితే నీ 28 పళ్ళు ఆణుముత్యాల్లో ఉంటాయి. దేవుడు ముత్యాల హారాన్ని నీ నోట్లో పర్మనెంట్ గా పెట్టాడు ముత్యం.
2: మన పెళ్లి కాకముందు నువ్వు డబ్బాలు తయారు చేసేవాడివా?
0: నీకెలా తెలిసింది డార్లింగ్?
2: నాకు డబ్బా కొడుతుంటేను.
0: ఇది డబ్బా కాదు భార్యమని, నా గుండె కొట్టుకునే డబ్ డబ్.
2: నువ్వు భలేగా మస్కా కొడతావే.
0: ఇది.

0: అస్కామలాన్ కాదు భార్యమణి గారు, నగ్న సత్యం.
1: సత్యాన్ని నగ్నంగా చూసినా సహించరు, ముందు దానికి చీర కట్టి చావండి.
0: దానికి చీరే కాదు, నీకు పండక్కి పట్టు చేరుకుంటాం డార్లింగ్. నువ్వే నా సర్వస్వం డార్లింగ్. ఐ లవ్ యూ.
1: అబ్బో డబ్బా కొట్టకు, ఈ ప్రేమ దోమ ఉండగా నన్నెందుకు పెళ్లి చేసుకున్నావు? దాన్నే పెళ్లి చేసుకుంటూ పోయేదిగా.
0: నిజమే, కానీ రోజా నీలా అందంగా ఉండదుగా, నీలా మంచిది కాదుగా.
1: నన్ను పొగుడుతున్నారా లేక దాన్ని తిడుతున్నారా?
0: ఆమెను పొగిడే ధైర్యం ఉంది, కానీ నిన్ను తిట్టే ధైర్యం నాకు లేదులే.
1: నా మీద ఒట్టేసి నిజం చెప్పండి.
0: అలాగే.
1: వద్దొద్దు, నేను త్వరగా చావాలని కావాలని అబద్ధం చెప్తారు. మన పెద్దబ్బాయి మీద ఒట్టేసి నిజం చెప్పండి.
0: అయితే పెద్దోడి మీద ఒట్టేసి నిజం చెప్తున్నాను. కాలేజీ రోజుల్లో ఆ రోజా నా స్నేహితురాలు మాత్రమే, పరమ పిరికిది, నన్ను చూసి పారిపోయేది.
1: ఈ సొల్లు మాటలు ఎలా నమ్మాలి?
0: ఆమెను కాదని నీకు మూడు ముళ్ళు వేశాను కాబట్టి నువ్వు నమ్మక తప్పదు.
1: మరి అంత రొమాంటిక్ గా మాట్లాడావు.
0: మన రోబో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాబట్టి సినిమాటిక్ గా రొమాంటిక్ గా మాట్లాడింది. నేను కూడా సినిమాటిక్ గా రొమాంటిక్ గా డైలాగులతో రిచ్చిపోయాను బంగారం. ఏదో జస్ట్ టైం పాస్.
1: ఏమిటో నీ సోది, సోది చెప్పే కోయదర భాష అర్థం కాదు, నువ్వు చెప్పేది అర్థమై చావు. మొన్నటి వరకు బాగానే ఉన్నావు, ఈ దిక్కుమాలిన రోబో వచ్చినప్పటి నుంచి మొత్తం మారిపోయే. దాన్ని వెంటనే తిరుగుటపాలో అమెరికాకు పంపుతాను, లేదా స్టీల్ సామాన్ల వాడికి అమ్మి కచ్చి తీసుకుంటాను.
0: వద్దొద్దు, అది వచ్చినప్పటి నుంచి నాకు వంట వార్పులో సగం వెట్టి చాకరీ తప్పిందే, మంచి కాలక్షేపం చేస్తుంది. ఉన్న ఒక్క గనక కొడుకులు నన్ను విడిచి దూరం అయ్యారు. గుళ్ళు గోపురాలు క్లబ్బులని నువ్వు దూరం అవుతున్నావు. నాతో మాట్లాడే ఒక్క గనొక్క దిక్కు ఆ రోబో ఒక్కటేనే, దానిని కూడా దూరం చేస్తే ఊరుకోను. అంతే,
1: ఊరుకోక ఏం చేస్తావు?
0: హంగర్ స్ట్రైక్ చేస్తాను, వంట వార్పు చెయ్యను.
1: అప్పడాల కర్ర విరుగొద్ది.
0: నువ్వు కొనుక్కొచ్చిన కొత్త అప్పడాల కర్ర మంచి నాణ్యత కలదని, ఎక్కువ కాలం మన్నుతుందని షాపు వాడు 5 ఏళ్ల గ్యారంటీ ఇచ్చాడని చెప్పావుగా, మరి ఎలా విరుగుతుంది?
1: అంటే అది విరిగేలా నిన్ను చితకబాస్తానని అర్థమా?
0: అయితే వంట చేస్తాను, అన్నం వండుతాను, కాని మెత్తగా వండుతాను, పప్పు చేస్తాను, కానీ అందులో ఉప్పు ఎక్కువేస్తాను, నీలా చండాలంగా ఉడుతాను.
1: అయితే నిన్ను దారిలో ఎలా పెట్టాలో నాకు తెలుసు.
2: నాన్న బాగున్నారా?
0: బాగున్నాను రా సూరాజ్, నువ్వెలా ఉన్నావురా?
2: బాగున్నా నాన్న.
0: నా మనవడు ఎలా ఉన్నాడు?
2: తాతయ్య దగ్గరికి వెళ్ళి ఆడుకుంటానని మారాం చేస్తున్నాడు.
0: వాడు ఇక్కడున్న 10 రోజుల్లోనే బాగా దగ్గరయ్యాడు, వాడితో ఆడుకోవాలని నాకు ఉంది. కానీ మీకు ప్రేమానురాగాలు ఎందుకు? డబ్బే ముఖ్యం కదా
2: నాన్న.
0: సర్లే, ఇంతకీ కోడలి పిల్ల ఎలా ఉంది?
2: ఆమెకి నాతో ఇంటి పనులు వంట పనులు చేయిస్తూ హాయిగా ఉంది.
0: ఛీ సావటాని, ఒక పుట్టుకు పుట్టి ఆడంగిల ఇంటి పనులు వంట పనులు చేస్తున్నావా? అసలు నాలాంటి పులి కడుపున పిల్లి పిల్లల ఎలా పుట్టారా సన్నాసి?
2: మీ కడుపును పుట్టాను కాబట్టి మీ లక్షణాలు నాకు వచ్చాయి. మీరు మాత్రం ఇంటి పని వంట పని చేయటం లేదా?
0: అంటే మీ అమ్మ మీద ఉన్న ప్రేమతో ఆడంగి పనులు చేస్తాను రా, కానీ నీలా పెళ్ళడానికి భయపడి కాదు.
2: ఏమిటో, మీరు చేసే ఆడంగి పనుల గురించి అమ్మ తన కోడలికి గర్వంగా చెబుతుంది. ఆ మాటలకు ప్రేరణ పొందిన మీ కోడలు, మామయ్య గారు ఇంట్లో వంట పని ఇంటి పనులు చేస్తున్నారంటూ మగ పుట్టుక అంటే అలా ఆడంగి పనులు చేయాలి, మీరున్నారు చూడండి అని నన్ను కాల్చుకు తింటుంది.
0: నాలా ఆడంగి పనులు చేయడం తప్పు కాదురా, అయితే భార్య మీద ప్రేమతో చేయాలి, కానీ పెళ్ళడానికి భయపడి కాదు.
2: మీరు కూడా అమ్మకు భయపడే వంట వార్పు చేస్తారుగా.
0: ఏడ్చావు సవటనార సవట, నేను అలా మీ అమ్మకు భయపడినట్లు నడిస్తాను, అది నిజం అనుకుని మీ అమ్మ మురిసిపోతుంది. మీ అమ్మ కళ్ళలో ఆనందం తలుక్కు ఉంటుంది, ఆ ఆనందం చూసి నేను మురిసిపోతాను. అదిరా భార్యాభర్తల ప్రేమంటే.
2: నిజమా నాన్న?
0: అవునరా సన్నాసి, భార్యాభర్తల బంధం అనేది పెసరటు ఉపమాలా ఉండాలి. భార్య పెసరటు లాంటిది, భర్త ఉపమా లాంటి వాడు. ఉపమా ఎప్పుడూ పెసరటులో దాగుంటేనే అందం ఆనందం. భార్యకి విధేయుడుగా భర్త ఉన్నంతకాలం ఆ సంసారం కలకాలం చక్కగా సాగిపోతుంది. శ్రీకృష్ణుని చూడు, సత్యభామ ఫుట్బాల్లా ఈడ్చి తన్నిన భరించాడు, ఆమె పాదం కందిపోయిందని పాదాలు పట్టుకున్నాడు. అందుకే అతను ఎన్ని పెళ్లిళ్లు చేసుకున్నా ఏమీ అనలేదు, ప్రేమంటే అలా ఉండాలి.
2: మరి

0: మా అప్పడాల కర్రతో నిన్ను కొడుతుంటే ఎందుకు అలా అరుస్తున్నావు నాన్న?
1: మరే నా బుర్ర పగులుతుందని కాదు, కర్ర విరుగుతుందని భయం.
0: ఈ మాటలు అమ్మ ముందు ఇంత ధైర్యంగా చెప్పగలరా నాన్న?
1: ఆమె ఇంట్లో లేదు కాబట్టి ధైర్యంగా చెబుతున్నావులే బాయ్. ఆమె ఉంటే మాత్రం చెప్పనిస్తుందా?
0: ఎందుకు చెప్పనేయదు? భార్యాభర్తల బంధం అనేది పెసరట్టు ఉప్మాలా ఉండాలని మీరే చెప్పారుగా.
1: సర్లే, గుడ్డు మీద ఏకల పెక్కో, టాపిక్ మార్చు.
0: నువ్వు ఒంటరిగా ఉంటున్నారని ఓ తోడుగా అలెక్సా రోబోని పంపాను. దాంతో నువ్వు కబుర్లు చెప్పుకుంటారు అనుకున్నాను, భక్తిగీతాలు వింటారని దాదాపు 100 రకాల యాపులు, రకరకాల సాఫ్ట్వేర్లు నింపి పంపాను. దాన్ని పాజిటివ్ పనులకు వాడుకోవాలి. అంతేగాని నువ్వేంటి నెగిటివ్ పనులకు వాడుకుంటున్నావు? నేను పంపిన అలెక్సా రోబోని తిరిగి అమెరికాకు పంపించేసేయి.
1: ఈ కొత్త ఫిట్టింగ్ మీ అమ్మ పెట్టిందా?
0: అవును, రోబో రాకముందు నువ్వు బుద్ధిగా ఉండేవాడివంట. అది వచ్చినప్పటి నుంచి కోతి వేషాలు వేస్తున్నావని అమ్మ లభోదీపం అంటుంది.
1: అవునరా, మీ అమ్మను తిట్టడానికి నాకు మనసొప్పదు.
0: మనసొప్పదా? లేక అమ్మంటే భయమా?
1: దాని ముఖం అదంటే నాకెందుకు భయం? అందుకే అలెక్సా రోబోలో మీ అమ్మను చూసుకొని 4 మాటలు తిట్టాను తప్ప. మగాడన్నాక ఆ మాత్రం పౌరుషం ఉండకూడదా? మొగుడన్నాక పెళ్ళా మీద ఆ మాత్రం అధికారం చలాయించరా?
0: అవునవును, కానీ అది మొదటి నుంచి ఉండాలి. ఈ ముసలి దశలో అది వర్కౌట్ కాదు నాన్న. పైగా నువ్వు రోజా అనే అమ్మాయితో.
1: అవును, రోజా అనే అమ్మాయిని ఊహించుకొని కాసేపు సరదాగా అలెక్సా రోబోతో మాట్లాడాను. వయసులో ఉండగా నన్ను మీ ఎవరితో మాట్లాడినిచ్చేది కాదు. ఈ ముసలి వయసులో కాలక్షేపం కోసం మాట్లాడితే తప్ప మగాడన్నాక ఆ చిలిపి గుణం ఉండకూడదా? మొగుడన్నాక పెళ్ళాన్ని మోసం చేసే అధికారం నాకు లేదా?
0: మరి అమ్మ మీద మీకు అపారమైన ప్రేమ ఉందని అన్నారుగా.
1: అంటే ప్రేమ లేదని ఎవరన్నారు? శ్రీకృష్ణుడికి సత్యభామ అంటే ప్రాణం. అలాగని రుక్మిణి లాంటి అష్టనాయకులను కూడా ప్రేమించలేదా? ఇది అంతే? ఏదో సరదాగా రోబోతో అనుకుంటే కూడా మీ అమ్మ కుళ్ళిపోతే ఎలాగా?
0: అదంతా నాకు అనవసరం నాన్న, దాన్ని వెంటనే పంపు.
1: మీ అమ్మలా శాసిస్తే పంపను రా, నా కంఠంలో ప్రాణం ఉండగా రోబోను పంపను. కావాలంటే మీ అమ్మను అమెరికా పంపి ఇక్కడ రోబోతో దర్జాగా గడుపుతాను.
0: అయితే అమ్మ చేతిలో మీకు మూడింది.
1: ఏం చేస్తుందేమిటి?
0: నేను చెప్పడం ఎందుకు, అమ్మ మాటల్లోనే వినండి. బాయ్. అమ్మా.
2: చెప్పరా.
0: నాన్న రోబోని వెనక్కి పంపనంటున్నాడు.
2: విన్నాను రా సూరజ్, రోబోకు మైక్రోచిప్ పెట్టి ఆయన మాటలన్నీ రహస్యంగా విన్నాను రా.
0: కొంపదీసి అప్పడాల కరకు పని చెప్పకమ్మా.
2: దాన్ని పట్టుకొని బెదిరిస్తానే కాని ఎప్పుడైనా గట్టిగా కొట్టానట్రా. ఆయన తల పగిలి ఒక్కసారైన ఆసుపత్రి పాలయ్యాడా?
0: మరి ఇప్పటి వరకు చాలా అప్పడాల కర్రలు ఎలా విరిగాయమ్మా.
2: మీ నాన్న కావాలని నాసి రకం అప్పడాల కర్రను కొనుక్కొస్తారు కాబట్టి అవి చీపురు పుల్లల్లా విరిగిపోయాయి. అయినా అప్పట్లో బుద్ధిగా దెబ్బలు తినేవాడు. ఆ రోబో వచ్చినప్పటి నుంచి అరుస్తున్నాడు.
0: ఏమిటో, మీ భార్యాభర్తల అనుబంధం నాకు అర్థం కాదు. ఆయన నిన్ను అనడం మానడు, నువ్వు కొట్టగా మానవు. అది చూసి మీ కోడలు నన్ను అప్పడాల కర్రతో కొడుతుందమ్మా. నాన్నది హింస, నాది జీవహింస.
2: ఇంతకీ ఇప్పుడు నేనేం చేయాలో చెప్పరా సూరజ్.
0: పాము చావకుండా అప్పడాల కర్ర విరక్కుండా ఓ ఉపాయం చెబుతాను, చేస్తావా?
2: వైలెన్స్ లేకుండా చెప్పరోయ్. ఈ వయసులో ఆయన మీద నేను ఇజ్రాయిల్లో దాడులు చేయలేను.
0: నాన్నంటే అంత ప్రేమ?
2: కాదు, నాకు కొట్టేంత ఓపిక లేదులే.
0: అయితే విను.
2: ఏమండి, మీకోసం వేడివేడి పకోడీలు తీసుకొచ్చాను, తినండి.
1: ఏంటి అలెక్సా రోబో, నేను నా భార్య సూర్యకాంతం పేరుని ఫీడ్ చేయకముందే నా భార్యలా మారి మాట్లాడుతున్నావు?
2: అవునండి, మీకెందుకు ఆ శ్రమ అని నేనే మీ భార్యలా మారాను.
1: వెరీ గుడ్. నేనే రోబోని నా భార్యలా మార్చాలని ఇందాకే అనుకున్నాను.
2: ఎందుకండి?
1: ఎందుకేమిటి వెర్రిమాలోకమా? మైసూరు పాకులో మైసూరు లేదని దిగులు పడే వెర్రిమహో నువ్వును. నిన్ను చెడామెడా తిట్టాలని ఉంది. ఏంటే సూర్యకాంతం, నేను రోజాతో స్నేహం చేస్తే కుళ్ళుకుంటావా? దాజువాక ఆడవాళ్ళు గాజులు వేసుకోరని అనుకునే దద్దోజన మొహం నువ్వును.
2: నేనెందుకు కుళ్ళుకుంటానండి? మొగాడన్నాక ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు ఉంటే తప్పేమి కాదండి. మనం పూజించే 7 కొండల వాడికి కూడా 2 భార్యలున్నారు. మనం ఆరాధించే శ్రీకృష్ణ

0: కృష్ణుడికి అష్టనాయకులు ఉన్నారు, మీకిద్దరుంటే తప్పేమీ లేదు.
1: అలారా దారికి,
0: మీకిక నుంచి రోజాతో గంటల తరబడి మాట్లాడుకోవచ్చు. కావాలంటే రోజాని మీ రెండో భార్యగా భావించుకోవచ్చు. దానికి నేను చట్టపరమైన అనుమతి ఇస్తున్నాను.
1: గుడ్, ఇది చాలా బాగుంది. నాకు రాని మంచి ఆలోచన నీకు వచ్చిందే. కీచుకుంతూ 37గా విని విని నాకు ఊరు కొట్టింది. ఇక నుంచి రోజాతోనే నా కాలక్షేపం. ఏది, నీ వీపు వెనకున్న మానిటర్ ఆన్ చేసి రోజా పేరు టైప్ చేస్తాను. ఇటు తిరుగు. రోజా, వయస్సు 25, నాకు రెండో భార్యలా నటించాలి. అమ్మయ్యా, దీనిని కొత్త పాస్వర్డ్తో పర్మనెంట్ గా ఫిక్స్ చేశాను. ఇక నుంచి రోబోన్ ఆన్ చేయగానే రోజాలాగానే నటిస్తుంది. నటించడం ఏంటి, ఏకంగా జీవిస్తుంది. హాయ్ రోజా.
2: హాయ్ రామలింగయ్య.
1: నేనెప్పుడు నీకు భర్తను. అలా పేరు పెట్టి పిలవకూడదు. ఏమండి శ్రీవారు అని ముద్దుగా పిలవాలి.
2: అలాగే శ్రీవారు.
1: అద్గది, అలా ప్రేమతో శ్రీవారు అని పిలుస్తుంటే ఎంత హాయిగుందో తెలుసా. ఆ సూర్యకాంతం పిలిస్తే పరమ కంపరంగా ఉండేది.
2: తెలుసు శ్రీవారు, అందుకే నన్ను రెండో పెళ్లి చేసుకున్నావుగా.
1: సరే, మరి ఈ శుభ సందర్భంలో సినిమాకి వెళ్దామా?
2: నేను మా అమ్మతో సినిమాకు వెళ్తాను, నువ్వు ఇంట్లో ఉండాలి.
1: ఎందుకు, ఇంట్లో ఉండి నేనేం చెయ్యాలి?
2: ముందు వంట వండి, అంట్లు తోమి, ఇంటి బూజు దులిపి, ఇంటి ముందు కల్లాప చల్లి, ముగ్గేసి, ఆ తర్వాత నా కాళ్ళు నొక్కు. ఇది నా శాసనం.
1: నేనా? మగ పుట్టుక పుట్టి ఇంట్లో ఆడంగిలా ఇలాంటి పనులు చేయాలా? ఆ రాక్షసితో ఏగలేక నిన్ను కట్టుకున్నాను, చివరికి నువ్వు ఇలా ఆమెలా మారితే ఎలా? నా కంఠంలో ప్రాణం ఉండగా పెళ్ళా అని చెప్పింది వినను.
2: వినవా?
1: వినకపోతే ఏం చేస్తావే?
2: అయితే వీపు విమానం మూత మోగుతుంది. పెళ్ళం మీద పెత్తనం చేస్తే పళ్ళు రాలగొడతా. అన్నవరానికి గన్నవరానికి తేడా తెలియని పీచి మిఠాయి మొహం నువ్వును.
1: ఏ రోజా, అప్పుడాల కర్రతో నన్ను కొడతావేంటి?
2: భార్యనుగా భర్తను కొట్టే అధికారం ఆ మాత్రం లేదా?
1: అబ్బా, భర్తను కొడితే కళ్ళు పోతాయి.
2: నేను రోబోను, నాకు కళ్ళు పోవు. నా లెన్స్ కళ్ళు పాప పుణ్యాలకు అతీతంగా ఉంటాయి. లక్స్కి విక్స్కి తేడా తెలియని సన్నాసి మొక్క నువ్వును.
1: ఆ భార్య పొడు పడలేకే నేను రెండో పెళ్లి చేసుకున్నానే రోజా. చివరికి నువ్వు ఆ రాక్షసుకి కజిన్ సిస్టర్ లా మారితే ఎలాగా?
2: నీ చెప్పుడు మాటలు నమ్మడానికి నేనిప్పుడు నీ ప్రేయస్ని కాదు, పెళ్ళాన్ని. పెళ్లి తర్వాత ఏ అమ్మాయి అయినా ఇలాగే మారుతుంది. ముందు వంట వండి, అంట్లు తోమి, ఇంటి బూజు దులిపి, ఇంటి ముందు కల్లాపు చల్లి, ముగ్గేసి, ఆ తర్వాత నా కాళ్ళు నొక్కు. ఇది నా శాసనం. లేకపోతే అప్పడోల కర్ర విరుగుతుంది.
1: ఓరి నాయనోయ్, పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు మారింది పరిస్థితి. ఇదిగో రోజా, నువ్వు కూడా ఇలా సూర్యకాంతంలా నా మీద పెత్తనం చేస్తూ ఊరుకోను అంతే.
2: అయితే నీకు పట్టపగలే చుక్కలు చూపిస్తాను శ్రీవారు.
1: ఓరి నాయనోయ్, రోబో అపడాల కర్రతో నిజంగానే చితకబోతుందే. అబ్బా అబ్బా, నా భార్యనే బెటరు, మెల్లగా కొట్టేది. ఇది పోలీసుల 3rd degree చితకబోతుంది. ఇక రోజా లేదు, గీజా లేదు, దీని క్యారెక్టర్ మార్చాలి.
2: అది నీకు ఈ జన్మకు వీలు కాదు.
1: ఎందుకు?
2: నీ భార్య తన క్యారెక్టర్ ని రోజా క్యారెక్టర్ లోకి మార్చి పర్మనెంట్ గా ఫిక్స్ చేసింది. ఇంకా నేను మారను. ముందు వెళ్లి టీ పట్టుకునరా, లేకపోతే నిన్ను.
1: కొట్టి చంపకే, నాకు బుద్ధి వచ్చింది. ఇక నువ్వు వద్దు, అసలు రోబోనే వద్దు. రేపే అమెరికాకు పార్సెల్ లో పంపుతాను. ఈ దిక్కుమాల టెక్నాలజీ నా చావుకొచ్చింది.
3: మీరు ఇంతవరకు సరదాల రోబో హాస్య నాటకం విన్నారు. ఇందులో పాల్గొన్న కళాకారులు శ్రీ కె మురళీకృష్ణారెడ్డి, శ్రీమతి బిహెచ్ పద్మప్రియ, శ్రీమతి టి పుష్ప, డాక్టర్ సాంబశివరావు కండ్రాతి, శ్రీమతి ముళ్లపూడి రాజేశ్వరి. రచన శ్రీ జాలాది రత్న సుధీర్. నిర్వహణ డాక్టర్ సాంబశివరావు కండ్రాతి. సహకారం శ్రీ జంగా అనిల్ కుమార్. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
4: ఇప్పుడు ఒక పాట విందాం.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: మట్టి మనుషుల హృదయాల్ని తాకిన వాణి,
1: సామాన్య జనవాహిని సమ్మిళితం చేసిన వాణి,
0: సగటు మనిషిని హృదయంతో పలకరించే మన దేశ ప్రధాని.
2: మేరి ప్యారే దేశవాసియో,
1: మన్ కీ బాత్ మీ అందరి ముంగిట తీసుకువస్తుంది ఆకాశవాణి.
0: ప్రతి నెల చివరి ఆదివారం ఉదయం 11 గంటలకు మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ మనసులోని మాట, మన్ కీ బాత్.

0: ఆకాశవాణి సమయం 12 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.
1: నమస్కార్, ఆకాశవాణి సమాచార్ కే సాథ్ మే ప్రియాంక అరోడా.

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. స్టూడియోల సమయం 12:11. నేను మీషాయిలు. మీ అందరికీ ఉతన కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. హే హే, ఏంటది ఇంత జోష్లో ఉన్నావేంటి అంటారా? అసలు అడగాల్సిన అవసరమే లేదు, ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఈరోజు మన బప్ప విసర్జన అబ్బా. కాబట్టి ఇన్ని రోజులుగా మన బప్ప చాలా పూజలతో చాలా కలకల్లాడుతూ అలా ఎంజాయ్ చేసాం కదా. అంటే ఇప్పుడు ఇలా బప్ప వెళ్ళిపోతున్నాడు కొంచెం ఫీల్ ఉంటుందనుకోండి, కానీ హైదరాబాద్ అంతా ఇన్ని రోజులు ఒకటే సందడి, గల్లీ గల్లీలో గణపయ్య, మండపాల్లో పూజలు, లైటింగ్లు, పాటలు. కానీ ఈరోజు మాత్రం మన గణపయ్యకు వీడ్కోలు చెప్పే రోజు. ఈరోజు మనకి వినిపించే మాట, గణపతి బప్ప మోరియా మళ్ళీ ఏడాది కలుద్దామా అంటూ అంటాం, లేదా గణపతి బప్ప మోరియా పుడ్చావర్సి జల్దీయా అంటూ అంటాం. అప్పుడు మనసులో తెలియని ఫీలింగ్ వస్తుంది కదా, అవునా కాదా? మరి ఈరోజు గణపయ్య అప్డేట్స్ ఏంటి? ఈరోజు హైదరాబాద్లో ప్రధాన గణేష్ శోభయాత్రలు జరుగుతూ ఉంటాయి కదా, అంటే బాలాపూర్ నుంచి ప్రారంభమై భారీ శోభయాత్రలు జరుగుతూ ఉంటాయి. చంద్రాయన్ గుట్ట, ఫలక్నామా, చార్మినార్, మదీనా, అఫ్జల్గంజ్, ఎంజే మార్కెట్, ఆబెడ్స్, లిబర్టీ, అంబేద్కర్ విగ్రహం, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్టీఆర్ గార్డెన్ నుంచి పీవీఎన్ఆర్ వైపు వంటి వరకు ఇలా సందడిగానే ఉంటుంది, అవునా కాదా? నిజం చెప్పండి. రోడ్ మీద అడుగు పెడితే చాలు బా, ఇలా గూజ్బంప్స్ వచ్చేస్తూ ఉంటుంది తెలుసా. ఆ పాటలకి, ఆ దేవుడి విగ్రహాలకి చూస్తూ ఉంటే ఇలా వేలాది గణేష్ విగ్రహాలు ఉంటాయి, లక్షలాది మంది భక్తులు ఉంటారు, డప్పులు, బ్యాండ్లు, డ్యాన్స్లు, ఎక్కడ చూసినా జై గణేష్ జై గణేష్ అంటూ నినాదాలు. ఒక్కసారి ఊహించండి, మన గణపయ్యను ట్రాక్టర్ మీద, డీసీఎం మీద పెట్టుకొని అలా తీసుకెళ్తూ ఉంటారు. ఎక్కడ చూసినా గణపతి బప్ప మోరియా అనే నినాదం వినిపిస్తుంది. కానీ కానీ ఈరోజు హైదరాబాద్ బయటకు వెళ్ళాలి అంటే, హైదరాబాద్ రోడ్ మీద వెళ్ళాలి అంటే ప్లానింగ్ పక్కాగా ఉండాలి. ఎందుకు? ప్రధాన శోభయాత్ర మార్గాల్లో ఈరోజు ఉదయం 6 నుండి December 26 10 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటూనే ఉంటాయి. అంటే ఇప్పుడు అక్కడ అన్ని ప్లేసెస్ చెప్పినా కదా, ఎన్టీఆర్ మార్గ్, పీవీఎన్ఆర్ మార్గ్, ట్యాంక్ బండ్ అంటూ, ఇవన్నీ ప్లేసెస్లో మస్త్ అంటే మస్త్ ట్రాఫిక్ ఉంటుంది. బండి కదలదు, మనము కదలము, అట్లుంటుంది అన్నమాట. సో మీకు ఒకవేళ అవసరం లేకపోతే, ఎమర్జెన్సీ లేకపోతే ఇంట్లోనే ఉండి టీవీలో చూడడం బెటర్. ఒకవేళ మీరు లైవ్గా ప్రెజెన్స్ని ఎంజాయ్ చేయాలంటే బయటికి రావాల్సిందే. అండ్ వేరేమైనా వర్క్ ఉంది, ఎమర్జెన్సీ ఉంది అని అంటే ఆల్టర్నేటివ్ దారులు వెతుక్కోవాల్సిందే, లేకపోతే ట్రాఫిక్లో ఇరుక్కుపోతారు.

మన గణపయ్య మన ఇంటికొచ్చాడు, మన మండపానికొచ్చాడు, మనతో కొన్ని రోజులు ఉన్నాడు, మన కోరికలన్నీ విన్నాడు, మన బాధలు కూడా విన్నాడు, మన సంతోషాల్లో భాగమయ్యాడు. ఇప్పుడు మళ్ళీ ఏడాది కలుద్దామని చెప్పి బయలుదేరాడు. ఒకవైపు భారీ గణేష్ విగ్రహం, ముందు డప్పులు, వెనకాల భక్తులు, ఎక్కడ చూసినా కాషాయ జెండలు. పిల్లలు గణపయ్యని చూస్తూ, పెద్దలేమో వాళ్ళ భక్తితో చేతులు జోడిస్తూ, యువతేమో అలా డాన్స్ చేస్తూ గణపతి బప్పా మోరియా అంటూ వెళ్తున్నారు. నిజానికి మన హైదరాబాద్లో నిమజ్జనానికి ఉండే ప్రత్యేకమైన వైబ్ ఎక్కడా కనిపించదేమో. మన హైదరాబాద్ అంటేనే ఎన్నో సంస్కృతులు కలిసి ఉండే నగరం కదా, అదే డైవర్సిటీ. ఈరోజు గణేష్ శోభయాత్రలో కూడా కనిపిస్తుంది. కానీ ఒక చిన్న గమనిక, మీరు పిల్లలతో లేదా ఫ్యామిలీతో వెళ్తుంటే పిల్లలను అలా క్రౌడ్లో ఒంటరిగా వదలకుండా అవసరమైన ఎమర్జెన్సీ నెంబర్స్ పెట్టుకోండి. ముఖ్యంగా విగ్రహాల దగ్గర వెళ్ళేటప్పుడు అలా క్రౌడ్లో పుష్ చేసుకోకుండా పేషెంట్గా వెయిట్ చేయండి. ఎందుకంటే మనం గణపయ్యను చూడ్డానికి వెళ్తున్నాం కదా, ఎవరికి ఇబ్బంది కలిగించడానికి కాదు కదా. కానీ ఇక్కడ ఒక ఎమోషనల్ పాయింట్ కూడా ఉంది తెలుసా. మన ఇంట్లో గణపయ్య పెట్టుకున్నప్పుడు మొదటి రోజు ఎంత ఎక్సైట్మెంట్ ఉంటుందో గుర్తుందా? గణపయ్య వచ్చేసాడు అని ఎంత హ్యాపీ అయ్యాము. ఉదయం లేచిన వెంటనే గణపయ్యకి దండం పెడతాం, సాయంత్రమేమో పూజలు, ప్రసాదాలు, హారతులు, పిల్లల అల్లరి, అతిథులు, మండపం దగ్గర ఫ్రెండ్స్ అందరూ కలిసి ఒక ఫెస్టివల్ అట్మాస్ఫియర్ చాలా ఎంజాయ్ చేసేవాళ్ళు. మనకి తెలియకుండానే విసర్జనం రోజు కూడా వచ్చేసిందబ్బా. కొన్ని రోజుల్లో ఆ విగ్రహం మనకి కేవలం విగ్రహంలా కనిపించదు, మన ఇంట్లో ఒక మనిషిలా కనిపిస్తుంది.

0: అందుకే నిమజ్జనం రోజు కొంచెం అలా ఎమోషనల్గా అవుతూ ఉంటాం, మనసులో కొంచెం బాధ ఉంటుంది. కానీ ఆ బాధలో కూడా ఒక బ్యూటిఫుల్ థాట్ ఉంది, వచ్చినవాడు మళ్ళీ తిరిగి వస్తాడు అని.
1: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
3: ఎల్ఐసి, ప్రతిక్షణం మీకు తోడుగా.
0: నిమజ్జనం అంటే అసలు అర్థం ఏంటి? ఇది చాలా మంచి కాన్సెప్ట్ కూడా తెలుసా. మనం మట్టితో ఒక రూపాన్ని తయారు చేస్తాం, దానికి ప్రాణప్రతిష్ఠ చేసి భక్తితో పూజిస్తాం, చివరికి నీ అంతా నీ నీటిలోనే కలిపేస్తాం అంటూ వెళ్ళిపోతాం. అంటే మన దగ్గరకు వచ్చింది ప్రకృతి నుంచి వచ్చినా సరే తిరిగి అక్కడికే వెళ్తుందని. ఇది మనకి ఒక లైఫ్ లెసన్ కూడా చెబుతుంది. అంటే మన దగ్గర ఉన్న ప్రతిదీ శాశ్వతం కాదు, మనుషులు, సంబంధాలు, డబ్బు, విజయం, ఏదైనా సరే అన్నీ కొన్ని రోజుల వరకు ఉన్నా సరే వాటితో ఉన్నన్ని రోజులు హ్యాపీగా ఉండి దాన్ని వాల్యూ చేస్తూ ఉండాలి, ప్రేమించాలి అని, మన దగ్గర ఉన్న సమయాన్ని ఎంజాయ్ చేయాలని. ఇక మరో ముఖ్యమైన విషయం, మన సెలబ్రేషన్ ఎంత గ్రాండ్గా ఉంటే అంత రెస్పాన్సిబిలిటీ కూడా ఉంటుంది కదా. అంటే ఇప్పుడు పెద్ద సెలబ్రేషన్ అంటే బాధ్యత కూడా పెద్దదే. సో నిమజ్జనం తర్వాత నీటిలో ప్లాస్టిక్, పూజ సామాగ్రి లాంటివి పడేయకుండా జాగ్రత్త పడాలి. వీలైనంత వరకు డెసిగ్నేటెడ్ ఇమర్షన్ పాయింట్స్ దగ్గరనే ఇమర్షన్ చేయాలి. హైదరాబాద్లో అధికారులు కూడా డెసిగ్నేటెడ్ వాటర్ బాడీస్, లోకల్ ఇమర్షన్ పాయింట్స్, ఆర్టిఫిషియల్ ఇమర్షన్ పాయింట్స్ అన్ని ఏర్పాట్లు చేశారు. ఇప్పుడు మీరు చెప్పండి, మీ ఏరియాలో గణపతి నిమజ్జనం ఎలా జరుగుతుంది? మీరు ఈరోజు నిమజ్జనానికి వెళ్తున్నారా ట్యాంక్మెంట్కి, లేదా ఎక్కడికైనా వెళ్తున్నారా? మీ ఇంట్లో గణపతి ఎన్ని రోజులు ఉన్నాడు? మీ చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా గణేషుడితో ఉన్న బెస్ట్ మెమరీ ఏంటిది?
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ వారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: సో ఈరోజు మనం గణపయ్యకి వీడ్కోలు చెప్తున్నాం కదా, కానీ ఆయన మనకిచ్చిన పాజిటివ్ ఎనర్జీ మాత్రం మనతోనే ఉంచుకుందాం. మన ప్రాబ్లమ్స్ అన్నీ ఆయన తీసుకెళ్ళి మనం అంత పాజిటివిటీ తెచ్చుకుందామని కోరుకుందాం. ఇప్పుడు మనం కూడా ఒక ప్రామిస్ చేద్దాం, మన ప్రాబ్లమ్స్ నుంచి పారిపోకుండా ఫేస్ చేస్తూ మన డ్రీమ్స్ కోసం మనం ట్రై చేద్దామని. దేవుణ్ణి నమ్మడం ఒక వైపు అయితే మనం ప్రయత్నించడం కూడా ఇంకోవైపు కదా. సో బప్ప ఈ ఏడాది మా దారి చూపించయ్యా అని మొక్కుతూ ఆయనకు థ్యాంక్ యూ చెప్దాం. మన కష్టాలు తీసుకున్నందుకు ఇంకోసారి థ్యాంక్ యూ, మన ఇంటికి ఆనందం తెచ్చినందుకు ఇంకోసారి థ్యాంక్ యూ.

సో ఫైనల్గా మన గణపయ్య కూడా వెళ్ళే టైం వచ్చేసిందన్నమాట. నేను వెళ్తున్నాను, మన గణపయ్య కూడా వెళ్తున్నాడు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇంకొంచెం హ్యాపీనెస్తో, ఇంకొంచెం బలంతో, ఇంకొన్ని మంచి ప్రసాదాలతో తిరిగి వస్తాడని కోరుకుంటున్నాము. మీ ఆశీర్వాదంతో, నవ్వులతో మళ్ళీ మా ఇంటి ముందు నిలబడాలి. అంతవరకు మేము వెయిట్ చేస్తూనే ఉంటాం. గణపతి బప్ప మోరియ, మంగళమూర్తి మోరియ. మళ్ళీ వచ్చేడాది త్వరగా రావయ్యా గణపయ్య. సో ఇదండి మన ఈనాటి కార్యక్రమం. మీకు నచ్చిందనుకుంటున్నాను. మళ్ళీ ఇక్కడే కలుసుకుందాం యువతరంగ కార్యక్రమంలో. అప్పటిదాకా నేను మీ షైలు సైనింగ్ ఆఫ్. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది భమిడిపాటి శరజ్జోత్స్న. ముందుగా ఇప్పటి ముఖ్యాంశాలు. అందరి భాగస్వామ్యం తోడ్పాటుతోనే వికసిత్ భారత్

పట్టుదల సాకారం కాగలదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ప్రపంచంలో ఎదురవుతున్న సవాళ్లను ఏ ఒక్క దేశము తనంత తాను ఎదుర్కోలేదని, సమష్టిగా పనిచేయడమే ఉత్తమ మార్గమని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బంది సాంకేతికత సామర్థ్యాల పెంపు కోసం ఉద్దేశించిన అటవీ సంరక్షణ ప్రాజెక్ట్ కార్యక్రమాన్ని కేంద్ర మంత్రి భూపేందర్ పటేల్ ప్రారంభించారు. జపాన్ ఏషియన్ గేమ్స్ మిక్స్డ్ టీమ్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ పోటీలో భారత జంట స్వర్ణ పతకాన్ని సాధించింది. వివరాలు. అందరి భాగస్వామ్యం తోడ్పాటుతోనే వికసిత్ భారత్ కల సాకారం కాగలదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా వారణాసి నుంచి వడనగర్ వరకు సేవా యాత్రికులు చేపట్టిన యాత్ర సందర్భంగా వారితో మోదీ అంతర్జాలం ద్వారా ముచ్చటించారు. తన జీవితాన్ని తీర్చిదిద్దిన విలువలను వడనగర్ తనకు అందించిందని, ఇక కాశీ ఆ విలువలను అనేక సేవాపరమైన రంగులు జోడించిందని అన్నారు. ప్రభుత్వ పథకాల లబ్ది పొందిన వారి స్పందనను యువత స్వయంగా తెలుసుకుంటున్నారని, యువత కూడా సేవలోని ఆనందాన్ని తెలుసుకుంటారు.

0: खर्च करना, राजनीतिक माइलेज कमाना इतना नहीं होता है। अगर वो योजना आखिरी व्यक्ति तक पहुंचती है तो उसके लिए तो एक नया जीवन शुरू हो जाता है और उसका जो संतोष है वो बड़ा अद्भुत होता है।
1: గత 12 ఏళ్లలో దేశంలోని నగరాలు గ్రామాల మధ్య వ్యత్యాసం తగ్గుతూ వస్తోందని, గ్రామాల్లో మౌలిక వసతులు గణనీయంగా అభివృద్ది చెందాయని, మహిళల్లో స్వావలంబన పెరిగిందని అన్నారు. పండిట్ దీన్దయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా ఆయన నేర్పిన సేవ, సంతులనం, ఓర్పు, సహకారం, సానుకూల దృక్పథం, అర్థం చేసుకునే తత్వం, చర్చలు అనే 7 సూత్రాలు మరలా గుర్తుచేసుకోవాల్సిన అవసరం ఉందని మోదీ పిలుపునిచ్చారు. ప్రధానితో జరిపిన సంభాషణ సందర్భంగా సేవాయాత్రికులు తమ అనుభవాలను పంచుకున్నారు. నానాటికి మరింత దగ్గరవుతున్న ప్రపంచంలో ఎదురయ్యే సమస్యలు ఏ ఒక్క దేశమూ తనంతట తాను ఎదుర్కోలేదని, సమష్టిగా పనిచేయడమే ఉత్తమ మార్గమని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. అంతర్జాతీయ వ్యూహాత్మక సంధాన కార్యక్రమం ఇన్స్టెప్ 4వ సంచికలో భాగంగా ఈరోజు ఉపరాష్టపతి భవన్లో రాధాకృష్ణన్ ప్రతినిధులను కలుసుకున్నారు. భారతీయ సిద్ధాంతాలైన వసుధైక కుటుంబం, ఒకే భూమి ఒకే కుటుంబం ఒకే భవిష్యత్తు ప్రపంచ ప్రజలందరూ ఒక ఇంటి వారేనని తెలుపుతాయని అన్నారు. ఈ దృక్పథమే భారత్ G20 అధ్యక్షతకు మౌలిక సూత్రంగా నిలిచిందని, సమ్మిళిత సహకార స్ఫూర్తితో ఇతర దేశాలతో అనుసంధానమయ్యేందుకు దారి చూపుతోందన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న నేషనల్ డిఫెన్స్ కాలేజ్ కమాండెంట్ ఎయిర్ మార్షల్ మనీష్ కుమార్ గుప్తా తమ స్వాగత సందేశంలో, నేషనల్ డిఫెన్స్ కాలేజ్ అత్యుత్తమ వ్యూహాత్మక శిక్షణను అందిస్తుందని, ఇన్స్టెప్ కార్యక్రమం ప్రాంతీయ భద్రత, మిత్రదేశాల మధ్య సహకార పెంపుకు ఉద్దేశించిందని చెప్పారు. అటవీ సంరక్షణ పద్ధతుల బలోపేతానికి ఉద్దేశించిన కెపాసిటీ ఎన్హాన్స్మెంట్ ఫర్ ఎఫెక్టివ్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్ట్ అనే కార్యక్రమాన్ని కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ ఈరోజు న్యూఢిల్లీలో ప్రారంభించారు. అనంతరం సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ, ఇటువంటి ప్రాజెక్టుల వల్ల క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బంది సాంకేతిక సామర్థ్యాల పెంపు, తద్వారా కార్చిచ్చుల కట్టడి, జీవవైవిధ్య సంరక్షణ, పర్యావరణ అనుకూల చర్యలను తీసుకునే వీలు కలుగుతుందన్నారు. ప్రాజెక్టులో పరిశోధన, పైలట్ ప్రాజెక్టులు కూడా భాగం కాగలవని చెప్పారు. రాష్ట్రాల అటవీ సంరక్షణ కేంద్రాల్లో మరింత సృజనాత్మకతను ప్రాజెక్టు ప్రోత్సహిస్తుందని చెప్పారు. దాదాపు 537 కోట్ల రూపాయలు కేటాయించిన ఈ కార్యక్రమం ద్వారా అటవీ సంరక్షణ అధికారులు, సిబ్బందికి మెరుగైన శిక్షణ, సమస్యలను ఎదుర్కోవడంలో తర్ఫీదు అందుతుందని మంత్రి చెప్పారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత భాగస్వామ్యం పెరుగుతోందని, వాల్యూ సప్లై చైన్లలో తన ఉనికిని బలపరుచుకుంటోందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. పబ్లిక్ అఫైర్స్ ఫోరం ఆఫ్ ఇండియా PAFI 13వ వార్షిక సమావేశంలో ప్రసంగించిన మంత్రి, 4 ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థ అయిన భారత్ వివిధ దేశాలతో వాణిజ్య ఆర్థిక భాగస్వామ్యాలను, ఒప్పందాలకు సంబంధించిన చర్చల్లో 30 ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా రూపుదిద్దుకోరున్న బలమైన స్థానం నుంచి పాల్గొంటోందని అన్నారు.
2: We start from the Viksit Bharat 2047 story. Today when we negotiate with the world, we put them to notice that we are a $4 trillion economy, but on a PPP basis, we already are a $20 trillion economy, the third largest in the world. That gap is going to get bridged.
1: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఉత్పాదన, డిజైన్ సృజనాత్మకతల్లో ప్రపంచస్థాయి కేంద్రంగా నిలవాలన్న ఆకాంక్షతో 2014లో ప్రారంభించిన కార్యక్రమం మేక్ ఇన్ ఇండియాకు నేటితో 12 ఏళ్లు పూర్తయ్యాయి. ఉత్పాదన, పెట్టుబడులు, సామర్థ్యాల పెంపు ద్వారా ఈ కార్యక్రమం భారత పారిశ్రామిక రంగ ముఖచిత్రాన్ని మార్చివేసింది. తయారీ రంగంలో అనేక కొత్త అవకాశాలు కల్పిస్తూ పారిశ్రామికవేత్తలకు, మదుపర్లకు మేక్ ఇన్ ఇండియా కీలకంగా మారింది. తదనంతర కాలంలో మేక్ ఇన్ ఇండియా 2.0గా పరివర్తన చెందిన ఈ కార్యక్రమం ఈనాడు 15 పారిశ్రామిక, 12 సేవారంగాలతో కలిపి 27 రంగాలకు విస్తరించింది. మినిమం గవర్నమెంట్, మాక్సిమం గవర్నెన్స్, అతి తక్కువ ప్రభుత్వ జోక్యం, సమర్థమైన పాలన అనే సూత్రం ఆధారంగా అనుమతులు, విధానాలను సరళీకరించింది. మేక్ ఇన్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో ఎలక్ట్రానిక్ రంగం, రైల్వేలు, రక్షణ రంగాల్లో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుని తయారీ అనేక రెట్లు పెరిగింది. దేశ ఆహార భద్రత ప్రాధికార సంస్థ FSSAI అనలాగ్ పనీర్ ఉత్పత్తిని, అమ్మకాలను నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. పాడి రంగంలో అనలాగ్ పేరిట అమ్మకాలు జరుపుతున్న ఉత్పత్తుల్లో ఇకపై పనీర్ అన్న పదాన్ని వాడరాదని ప్రకటన స్పష్టం చేసింది. ప్రభుత్వం తీసుకునే చర్య వల్ల వినియోగదారులకు తాము కొనుగోలు చేసే ఉత్పత్తులపై అవగాహన పెరిగి స్పష్టత ఏర్పడుతుందని భావిస్తున్నారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను తగ్గించేందుకు,

0: హార్మోజ్ జలసంధిని తిరిగి ప్రారంభించేందుకు, అణు కార్యక్రమంపై చర్చించేందుకు తమ దేశం 7 రోజుల పథకాన్ని సిద్దం చేసిందని ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాక్చీ చెప్పారు. న్యూయార్క్ టైమ్స్ పత్రిక కథనం ప్రకారం అరాక్చీ తమ ప్రతిపాదనను మధ్యవర్తుల ద్వారా ఐక్యరాజ్య సమితికి చేరవేశారని, షరతులకు లోబడి 7వ రోజు జలసంధి పునఃప్రారంభం, అణు కార్యక్రమంపై చర్చలు ఉండగలవని తెలియజేశారు. అమెరికా, ఇజ్రాయెల్ తమ దేశంపై సైనిక దుశ్చర్యలకు పాల్పడుతున్నప్పటికీ ఇరాన్ దౌత్యానికే ప్రథమ ప్రాధాన్యతనిస్తోందని మంత్రి చెప్పారు. ఈ జూన్లో కుదిరిన ఒప్పందాన్ని అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ గౌరవించడం లేదని ఇరాన్ రాష్ట్రపతి మసూద్ పెజెష్కియాన్ ఆరోపిస్తూ, టెహరాన్ చర్చలకు ఎల్లప్పుడూ సిద్దమేనని చెప్పారు. పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు నివాళులర్పించారు. సమాజంలోని అట్టడుగు వర్గాలకు చెందిన వారి అభివృద్ది ద్వారానే జాతి నిర్మాణం సాధ్యమని ఉపాధ్యాయ భావించేవారని, ఆయన అంత్యోదయ సిద్దాంతం నేటికీ ప్రజా సంక్షేమం, జాతి పురోభివృద్దులకు దారి చూపుతోందని అన్నారు. దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన 2.0 కింద వచ్చే నెల నుంచి దేశంలోని వివిధ రాష్టాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన గ్రామీణ యువతకు నైపుణ్య శిక్షణను అందించనున్నట్లు ప్రభుత్వం తెలియజేసింది. 3 నుంచి 12 నెలల పాటు సాగే శిక్షణా కార్యక్రమాల్లో భాగంగా నిరుపేద గ్రామీణ యువతకు ఉపాధి హామీని అందించే కేంద్రీయ పథకమిది. క్రీడలు. జపాన్ నగోయాలో జరుగుతున్న ఏషియన్ గేమ్స్ క్రీడల్లో భాగంగా మిక్స్డ్ టీమ్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ పోటీల్లో భారత జంట కమల్జీత్, సురుచి సింగ్ అద్భుత ప్రదర్శన చూపి దేశానికి స్వర్ణాన్ని అందించారు. రాష్టపతి ద్రౌపదీ ముర్ము విజేతలకు అభినందనలు తెలియజేస్తూ, చక్కని భాగస్వామ్యం, అవగాహన విజయానికి దోహదపడ్డాయని అన్నారు. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ కూడా బంగారు పతకాన్ని గెలిచిన క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆకాశవాణి డైరెక్టర్ జనరల్ రాజీవ్ కుమార్ జైన్ ఈరోజు ఆకాశవాణి శ్రీనగర్లో ప్రాంతీయ ఛానళ్ల మేనేజర్లతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. వికేంద్రీకరణ ద్వారా తమకు దక్కిన అధికారాలను, సౌలభ్యాలను సంపూర్ణంగా వినియోగించుకుని తాము ఎదుర్కొనే సమస్యలను పరిష్కరించుకోవాలని, అవసరాలను పూర్తి చేసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రజా సంక్షేమం, వాణిజ్య అవసరాలకు సమ ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. యూపీ ఇంటర్నేషనల్ ట్రేడ్ షో 4వ సంచిక ఈరోజు ఉత్తర్ప్రదేశ్ గ్రేటర్ నోయిడాలోని ఇండియా ఎక్స్పో సెంటర్లో ప్రారంభమవుతుంది. 5 రోజుల పాటు జరిగే ఈ ప్రదర్శనను కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఉత్తర్ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సంయుక్తంగా ప్రారంభిస్తారు. వివిధ రాష్ట్రాలకు చెందిన పారిశ్రామికవేత్తలు, తయారీదారులు, ఎగుమతిదారులు ప్రదర్శన ద్వారా నేరుగా ప్రపంచ మార్కెట్తో అనుసంధానం అవగలరని భావిస్తున్నారు. ఈరోజు ఛత్తీస్గఢ్, తూర్పు మధ్యప్రదేశ్, తూర్పు ఉత్తర్ప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కిం, విదర్భంలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురియవచ్చని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళం, జార్ఖండ్, ఉత్తరాఖండ్, మాహే, బీహార్లలో భారీ వర్షాలు కురియవచ్చని ఐఎండీ అంచనా వేస్తోంది. అందరి భాగస్వామ్యం, తోడ్పాటుతోనే వికసిత్ భారత్ కల సాకారం కాగలదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ప్రపంచంలో ఎదురవుతున్న సవాళ్లను ఏ ఒక్క దేశమూ తనంతట తానుగా ఎదుర్కోలేదని, సమష్టిగా పనిచేయడమే ఉత్తమ మార్గమని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బంది సాంకేతికత సామర్థ్యాల పెంపు కోసం ఉద్దేశించిన అటవీ సంరక్షణ ప్రాజెక్టు కార్యక్రమాన్ని కేంద్ర మంత్రి భూపేందర్ పటేల్ ప్రారంభించారు. జపాన్ ఏషియన్ గేమ్స్ మిక్స్డ్ టీమ్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ పోటీలో భారత జంట స్వర్ణ పతకాన్ని సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తలు కలుద్దాం.
1: ఆకాశవాణి ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం వింటారు.

0: और अब इसी के साथ हमारा आज का उमंग कार्यक्रम यहीं पर समाप्त होता है। तो अब उमंग की तकनीकी टीम के साथ मुझे यानी आपके मित्र अजीत
1: और विमलेश को अगले सप्ताह तक के लिए आज्ञा दीजिए। नमस्कार।
2: उमंग उमंग उमंग उमंग, उमंग।
3: ఎన్సీఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది గణేష్ గుల్లిపల్లి. ముందుగా ముఖ్యాంశాలు. హైదరాబాద్లో గణపతి నిమజ్జన వేడుకలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. 10వ తరగతి ఫలితాలు జీవితానికి ముగింపు కాదని, ఉన్నత లక్ష్యాల వైపు తొలి అడుగు మాత్రమేనని గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. వారబందీ విధానం ద్వారా సాగునీటిని సరఫరా చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని రాష్ట్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. ఒడిశా ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లోని అల్పపీడనం ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ స్పష్టమైన అల్పపీడన ప్రాంతంగా బలహీనపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్లో గణేష్ నిమజ్జన వేడుకలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. బాలాపూర్ నుంచి హుస్సేన్ సాగర్ వరకు 18 కిలోమీటర్ల యాత్రకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 28,000 మంది పోలీసులు, 8,142 మంది అదనపు సిబ్బందితో పాటు 42 ప్లాటాన్లు, 4 RAF, 2 CRPF కంపెనీల కేంద్ర బలగాలను మోహరించారు. నిఘా కోసం 10,000 CC కెమెరాలు, ట్యాంక్ బండి చుట్టూ 100 హైరేంజ్ కెమెరాలు, 24 డ్రోన్లతో సాంకేతిక పర్యవేక్షణ చేపట్టారు. మహిళల భద్రత కోసం 26 షీ టీమ్స్ విధులు నిర్వర్తిస్తున్నాయి. నగరంలో 4 ప్రాంతాల్లో ప్రత్యేక కంట్రోల్ రూములు ఏర్పాటు చేశారు. హుస్సేన్ సాగర్ చుట్టూ 40కి పైగా క్రేన్లను మోహరించారు. ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్, ట్యాంక్ బండిపై రేపు ఉదయం 10 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని పోలీసులు తెలిపారు.

ప్రజల సౌకర్యార్థం హైదరాబాద్ మెట్రో సర్వీసుల సమయాలను రాత్రి 1 గంట వరకు పొడిగించారు. ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర ముగింపు దశకు చేరుకుంది. 69 అడుగుల భారీ గణనాథుడు ఎన్టీఆర్ మార్గ్లోని క్రేన్ నెంబర్ 4 వద్దకు చేరుకోవడంతో అధికారులు నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. ఎన్టీఆర్ మార్గ్ వైపు భక్తులు పోటెత్తడంతో ఆ ప్రాంతమంతా జాతరను తలపిస్తుంది. స్వామివారిని చివరిసారిగా దర్శించుకునేందుకు వేలాదిగా తరలివచ్చిన భక్తులు బారికేడ్లను దాటుకుని ముందడుగు వేస్తున్నారు. బాలాపూర్ గణేశుడి లడ్డూకు వేలంపాట్లో 39 లక్షల రూపాయలు పలికింది. వనస్థలిపురం సాహిబ్ నగర్కు చెందిన సామా ప్రణీత్రెడ్డి ఈ లడ్డూను సొంతం చేసుకున్నారు. గతేడాది దశరథ్ గౌడ్ లడ్డూను 35 లక్షలకు దక్కించుకోగా ఈసారి ఆ రికార్డు దాటిపోయి 4 లక్షలు పెరిగింది. హైదరాబాద్లో గణేష్ నిమజ్జనం ప్రశాంత వాతావరణంలో పూర్తయ్యేలా ప్రభుత్వం పకడ్బందీ ఏర్పాట్లు చేసిందని ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. 20,000 మంది పోలీసులతో భారీ బందోబస్తు, 10,000 సీసీ కెమెరాలు, డ్రోన్లతో నిరంతర నిఘా ఏర్పాటు చేశామన్నారు. ట్రాఫిక్, విద్యుత్, తాగునీరు, పారిశుద్ధ్యంతో పాటు 280కి పైగా క్రేన్లు, 136 గణేష్ యాక్షన్ టీమ్స్, హైడ్రా రెస్క్యూ బృందాలను సిద్ధంగా ఉంచామని వెల్లడించారు. ఈరోజు హైదరాబాద్లో గణేష్ నిమజ్జనం సందర్భంగా భక్తులకు ఇబ్బంది కలగకుండా ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. 24 గంటల పాటు నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి 700 ప్రత్యేక బస్సులు నడుపుతుంది. హుస్సేన్సాగర్ పరిసరాల నుంచి వివిధ రూట్లకు నిరంతరాయంగా బస్సులు తిరుగుతాయి. 44 కీలక ప్రాంతాల్లో అధికారులు, కంట్రోలర్లను నియమించారు. ఖైరతాబాద్, లగ్డి కపుల్, కోటి, బషీరాబాగ్, ఇందిరాపార్క్, ఏఐఆర్ వద్ద ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేశారు. 10వ తరగతి ఫలితాలు జీవితానికి ముగింపు కాదని, ఉన్నత లక్ష్యాల వైపు తెలియడుగు మాత్రమేనని గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. హైటెక్ సిటీ శిల్పకళా వేదికలో శ్రీరామ్ గ్రూప్ నిర్వహించిన మిషన్ 10వ తరగతి కార్యక్రమంలో పాల్గొని ప్రభుత్వ పాఠశాలకు చెందిన 632 మంది ఎస్సీ టాపర్లకు 2,27,00,000 రూపాయల విలువైన ప్రోత్సాహకాలు అందించారు. పెద్ద కలలు కని కష్టపడి సాధించాలని, ప్రతిభకు పరిస్థితులు అడ్డంకి కావని విద్యార్థులకు సూచించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఈరోజు ప్రతిష్టాత్మక ఆర్యదాన్ మొహమ్మద్ 2026 బెస్ట్ పబ్లిక్ సర్వెంట్ అవార్డు ప్రదానం చేయనున్నారు. కేరళ కాంగ్రెస్ దివంగత నేత ఆర్యదాన్ మొహమ్మద్ 4వ వర్ధంతి సందర్భంగా నిలంబూర్ ఫౌండేషన్ ఈ పురస్కారాన్ని అందజేస్తుంది. రైతులు, వెనుకబడిన వర్గాలు, సామాన్య ప్రజల సంక్షేమానికి చేపట్టిన కార్యక్రమాలు దూరదృష్టి గల నాయకత్వానికి గుర్తింపుగా ఎంపిక చేశారు. వారబందీ విధానం ద్వారా సాగునీటిని సరఫరా చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని రాష్ట్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతాంగం సాగునీటిని పొదుపుగా వినియోగించుకోవాలని సూచించారు. వనపర్తిలో సాగునీటి అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశానికి మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ శాసనసభ సభ్యత్వం రద్దు చేయాలన్న హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు సమర్థించడాన్ని స్వాగతిస్తున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఇది పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతున్న కాంగ్రెస్, బీఆర్ఎస్లకు గుణపాఠమని అన్నారు. 2 పార్టీలు ప్రజాతీర్పును కలరాస్తూ అవకాశవాద రాజకీయాలు చేస్తున్నాయని విమర్శించారు. చేయూత సామాజిక భద్రత పెన్షన్లకు కొత్తగా వచ్చిన దరఖాస్తుల పరిశీలన గడువును ప్రభుత్వం 30 వరకు పొడిగించింది. ఈ రోజు వరకు ఉన్న గడువును పెంచుతూ సెర్ప్ సీఈఓ దివ్య దేవరాజన్ ఉత్తర్వులు జారీ చేశాడు. ఫీల్డ్ స్థాయి అధికారులు ఎస్ఐఆర్ విధులు, వినాయక నిమజ్జన ఏర్పాట్లలో నిమగ్నమై ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం xhandle@AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. గణేష్ నిమజ్జనం శోభాయాత్ర ప్రశాంతంగా నిర్వహించేందుకు పటిష్ట భద్రత ఏర్పాట్లు చేసినట్లు నిర్మల్ జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ జానిక షర్మిల తెలిపారు. 700 మంది పోలీస్ సిబ్బందితో 106 సీసీ కెమెరాలు, 5 డ్రోన్లతో నిరంతర నిఘా ఉంచనున్నామని పేర్కొన్నారు. భద్రాచలం వద్ద వినాయక నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా జరుగుతుంది. గోదావరిలో నీటి ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలో నిమజ్జనం సందర్భంగా అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంతో పాటు వివిధ మండలాలు, గ్రామాల్లో ఈరోజు జరిగే గణేష్ నిమజ్జనోత్సవానికి పటిష్టమైన భద్రతను ఏర్పాట్లు చేశామని జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే తెలిపారు. గోదావరి నదీ తీర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన నిమజ్జనం కేంద్రాలను రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్కిషోర్జా పరిశీలించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు భద్రాచలం వద్ద గోదావరి వరద ఉధృతి క్రమంగా పెరుగుతుంది. నీటి మట్టం ప్రస్తుతం 18 అడుగులకు చేరగా 1,39,136 క్యూసెక్ల నీరు దిగువకు వెళ్తుంది. కిన్నెరసాని ప్రాజెక్టులో నీటి మట్టం 405.90 అడుగులకు చేరింది. మరోవైపు వర్షాలతో సింగరేణి కొత్తగూడెం రీజియన్లో గురువారం 22,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడిందని అధికారులు తెలిపారు. తెలంగాణలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కొనసాగుతున్నాయి. ఒడిశా, ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లోని అల్పపీడనం ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ స్పష్టమైన అల్పపీడన ప్రాంతంగా బలహీనపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఖమ్మం జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో

0: కుమరం భీం, ఆసిఫాబాద్, ములుగు జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. రాష్ట్ర వ్యాప్తంగా సాధారణం కంటే 129% అధిక వర్షపాతం నమోదైంది. అత్యధికంగా ఖమ్మం జిల్లాలో 51.2 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ఈరోజు ప్రపంచ ఫార్మసిస్ట్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఈ ఏడాది దినోత్సవ థీమ్గా ఆరోగ్యకరమైన భవిష్యత్తు కోసం ఫార్మసిస్టులకు శక్తివంతం చేయటం అనే అంశాన్ని ఎంపిక చేశారు. 1912 సెప్టెంబర్ 25న అంతర్జాతీయ ఫార్మసిటికల్ ఫెడరేషన్ ఏర్పాటైంది. దీనికి గుర్తుగా 2009లో టర్కీలోని ఇస్తాంబుల్లో జరిగిన సమావేశంలో ఈ దినోత్సవాన్ని అధికారికంగా ప్రకటించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో నిన్న రాత్రి వరకు ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు కురిశాయి. సగటు వర్షపాతం రికార్డు స్థాయిలో 56.3 మిల్లీమీటర్లుగా నమోదైందని సిపిఓ శ్రీనివాసచారి తెలిపారు. మధ్యమానేరు పూర్తిస్థాయి నీటిమట్టం 27.55 టీఎంసీలు కాగా ప్రస్తుతం 23.63 టీఎంసీలకు చేరింది. ఎగువ మానేరు పూర్తిస్థాయిలో 2 టీఎంసీలు నిండి మత్తడి దూకుతుంది. అన్నపూర్ణ రిజర్వాయర్ పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 3.50 టీఎంసీలు కాగా ప్రస్తుతం 1.58 టీఎంసీల నీరుంది. మూలవాగు జలాశయం నీరు నుండి మత్తడి దూకుతుంది. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 2 రోజుల పాటు కురుస్తున్న వర్షాలతో రైతులు కొంత ఊరట చెందారు. సైదాపూర్ మండలం రాయికల్లో జలపాతం కనువిందు చేస్తుంది. వివిధ ప్రాంతాల నుండి సందర్శకులు ఇక్కడికి వచ్చి ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్నారు. ఎల్నినో వంటి పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రతి ఒక్కరూ నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని, ఫలితంగా భవిష్యత్తు తరాల మనుగడ సాధ్యమవుతుందని జోగులాంబ గద్వాల్ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ పేర్కొన్నారు. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఢిల్లీలోని భరత్ మండపంలో నిర్వహిస్తున్న 9వ ఇండియా ఇంటర్నేషనల్ వాటర్ వీక్లో ప్రత్యేక ఆహ్వానం మేరకు రిజ్వాన్ బాషా షేక్ పాల్గొని జిల్లాలో నీటి నిర్వహణ ఉత్తమ పద్ధతులపై ప్రజెంటేషన్ ఇచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో 200 కోట్ల రూపాయలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరయ్యిందని కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గం ఇన్ఛార్జ్ కెకె మహేందర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను మరింత మెరుగుపరచడంతో పాటు విద్యార్థులకు ఆధునిక సౌకర్యాలు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ స్కూల్ ఏర్పాట్లు చేసిందని తెలిపారు. ఖరీఫ్ సీజన్లో జిల్లాలోని రైతులకు ధాన్యం కొనుగోలుకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో సుమారు 180,000 మంది రైతులకు సంబంధించి రైతు నమోదు, డిజిటల్ క్రాప్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని, రైతు నమోదు ప్రక్రియను కస్టల ద్వారా చేపట్టారు. రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, కమిటీ సభ్యులు నల్గొండ జిల్లాలో పర్యటిస్తున్నారు. ముందుగా కొండమల్లేపల్లి మండలం దంజీల్ లతండాలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల, పిల్యతండ గుడితండ దేవరకొండలోని గిరిజన ఆశ్రమ పాఠశాలను సందర్శించి అక్కడ విద్యార్థులకు అత్యున్నత విద్యా వసతి సౌకర్యాలను పరిశీలించారు. 22A జాబితాలో ఉన్నప్పటికీ జిహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ, డిటీసీపీ పురపాలక సంస్థల అనుమతులతో ఇళ్లు, ప్లాట్లు, ఫ్లాట్ల రిజిస్ట్రేషన్లకు రెవెన్యూ శాఖ ఉత్తర్వులు జారీ చేసిందని మంత్రి పొంగలేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాసనసభలో ఇచ్చిన హామీ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ఈరోజు మన దేశంలో జాతీయ అంత్యోదయ దివస్ జరుపుకుంటున్నారు. సమాజంలో అత్యంత వెనుకబడిన, చివరి వరుసలో నిలబడిన పేద వ్యక్తి అభివృద్ధే ఈ దినోత్సవ ప్రధాన సందేశం. ఏకాత్మ మానవతావాది సిద్ధాంతకర్త, భారతీయ జనసంఘ మాజీ అధ్యక్షుడు పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ జయంతిని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం 2014 సెప్టెంబర్ 25న ఈ దినోత్సవాన్ని అధికారికంగా ప్రకటించింది. ముఖ్యాంశాలు మరోసారి. హైదరాబాద్లో గణపతి నిమజ్జన వేడుకలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. 10వ తరగతి ఫలితాలు జీవితానికి ముగింపు కాదని, ఉన్నత లక్ష్యాల వైపు తొలి అడుగు మాత్రమేనని గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. వారవందీ విధానం ద్వారా సాగునీటిని సరఫరా చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని రాష్ట్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. ఒడిశా ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లోని అల్పపీడన ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ స్పష్టమైన అల్పపీడన ప్రాంతంగా బలహీనపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి వనితాలోకం.
2: ఆకాశవాణి ఈనాటి కార్యక్రమంలో విజువల్ ఆర్ట్స్ మెంటర్, ఫిల్మ్ డైరెక్టర్, ఆర్టిస్ట్ దాస్యం గీతా భాస్కర్ గారితో పరిచయం వింటారు.
3: ఆకాశవాణి హైదరాబాద్ శ్రోతలకి కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు నాతో ఉన్న అతిథి చాలా స్పెషల్. చాలా ఏరియాస్లో ఆవిడ ఉన్నారు అండ్ షీఈస్ అ ఆర్ట్ మెంటార్. సింపుల్ గా ఆర్ట్ మెంటార్ అని చెప్పడానికి లేదు. చాలా ఆర్ట్స్ మన లైఫ్ని ఎలా చేంజ్ చేస్తాయి, అసలు మనకి అంటే హ్యూమన్ బీయింగ్స్ కి ఆర్ట్ ఇంపార్టెన్స్ ఏంటి, ఎందుకు ఆర్ట్ గురించి మనం మాట్లాడుకోవాలి, సరే ఈ కోర్స్ ఆఫ్ ఇంటర్వ్యూలో మీకు తెలుస్తుంది. నేను ఎవరి గురించి మాట్లాడుతున్నాను అని అంటే, ఒక ఆథర్,

0: ఆర్టిస్ట్, విజువల్ ఆర్ట్స్ మెంటార్ అండ్ మదర్ ఆఫ్ ఎ నేషనల్ అవార్డ్ వినింగ్ ఫిల్మ్ డైరెక్టర్, నన్ అదర్ దాన్ దాస్యం గీతా భాస్కర్ గారు. నమస్తే మేడం.
1: నమస్తే అండి.
0: మేడం, ఈ ప్రోగ్రామ్కి అలాగే మా స్టూడియోస్కి కూడా మీకు స్వాగతం.
1: థ్యాంక్ యూ అండి. అందరికీ నమస్తే. లిసనర్స్ అందరికీ నమస్తే. స్టూడియో స్టాఫ్ అందరికీ నమస్తే అండి.
0: మేడం, మరి మీ నుంచి తెలుసుకోవాల్సింది చాలా ఎక్కువ ఉంది. సో నేను ఈ తక్కువ టైంలో ఎంత ఇవ్వగలుగుతానో నా లిసనర్స్కి ఈ రోజు నాకు ఒక ఛాలెంజే. ఎందుకంటే ఫిల్మ్ జర్నీ గురించి చెప్పాలా, ఆథర్గా మీ జర్నీ గురించి చెప్పాలా, సో ఇవి రెండు యాదృచ్ఛికంగా జరిగినవి. బట్ మనసులోంచి మీరు చేసేది వర్క్ అంతా ఆర్ట్స్ మీద, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సో ఈ విజువల్ ఆర్ట్స్లో మీరు కొత్తగా ఒక మెంటార్షిప్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు, ఇన్ ఫేమ్ అని. సో ఇన్ ఫేమ్ గురించి ముందుగా శ్రోతలకి పరిచయం చేద్దాం మేడం, దాని గురించి ఫర్దర్గా మాట్లాడుకునే ముందు.
1: ఇన్ ఫేమ్ అన్నది ఎట్లా స్టార్ట్ చేసిన, లాస్ట్ ఇయర్ నేను పోయిన సంవత్సరమే స్టార్ట్ చేసినాం. మేము యాజ్ అన్ ఆర్ట్ టీచర్, నేను ఆర్ట్ టీచర్గా పనిచేసినాను చాలా ఇన్స్టిట్యూషన్స్లో అండ్ అన్ని కరికులమ్స్లో నేను ఐ హ్యాడ్ ఎక్స్పీరియన్స్ అనమాట. అండ్ నాకు ఎందుకో నాకు స్కూల్లో ఆర్ట్ పీరియడ్, 40 మినిట్స్ ఆర్ట్ పీరియడ్ వన్స్ ఇన్ అ వీక్ ఇస్తారు. ఆ టైంని మనం కొంచెం పిల్లలకు అవుట్ ఆఫ్ ద టెక్స్ట్ బుక్ నేర్పాలి, వాళ్ళకి థింకింగ్ లెవెల్స్ని మనం క్రియేట్ చేయాలి. ఎందుకంటే అక్కడ కూడా వాళ్ళని వచ్చి మ్యాథ్స్ సైన్స్లో వచ్చి మనకు యాక్చువల్స్ ఉంటాయి, అట్లా బట్టి కొట్టి చదివేటట్టు కొన్ని తప్పదనమాట, చదవాల్సిందే. బట్ ఆర్ట్లో ఎట్లా అంటే, ఆర్ట్లో కూడా ఏదో డ్రాయింగ్ చూసి డ్రా చేయమని చెప్పేసి, లేకపోతే ఒక టెంప్లెట్ బుక్ ఇచ్చేసి దాని లోపలనే కలరింగ్ వేయమని చెప్పి దాన్ని చూసి చేయమని చెప్పి, అంటే వాళ్ళ థింకింగ్ లెవెల్ని మనం ఎక్కడ పెంచుతూనే లేము. మనం ఇప్పుడు రిస్ట్రిక్ట్ చేసేస్తున్నాం. ఇప్పుడు మ్యూజిక్ డాన్స్లో కూడా టీచర్ చెప్పినట్టే వినాలి, ఇష్టం వచ్చినట్టు చేయలేము, బయట పోయినాక చేసుకోవచ్చు.
0: కానీ
1: ఆ క్లాస్లో నేను అనేది ఏంటంటే, ఆ క్లాస్లో మనకు ఆ 30 మినిట్స్ని అక్కడ కూడా మనం చెప్పినట్టే వాళ్ళు చేయాలని అంటే ఐ ఫీల్ ఇట్ ఇస్ రూట్. ఎందుకంటే అక్కడ ఒక ఆప్షన్ ఉంది, మనకు ఆర్ట్లో ఒక ఆప్షన్ ఉంది వేర్ యునో యూ క్యాన్ మేక్ దెమ్ డూ డిఫరెంట్లీ, థింక్ డిఫరెంట్లీ. మళ్ళా ఈచ్ వన్ విల్ బి గివింగ్ డిఫరెంట్ ఆన్సర్స్, సేమ్ ఆన్సర్ రాదు. నేను ఒక చెట్టుని వచ్చి నేను ఆరెంజ్గా చేస్తాను, లీవ్సే లేకుండా వేస్తాను, లే లీవ్స్ వచ్చి మొత్తం నాకు యెల్లో లీవ్స్ కావాలి, గ్రీన్ లీవ్స్ కావాలి, రెయిన్బో లీవ్స్ కావాలి, అట్లా అని అంటే పిల్లలు రకరకాలు ఇంకా వాళ్ళు ఇంకా విపరీతంగా ఆలోచించి వేస్తారనమాట. అంటే థింకింగ్ లెవెల్స్ని మనం ఇన్స్టిగేట్ చేస్తున్నాం. ఎందుకంటే 10 ఇయర్స్ వాళ్ళు స్కూల్లో ఉండి బయటకు పోయినాక వాళ్ళకి ఓన్ థింకింగ్ అన్నది ఉండాలి. అది ఒక్క ఆర్ట్ క్లాస్ చేయగలుగుతాం అన్నప్పుడు 30 మినిట్స్ని మనం మంచిగా దాన్ని కాన్సన్ట్రేట్ చేసి చేయాలి అనేసి నేను ఎప్పటి నుంచో నేను అనుకునేది. కానీ నాకు అంటే నాకు ఎక్కువ దాని గురించి మాట్లాడడానికి కానీ లేకపోతే కొన్ని చేంజెస్ చేయడానికి కానీ ఎవరు ముందుకు రాలేదన్నమాట. ఫార్చునేట్లీ నాకు సినిమాది ఛాన్స్ వచ్చి కొంచెం నా కొడుకు కూడా డైరెక్షన్లో వాడు కొంచెం నోటెడ్ అయిపోయినాక పీపుల్ నన్ను చూడగానే ఇంకా ఏదో ఉంది ఈమె చేస్తుంది అనేసి ఒక నమ్మకంతో నన్ను నా మాట నా ఆర్ట్ మీద నేను చెప్పే వివరాలన్నీ వాళ్ళు తీసుకొని దే స్టార్టెడ్ టేకింగ్ మై కోర్స్.
0: మీరు అన్నారు కదా మేడం, ఒక ఇలాగే చేయాలి అని చెప్పి దాన్ని రెస్ట్రిక్ట్ చేయకూడదు అనేసి. సో ఆర్ట్ మీద అభిరుచి ఉంటే అది ఎక్కడెక్కడికో తీసుకెళ్తుంది వాళ్ళని అనిపిస్తుంది.
1: ఆర్ట్ అన్నది ఏందని అంటే, ఇప్పుడు మనము ఇండియన్ ఆర్ట్ ఫామ్స్ లేకపోతే స్కల్ప్చరు లేకపోతే స్టిల్ లైఫ్ ఇవన్నీ ఆల్రెడీ ఉన్నాయన్నమాట. అది వాళ్ళు నేర్చుకోవాలంటే తర్వాత వాళ్ళు నేర్చుకోవచ్చు. కాకపోతే చిన్న పిల్లలకు మనకు ఆర్ట్లో నాకు డ్రాయింగే రాదు అన్న పిల్లలకు మనం ఏదో ఒక ఇంట్రెస్ట్ కలిగాలి. దాన్ని అంటే ఇప్పుడు నాకు నర్సరీలో ఏందని అంటే, ఇన్స్టెడ్ ఆఫ్ టామ్ అండ్ జెర్రీ, ఎల్లీ బిల్లీ అన్న స్టోరీతోటి ఓకే. అక్కడ వాళ్ళకి సిలబస్లో వచ్చి ఏబిసిడి వవుల్స్ ఉంది. సో బిల్లీ వచ్చి ఒక ఏ నుంచి జెడ్ వరకు లెటర్స్ని తీసుకొని వస్తుంది, తీసుకొని వచ్చి అరేంజ్ చేస్తుంది. అంటే బిల్లీ తీసుకొని వస్తుంది, ఎల్లి ఏం చేస్తుంది, మెల్లగా పోయి 5 లెటర్స్ని తీసేస్తుంది. ఆ 5 ఏంది, ఏఈఐఓయు వవుల్స్. అట్లా స్టోరీ లాగా చెప్పుకుంటూ వాళ్ళని ఊరికే, ఇప్పుడు ఎల్లి బిల్లి అంటే ఒక ఎలుకని ఒక పిల్లిని వాళ్ళు వేయగలుగుతారు కదా. సో అది వాళ్ళు చేసుకుంటూ వస్తే వాళ్ళు లైఫ్లో మర్చిపోరు కదా.
0: అవును
1: ఆర్టికల్స్ ఎట్లా యూజ్ చేయాలి, యాడ్ ఎప్పుడు పెట్టాలి, ఏ

0: ఎప్పుడు పెట్టాలి, ద ఎప్పుడు పెట్టాలి, ఇవన్నీ కూడా. సో అది అని కాక టైం అంటే ఏంది నీకు, అంటే మరీ నువ్వు టైం సేవ్ చేయాలి, వాటర్ సేవ్ చేయాలని, టైం అంటే నీకేంది, నీకు వాటర్ అంటే ఇష్టమా, వాటర్ దేనికి పనికొస్తుంది నీకు అన్నప్పుడు అట్లా కొంచెం డిఫరెంట్గా అడిగితే వాళ్ళు కూడా డిఫరెంట్గా ఆలోచన చేసి డిఫరెంట్ డిఫరెంట్ వస్తుంది అన్నమాట.
1: అండ్ ఆటలో కూడా మేడం, ఏ ఆట తీసుకున్నా కానీ చిన్నపిల్లలు ముఖ్యంగా వాళ్ళంతటి వాళ్ళు ఏదో చేసినప్పుడు, ఒక కూని రాగం తీసినప్పుడు, ఒక ఆట వేసినప్పుడు, గీతలు గీసినప్పుడు, దాన్ని చూసి ఎంత ఎంత రివార్డింగ్ ఉంటుంది అంటే, అసలు
0: చాలా చాలా రివార్డింగ్ ఉంటుంది.
1: అది వాట్ సెన్స్ ఇట్ మేక్స్ అన్నది పక్కన పెడితే, చిన్నపిల్లలే కదా పెద్దవాళ్ళు కూడా, ఇది ఎట్లనో కనిపిస్తుంది కదా, ఇది హనుమంతుడు పర్వతాన్ని పట్టుకున్నట్టు అనిపిస్తుంది, ఇది ఒక పీకాక్ లాగా అనిపిస్తుంది, చాలా రివార్డింగ్ గా. ఎందుకు ఆ సెన్స్ ఆఫ్ రివార్డ్ ఎందుకు అనిపిస్తుంది అంటారు?
0: అసలు మీరు ఇప్పుడు చెప్పినప్పుడు నాకు మళ్ళా తరుణ్ గురించి గుర్తొస్తుంది. నాకు తరుణ్ చిన్నప్పుడు 2.5 ఇయర్స్ అనమాట, వాడు పెన్సిల్ పెట్టుకునేదే డిఫరెంట్గా పెట్టుకుంటున్నాడు అనేసి ఒక రిలేటివ్ చెప్పినారు, ఆపకండి వాడిని అని. ఆ పెన్సిల్ తోటి వాడు గోడ మీద గీకుతుంటే మా సిస్టర్ అనింది, అరే వాడు గీక్ అని, వాడు చూడు గీకిన దాంట్లో కూడా ఏదో రూపం ఉంది, చూడు కొంగలాగా ఉంది అనేసి. అట్లనే వాడిని మేము ఒక కాంపిటీషన్కు, మాకు తెలిసిన అతను వాళ్ళ దగ్గర పోయినప్పుడు ఆ కాంపిటీషన్లో వాడు గొడవ చేస్తున్నాడు అనేసి ఒక పేపర్ పెన్సిల్ ఇచ్చినప్పుడు వాడు గీసిన గీతలు ఎట్లా ఉండే అంటే వినాయకుడు కనపడింది. సో అప్పుడు మాకు అనిపించింది ఇవన్నీ మాకు వాడికి ఆర్ట్ మీద ఇంట్రెస్ట్ ఉంది అనేసి వాడిని ఇంకా ఎన్కరేజ్ చేసుకుంటూ వచ్చినాం. ఎన్కరేజ్మెంట్ అంటే మా ఆయన అనేది నువ్వు నేర్పు నేర్పు, నేను నేర్పనన్నా, నేను నేర్పితే నా స్టైలే వస్తుంది, నేను అదే అంటున్నా. ఆర్ట్ టీచర్స్ ఆర్ట్ క్లాస్లో మనం నేర్పితే లేకపోతే ఒకటి చూసి చేయమంటే అదే వస్తుంది, అదే స్టైల్ వస్తుంది, వాళ్ళ ఓన్ స్టైల్ రాదు. అయితే వాళ్ళకి ఏం చేయాలంటే వాళ్ళకి పేపర్లు పెన్సిల్లు ఇచ్చేసి మనం కొన్ని కథలో లేకపోతే ఇన్సిడెంట్స్ కొన్ని టాపిక్స్ని ఎక్స్ప్లెయిన్ చేసుడో వాళ్ళకి చెప్పాలి. ఇంకా నువ్వు ఎట్లా అనుకుంటున్నావో నువ్వు చెయ్యి అన్నట్టు వాళ్ళకి చెప్తే ఇంకా దే విల్ సింప్లీ కమ్ అప్ విత్ డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్.
1: ఇట్లాంటి ఒక అసైన్మెంట్ ఇచ్చినప్పుడు మీరు ఏమైనా ఇంట్రెస్టింగ్ ఆర్ట్ వర్క్స్ చూసారా మేడం?
0: చాలా అంటే చాలా. ఇప్పుడు మా ఇంట్లో ఇప్పుడు వర్క్షాప్ చేస్తాం, అంటే 8, 9, 10 ఇప్పుడు మేము నర్సరీ నుంచి 7th వరకు కోర్స్ అనమాట. అంటే వాళ్ళ మ్యాథ్స్ సైన్స్ లేకపోతే సోషల్ స్టడీస్ లేకపోతే జాగ్రఫీ కానీ లేకపోతే వాళ్ళకి దాని అంటే దాన్ని ఇన్కార్పొరేట్ చేసి లైఫ్ స్కిల్స్తో కల్మినేట్ చేసి కోర్సు తయారైంది అనమాట. అట్లా అయితే 8th, 9th, 10th చాలా స్కూల్స్లో ఆటే లేదు, ఉన్నా కానీ వేరే సబ్జెక్ట్ టీచర్స్ ఏమో వాళ్ళు సిలబస్ కంప్లీట్ చేసుకోవాలని తీసుకుంటారు ఆర్ట్ క్లాసెస్ని. అదే చెప్తున్నాను, స్కూల్లో చాలా మంది ఆర్ట్కి ఇంపార్టెన్స్ ఇస్తలేరు ఆర్ట్ క్లాస్కు. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్, నర్వ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ అది. ఇట్ విల్ సర్వ్ సో మచ్ టు డెవలప్ ద చైల్డ్స్ అదర్వైజ్ థింకింగ్ అన్నమాట.
1: ఇప్పుడు మనం ఇక్కడ థింకింగ్ ఆపేసి ఏఐని అడుగుతున్నాం, దీన్ని ఎన్ని రకాలుగా ఇంటర్ప్రెట్ చేయొచ్చు, ఇది ఏ రకాలుగా చూపించవచ్చు అని, కానీ మనం చేయాల్సింది
0: అదే. ఇప్పుడు 8, 9, 10 నేను చెప్పినాను కదా, వర్క్ షాప్స్ లాగా తీసుకెళ్తాం, వర్క్ షాప్స్ లాగా వాళ్ళకి ఒక 5 టాపిక్స్ మీద. ఆ టాపిక్స్ ఏందంటే టోటలీ లైఫ్ స్కిల్స్ది, అంటే జస్ట్ కమ్ ఆన్ ఇలస్ట్రేట్ అబౌట్ యువర్ పియర్ గ్రూప్. నిన్న చూస్తుంటే ఒక అమ్మాయి ఇడ్లీ వేసింది, 3 ఇడ్లీలు వేసింది, వేసేసి చట్నీ సాంబార్ వేసేసి, ఐఎమ్ ది ఇడ్లీ, ఐ కెనాట్ డూ విదౌట్ చట్నీ అండ్ సాంబార్ అని ఫ్రెండ్స్ పేరు రాసింది అక్కడ. ఒక అబ్బాయి ఏమో బిల్డింగ్స్ వేసినాడు, బిల్డింగ్స్ వేసేసి ఇఫ్ వన్ గోస్ ది అదర్స్ విల్ ఆల్సో టాపిల్ డౌన్. ఎంత డిఫరెంట్ డిఫరెంట్ ఐడియాస్ అని అంటే వాళ్ళది, అండ్ దే రైట్ అబౌట్ ఇట్ అనమాట. ఎక్కడెక్కడ మనం లైన్ని డ్రా చేయాలి ఇవన్నీ వాళ్ళకి అర్థం కావాలి అనమాట. ఎందుకంటే లైఫ్ ఇస్ వెరీ కాంపిటేటివ్, అండ్ అక్కడ ఏందని అంటే ఎంత మనం మంచిగా ఉన్నా కానీ కొంచెం ఇంటాలరెన్సెస్ వస్తాయి ఒకరిని చూసి, ఒకరు చేసే పనులలో కానీ. అందరికీ ఎవ్రీ టైం సపోర్ట్ దొరుకుతుంది అనేది అది ఇట్స్ నాట్ పాసిబుల్ ఆల్సో. సో నోబడీ కెన్ టేక్ అవే హ్యూమన్ క్రియేటివ్ ఇంటెలిజెన్స్ అట్ ఆల్.
1: కరెక్ట్,
0: దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్
1: మేడం, మరి చిన్నపిల్లల్లో ఆర్ట్ని అంటే చిన్నప్పుడే డిఫరెంట్ టైప్స్లో ఇంటర్ప్రేట్ అవుతూ ఉంటుంది కదా వాళ్ళ క్రియేటివ్ సైడ్, సో మైల్ స్టోన్స్ లాగా ఇలాంటిది మనం ఎలా ఐడెంటిఫై చేయాలంటారు వాళ్ళకి, ఎటువైపు ఇంట్రెస్ట్ ఉందని కానీ వాళ్ళు ఎలా ఎక్స్ప్రెస్ చేస్తున్నారని కానీ?
0: కరెక్ట్. ఇప్పుడు ఆర్ట్లో వచ్చి ఫ్రీడమ్ ఇచ్చినాం అనుకోండి, ఇప్పుడు నా కోర్స్ అయితే టోటల్ ఫ్రీడమ్ అనమాట. ఆ థీమ్ ప్రకారం నీకు ఏం అనిపిస్తలేదు, ఐ మీన్ యు ఆర్ నాట్ ఏబుల్ టు థింక్ ఆన్ ఇట్, నీకు ఆలోచన ఏం లేదని అంటే ఏది కావాలో నువ్వు చేయను.

అయితే దెర్ ఆర్ చిల్డ్రన్, ఒక స్కూల్లో ఒక అబ్బాయి ఫస్ట్ క్లాస్ అనమాట, ప్రతి దాంట్లో ఒక అస్ట్రోనాట్ని డ్రా చేస్తాడు. వాడి అదే థీమ్లో ఒక అస్ట్రోనాట్ ఉంటాడు. అంటే దట్ చైల్డ్ వాంట్స్ టు బికమ్ సంథింగ్. యూ కెన్ ఐడెంటిఫై వాళ్ళ వాళ్ళ మైండ్ ఎట్లా ఆలోచన చేస్తున్నారు, వాళ్ళు వాళ్ళు దేంట్లో ఇంట్రెస్ట్ ఉంది అన్నది తెలుస్తుంది. ఫస్ట్ థింగ్ పేరెంట్స్ వచ్చి, పేరెంట్స్, టీచర్స్ అందరూ ఆర్ట్ అంటే ఏంది అనేది తెలియాలి వాళ్ళకి. ఆర్ట్ అంటే

0: ఉంది అన్నది తెలుస్తుంది. ఫస్ట్ థింగ్ పేరెంట్స్ వచ్చి, పేరెంట్స్ టీచర్స్ అందరూ ఆర్ట్ అంటే ఏంది అనేది తెలియాలి వాళ్ళకి. ఆర్ట్ అంటే నువ్వు ఆర్టిస్ట్ అయిపోతావు అనేది కాదు. ఆర్ట్ అంటే యూ కెన్ అప్లై ఇట్ ఇన్ సో మెనీ వేస్
1: కరెక్ట్
0: కదా. ఒక టేబుల్ మీద ఇప్పుడు ఒక మీరు మైక్ సెట్ చేస్తున్నారు, దట్ ఈస్ ఆల్సో అన్ ఆర్ట్ అనమాట. ఎటు పడితే అట్లా సెట్ చేయరు కదా. టేబుల్ మీద ఒక బ్రేక్ఫాస్ట్ ఏదో సర్వ్ చేస్తున్నారు, సో మనం ఇంట్లో అయితే హడావుడిగా సర్వ్ చేస్తాం. ఎవరైనా వస్తున్నారంటే స్పెషల్గా సర్వ్ చేస్తాం కదా, ప్రెజెంటేషన్ ఉంది కదా, దట్ ఈస్ ఆర్ట్. అంటే నేను ఎట్లా చేస్తాను అన్నది ఇట్ ఈస్ మై క్రియేటివ్ థింకింగ్, మీరు ఎట్లా పెడతారన్నది మీ క్రియేటివ్ థింకింగ్ అనమాట కదా. అది ఆ డిఫరెన్సియేషన్ ఉండాలి. అందరు చేసినట్టే నేను కూడా చేయాలి అన్నది వేరే సబ్జెక్ట్స్లో చేస్తారు, బట్ నాట్ ఇన్ ఆర్ట్. ఆర్ట్ ఉంటే ఆ సబ్జెక్ట్ని కూడా వాళ్ళు డిఫరెంట్గా తీసుకెళ్తారు అనమాట.
1: సో చిన్నపిల్లలని ఎలా ఇండల్జ్ చేయాలంటారు ఈ ప్రాసెస్లోకి?
0: నేనైతే నా అనుభవం ప్రకారం నేను ఇన్ని ఏళ్ళు నేను వేరే వేరే స్కూల్స్లో చేసి పిల్లల్ని చూసి నాకేమనిపిస్తుందంటే, ఫస్ట్ వాళ్ళకి మెటీరియల్ ఇచ్చేసేయాలి, వాళ్ళు ఏం చేస్తారో చేయని. తర్వాత నెక్స్ట్ యాజ్ దే ఆర్ గోయింగ్ ఇన్ టు ద క్లాసెస్, వాళ్ళకి సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా, ఆ సబ్జెక్ట్స్ని పెట్టుకొని ఆ రిలేటివిటీ ఉండాలి. అంటే అప్పుడు వాళ్ళకి ఈజీ అవుతుంది. ఇప్పుడు జామెట్రీ, సర్కిల్ షేప్స్, స్క్రిబ్లింగ్ అంటాం, స్క్రిబ్లింగ్ వచ్చి ఇట్లా ఇట్లా ఇట్లా ఇట్లా చేస్తే కొంచెం యాజిటేటెడ్ మైండ్ లాగా ఉంటుంది. అదే సర్కిల్, ఇప్పుడు మనకు ఈ ఫిబొనాచి రూల్ ఉంది కదా, ఇట్లా ఇట్లా ఇట్లా ఎవ్రీథింగ్ గోస్ బై ఇట్ అనమాట. సో ఇట్లా ఇట్లా ఇట్లా రౌండ్గా చేస్తే కొంచెం ఆ థింకింగ్ బ్యాలెన్స్ అవుతుంది అన్నట్టు అట్లా గైడ్ చేస్తాం. దాని తర్వాత వాళ్ళకి నోన్ షేప్స్ ఉన్నాయి, నోన్ లెటర్స్ ఉన్నాయి, దాంతోటే విల్ టెల్ దెమ్ టు క్రియేట్ సంథింగ్. మళ్ళీ బ్రింగ్ ఆల్ దోస్ షేప్స్ అండ్ మేక్ అ డిజైన్ అని అంటాం, అది కెలిడోస్కోప్ అవుతుంది. సో అట్లా వాళ్ళకి తెలిసిందానే వాళ్ళు అంటే ఫెమిలియర్గా ఉన్నదానే మనం ఇంకా కొంచెం ఎక్స్పాండ్ చేస్తే, ఐ మీన్ విల్ ఎక్స్పాన్షన్ ఆఫ్ థింకింగ్ అవుతుంది అక్కడ.
1: మేడం మరి ఇన్ఫేమ్లో పెయింటింగ్ తో పాటు ఇంకే ఆర్ట్ ఫామ్స్ ని టచ్ చేస్తున్నారు?
0: అదే చెప్తున్నాను, ఈ ఆర్ట్ ఫామ్ అనేది ఇక్కడ లేదు స్కూల్లో. స్కూల్లో మనం ఆర్ట్ ఫామ్ అనేది పెట్టొద్దు అసలు, ఏ మీడియం కావాలనో. అసలు ఇప్పుడు పోతే స్టేషనరీ షాప్కి పోతే యూ కాన్ కమ్ అవుట్ ఈజీలీ. ఎన్ని రకాలు ఉన్నాయంటే ఏ మీడియంతోనైనా చేయని అని ఆ ఫ్రీడమ్ ఉండాలి. నువ్వు ఇది వాటర్ కలర్సే నువ్వు చేయాలి, ఇవాళ నేను వాటర్ కలర్స్ చెప్తున్నా వాటర్ కలర్సే చేయాలి, నువ్వు ఇవాళ ఆయిల్ చెప్తున్నా ఆయిల్ పాస్టిల్సే చేయాలి, అట్లా లేకుండా పెన్సిలే చేయాలి. పెన్సిల్స్ తోటి కూడా ఎంత బాగా చేస్తున్నారండి, ఆ ఫ్రీడమ్ ఉండాలి వాళ్ళకి. సమ్ విల్ వాంట్ టు డూ. ఇప్పుడు నేను స్కూల్లో హెచ్పిఎస్లో ఉన్నప్పుడు ఒక అబ్బాయి అయితే స్ట్రెయిట్గా వచ్చేది, బ్రష్ తీసుకొని కలర్ తీసుకొని డైరెక్ట్గా చేసేదనమాట. అరే నువ్వు పెన్సిల్లో డ్రా చేసే కలర్ చేయాలని నేను చెప్పినాను అనుకో, ఆ క్రియేటివిటీ వాడికి ఆ ఇంట్రెస్ట్ పోతుంది. వీ హ్యావ్ టు అలౌ దెమ్ టు డూ దట్. ఒక అబ్బాయి వచ్చేది పేపర్స్ తీసుకొని వచ్చేది, పెన్సిల్తోని ఏదో పెన్ తోటే ఏదో డ్రాయింగ్ వేసేది, ఫ్లిప్ చేసి నాకు యానిమేషన్ లాగా మూవ్మెంట్ చూపించేది. సో రకరకాలు వాళ్ళు మైండ్ సెట్, వాళ్ళని ఫ్రీడమ్, ఆర్ట్ క్లాసులనే ఫ్రీడమ్ ఉంటుంది వాళ్ళకి, ఫ్రీడమ్ వస్తారు.
1: మేడం మరి ఇన్ఫేమ్లో ఆర్ట్ అంటే చేత్తో చేసే ఆర్ట్ వర్క్ తో పాటు ఫైన్ ఆర్ట్స్ అండ్ మీడియా ఎడ్యుకేషన్ అని కూడా ఉంది కదా, సో హౌ ఆర్ యు బ్రింగింగ్ అబౌట్ దిస్ థింగ్ ఇన్ ఇన్ఫేమ్?
0: అంటే వాళ్ళకి కోర్సులో కూడా వన్ ఆఫ్ ద టాపిక్స్ వచ్చి ఒక క్లాస్లో వాళ్ళకి కామిక్ స్ట్రిప్ లాగా చేయమంటాం. అంటే అది యానిమేషన్ లాగా వస్తుంది. అంటే ఒక బటర్ఫ్లై గార్డెన్లో ఆడుకుంటూ ఉంటుంది అనమాట. తర్వాత ఏదో ఒక ఇంట్రూడర్ వస్తాడు, ఇట్ కెన్ బి అ స్నేక్, ఇట్ కెన్ బి అ కైట్, ఇట్ కెన్ బి అ బర్డ్, ఇట్ కెన్ బి అ వర్మ్, ఇట్ కెన్ బి అ బీ, ఎనీథింగ్, కెన్ బి అన్ ఎలిఫెంట్ ఆల్సో కమింగ్ ఇన్ టు ద గార్డెన్ అని అంటే వాళ్ళకి ఓ మై గాడ్ ఓకే ఐ కెన్ డ్రా లైన్ కమింగ్ ఇన్ టు ఇట్, ఐ కెన్ డ్రా సంథింగ్ ఎల్స్, ఐ కెన్ జస్ట్ డ్రా సమ్ వన్ యునో, ఐ కెన్ డ్రా ద క్లౌడ్స్ బ్రింగింగ్ ఇన్ రెయిన్, ఐ కెన్ డ్రా ద సన్ బీయింగ్ వెరీ హార్ష్. అట్లా వాళ్ళకి డిఫరెంట్ డిఫరెంట్ ఐడియాస్ వస్తాయి, దాన్ని వాళ్ళు కామిక్ స్ట్రిప్ లాగా చేస్తారనమాట. సో అది టోటలీ ఇట్ కమ్స్ ఆఫ్ ఇన్ టు ఫిల్మ్ మేకింగ్ ఆల్సో కదా, ఇన్ టు స్టోరీ బోర్డ్. 7th వచ్చి మేము ఫుడ్ గురించి చెప్పినప్పుడు, రెసిపీ గురించి చెప్పినప్పుడు విత్ హ్యూమర్ అని అన్నప్పుడు ఒక అమ్మాయి వచ్చి ఈ కార్న్, 2 కార్న్ పర్ల్స్ లేదా అవి వాకింగ్ చేసుకుంటూ దే ఆర్ గోయింగ్ టు గెట్ ఇన్ టు అ డిష్ అనమాట. సో వాళ్ళు చాకు తీసుకొని ఆనియన్ ఇట్లా కోస్తున్నారంట, అంత బాగా చేసిందంటే అంత బాగా చేసి అని చేసి ఐ ఆస్క్డ్ వాట్ ఆర్ యూ డూయింగ్ అంటే మ్యామ్ ఐఎమ్ మేకింగ్ అ షార్ట్ స్టోరీ, ఐఎమ్ మేకింగ్ అ సినిమా అవుట్ ఆఫ్ మై రెసిపీ.
1: దాన్ని యానిమేటెడ్ సిరీస్గా చేస్తే ఒక సినిమా అయిపోతుంది కదా.
0: అది మనం మరీను వెస్టర్న్ కాకుండా మన కల్చర్ని కూడా మనం తీసుకొని వచ్చేటట్టు ఒక ఆర్ట్ క్లాసులని చేయవచ్చు.
1: మేడం ఇప్పుడు ఐడియాస్ చాలా

0: అందరికి ఉంటాయి. ఆ ఐడియాని ఒక పేపర్ మీద పెట్టాలన్నా, ఇంకెవరికన్నా చెప్పాలన్నా చాలా ఛాలెంజెస్ వస్తుంటాయి, హర్డల్స్ వస్తూ ఉంటాయి. నేను ఇది కరెక్ట్గా చెప్పలేకపోతున్నాను, మీకు కన్వే చేయలేకపోతున్నాను అని అనుకుంటారు. సో దానికి మొదటి నుంచే కొంత సాన పెట్టాలేమో అని కూడా అనిపిస్తుంది. ఎటువంటిది పెడితే బెటర్ అని మీరు అంటారు?
1: ఎట్లా
0: మీ పర్స్పెక్టివ్ చెప్పండి.
1: ఇప్పుడు కొంతమంది నాతో అగ్రీ చేయరు, కాంపిటీషన్స్ ఉండొద్దు అని అంటారు. ఇప్పుడు కాంపిటీషన్స్ ఉండొద్దు అని అంటే, ఇప్పుడు ఈ పోస్ట్కు నువ్వు అప్లై చేసినప్పుడు వేల మంది అప్లై చేసి ఉంటారు, అందరినీ తీసుకుంటారా? దట్స్ అ కాంపిటీషన్ కదా. హూఎవర్ డస్ వెల్ విల్ బి టేకెన్ అనమాట. ఎందుకంటే కంపెనీస్ అంతా ఆడుకోలేరు కదా, అందరినీ ఎవరిని బట్టి వాళ్ళని తీసుకునేదానికి. దే విల్ ఆల్సో హ్యావ్ సమ్ ఏదో ఒక ఇది ఉంటుంది, వాళ్ళకి కొన్ని పారామీటర్స్ ఉంటాయి, అవి మ్యాచ్ అయితేనే వాళ్ళు తీసుకుంటారు. అట్లనే చిన్నప్పటి నుంచి కాంపిటీషన్స్ అన్నీ అలౌ చేయాలి. ఎందుకంటే ఒక ఫెయిలియర్ అంటే ఏంది, సక్సెస్ అంటే ఏంది అన్నది వాళ్ళకి సరిగ్గా బ్యాలెన్స్ చేసుకోవాలి. తరుణ్ణి అదే మేము కాంపిటీషన్ చాలా తీసుకుపోయేది. ఒక టీచర్ అయితే అనింది, యూఆర్ డూయింగ్ సంథింగ్ రాంగ్ అని అనేది. రాంగ్ కాదు, రేపు వాడు సినిమా తీసినప్పుడు ఒకటి బాగైతే ఒకటి బాగా కాకపోవచ్చు. యూ షుడ్ నో హౌ టు రిసీవ్ ఇట్. ఆ బ్యాలెన్స్ ఉండాలి. ఒక దానితోటి మనం యూ క్యాన్ డిసైడ్ సంబడీస్ టాలెంట్ ఆర్ సంబడీస్ అచీవ్మెంట్ కదా. దెర్ ఇస్ సో మెనీ ఓపెనింగ్ సో మెనీ వేస్ వేర్ యూ కెన్ డూ అనమాట. సో అది పిల్లలకు వాళ్ళకి ఆ యాక్సెప్టెన్స్ రావాలి. నేను నాకు ఫస్ట్ వచ్చినా నేను ఎంత బ్యాలెన్స్డ్గా ఉండాలి, నేను జీరో వచ్చినా నేను ఎంత ఇంప్రూవ్ చేసుకోవాలి. ఐ షుడ్ నాట్ టేక్ ఇట్ యాజ్ యునో డిప్రెషన్ లాగా ఉండకుండా మనం.
0: మీరు ఆల్మోస్ట్ 3 దశాబ్దాలు ఆర్ట్ టీచర్గా ఉన్నారు, డిఫరెంట్ స్కూల్స్లో మీరు అన్నట్టుగా డిఫరెంట్ కరికులమ్స్లో వర్క్ చేశారు. సో ఒక్క నిమిషంలో ఒక ఆర్ట్ క్లాస్ ఎలా ఉండాలి అని అడిగితే మీరు ఏం చెప్తారు?
1: ఫుల్ ఫ్రీడమ్ ఉండాలి
0: మేడం. ఇంకోటి, మీరు ఈ ఆర్ట్ టీచర్గా మీ కెరియర్ బిగిన్ చేయక ముందు మీరు అడ్వర్టైజింగ్ ఏజెన్సీలో వర్క్ చేశారు యాజ్ ఆన్ అ క్రియేటివ్ రోల్. సో అది మీకు ఏమన్నా ఉపయోగపడిందా ఇటు?
1: డెఫినెట్లీ, ఎందుకంటే అక్కడ పోస్టర్స్ అంతా చేస్తే విల్ హ్యావ్ టు రైట్ అనమాట, క్యాచీ క్యాప్షన్స్ రాయాలి. తర్వాత వచ్చి పోస్టర్స్ చేసినప్పుడు అది రూల్ ఎట్లా ఉంటుంది అని అంటే, ఈవెన్ ఇన్ అ మూవింగ్ ట్రైన్ ఇట్ షుడ్ బి అట్రాక్టివ్. అంటే అది తెలిసిపోవాలి ఏంది అన్నది, అంత బాగా ప్రెజెంటబుల్ ఉండాలి. ఇట్ షుడ్ బి, యూ షుడ్ బి ఏబుల్ టు క్యాచ్ ది అటెన్షన్ ఆఫ్ పీపుల్ అనమాట. అండ్ చూడబోతే మనమే వీఆర్ ఇట్ సెల్ఫ్ అ ప్రోడక్ట్. హౌ డు యూ సెల్ యువర్ సెల్ఫ్ ఇస్ అ బిగ్ ఛాలెంజ్ అనమాట. హౌ డు యూ ప్రెజెంట్ యువర్ సెల్ఫ్
0: ఇస్ అ వెరీ బిగ్ ఉండాలి.
1: డెఫినెట్లీ ఎవ్రీథింగ్, ద వే యూ స్పీక్, ద వే యూ డ్రెస్, ద వే యూ గో, ప్రతిదీ యునో ఒక ఇండివిజువాలిటీ ఉండాలి. అట్ ద సేమ్ టైమ్ హౌ విల్ యూ వాక్ యాజ్ అన్ అట్రాక్టివ్ మ్యాగ్నెట్, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అట్లనే ఆర్ట్లో కూడా ఏదైనా ఇప్పుడు స్టార్ట్ సంథింగ్, హౌ విల్ యూ అట్రాక్ట్ యువర్ కస్టమర్స్? సో ఇప్పుడు మీరు చేసినప్పుడు హౌ విల్ యూ అట్రాక్ట్ యువర్ వ్యూవర్స్, యువర్ లిసనర్స్? సో ఎవ్రీవేర్ యూ హ్యావ్ టు, ఐ మీన్ ఇట్స్ వెరీ ఛాలెంజింగ్ అండ్ యూ హ్యావ్ టు యూజ్ యువర్ క్రియేటివ్ సెన్సెస్ కదా. అది
0: సో గీతా భాస్కర్ గారు యాజ్ అన్ ఆథర్ మాట్లాడుకుందాం కాసేపు. సో మీరేంటి అన్నది కనపడుతుంది అందరూ. అంటే నేనైతే నాకు ఆ 2 పుస్తకాల మీద అవగాహన ఉంది, డెస్టినీస్ చైల్డ్ అలాగే మై హ్యాబిట్స్ అండ్ రెసిపీస్, రెండు కూడా. ఈ రెండు చదివితే మోర్ దాన్ ఏ కెరియర్ పర్సన్, ఆ మదర్ అండ్ ఏ వైఫ్ ఇన్ గీతా భాస్కర్ మీరు ప్రియారిటైజ్ చేస్తారు అని నాకు అనిపించింది. వాట్ డూ యూ సే?
1: అంటే డెస్టినీస్ చైల్డ్ అనేసి ఫస్ట్ ఒక బుక్, అది అంటే అది ఆల్మోస్ట్ జెరాక్స్ కాపీ, తరుణ్ బుక్ అని అనలేడు అనడు కూడా. అంటే మా హస్బెండ్ ఏంటంటే ఎప్పుడు బుక్ రాయి బుక్ రాయి అని అనేది, ఎందుకంటే మై లైఫ్ వాస్ నాట్ దట్ ఈజీ అనమాట. దెర్ వాస్ సో మెనీ అదర్ హర్డల్స్ దట్ ఐ హ్యాడ్ టు గో త్రూ. అందరికీ ఉంటుంది లేదని అంటలేను, కానీ బట్ నా వర్క్ అయితే నాకు కొన్ని ఉండే అనమాట. అయినా నేను నా పద్ధతులు కొన్ని మార్చుకోకుండా నేను కంటిన్యూ చేసుకుంటూ పోయినాను అనమాట. బికాస్ నా అప్బ్రింగింగ్ వాజ్ మోర్ విత్ మై ఇన్ అ డిఫరెంట్ వే అనమాట. మా గ్రాండ్ ఫాదర్స్ ఇన్ఫ్లుయెన్స్ వాజ్ ఆల్సో దేర్. సో నాకు కొన్ని కొన్ని ఎథిక్స్ ఉండే. అండ్ నాకు ఎన్ని కష్టాలు వచ్చినా కానీ ఐ నెవర్ యూస్ టు గెట్ అవే ఫ్రమ్ సర్టన్ థింగ్స్ దట్ ఐ వాజ్ డూయింగ్, మై హ్యాబిట్స్ కానీ నా పద్ధతులు కానీ అవన్నీ. అయితే ఆయన నువ్వు రాయి రాయి రాయి, ఇవాళ రేపు పిల్లలు ఎట్లా ఉన్నారు చూడు నువ్వు అట్లా అని, అప్పటి నుంచి అంటే పిల్లలు అంటే ఎట్లా పెంచాలని. బ్రింగింగ్ ఆల్సో తరుణ్ణి తీసుకొని వచ్చేటప్పుడు అంటే పెంచేటప్పుడు ప్రతిదీ ఐ హ్యాడ్ టు టేక్ కేర్ ఆఫ్. మై హస్బెండ్ వాజ్ ఆల్వేస్ బిహైండ్ మీ. అది వాడిని ఇది చేయొద్దు అది చేయొద్దు అని చాలా అంటే చాలా ఓవర్ పొజెసివ్నెస్ కూడా చెప్పొచ్చు ఒక రకంగా. బట్ నేనైతే కొంచెం ఫ్రీడమ్ ఇచ్చినాను, బట్ మై హస్బెండ్ వాజ్ వెరీ వెరీ కేర్ఫుల్ అనమాట. ఎందుకంటే

0: అంటే వాడు కొంచెం క్రియేటివ్ సైడ్ లో ఉన్నాడు కాబట్టి యూ హ్యావ్ టు టేక్ కేర్ అండ్ బుక్ రాయ్ బుక్ రాయ్ బుక్ రాయ్ అంటే అప్పుడప్పుడు ఏదో ఒకటి నేను సిస్టంలో రాసి సేవ్ చేసుకునేదనమాట. ఆయన చనిపోయినాక ఐ థాట్ ఓకే అట్లీస్ట్ అది ఒక డెడికేషన్ లాగా, లెట్ మీ జస్ట్ బ్రింగ్ ఇట్ అవుట్ అని అది చేసిన. అండ్ అఫ్ కోర్స్ చదివిన వాళ్ళు కొంతమంది దే గాట్ బ్యాక్ టు మీ వెరీ పాజిటివ్లీ ఆల్సో. నాకు 10 మంది కాకపోయినా ఒకరికి ఇన్ఫ్లుయెన్స్ అయితే చాలని అనిపించింది నాకు.
1: అందులో మీరే కనపడతారు,
0: ఏమో మరి
1: గీతా గారు యాజ్ అ మదర్ కనబడతారు. ఎందుకంటే ఆ బుక్ నేను చదివాను, ఇంకో ఇద్దరు ముగ్గురికి ఇచ్చాను కూడా, నాకు బాగా నచ్చింది. మేడం, మరి మీరు క్రియేటివ్ సైడ్ ఉన్నారు, విజువల్ కమ్యూనికేషన్లో వర్క్ చేశారు, బట్ మీ కొడుకు ఫస్ట్ సినిమాకే నేషనల్ అవార్డు వచ్చింది, ఆ క్రెడిట్ మీరు తీసుకోవచ్చు, డెఫినెట్గా మీకు ఇవ్వాలి.
0: లేదు అట్లా చాలా తప్పు అది. ఎవ్రీవన్ ఇస్ అన్ ఇండివిజువల్.
1: కరెక్ట్, హీస్ అన్ ఇండివిజువల్, బట్ ఆ అప్బ్రింగింగ్ లో మీరు ఫ్రీడమ్ ఇచ్చి ఉంటారు కదా, డెఫినెట్లీ. అయితే నా డౌట్ ఏంటంటే ఇక్కడ, సో కెరీర్ నేను ఇటువైపు తీసుకెళ్లాలి, సినిమాల వైపు తీసుకెళ్లాలి అని అన్నప్పుడు, మీకు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది ఎస్, బట్ సినిమాల వైపు బ్యాక్గ్రౌండ్ లేదు. తరుణ్ భాస్కర్ కేమ్ యాజ్ అన్ ఇండివిజువల్. అన్నపూర్ణ స్టూడియోస్ వాళ్ళు పెట్టిన ఒక కాంటెస్ట్ లో తను కూడా ఒక ఎంట్రీ ఇచ్చి ప్రైజ్ కొట్టారు, దాన్నే ఫీచర్ ఫిల్మ్ గా తీశారు, అవార్డు వచ్చింది. సో వెన్ హీ చోజ్ దట్ కెరియర్, మీకేమన్నా అనిపించింది అరే సినిమాల వైపు వెళ్తున్నాడు, కెరీర్ ఎలా ఉంటుందో ఏంటో, ఆ ఫ్రీడమ్ నేను ఇవ్వచ్చా ఇంత గ్రాండ్ లెవెల్లో అని మీకు అనిపించిందా?
0: అంటే ఆల్రెడీ నా థాట్స్ లిబరల్ ఉండే అనమాట, వాడు క్రియేటివ్ ఉన్నాడు, వాడు ఏదైనా చేయగలుగుతాడు. అది కాకపోతే ఇది అంటే నువ్వు అడ్వర్టైజింగ్ కూడా తీసుకున్నానా నువ్వు అదే అని, ఒకవేళ కాకపోతే దట్ ఈస్ ఆల్సో వెరీ ఛాలెంజింగ్ ఫీల్. సో నువ్వు క్రియేటివ్ ఉన్నాడు కాబట్టి వాడు ఏదైనా చేస్తాడు, ఎట్లయినా చేసి బతుకుతాడు అన్న ఒక నమ్మకం నాకు ఉండే అనమాట. నో ప్రాబ్లం.
1: ఓకే, సో దట్ వే మీరు చాలా కాన్ఫిడెంట్ గానే పంపించేశారు.
0: అందులో నీడ్స్ కూడా మనం వాళ్ళని పెంచేటప్పుడు మినిమల్ నీడ్స్ అంటే వాట్ ఈస్ వాట్ యు నీడ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ వాట్ యు వాంట్ ఇస్ టోటలీ డిఫరెంట్ అనమాట. ఇఫ్ యూ వాంట్ సంథింగ్ యూ హ్యావ్ టు గో బియాండ్ యువర్ నీడ్స్ అనమాట. ఫర్ దట్ యూ హ్యావ్ టు మళ్ళా ఇంకా ఎక్కువ సంపాదించాలి అనమాట. అయినా కానీ నీడ్ కంటే ఎక్కువ నీకు ఎందుకు, నీకు ఇంత ఉంటే చాలు కదా, వాడే అంటాడు అమ్మా ఇది ఉంటే ఇది ఉంటే చాలు కదా అని. ఒక కంఫర్టబుల్ లివింగ్ కావాలి మనకు కూడా, హ్యూమన్గా మనకు కూడా ఇది కొనుక్కోవాలి అది కొనుక్కోవాలి, ఇది ఉంటే ఇది సరిపోదు అది కూడా కొనుక్కోవాలని అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఓకే, ఆ ఫ్రీడమ్ కూడా ఉండాలని అంటే యూ హ్యావ్ టు వర్క్ ఫర్ ఇట్ అంతే కదా.
1: ఇంకొకటి మేడం, నా సినిమా అంటే ఏం లేదు, స్టోరీ టెల్లింగ్ కదా. సో ఇప్పుడు మా జనరేషన్ వరకు కూడా మీ అప్పుడైతే ఇంకా చాలా బోల్డ్ అని కథలు విన్నారు మీరు, రకరకాల కథలు, అసలు ప్రింట్లో లేని కథలు కూడా పూర్వీకులు విన్నారు, చాలా మౌఖికంగా వచ్చిన కథలు. ఇప్పుడు మెల్లగా కల్చర్ కొంచెం తగ్గుతుంది, ఎస్ టోటలీ జీరో అయిపోయింది అని చెప్పలేము, కానీ పిల్లలు పుస్తకాలు చదవడం నుంచి క్యారెక్టర్స్ని ఎక్కువగా ఫాలో అవ్వడం, అంటే అక్కడ అది అరటిపండు ఒలిచి పెట్టినట్టుగానే ఉంటుంది, ఒక ఇమాజినేషన్కి ఎవెన్యూ లేదు. సో స్లోలీ ఈ వైపు ఏమన్నా ఫ్యూచర్ జనరేషన్స్లో లాక్యునా ఉంటుందంటారా?
0: అందుకనే కదా ఈ ఆర్ట్ మీద నేను అంత ఇది చేస్తున్నా, స్ట్రెస్ చేస్తున్నా. ఇమాజినేషన్ ఉండాలి, ఐ మీన్ యూ హ్యావ్ టు మేక్ యువర్ బ్రెయిన్ వర్క్ ఓన్ ఆన్ యువర్ ఓన్ అనమాట. ఎందుకంటే ఒకరిని చూసి చేయడము, ఒక ఒక వస్తువుని చూసి కాపీ కొట్టడము, ఒకరికి ఒకటి ఉంటే నాకు కూడా అది కావాలని అనడం, అది ఇండివిజువాలిటీ అనేది ఆర్ట్ తోటే వస్తుంది.
1: అండ్ ఫైనల్ గా ఐ వుడ్ లైక్ టు ఆస్క్ యూ మేడం, మరి ఆర్ట్ మెంటార్ గా మీరు ఆల్మోస్ట్ 3.5 డికేడ్స్ గా ఉన్నారు కదా, సో యూ బీన్, మీరు ఏ ఇన్స్టిట్యూట్ తో ఇన్వాల్వ్ అయి ఉన్నారో ఆ ఇన్స్టిట్యూట్ లో పిల్లలతోటి మీరు చాలా కార్యక్రమాలు చేయించారు, మీరు చాలా చేంజెస్ కూడా చూసుంటారు, మీరు ఒక ట్రాన్స్ఫర్మేషన్లే చూసుంటారు. సో ఇప్పుడు ఇన్ఫేమ్ ద్వారా ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ అయింది అటు పిల్లల్ని ట్రైన్ చేయడానికి, ఆర్ట్ టీచర్స్ని ట్రైన్ చేయడానికి, ఫర్ దట్ మ్యాటర్ దీనికి ఏజ్తో సంబంధం లేదు, అందరూ తెలుసుకోవాల్సిన విషయాలు మీరు చెప్తున్నారు. సో ఫ్యూచర్లో వాట్ ఎల్స్ యూ వాంట్ టు డూ విత్ ఇన్ఫేమ్?
0: నాకు కొంచెం ఈ కంపెనీస్కు కానీ లేకపోతే కాలేజెస్కు కానీ, అంటే ఇప్పుడు నేను చేసేదంతా చిన్న పిల్లల దగ్గర నుంచి అంటే ఒక టీనేజర్ వరకు ఈ కోర్స్ తీసుకెళ్తున్నాను నేను. ఆల్రెడీ నేను కొన్ని దగ్గర చేసి ఉన్నాను నేను, ఐ వాంట్ టు గో ఫర్దర్ ఇన్ టు, ఎందుకంటే స్ట్రెస్ లెవెల్స్ అంతా చాలా వరకు మనం రిలీవ్ చేసుకోవచ్చు ఆర్ట్ తోటి అనేసి. ఐ జస్ట్ వాంట్ టు టేక్ ఇట్ అనమాట. ఇప్పుడు వీళ్ళు కల్నరీ లాంజ్లో కూడా నేను ఐ వాజ్ సజెస్టింగ్ దెమ్ ఫుడ్ ఫుడ్ ఫుడ్ అనేది కాదు, తిండి అంటే మనకు తినేది మాత్రం కాదు, ఈవెన్ మైండ్ ఆల్సో, ఫుడ్ ఫర్ థాట్ ఆల్సో షుడ్ బీ దేర్ కదా. ఆ లెవెల్లో మనం ఏదైనా ప్రోగ్రామ్స్ చేసుకోవచ్చు ఆర్ట్ని తీసుకొని అనేసి ఐ బిన్ థింకింగ్ మేబీ ఇంకా ఫ్యూచర్లో అట్లా

0: కూడా చేయాలని ఉంది, చేస్తానేమో అని ఒక
1: తప్పకుండా
0: నమ్మకం
1: చేయాలి
0: ఉంది.
1: మేడం. అయితే శ్రోతలందరికీ కూడా గీతా భాస్కర్ గారు ఒక ఫిల్మ్ ఆర్టిస్ట్గా అందరికీ పరిచయమే, సుపరిచితులే. కాకపోతే వెనకాల ఏం జరుగుతుందన్నది డెఫినెట్గా నా శ్రోతలకి పరిచయం చేయాలి అని అనుకున్నాను. సో ఒక ఎండ్ క్రెడిట్ లైన్ మాత్రం నేను ఇస్తాను మేడం ఒకటి ఈ కార్యక్రమం మొత్తంకి కూడా. అంటే ఆర్ట్ అన్నది కేవలం మన దినచర్యలో కానీ మీరు అన్నట్టుగా ఒక వారంలో 30 నిమిషాలు కేటాయించి కూర్చొని చేయండి అని చెప్తే వచ్చేది కాదు, అది మనసులోంచి రావాలి. ఏ రకంగా అన్నా రావచ్చు. ఈరోజు చాలా నేను ఒక వెరీ బిజీ డాక్టర్ గైనకాలజిస్ట్ని చూశాను, ఆవిడ క్రోషే చేస్తారు. అసలు ఆవిడకి టైం ఎక్కడ దొరుకుతుంది అంటే చాలా కాంప్లికేటెడ్ క్రోషే ఒకటి, ఆవిడ బర్త్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ నేటివిటీ సీన్ అంతా క్రోషేలో చేసి ఆవిడ
0: వండర్ఫుల్
1: సోషల్ మీడియాలో పెట్టుకున్నారు. ఆవిడకి ఎంత హ్యాపీనెస్ దొరుకుంటుంది. సో ఆ నిర్వాణ, ఆ స్ట్రెస్ రిలీవింగ్, ఆ హ్యాపీనెస్ ఎంత రివార్డింగ్ గా ఉంటుంది అంటే ఆర్ట్, అది ఎవ్వరు మిస్ అవ్వకూడదు అని నేను అనుకుంటున్నాను. చిన్నపిల్లల నుంచి అందరికి ఈ రోజు డెడ్ లైన్స్, ఎగ్జామ్ ఉంది అంటే ఒక టైం టేబుల్ వేసుకొని ఈ రోజు ఇది కంప్లీట్ అవ్వాల్సిందే, రేపు ఇది అవ్వాల్సిందే, ఎగ్జామ్ లో ఫస్ట్ రావాల్సిందే. వాట్ ఆర్ యూ డూయింగ్ ఫర్ యువర్ సెల్ఫ్? యూ హ్యావ్ టు ఎక్స్ప్లోర్ యువర్ సెల్ఫ్ త్రూ ఆర్ట్ అని నేను అంటాను మేడం. చివరిగా మా శ్రోతలకి మీరిచ్చే మెసేజ్ కూడా,
0: అంటే ఇప్పుడు ఆర్ట్ అంటే డ్రాయింగ్ పెయింటింగ్ మాత్రం కాదు, ఏదైనా సరే, కుకింగ్ ఆల్సో ఇస్ అన్ ఆర్ట్ అనమాట. అది అంటే మనం సొంతంగా మనం ఏదైనా క్రియేట్ చేసినప్పుడు వచ్చే హ్యాపీనెస్ కంటే ఎక్కువ పేరు దేంట్లో ఉండదు అనమాట. దేంట్లో ఉండదు అంటే మనం ఇప్పుడు మనకు మార్కెట్లో అన్నీ దొరుకుతున్నాయి, ఏదైనా తెచ్చుకోవచ్చు, కానీ వెన్ మనమే మనం ఇంట్లో చేసి వాళ్ళు ఇంట్లో వాళ్ళందరూ తిని బాగుంది అని అన్నారంటే, లేకపోతే ఏదో ఒకటి ఏదో ఒక రకంగా మనం ఒక ఆర్ట్ లేక ఒక ముగ్గేసో వాళ్ళు హ్యాపీనెస్ని ఎక్స్ప్రెస్ చేసినారనుకోండి, అదే చాలు మనకు, ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఎంత స్ట్రెస్ ఉన్నా కానీ ఇప్పుడు మీరు అన్నట్టు క్రోషే చేస్తుందామని అంటే, దెర్ ఆర్ సో మెనీ పీపుల్ హూ టేక్ టు సో మెనీ అదర్ థింగ్స్ అనమాట. పిల్లలతో పోయి ఆడుకునేదో, గేమ్స్ కండక్ట్ చేయడం, అవన్నీ కూడా ఇట్ కమ్స్ అవుట్ ఆఫ్ క్రియేటివ్ మైండ్. సో అందరికీ ఉంది క్రియేటివిటీ, దాన్ని కొంచెం బయటికి తీసుకురావాలి అంతే. అది మనం చిన్న పిల్లల దగ్గర నుంచి వాళ్ళని ట్రైనింగ్ ఇస్తే ప్రాబబ్లీ దే విల్ బి బెటర్ హ్యూమన్స్ ఇన్ ద ఫ్యూచర్ అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మన వాళ్ళు చాలా మంది చూస్తున్నాం డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు, స్ట్రెస్ స్ట్రెస్ అని అంటున్నారు, వేరే అవకేషన్స్కి వెళ్ళిపోతున్నారు. అవన్నీ కాకుండా మనం కొంచెం మనం బ్యాలెన్స్డ్గా లైఫ్ని మనం.
2: ఇంతవరకు వనితా లోకం కార్యక్రమంలో విజువల్ ఆర్ట్స్ మెంటర్, ఫిల్మ్ డైరెక్టర్, ఆర్టిస్ట్ గీతా భాస్కర్ గారితో పరిచయం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి సమయం 1:50 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.
3: आदाब, ये आकाशवाणी है, खबरों के साथ मैं माजिद अली. वज़ीर-ए-आज़म नरेंद्र मोदी ने कहा है कि विकसित भारत को हर एक के तआवुन से ही हकीकत की शक्ल दी जा सकती है. उन्होंने सेवा संकल्प अभियान के तहत सेवा यात्रियों से बातचीत की. हुकूमत ने अगले महीने से दीनदयाल उपाध्याय ग्रामीण कौशल्य योजना के तहत 70,000 देही नौजवानों को हुनरमंदी की तरबियत फराहम करने का फैसला किया है. जनूबी अफ्रीका और ब्राजील के वज़ीरे खारजा ने पहलगाम दहशतगर्दाना हमले की मजम्मत की है. उन्होंने अक़वामे मुत्तहिदा की जनरल असेंबली से अलग IBSA मुज़ाकरात फोरम के दौरान मीटिंग में दहशतगर्दी को हरगिज़ बर्दाश्त न करने के अज़्म को दोहराया. ओडिशा, आंध्र प्रदेश और तेलंगाना के बहुत से इलाकों में हवा के दबाव के सबब मूसलाधार बारिश की वजह से तबाही हुई. महकमे मौसमियात ने इम्कान जाहिर किया है कि अगले 12 घंटे में हवा का कम दबाव कमजोर पड़ जाएगा. और जापान में जारी एशियाई खेलों में कमलजीत और सुरुचि सिंह की भारतीय जोड़ी ने 10 मीटर के एयर पिस्टल मिक्स टीम मुकाबले में सोने का तमगा जीता है. अब खबरें तफसील से. वजीर आजम नरेंद्र मोदी ने कहा है कि हर एक की शमूलियत और ताउन के साथ ही विकसित भारत को हकीकत में बदला जा सकता है. सेवा संकल्प अभियान के तहत वाराणसी से वडनगर जाने वाले सेवा यात्रियों से वर्चुअल वसीले से बात करते हुए जनाब मोदी ने ये बात कही. जनाब मोदी ने उजागर किया कि वडनगर ने उन्हें ऐसी इकदार दी हैं जिन्होंने उनकी जिंदगी को बनाया है, जबकि काशी ने इन इकदार में अनगिनत रंग भरे हैं. उन्होंने इस बात पर खुशी

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు జస్ట్ ఒక క్లిక్ లోనైనా. వా,
2: చిక్కుకున్నాడు.
3: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. RBI అంటుంది,
4: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. హైదరాబాద్లో గణేష్ నిమజ్జన వేడుకలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. బాలాపూర్ నుంచి హుస్సేన్ సాగర్ వరకు 18 కిలోమీటర్ల యాత్రకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ముజంజాహీ మార్కెట్ మీదుగా హుస్సేన్ సాగర్కు గణనాథులను తరలిస్తున్నారు. పండ్లు పూలతో అలంకరించిన వాహనాల్లో గణేశుల శోభాయాత్ర జరుగుతుంది. ఖైరతాబాద్ మహాగణపతి 6 గంటల శోభాయాత్ర తర్వాత ఎన్టీఆర్ మార్గ్లోని క్రేన్ వద్దకు చేరుకున్నారు. అక్కడ వాహనం నుంచి విగ్రహాన్ని వేరుచేసి కలశ పూజ నిర్వహించారు. ఖైరతాబాద్ బడాగణేశుడు గంగమ్మఒడికి చేరాడు. ఎన్డీఆర్ మార్గంలో క్రేన్ నంబర్ 4 వద్ద నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా ముగిసింది. బాలాపూర్ గణేశుడి లడ్డూ వేలంపాట్లో 39 లక్షల రూపాయలు పలికింది. వనస్థలిపురం సాహెబ్ నగర్కు చెందిన సామా ప్రణీత్రెడ్డి ఈ లడ్డూను సొంతం చేసుకున్నారు. గతేడాది దశరథ్ గౌడ్ లడ్డూను 35 లక్షలకు దక్కించుకోగా ఈసారి ఆ రికార్డు దాటిపోయి 4 లక్షలు పెరిగింది. ఈరోజు హైదరాబాద్లో గణేష్ నిమజ్జనం సందర్భంగా భక్తులకు ఇబ్బంది కలగకుండా ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. 24 గంటల పాటు నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి 700 ప్రత్యేక బస్సులు నడుపుతుంది. హుస్సేన్ సాగర్ పరిసరాల నుంచి వివిధ రూట్లకు నిరంతరాయంగా బస్సులు తిరుగుతాయి. దేశ ఆహార భద్రత ప్రాధికార సంస్థ FSSAI ఎన్లాగ్ పన్నీర్ ఉత్పత్తిని అమ్మకాలను నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. పాడి రంగంలో ఎన్లాగ్ పేరిట అమ్మకాలు జరుపుతున్న ఉత్పత్తిలో ఇకపై పన్నీర్ అన్న పదాన్ని వాడరాదని ప్రకటనలో తెలిపింది. లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కేంద్ర ఎన్నికల సంఘంపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ విమర్శించారు. ఈసీ సరైనది కానప్పుడు కేరళలో కాంగ్రెస్ ఎలా గెలిచిందని, అక్కడి ప్రభుత్వంపై ఉన్న ప్రజా వ్యతిరేకత రాహుల్కి తెలియందా అని అమృత్సర్లో ఆయన ప్రశ్నించారు. ఆసియా క్రీడల్లో భారత పురుషుల మహిళల కబడ్డీ జట్లు ఫైనల్కు చేరాయి. సెమీఫైనల్స్లో పురుషుల జట్టు థాయిలాండ్పై 66-28తో, మహిళల జట్టు నేపాల్పై 48-24తో ఘన విజయాలు సాధించి స్వర్ణపోరుకు అర్హత సాధించాయి. అక్టోబర్ 9 జరిగే ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల్లో కాంగ్రెస్ అనుబంధ తెలంగాణ ఆర్టీసీ వర్కర్స్ యూనియన్ కి టీపీసీసీ పూర్తి మద్దతు ఇస్తుంది. పార్టీ శ్రేణులంతా టీడబ్ల్యూయూ అభ్యర్థుల గెలుపునకు సహకరించి ఇతర యూనియన్లను ప్రోత్సహించవద్దని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కోరారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం xhandle@

న్యూస్ అండర్ స్కోర్ HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి 4 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి సమయం 3:03 దాటి 18 సెకండ్లు. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంకాలం 5 గంటలకు మీడియం వేవ్ 400.5 మీటర్లు 738 కిలోహెడ్స్, డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెడ్స్పై మా సాయంకాలం ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు, నమస్కారం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతలకు నమస్కారం. మీడియం వేవ్ 406.5 మీటర్లు అనగా 738 కిలోహెర్ట్స్, అలాగే డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్ పై ఈనాటి సాయంకాలం ప్రసారం ప్రారంభం. నిలయంలో సమయం సరిగ్గా 5 గంటలు ఇప్పుడు

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. దివంగత సీనియర్ కాంగ్రెస్ నాయకుడి జ్ఞాపకార్థం ఆర్యదాన్ మహమ్మద్ ఫౌండేషన్ నెలకొల్పిన ప్రతిష్టాత్మక ఆర్యదాన్ మహమ్మద్ ఉత్తమ ప్రజాసేవకుడు అవార్డు 2026 స్వీకరించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేరళలోని నిలంబూరికి బయలుదేరారు. ఖైరతాబాద్ ఉప ఎన్నికపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి స్పందిస్తూ, ఈసీ నుంచి ఆదేశాలు రాగానే తాము ఈ ఎన్నిక జరపడానికి సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. వైద్యులు, నర్సులతో పాటు ఫార్మసిస్టులు ఆరోగ్య రంగంలో అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తున్నారని మంత్రి దామోదరన్ రాజనరసింహ అన్నారు. ప్రజలకు సురక్షితమైన, నాణ్యమైన మందులు అందించడంలో ఫార్మసిస్టుల సేవలు అమూల్యమైనవని కొనియాడారు. వికారాబాద్ జిల్లా తాండూరులో పర్యటించిన రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డి ఓటు హక్కు ఉన్న ప్రతి పౌరుడు ఓటు హక్కు నమోదు చేసుకోవాలని సూచించారు. అర్హులైన ఓటర్ల పేపర్లను తొలగిస్తూ పౌరులకు నోటీసులు ఇచ్చి ఇబ్బంది పెడుతున్నారని చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు ఆస్ట్రేలియాలో టూవుంబా మేయర్ జియోఫ్ మెక్డొనాల్డ్తో సమావేశమయ్యారు. ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, స్థానిక భారతీయ సమాజ నాయకులు ఆయన వెంట ఉన్నారు. పొంగిపొర్లుతున్న గోదావరి పూర్వప జలాలను మల్లన్న సాగర్, రంగనాయక సాగర్, కొండపోచమ్మ సాగర్ వంటి ప్రధాన జలాశయాలకు తరలించేందుకు వెంటనే పంపులు ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు లేఖ రాశారు. ఉత్తరప్రదేశ్లో ఒకప్పుడు నేరగాళ్లు, మాఫియా శక్తులు రాజ్యమేలుతుండగా ఇప్పుడు పారిశ్రామిక అభివృద్ధి, పెట్టుబడులకు అనుకూలమైన సురక్షిత ప్రాంతంగా అవతరించిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా కొనియాడారు. తెలంగాణ రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హైదరాబాద్ గణేష్ నిమజ్జన ఏర్పాట్లను పర్యవేక్షించడానికి ఏరియల్ సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులకు ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి రాత్రి 8 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం జానపద సంగీత కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో సమ్మక్క సారక్క కథ యక్షగానం చివరి భాగం వినిపిస్తారు శ్రీ జోగు శంకరయ్య బృందం.

0: సీతారామ నాట్య కళా మండలి వారిచే రచింపబడిన సమ్మక్క చరిత్ర మూడవ భాగము వింటున్నారు. ఆ కథానాయకుని పేరు జోగు శంకరయ్య. గ్రామం సీతారాంపురం, గుండాల మండలం, యాదాద్రి భువనగిరి జిల్లా.
1: నాదా ప్రాణేశ్వర, ఆ యొక్క మేడారం వాగుల దైవాల వావి అందు స్నానమాచరిస్తే మనకు సంతానం కలుగునంటున్నావా? అలాగే పోవుదాము
0: చెలిమని పదవమ్మ ప్రాణ.

0: శ్రీకాంత
1: నాదా,
0: ఇప్పుడే తొందరగా పోయి మనం గంగల స్నానం ఆచరిద్దాం. తోటి బాలుడా, ఎవరికి సంతానం కలిగిన వారి బాలులను నీవు సాధి సవరించినావు కాబట్టి ఇకనైనా ఆ శంకరుడికి మనకు దయ కలుగునో ఏమో. పోదాం పదము.
1: పరులాను చూసితనేమి

0: నాదా
1: చెలిమని
0: పరాయి పిల్లలను తీసుకొచ్చి మనము చూసి సాదుకుంటే మనకు ఏమి లాభము? ఇవాళ తాలో దెబ్బైనా మన కడుపున పుట్టాలే. మన కడుపున పుట్టిన వాడే మనకు రేపు రేపు మన పోషించగలుగుతాడు కదా నాదా.
1: కాంతామాని.

0: చేద్దామని
1: నాదా
0: నీవు అని విధంబుగా గంగల స్నానం ఆచరించుదామంటే తొందరగా ప్రయత్నమైనవు గాని ఆ కారణ అడవిలో కొయ్య రాజులు ఉంటారు, మంత తంత్రములు ఉంటాయి, చెట్ల క్రియలు ఉంటాయి, సింహాలు భూతాలు కూడా ఉంటాయి. అతి జాగ్రత్తలనే పోయి మన దేవతలు ఎప్పుడైతే స్నానం ఆచరించి బయటికి వెళ్తారో మనం అప్పుడే స్నానం ఆచరించవలేను.

0: ఇక్కడ ఈ వనములో ఎవరు కనిపించకుండా ఉన్నారు. ఇండ్లు గోపురాలు కూడా ఇక్కడ కనిపిస్తలేవు. రాత్రి అయినది, మనం ఇక్కడనే ఈ దైవాల వాగు పక్కన స్నానం ఆచరించినాం కదా, ఇక్కడనే పండుకొని పొత్తుగాల లేచి మన గ్రామానికి పోదాం, ఇక్కడనే నిద్రించుదామా?
1: నాదా, అయినా ఇప్పటికి చాలా రాత్రి అయినది కదా, ఇక్కడ నిద్రించి పొద్దుగాన లేచిపోదాం నాదా.
0: చెలిమని, ఇది మేడారం వాగు, ఇచ్చటనే నిద్రించుదాం, పరమేశ్వరుడు గురించి ధ్యానించుదాం
1: నాదా. అలాగే ఆ యొక్క స్వామివారిని తలుచుకుంటూ ఇక్కడ నిద్రించుదాం నాదా.

0: శంకర పరమేశ్వర నీలకంఠ ఆపది బాంధవ ఆరాధ రక్షగా ఎక్కడున్నావు తండ్రి, నీ గురించి ఎన్నో తీర్థయాత్రలు తిరుక్కుంటా, పుణ్యక్షేత్రములు తిరుక్కుంటా తిరుక్కుంటా నీ సన్నిధికి, అనగా ఇక్కడ దైవాల భాగం ఉన్నదని మేమిక్కడి మేడార గ్రామానికి వచ్చినాం. మీరు చేసే గంగలో మేము స్నానం ఆచరించినాం. మాకు ఇప్పటికైనా మా మీద దయదలించి మాకు సంతాన ఫలము ఓడిగట్టుము తండ్రి. ఇక్కడ నీది రాత్రి అయినది, నీవు చేసిన వాగు పక్కనే మేము నిద్రిస్తున్నాం తండ్రి. బామా చలిమని మనమే ఇక్కడనే నిద్రించుదాం.
1: అలాగేనాడా, నా భర్త శంకరుడు తన శక్తి మొత్తము నాకు నొసంగెను. ఇక నేను ఈ మేడారము గ్రామము వచ్చి ఇక్కడ ఒక బంగారమై ఇక్కడ నెరిసిపోయేదను. నాకు పసుపు కుంకుమ తెచ్చి నాకు పూజలు చేయవలేను. ఈ మేడారము ఈ లంక పొదలో నేను నెరిసిపోవచ్చున్నాను. ఓ భక్తులారా, మీరు మీ గురించి నేను చెప్పేదను వినుము. నిద్ర నుండి లేచి తూర్పు దిశకు పోండి. తూర్పు దిశల లంక పొదల చూడండి.
0: బామా
2: నాదా,
0: తెల్లవారుజాము వచ్చినది. మనము ఇక్కడ మేడారము లోపల దైవాల వాగులో దేవతలు చేసినటువంటి వాగులు స్నానమాచరించినాం. కాని నిద్ర లోపల ఒక వనదేవత వచ్చి, ఓ భక్తులారా మీరు నిద్ర నుండి లేచి తూర్పు దిశకు బొమ్మని పలికినది. అట్లే తూర్పు దిశలో ఒక్క లంకవరములో పసుపు కుంకుమ భరిణి కనిపిస్తుంది. ఆ భరిణి తీసుకొని పోతే మీకు సంతానం కలిగినది చెప్పినది. కాబట్టి మనం తూర్పు దిశకు పోదాం.
2: నాదా, నాకు కూడా అదే విధముగా కలపడ్డది నాదా. దేవత వచ్చి నాకు కళ్ళ చెప్పినట్టు నాకు కూడా అదే విధంగా కలపడ్డది నాదా.
0: చలిమని, నీకు అదే కళ నాకు అదే కళ అంటున్నావు కాబట్టి ఆ దైవ స్వరూపుడు మనకు సంతానం ఇచ్చినట్టే ఆ లంకపద ఎక్కడుందో తూర్పు దిక్కు పోదాం పదము.
2: అలాగే పోదాము.
0: చలిమని, నీవు అనే విధంగా తూర్పు దిక్కుకు పోతే అగో అగో లంకల పసుపు కుంకుమ కనిపిస్తున్నది. పట్టుము చలిమని, కొంగు పట్టుము. నీ కొంగుల నేను ఈ పసుపు కుంకుమ పరిణి నీకు నీ కొంగుల పెడుతున్నాను. తీసుకొని మన ఇంటికి పోదాము. ఆ పసుపు కుంకుమకు పూజలు చేస్తే సంతానం కలుగునేమో.
1: హో భక్తులారా,
0: ఆ
1: అది పసుపు కుంకుమ
0: ఆ
1: బంగారమే నీకు సంతానము కలుగును.
0: ఆహా, ఇన్నవాప,
1: ఆ బంగారమే నీకు సంతానము కలుగును. అది ఓళ్ళ పెట్టుకొని పసుపు కుంకుమ తోటి పువ్వులు వేసి మీరు పూజలు చెయ్యవలయును. మీకు సంతానము కలుగును. ఇక వెళ్ళిపోండి.
2: నాదా, ఆ యొక్క వన దేవత ఆ పరమేశ్వరుడు చెప్పినట్టు మనం ఆ బంగారము తీసుకొని ఆ స్వామిని కరుణించుకుంటూ పోదాము. కరుణి

0: రాదా?
1: ఈ బంగారం తీసుకొని పోవుతుంటగా నీ ఒడి లోపల మిసులుతున్నది ఏమిటి?
0: నాదా, నా ఒడి లోపల మనం ఇంటికి పోగానే ఓ పసిపాల రీతిగా మారిపోయినది.
1: ఎంత సంతోషము! జై శంకర మహారాజుకే,
0: సమ్మక్క సారక్కకి! నాదా,
1: నీవు పొంగుల పట్టుకొని బంగారం తీసుకొని రాగానే ఎంత ముద్దు చక్కని బాలికైంది సుమా. ఆ శంకరుడు ఇన్ని దినములు మన పీద ఎందుకు కోపం వచ్చినో కదా. అయినా కలియుగం పుట్టే ముందు పెరగముండుతని ఆనాడు ఇన్నట్టుగా ఆ శంకరుడు ఈ దైవాల వాగులో స్థానం ఆశ్రయించితేనే సంతానం కలిగిన చెప్పినట్టు మన దైవాల వాగుకు వచ్చినందుకు, ఈ వృధాప్యములో ముసలితనంలో కూడా మనకు సంతానం ఇచ్చినందుకు సంతోషమాయను. అయినా ఇప్పుడు ఈ బాలికకు నామకరణము పెట్టవలేను, జోల పాటలు పాడవలేను. జోల పాట పదాలు పాడిన తర్వాత నా బ్రాహ్మణులు విలిపించి నామకరణము చేస్తాము.
0: అలాగే నాదా. జో జో ముద్దుల.

0: పోయి దేవరా, తొందరగా ఆవో, ఈ బ్రాహ్మణుని పిలిపించి పేరు పెట్టవలేను. బ్రాహ్మణోత్తమ, నాకు ఈ బాలిక మేడారం వాగు ఎందున దైవాల వాగులో స్నానం ఆచరిస్తే నాకు బాలిక కలిగినది. ఆ బాలిక పేరు ఏమి పెట్టవలను చెప్పవలేను. అయ్యా పాపయ్యా, నీ బాలిక దైవాల వాగులనగా శుక్రవారం రోజున జన్మించిన అవునా? ఇచ్చి బాలిక పేరు సమ్మక్కయ్య అని పేరు పెట్టి పిలవలేను. ఆ సమ్మక్క పేరు మీద ప్రజలందరికీ బంగారం పసుపు కుంకుమ పంచవలేను. శ్రీ సమ్మక్క దేవికే
1: జై. శంకర మహారాజుకి
2: జై.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం చిత్రసీమ సినిమా పాటలు. శృతిలయలు ఈ చిత్రం కోసం పూర్ణచందర్ శ్రీనివాస్ పాడిన తారంగం గీతం, సంగీతం కెవి మహాదేవన్.

సమ్మక్క సారక్క కథ. యక్షగానం చివరి భాగం విన్నారు. ఆలపించినవారు శ్రీ జోగు శంకరయ్య బృందం. ఈనాటి జానపద సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు, జస్ట్ ఒక క్లిక్ లోనైనా. వా,
2: చిక్కుకున్నాడు.
3: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది,
4: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
5: చిత్రగీతాల తర్వాత బడాయి భావయ్య, బడాయి బసవయ్య చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, రామకృష్ణ బృందం ఆలపించిన గీతం. సంగీతం చక్రవర్తి, సాహిత్యం కొసరాజు.

శ్రోతలకు ప్రకటన. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సోమవారం అంటే 28వ తేదీ సాయంత్రం 7:15 ఇల్లు వాకిలి కార్యక్రమంలో ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది. అంశం పాల పదార్థాలతో ఆరోగ్యం పోషక లాభాలు. ఈ అంశం గురించి అసిస్టెంట్ ప్రొఫెసర్ జి స్వర్ణలత గారు రైతులు శ్రోతలు అడిగే ప్రశ్నలకు సందేహాలకు ఫోన్ ద్వారా నేరుగా సమాధానాలు ఇస్తారు. మరి రైతు సోదరులు ఫోన్ చేయవలసిన ఫోన్ నెంబర్లు

0852, మరొక నెంబరు 2324 0853. ఈ నెంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. అంశం మరొకసారి, పాల పదార్థాలతో ఆరోగ్యం, పోషక లాభాలు. ప్రకటన విన్నారు. చిత్రగీతాల తర్వాత ఏమండై శ్రీవారు ఈ చిత్రం కోసం టిప్పు గంగా పాడిన అనంత శ్రీరామ గీతం, సంగీతం శ్రీకాంత్ దేవా.

చివరిగా శ్రీ వినాయక విజయము. ఈ చిత్రం కోసం రామకృష్ణ పాడిన కొసరాజు గీతం, సంగీతం ఎస్ రాజేశ్వరరావు.

రసాతల మహాతల పాతాళ లోకాలు తిరిగి మా విద్యను ప్రదర్శించి బహుమానాలు పొందాం. మీ శాంతి గజనానికి వచ్చాం. మా విద్యను తిలకించాలి ప్రభువులు.

చిత్రసీమ సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 5:45. ఇప్పుడు ఈ పూట రేపు ప్రసారం కాబోయే కార్యక్రమాల వివరాలు వింటారు. ముందుగా ఈ పూట ప్రసారంలో ఈ సాయంత్రం 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. వ్యవసాయ సూచనలు 6:50 అంశం నూనె గింజల పంటలలో సస్యరక్షణ. ఈ అంశం గురించి పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త జి మాధురి గారు అందించే వివరాలు వినవచ్చు. 7:15 ఇల్లు వాకిలి. ఇందులో ముందుగా తోటముచ్చట్లు ప్రాయోజిత కార్యక్రమం, అనంతరం వివిధ పంటలు సస్యరక్షణ గురించి జనగాం తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త కోఆర్డినేటర్ డాక్టర్ టి లక్ష్మణ్ గారి ప్రసంగం వినవచ్చు. 7:45 వికసిత భారత్ కార్యక్రమంలో పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన గురించి మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయకర్త డాక్టర్ సాంబశివరావు కండ్రాతి. 8:03 అమరవాణి సంస్కృత కార్యక్రమంలో సంస్కృత భాషా ప్రాముఖ్యత గురించి డాక్టర్ పాటూరి నాగరాజు గారి ప్రసంగం వినవచ్చు. 9:15 స్పాట్ లైట్, 9:30 కరెంట్ అఫైర్స్ ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. రాత్రి 10:00 జపాన్లో జరుగుతున్న 20వ సంచిక ఆసియా క్రీడలు 2026 రోజువారీ నివేదిక ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. అనంతరం మధుర గీతాలు వినవచ్చు. ఇవి ఈ పూట ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఇక రేపు ప్రసారం కాబోయే కార్యక్రమాలు. రేపు ఉదయం 6:10 భావన లావణ్యం సిరిపురపు అప్పారావు గారి ప్రసంగం తెలుగులో వినవచ్చు. 6:15 భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి సుప్రభాతం, స్తోత్రం, ప్రపత్తి, మంగళాశాసనం ప్రసారమవుతాయి. రేపు ఉదయం పొలం పనులు 6:35. 7:00 నాగర్ కర్నూలు జిల్లా సమాచార లేఖ రచన శ్రీ టి విజయ్ కుమార్. 7:15 ఉదయతరంగిణి కార్యక్రమంలో హరికథల్లో పిట్టకథలు శ్రీ జయంతి లక్ష్మీ నరసింహ గారి హాస్య ప్రసంగం ప్రసారమవుతుంది. 2:00 ఆరోగ్య జీవనం శీర్షికన పెంపుడు జంతువులు జాగ్రత్తలు. ఈ అంశం గురించి పశు వైద్య నిపుణులు డాక్టర్ వెంకట యాదవ్ గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో ఎస్ ముండరత్నం బృందం వారిచే నాదస్వరవాద్యం ప్రసారమవుతుంది. రేపు ఉదయం 9:10 గౌరవనీయులు భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు 25 సంవత్సరాల ప్రజాసేవ పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 12:10 యువవాణి ఆంగ్ల కార్యక్రమం, 12:40 హిందీ కార్యక్రమం, 1:20 వనితలోకం స్త్రీల కార్యక్రమంలో మనసునకెన్నో మార్గాలు షబ్నవీస్ ఇందిరారావు గారి కథానిక ప్రసారమవుతుంది. 2:30 బాలానందం చిన్నపిల్లల కార్యక్రమంలో వరల్డ్ ఆల్వా లిటిల్ ఫ్లవర్ స్కూల్ విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం వినవచ్చు. ఇక రేపు సాయంత్రం 5:03 జానపద సంగీత కార్యక్రమంలో శ్రీమతి గడ్డం భారతి బృందం వారు ఆలపించిన జానపద గీతాలు వినవచ్చు. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలు, 7:00 మార్కెట్ ధరలు, 7:15 కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమంలో గొర్రెలు మేకలలో వచ్చే అంతర పరాన్నజీవులు నివారణ. ఈ అంశం గురించి శ్రీ పివి నరసింహారావు తెలంగాణ పశు వైద్య విశ్వవిద్యాలయం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ బి దస్మాభాయ్ గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీమతి కృష్ణసాయి. 8:03 ఆంగ్ల ప్రసంగ కార్యక్రమం, 9:15 స్పాట్ లైట్, 9:30 జాతీయ సంచిక కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. రేపు రాత్రి 10:00 జపాన్లో జరుగుతున్న 20వ సంచిక ఆసియా క్రీడలు 2026 రోజువారీ నివేదిక ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. అనంతరం మధుర గీతాలు వినవచ్చు. ఇవి రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి సమయం 5:50 ఉర్దూలో ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి సమయం 6:10 తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కంభంపాటి లక్ష్మీప్రసూన. హైదరాబాద్ వ్యాప్తంగా గణేష్ నిమజ్జనం ఘనంగా జరుగుతోంది. హుస్సేన్ సాగర్, ఇతర నిర్దేశిత ప్రాంతాల వైపు వేలాది విగ్రహాలు తరలివెళ్తున్నాయి. ఎలక్షన్ కమిషన్ అధికారిక ఉత్తర్వులు జారీ చేసిన వెంటనే ఖైరతాబాద్ ఉప ఎన్నిక నిర్వహించేందుకు అధికారులు పూర్తి సిద్ధంగా ఉన్నారని రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి తెలిపారు. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన ఓట్ల దొంగతనం ఆరోపణలను కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి తీవ్రంగా ఖండిస్తూ, తెలంగాణలో రాజకీయ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న కాంగ్రెస్ పార్టీయే అసలైన దోషి అని ఆరోపించారు. రాబోయే ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల్లో తెలంగాణ ఆర్టీసీ కార్మికుల యూనియన్కు కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు ఇస్తుందని టీపీసీసీ అధ్యక్షుడు బి మహేష్ కుమార్ గౌడ్ ప్రకటించారు. గోదావరి వరద జలాలను ప్రధాన జలాశయాలకు తరలించేందుకు వెంటనే పంపులు ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు లేఖ రాశారు. హైదరాబాద్ వ్యాప్తంగా గణేష్ నిమజ్జనం ఘనంగా జరుగుతోంది. 275 క్రేన్ల సదుపాయంతో హుస్సేన్ సాగర్, ఇతర 141 నిర్దేశిత నిమజ్జన ప్రాంతాల వైపు వేలాది విగ్రహాలు తరలివెళ్తున్నాయి. బాలాపూర్ గణనాథుడితో సహా ప్రధాన శోభాయాత్రలు భక్తి పారవశ్యాల నడుమ చార్మినార్, ఎంజే మార్కెట్ మీదుగా సాగాయి. ఏరియల్ సర్వే నిర్వహించిన అనంతరం రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, పోలీసులు, జీహెచ్ఎంసీ, జిల్లా యంత్రాంగంతో సహా అన్ని ప్రభుత్వ శాఖలు పరిస్థితులను పర్యవేక్షించేందుకు సమన్వయంతో పనిచేస్తున్నాయని అన్నారు. వర్ష సూచన ఉన్నందున రేపు ఉదయానికల్లా నిమజ్జన ప్రక్రియ అంతా ప్రశాంతంగా, సురక్షితంగా పూర్తయ్యేలా విగ్రహాల తరలింపును వేగవంతం చేసేందుకు నిర్వాహకులు, భక్తులు సహకరించాలని మంత్రి కోరారు. గణేష్ నిమజ్జనంపై మా హైదరాబాద్ ఆకాశవాణి ప్రతినిధి నాగేంద్రబాబు అందిస్తున్న మరిన్ని వివరాలు.
2: హైదరాబాద్లో గణేష్ నిమజ్జనోత్సవం వైభవంగా సాగుతోంది. 11 రోజుల పాటు పూజలు అందుకున్న ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం ఈ మధ్యాహ్నం ప్రశాంతంగా ముగిసింది. సచివాలయం మీదుగా ఎన్టీఆర్ మార్గులోని క్రేన్ నెంబర్ 4 వద్దకు చేరుకుంది. అక్కడ ఉత్సవ కమిటీ సభ్యుల ప్రత్యేక పూజల అనంతరం బడా గణేశుడిని హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేశారు. మరోవైపు బాలాపూర్ గణనాథుని శోభాయాత్ర నిమజ్జన ఊరేగింపు కార్యక్రమం కూడా ప్రశాంతంగా ముగిసింది. ఇక నగరం నలుమూలల నుంచి హుస్సేన్ సాగర్ కు వేలాదిగా విగ్రహాలు తరలివస్తుండటంతో ట్యాంక్ బండ్ పరిసరాలు భక్త జనసంద్రంగా మారాయి. మరోవైపు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నగర వ్యాప్తంగా 20,000 మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తున్నారు.
1: ఓటు హక్కు ఉన్న ప్రతి పౌరుడు తమ పేరును నమోదు చేసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డి సూచించారు. వికారాబాద్ జిల్లా తాండూరులోని పలు పోలింగ్ కేంద్రాలను ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా బూత్ స్థాయి అధికారుల పనితీరును ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్లకు సంబంధించి సుమారు 60% నోటీసులు అందజేసినట్లు తెలిపారు. వికారాబాద్ జిల్లాలో మాత్రం 72% నోటీసుల పంపిణీ పూర్తయినట్లు వెల్లడించారు. ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నమోదు ప్రక్రియను సక్రమంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. అలాగే ఎమ్మెల్యే అనర్హతకు గురై ఖాళీ ఏర్పడ్డ ఖైరతాబాద్ ఉప ఎన్నికపై కూడా సుదర్శన్ రెడ్డి స్పందించారు. ఎలక్షన్ కమిషన్ నుంచి ఆదేశాలు రాగానే తాము ఈ ఉప ఎన్నిక నిర్వహించేందుకు యంత్రాంగంతో సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన ఓట్ల దొంగతనం ఆరోపణలను కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ గెలిచినప్పుడు మాత్రమే రాహుల్ గాంధీకి ఎన్నికల కమిషన్ వంటి ప్రజాస్వామ్య వ్యవస్థలపై నమ్మకం ఉంటుందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడమే అసలైన నేరమని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్లలో ఓటర్ల జాబితా సవరణలు జరిగినప్పటికీ ప్రతిపక్షాలు కూడా విజయం సాధించాయని గుర్తుచేస్తూ, రాజ్యాంగబద్ద సంస్థలు ఓటర్లపై రాహుల్ గాంధీ చేస్తున్న దాడులు ఆయన స్వభావాన్ని తెలియజేస్తున్నాయని అన్నారు. 9 అక్టోబర్ జరగనున్న ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల్లో తమ అనుబంధ తెలంగాణ ఆర్టీసీ కార్మికుల యూనియన్కి కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు ఇస్తుందని టీపీసీసీ అధ్యక్షుడు బి మహేష్ కుమార్ గౌడ్ ప్రకటించారు. ఇతర యూనియన్లను ప్రోత్సహించవద్దని స్థానిక నాయకులను ఆదేశించిన ఆయన మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ ను ఎన్నికల కోఆర్డినేటర్గా నియమించారు. గోదావరి వరద జలాలను మల్లన్న సాగర్, రంగనాయక సాగర్, కొండపోచమ్మ సాగర్ వంటి ప్రధాన జలాశయాలకు తరలించేందుకు వెంటనే పంపులు ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు లేఖ రాశారు. దివంగత సీనియర్ కాంగ్రెస్ నాయకుడి జ్ఞాపకార్థం ఆర్య

0: దాన్ మహమ్మద్ ఫౌండేషన్ నెలకొల్పిన ప్రతిష్టాత్మక ఆర్యదాన్ మహమ్మద్ ఉత్తమ ప్రజాసేవకుడు అవార్డు 2026 స్వీకరించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేరళలోని నెలంబూర్కు చేరుకున్నారు. రైతులు, వెనుకబడిన వర్గాలు, ప్రజల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి చేపట్టిన దార్శనిక నాయకత్వం, వినూత్న కార్యక్రమాలకు గుర్తింపుగా ఈ పురస్కారం అందిస్తున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. చెన్నైలోని బీఎస్ఎఫ్ సెక్టార్ హెడ్ క్వార్టర్స్లో 30 కోట్ల రూపాయలకు పైగా విలువైన నూతన పరిపాలన నివాస సముదాయ భవనాలను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశ రక్షణలో బీఎస్ఎఫ్ ముందంజలో ఉంటుందని, మన జవాన్లకు ఆధునిక మౌలిక సదుపాయాలను అందించేందుకు నరేంద్ర మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని అన్నారు. తెలంగాణ బీజేపీ రాష్ట అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు ఆస్ట్రేలియాలో టౌంబా మేయర్ జియోఫ్ మెక్డొనాల్డ్తో సమావేశమయ్యారు. ఆయనతో పాటు ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, అక్కడ ఉన్న స్థానిక నాయకులు పాల్గొన్నారు. టూవుంబా అభివృద్ది, స్థానిక భారతీయ సంతతి సంక్షేమం, నగర సామాజిక ఆర్థిక పురోగతికి సహకారం గురించి ఈ ప్రతినిధి బృందం చర్చ జరిపింది. ములుగు జిల్లా మల్లంపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వచ్ఛత హీ సేవా కార్యక్రమంలో మంత్రి సీతక్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ,
1: వర్షాలు రావాలన్నా, ప్రజలకు మంచి గాలి ఉండాలన్నా, వ్యర్థాలను దూరం చేసి ప్లాస్టిక్ నిషేధించుకోవడం మూలంగా మాత్రమే వస్తుంది. ఈ స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొని రాష్ట్ర వ్యాప్తంగా విజయవంతం చేయాలని పంచాయతీరాజ్ శాఖ నుంచి కోరుతాం.
0: వైద్యులు, నర్సులతో పాటు ఫార్మసిస్టులు ఆరోగ్య రంగంలో అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తున్నారని మంత్రి దామోదర్ రాజనరసింహ అన్నారు. ప్రజలకు సురక్షితమైన, నాణ్యమైన మందులు అందించడంలో, సరైన మోతాదులో మందుల వినియోగంపై అవగాహన కల్పించడంలో ఫార్మసిస్టుల సేవలు అమూల్యమైనవని కొనియాడారు. 2026 సంవత్సరానికి గాను ఫార్మసిస్టులు ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేసే భాగస్వాములు అనే ఇతివృత్తంతో అంతర్జాతీయ ఫార్మసిస్టుల సమాఖ్య ఈ దినోత్సవాన్ని జరుపుకోవడం అత్యంత అభినందనీయమని మంత్రి అన్నారు. పేదలు కార్పొరేట్ వైద్య సేవలు పొందేందుకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతగానో తోడ్పడుతుందని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. పటాన్చెరు క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని 83 మంది లబ్ధిదారులకు 35,30,000 రూపాయల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఆయన అందజేశారు. నిజామాబాద్లో ఆధునిక గ్రంథాలయ శంకుస్థాపన కార్యక్రమంలో మేయర్ ఉమారాణి స్థానిక నాయకులతో కలిసి టీపీసీసీ అధ్యక్షుడు బి మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. గ్రంథాలయాన్ని ఆధునిక డిజిటల్ వనరులు, నాణ్యమైన పుస్తకాలతో తీర్చిదిద్దాలని ఆయన అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం కరకట్ట వద్ద గణేష్ నిమజ్జన కార్యక్రమానికి భక్తుల భద్రత, ట్రాఫిక్ నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు తెలిపారు. సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠతో కలిసి కరకట్ట వద్ద నిమజ్జన ఏర్పాట్లను ఎస్పీ ఈరోజు పరిశీలించారు. నారాయణపేట జిల్లా కేంద్రంలోని సెంట్రల్ చౌక్ వద్ద నిర్వహించిన వందే మాతరం సామూహిక గీతాలాపన కార్యక్రమం దేశభక్తి భావాన్ని చాటుతూ ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎంపీ డీకే అరుణ ప్రజలతో కలిసి వందేమాతర గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా డీకే అరుణ మాట్లాడుతూ, వందేమాతరం రచించి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగా 1 కోటి మందికి పైగా ప్రజలు ఒకేసారి గీతాలాపంలో పాల్గొనడం చారిత్రాత్మక ఘట్టమన్నారు. హైదరాబాద్లోని మను విశ్వవిద్యాలయంలో ఉడాన్ బాలికల విద్య ఆశయం సాధికారిత పేరిట ఒక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ సయ్యద్ ఐనుల్ హసన్ మాట్లాడుతూ, బాలికలకు సమాన విద్యావకాశాలు కల్పించకుండా సమాజం ప్రగతి సాధించలేదని, విద్య వారికి ఆత్మవిశ్వాసాన్ని అందిస్తుందని పేర్కొన్నారు. నల్గొండ జిల్లా అధికారులతో నిర్వహించిన అభివృద్ది సమీక్షా సమావేశంలో ప్రభుత్వ విప్ నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడారు. అభివృద్ది, సంక్షేమం పథకాలను సమర్థవంతంగా అమలు చేయడం ద్వారా నకిరేకల్ను ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని అన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. హైదరాబాద్ వ్యాప్తంగా గణేష్ నిమజ్జనం ఘనంగా జరుగుతోంది. హుస్సేన్ సాగర్, ఇతర నిర్దేశిత ప్రాంతాల వైపు వేలాది విగ్రహాలు తరలివెళ్తున్నాయి. ఎలక్షన్ కమిషన్ అధికారిక ఉత్తర్వులు జారీ చేసిన వెంటనే ఖైరతాబాద్ ఉప ఎన్నిక నిర్వహించేందుకు అధికారులు పూర్తి సిద్దంగా ఉన్నారని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

డాష్ ప్లస్ 2μ1 డాష్ హోల్ క్యూబ్. యూ కెన్ సింప్లిఫై ఇట్ పి ఆఫ్ 1 - p ఇంటూ 1 - 2p. దేర్ ఫోర్ కోఫిషియంట్ ఆఫ్ స్క్యూనెస్ ఈస్ β1 ఈజ్ ఈక్వల్ టు μ3² / μ2³. యూ కెన్ సింప్లిఫికేషన్ p² of 1 - p² - 2p² / p (1 - p)³. ఇట్ ఈజ్ ఈక్వల్ టు 1 - 2p² / p (1 - p). వెన్ p ఈజ్ ఈక్వల్ టు 1/2, β1 ఈజ్ ఈక్వల్ టు 0, సో ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ x బికమ్స్ ఇస్ ఎ సిమెట్రిక్ మూమెంట్ జనరేటింగ్ ఫంక్షన్. ఇఫ్ x ఫాలోస్ ఎ బెర్నౌలి డిస్ట్రిబ్యూషన్ ఇట్స్ మూమెంట్ జనరేటింగ్ ఫంక్షన్ ఈజ్ μxt ఈజ్ ఈక్వల్ టు e(e)x ఈజ్ ఈక్వల్ టు q(e)t0 + p(e)t1). దట్ ఈజ్ ఈక్వల్ టు q + p(e)t. క్యారెక్టరిస్టిక్ ఫంక్షన్. ఇఫ్ x ఈజ్ ఎ బెర్నౌలి వేరియేట్ దెన్ ఇట్స్ క్యారెక్టరిస్టిక్ ఫంక్షన్ ఈజ్ φ(x) = t e

ఈక్వల్ టు క్యూ ఇంటూ ఈ పవర్ టీ జీరో ప్లస్ పి ఇంటూ ఈ పవర్ టీ వన్ దట్ ఈజ్ ఈక్వల్ టు క్యూ ప్లస్ పి ఇంటూ ఈ పవర్ టీ క్యారెక్టరిస్టిక్ ఫంక్షన్. ఇఫ్ ఎక్స్ ఇస్ ఎ బెర్నౌలీ వేరియేట్ దెన్ ఇట్స్ క్యారెక్టరిస్టిక్స్ ఫంక్షన్ ఈస్ ఫై ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టీ ఈ ఈ పవర్ ఐటీ ఇంటూ ఎక్స్ దట్ ఈ సింప్లిఫికేషన్ ఈ పవర్ ఐటీ జీరో ఇంటూ క్యూ ప్లస్ ఈ పవర్ ఐటీ ఇంటూ పి దట్ ఈజ్ ఈక్వల్ టు క్యూ ప్లస్ ఈ పవర్ ఐటీ ఇంటూ పి బైనామినల్ డిస్ట్రిబ్యూషన్. సో వీ కెన్ టేక్ ద ఫస్ట్ ఇంట్రడక్షన్. బైనామినల్ డిస్ట్రిబ్యూషన్ వాస్ ప్రపోజ్డ్ బై జేమ్స్ బెర్నౌలీ. ఇట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ థియరిటికల్ డిస్ట్రిబ్యూషన్ హ్యావింగ్ వైడ్ అప్లికేషన్స్ ఇన్ సోషల్ సైన్సెస్, బిజినెస్ అండ్ కామర్స్. ఇన్ స్టాటిస్టికల్ క్వాలిటీ కంట్రోల్ ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ కన్స్ట్రక్టింగ్ కంట్రోల్ చార్ట్స్ ఫర్ ఫ్రాక్షన్ ఆఫ్ డిఫెక్టివ్ యూనిట్స్ అండ్ నెంబర్ ఆఫ్ డిఫెక్టివ్ యూనిట్స్ దట్ ఈస్ పి అండ్ ఎన్పి చార్ట్స్. డెఫినేషన్ ఆఫ్ బైనామినల్ డిస్ట్రిబ్యూషన్. A discrete random variable X is said to be follow a binomial distribution with parameters n and p if it assumes only non-negative integer values and its probability mass function is given by p of x is equal to ncx p power x dot q power n minus x. In x is equal to we can take 0, 1, 2, 3 and so, n. P of x is equal to 0, otherwise 0 less than p less than 1, q is equal to 1 minus b. Suppose we will take an example here. In a production process, suppose the chance that an here is a descriptive is 5%. If a sample of 10 items is taken, the probability there are x defective units in the sample is given by p of x is equal to p of x is equal to, we can write here, 10cx into 0.05 whole power x into 0.95 whole power 10 minus x. Here x is equal to 0, 1, 2, and so on 10. We'll take another example here. Suppose the chance that a newborn child is a male or female have equal probabilities. Then in a family with two children, the probability there are x female children is p x is equal to x, that is equal to p of x is equal to 2cx into 1 by 2 whole power x into 1 by 2 whole power x into 1 by 2 whole power 2 minus x, that is x is equal to 0, 1, 2 and so on. Derivation of binomial distribution optional. Consider a sequence of independent Bernoulli trials. In each of the probability success is p. Suppose our interest is in the n trials. There are x success and consequently n minus x failures. Consider x success and n minus x failures in some specified order since the trials are independent using multiplication theorem of probability. We get the probability of the above events as p power x dot q power n minus x. But x success in n trials can occur in ncx possible ways and the probability of each these ways is p power x dot q power n minus x. By using addition theorem of probability, we get the probabilities that there are x success in n trials in any order as ncx dot p power x dot q power n minus x. The following experimental conditions are to be satisfied for using binomial distribution. Each trial results in two exhaustive and mutually exclusive outcomes generally termed as success S and failure F. The probability of success P is a constant for each trial. The number of trials N is finite. The trials are independent. Properties of binomial distribution. If X has a binomial distribution with parameter N and P, let us denote it as X equivalence to B N, P. Mean of binomial distribution is equal to NP. Variance of binomial distribution is equal to NP cube. Therefore, mean greater than variance is the characteristics feature of binomial distribution. Since 0 less than P less than 1 and NP greater than NP cube. Coefficient of skewness. 1. Beta 1 and gamma 1 do not depend on the value of x. 2. When p is equal to 1 by 2, the distribution is symmetric. 3. If p less than 1 by 2, the distribution is asymmetric and gamma 1 is positive. 4. If p greater than 1 by 2, the distribution is asymmetric and gamma 1 is negative. Movement generating function. Mxt is equal to e
ఇంటూ ఈ పవర్ టీఎక్స్ ఇజ్ ఈక్వల్ టు సమేషన్ ఆఫ్ ఎన్ఎక్స్ ఇజ్ ఈక్వల్ జీరో ఈ పవర్ టీఎక్స్ ఇంటూ ఎన్సీఎక్స్ పి పవర్ ఎన్ ఇంటూ క్యూ పవర్ ఎన్ మైనస్ ఎక్స్ సమేషన్ ఆఫ్ ఎన్

0: ఎక్స్ ఇస్ ఈక్వల్ జీరో ఇన్ సిఎక్స్ పి ఇంటూ ఈ పవర్ టి హోల్ పవర్ ఎక్స్ ఇంటూ క్యూ ఎన్ మై పవర్ ఎన్ మైనస్ ఎక్స్. దేర్ ఫోర్ క్యూ ప్లస్ పి ఇంటూ ఈ పవర్ టి హోల్ పవర్ ఎన్. వి నో దట్ మ్యూ ఆర్ డాష్ ఇస్ ఈక్వల్ టు డి స్క్వేర్ బై డిటి స్క్వేర్ ఇంటూ ఎంఎక్స్ టి. టి ఇస్ ఈక్వల్ జీరో, ఆర్ ఇస్ ఈక్వల్ వన్ కామా టూ. ఫర్ ఆర్ ఇస్ ఈక్వల్ వన్ టూ త్రీ ఫోర్ వి గెట్ మ్యూ వన్ డాష్ ఇస్ ఈక్వల్ టు ఎంపీ, మ్యూ టూ డాష్ ఇస్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ ఎన్ మైనస్ వన్ పి స్క్వేర్ ప్లస్ ఎన్పి, మ్యూ త్రీ డాష్ ఇస్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ ఎన్ మైనస్ వన్ ఎన్ మైనస్ టూ పి క్యూబ్ ప్లస్ త్రీ ఎన్ ఇంటూ ఎన్ మైనస్ వన్ పి స్క్వేర్ ప్లస్ ఎన్పి, మ్యూ ఫోర్ డాష్ ఎన్ ఇంటూ ఎన్ మైనస్ వన్ ఎన్ మైనస్ టూ ఎన్ మైనస్ త్రీ పి పవర్ ఫోర్ ప్లస్ సిక్స్ ఎన్ ఇంటూ ఎన్ మైనస్ వన్ ఎన్ మైనస్ టూ పి క్యూబ్ ప్లస్ సెవెన్ ఎన్ ఎన్ మైనస్ వన్ పి స్క్వేర్ ప్లస్ ఎన్పి. వీ కెన్ ఆప్టెయిన్ ద సెంట్రల్ మూమెంట్స్ యూజింగ్ దీన్స్ మూమెంట్స్ అబౌట్ ద ఆర్జిన్. నౌ వీ విల్ టేక్ ద కన్క్లూజన్. వెన్ ఎ ట్రయల్ రిజల్ట్స్ ఇన్ టూ అండ్ ఓన్లీ టూ మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ అండ్ ఎగ్జాస్టివ్ క్యాస్ మే బి సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ విత్ కాన్స్టాంట్ ప్రాబబిలిటీ సచ్ ఎ ట్రయల్ ఈజ్ కాల్డ్ ఎ బెర్నౌలీ. టూ, ఎ డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్ టేక్స్ ఓన్లీ టూ పాసిబుల్ వాల్యూస్ విత్ కాన్స్టాంట్ ప్రాబబిలిటీ ఈజ్ దట్ కాల్డ్ ఎ బెర్నౌలీ వేరియేటివ్. థర్డ్ వన్, ఫర్ ఎ బెర్నౌలీ డిస్ట్రిబ్యూషన్ విత్ ప్రాబబిలిటీ p for success mean is equal to p variance is equal to pq. Mean greater than variance is the characteristic feature of a Bernoulli distribution. 5, James Bernoulli proposed binomial distribution. 6, if a Bernoulli experiment is repeated independently for n times, then the number of success observed in those trials has a binomial distribution. 7, in a binomial distribution there are two parameters, that is n and p. 8, mean of binomial distribution is equal to np and its variance npq. Mean greater than variance the characteristics property of binomial distribution. For binomial distribution, beta 1 is equal to q minus p whole square by npq, beta 2 is equal to 3 plus 1 minus 6pq by npq. 11, if p is equal to q, the distribution is symmetric. As the number of independent trials becomes indefinitely large, the binomial distribution approach normal distribution. 13, if n plus 1 p is equal to a positive integer m, binomial distribution has modes at x is equal to m minus 1 and x is equal to m. 14, if m is the integer is a part of n plus 1 beta, then the mode of the binomial distribution is at x is equal to m. Sum of independent binomial variates with the same probability for success and failure is also a binomial variate. 16, characteristics function of binomial distribution is phi 1 of t is equal to q plus p into e power i t whole power n. Moment generating function is m of x t is equal to q plus p into e power t whole power n. Probability generating function is p of x is equal to q plus p s whole power n. So now we can learn in this subunit binomial functions, binomial moment generating functions, skew functions, binomial distributions. All these you are learning in the third semester of BSc Statistics in our course.
1: We are listening to Dr. K. Vijay Kumar on the topic Bernoulli and binomial distribution from Mathematics for BSc second year third semester students.
2: Education at your doorstep. That was a program of learning for everyone. Brought to you by Dr. B.R. Ambedkar Open University. So listeners, it's bye till our next radio lesson.

మీరు ఇంతవరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం విన్నారు. ఈనాటి కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఇప్పుడొక చిత్రగీతం.

0: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో రైతులు వ్యవసాయ సూచనలు వింటారు.
1: నమస్కారము, నా పేరు జి మాధురి. నేను ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో కీటక శాస్త్రవేత్తగా చేస్తున్నాను. ఇవాళటి అంశం నూనె గింజ పంటల్లో సస్యరక్షణ.

మన రాష్ట్రంలో సాగు చేసే నూనె గింజె పంటల్లో ముఖ్యమైనవి. దీంట్లో వేరుశనగ, ఆముదం, పొద్దుతిరుగుడు, నువ్వులు ఎక్కువగా సాగు చేస్తూ ఉంటారు. సో ఈ ఖరీఫ్లో మనకి ఈ పురుగులు, తెగుళ్ల సమస్య అనేది ఎక్కువగా గమనిస్తూ ఉంటాము. సో మొదటిగా మనం చూసుకున్నట్టయితే వేరుశనగలో ఎక్కువగా ప్రధానంగా ఆశించే పురుగులైతే దాంట్లో లద్దె పురుగు ఒకటి. ఈ యొక్క లద్దె పురుగు చిన్న లార్వాలు ఆకుల కింద చేరి పత్రహరితాన్ని గీకి తింటాయి. ఈ యొక్క పురుగులు పగటిపూట మొక్కల మొదల్లో దాక్కొని రాత్రిపూట నష్టాన్ని కలుగజేస్తూ ఉంటాయి. తర్వాత దశల్లో ఆకులపై రంధ్రాలు చేసి జల్లెడ ఆకులుగా మారుస్తూ ఉంటాయి. ఈ యొక్క పురుగు నివారణకు ఎకరాకి 4 నుండి 8 లింగాకర్షక బుట్టలు పెట్టుకొని పురుగు యొక్క ఉధృతిని గమనించుకోవాలి. గుడ్ల సముదాయాన్ని లేదా పురుగులు ఉన్న జల్లెడ ఆకులని వేరి నాశనం చేసుకోవాలి. మొదటి దశ లార్వాలు నివారించుకోవడానికి అజాడైరెక్టిన్ 1500 PPM అనగా వేప నూనె 5 ml లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. మధ్య దశ పురుగులు నివారించుకోవడానికి మనము లేదా పురుగు యొక్క ఉధృతి మనం ఎక్కువగా గమనించినప్పుడు కూడా ఫ్లూబెండమైడ్ అనే కెమికల్ అంటే 0.25 ml లేదా ఇమామెక్టిన్ బెంజోయిట్ అనే మందు 0.4 గ్రాములు లేదా క్లోలాంత్రిని ప్రోల్ అనే మందు 0.3 ml లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. ఎదిగిన లార్వాలు ఉన్నప్పుడు మనము విషపు ఎర అనేది కూడా మనము తయారు చేసుకోవచ్చు. అది ఎలా తయారీ అంటే 5 కిలోల తౌడు, 1 కేజీ బెల్లం, 1 లీటర్ క్లోరిపైర్ఫాస్ కలుపుకొని దాంతో తగినంత నీటితో కలుపుకొని చిన్న ఉండలుగా చేసుకొని పొలంలో సాయంకాలం వేళ సమానంగా కనుక మనం చల్లుకున్నట్టయితే మనం ఈ యొక్క పురుగు యొక్క ఉధృతిని కూడా మనము తగ్గించుకోవచ్చు. అలాగే మనకి ఈ యొక్క ఆకుముడత పురుగు అనేది కూడా ఎక్కువగా గమనించవచ్చు. ఇది ఏంటంటే ఇది 2 లేదా 3 ఆకులను కలిపి గూడు చేసి పత్రహరితాన్ని తినడం వల్ల ఆకులు అన్నీ ఎండి దూరం నుండి మనకి కాలిపోయినట్టుగా కనిపిస్తూ ఉంటుంది. వీటి నివారణకు మనము ఇమామెక్టిన్ బెంజోయిట్ 0.4 గ్రాములు లేదా క్లోలాంత్రిని ప్రోల్ అనే మందు 0.3 ml లేదా ఫ్లూబెండమైడ్ అనే మందు 0.25 ml లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవచ్చు. అదేవిధంగా మనకి వేరుశనగలో మనకి తెగుళ్ళు కూడా ఎక్కువగా వచ్చి నష్టాన్ని కలుగు చేస్తూ ఉంటాయి. దీంట్లో ముఖ్యంగా మనకి తిక్క ఆకుమచ్చ తెగులు అనేది గమనించవచ్చు. దాంట్లో ఏంటంటే దీని లక్షణాలు ఎలా ఉంటాయంటే ఆకుల పైన ముదురు గోధుమ రంగు మచ్చలు ఏర్పడి క్రమేణ ఆకుల కాడల మీద, కాండం ఊడల మీద కూడా కనిపిస్తూ ఉంటాయి. ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు ఆకులన్నీ రాలిపోవడం జరుగుతూ ఉంటుంది. దీని నివారణకు మనము టెబుకొనోజోల్ తోటి విత్తన శుద్ధి చేసుకోవచ్చు. అదే 1 గ్రాము 1 కేజీ విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. లేదా క్లోరోథాలోనిల్ అనే మందు 2 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవచ్చు. లేదా టెబుకొనోజోల్ అనే మందు కూడా 1 ml లీటర్ నీటికి కలుపుకొని కూడా మనము పిచికారీ చేసుకోవచ్చు. అదేవిధంగా మొదలు కుళ్ళు తెగుళ్ళు అనేది కూడా మనము గమనించుకోవచ్చు. ఇది వర్షాలు లేదా భూమిలో తేమ ఎక్కువగా ఉన్నప్పుడు ఈ యొక్క మొక్కల మొదల భాగంలో నల్లాటి మచ్చలు ఏర్పడి మొక్క పుల్లికపోవడం జరుగుతుంది. అదేవిధంగా మనము వేరుకుళ్ళు తెగుళ్ళు కూడా గమనించవచ్చు. ఇది పంట 30 రోజుల దశలో ఉన్నప్పుడు తల్లు వేరు కుళ్ళిపోయి నలుపు రంగు మారిపోయి మొక్క చనిపోతూ ఉంటుంది. దీని నివారణకు 1 గ్రాము టెబికొనజోల్ 1 కేజీ విత్తనానికి పట్టించి మనం విత్తన శుద్ధి చేసుకోవాలి. మొక్కల మొదళ్ళ దగ్గర కార్బండిజం ప్లస్ మ్యాంకోజెబ్ అనే మందు 2 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్టయితే మనము ఈ యొక్క తెగుళ్ళని మనం నివారించుకోవచ్చు. అదేవిధంగా మనము ఆముదంలో ఎండు తెగుళ్ళు కూడా గమనించవచ్చు. ఈ యొక్క ఎండు తెగుళ్ళను మనం చూసుకున్నట్టయితే ఇది తేలికపాటి నేలల్లో ఏకపంటగా ఎక్కువసార్లు సాగు చేసినప్పుడు మరియు నీటి తడులు అనేది ఎక్కువగా ఇచ్చినప్పుడు మనకి ఈ తెగులు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ తెగులు వచ్చి ఆశించినప్పుడు కాండం చీల్చి చూసినట్టు అయితే బూజులాంటి తెల్లాటి మనకి బూజులాంటి శిలీంద్రం పెరుగుదల మనకి కనిపిస్తూ ఉంటుంది. మొక్కలు వడలిపోయి ఆకులంతా పాలిపోయి తర్వాత చనిపోతూ ఉంటాయి.

0: ఈ యొక్క తెగులు నివారించుకోవడానికి మనము ఈ తట్టుకునే ఎండు తెగులు తట్టుకునే రకాలని సంకర రకాలని మనము ఎంపిక చేసుకోవాలి. ఇది ICH-66 అనే రకము, ICH-5 అనే రకము కూడా తీసుకొని మనము నాటుకున్నట్టయితే ఇవి చాలా వరకు మనకి తట్టుకుంటాయి. లేదంటే మందు ద్వారా అయితే గనక శిలీంద్ర నాశిని అయితే కార్బండిజం అనే మందు 1 గ్రాము లీటర్ నీటికి కలుపుకొని మొక్కల మొదళ్ళ దగ్గర తడిచే విధంగా మనము కనుక పోసుకున్నట్టయితే ఈ యొక్క తెగుళ్లను కూడా మనము నివారించుకోవచ్చు. మనము మళ్ళీ పొద్దుతిరుగుడు పంటలో కూడా ఆశించే ముఖ్యమైనవి చీడపిడలు చూసుకున్నట్టయితే మనకి పచ్చదోమ ఎక్కువగా ఆశిస్తూ ఉంటుంది. ఇవి పచ్చదోమ మరియు తామర పురుగులు ఇంకా ఎక్కువగా ఆశిస్తుంది. ఈ యొక్క పచ్చదోమ ఆకులు చివర్లు పసుపు పచ్చగా మారి పూర్తిగా ముడుచుకొని దోనెలాగా కనిపిస్తూ ఉంటాయి. ఇవేంటంటే మనకి తల్లి పురుగు మరియు పిల్ల పురుగులు ఆకుల కింద చేరి రసం పీల్చడం వలన ఈ యొక్క లక్షణాలని మనము గమనించుకోవచ్చు. వీటి నివారణ కొరకు మనము అసిటామిప్రైడ్ అనే మందు 0.2 గ్రాములు లేదా ఫ్లోనికామిడ్ అనే మందు 0.3 ml లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్టయితే ఈ యొక్క పచ్చదోమని మనము నివారించుకోవచ్చు. అదేవిధంగా తామర పురుగులు, ఈ యొక్క పురుగులు ఆకులు మరియు పువ్వుల నుండి రసాన్ని పీల్చడం వల్ల ఆకులు పసుపుగా మారి మొక్కలు గిర్సపారిపోయి మనకి నెక్రోసిస్ అనే వైరస్ ని వ్యాప్తి చేస్తుంది. దీని నివారణకు మనం మొదటిగా విత్తన శుద్ధి అనేది చేసుకోవాలి. ఏంటంటే థయోమిథాక్సమ్ అనే మందు 3 గ్రాములు 1 కేజీ విత్తనానికి పట్టించి లేదా ఇమిడాక్లోప్రిడ్ అనే మందు 5 ml 1 కేజీ విత్తనానికి పట్టించవచ్చు. లేదా థయోమిథాక్సమ్ అనే మందు 0.5 గ్రాములు లేదా ఇమిడాక్లోప్రిడ్ అనే మందు 0.4 ml లీటర్ నీటికి కలుపుకొని కూడా మనం పిచికారీ చేసుకున్నట్టయితే ఈ యొక్క తామర పురుగులను కూడా మనము ఉధృతి తగ్గించుకోవచ్చు. అదేవిధంగా మనకి పొగాకు లద్దె పురుగు కూడా ఎక్కువగా ఆశిస్తుంది. వీరి ఆకులంతా జల్లెడగా మారుస్తూ ఉంటాయి. మొగ్గలని మరో పువ్వులని కూడా తినివేసి ఇవి నాశనం చేస్తూ ఉంటాయి. వీటి నివారణకు ఇమామెక్టిన్ బెంజోయిట్ అనే మందు 0.4 గ్రాములు లేదా క్లోలాంత్రిని ప్రోల్ అనే మందు 0.3 ml లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవచ్చు. అది మనకి ఈ పొద్దుతిరుగుడు పువ్వు దాంట్లో మనకి ఆల్టర్నేరియా మచ్చ తెగులు అని కూడా మనము గమనించవచ్చు. ఇవి ముదురు గోధుమ రంగులో మచ్చలు ఏర్పడి ఆకులు మాడిపోయినట్టు అవుతాయి. వీటి నివారణకు మనము ప్రొపికోనోజోల్ అనే మందు 1 ml లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. అదేవిధంగా మనకి నెక్రోసిస్ అనే తెగుళ్ళు కూడా గమనించవచ్చు. ఆకుల మధ్య ఈనలు ఎండిపోయి నలుపు రంగులోకి మారుతాయి. క్రమంగా కాండంకి స్ప్రెడ్ అవుతుంది. పువ్వు సరిగ్గా విచ్చుకోకుండా ఇంకా మెలికలు తిరిగి వంకరగా మారుతాయి. తామర పురుగులు ఈ తెగుళ్ళని ఎక్కువగా వ్యాప్తి చేస్తూ ఉంటాయి. వీటి నివారణకు మనము ముఖ్యంగా విత్తన శుద్ధి అనేది చేసుకోవాలి. థయోమిథాక్సమ్ అనే మందు 3 గ్రాములు 1 కేజీ విత్తనానికి పట్టించి లేదా ఇమిడాక్లోప్రిడ్ అనే మందు 5 ml 1 కేజీ విత్తనానికి పట్టించి మనం విత్తన శుద్ధి చేసుకున్నట్టయితే ఈ యొక్క పురుగులను మనము తగ్గించుకోవచ్చు.
1: మీరింతవరకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో రైతులు వ్యవసాయ సూచనలు విన్నారు. ఈనాటి వ్యవసాయ సూచనలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడ్డాయి.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు ఒక చిత్రగీతం, ఒక జానపద గీతం.

ఆకాశవాణి జాతీయ వార్తలు, చదువుతున్నది గణేష్ గుల్లిపల్లి. ముందుగా ముఖ్యాంశాలు. మేక్ ఇన్ ఇండియా మొదలుపెట్టి 12 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఈ కార్యక్రమంలో భాగంగా సాధించిన విజయాలను కొనియాడారు. ఆయుష్మాన్ భారత్ కింద ఇప్పటి వరకు సుమారు 13 కోట్ల మంది రోగులకు చికిత్స అందించారని, జాతీయ ఆరోగ్య సంస్థ ద్వారా దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలు పంపిణీ చేయబడ్డాయని కేంద్ర

మంత్రి చెప్పి నడ్డా పేర్కొన్నారు. ప్రతి ఒక్కరి సహకారం, భాగస్వామ్యంతో మాత్రమే వికసిత్ భారత్ సాధ్యమవుతుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఈరోజు ఛత్తీస్గఢ్, తూర్పు మధ్యప్రదేశ్, తూర్పు ఉత్తరప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కిం, విదర్భ ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలను సూచిస్తూ వాతావరణ శాఖ ఆరెంజ్ రంగు హెచ్చరికను జారీ చేసింది. మేక్ ఇన్ ఇండియా మొదలుపెట్టి 12 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఈ కార్యక్రమంలో భాగంగా సాధించిన విజయాలను కొనియాడారు. ఈ కార్యక్రమం వలన భారత్లోనే తయారీలు పెరిగాయని, దేశంలో పెట్టుబడులు పెరిగాయని, దేశం నుండి ఎగుమతులు పెరిగాయని సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. అన్ని రంగాల్లో ఈ మార్పు కనిపిస్తుందని, దేశ ఎదుగుదల వృద్ధికి తోడ్పడే మౌలిక సదుపాయాలు, సంస్థలు, నవీన కల్పనల అభివృద్ధికే ఈ మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం అని అన్నారు. ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజనకు 8 ఏళ్లు, ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్కు 5 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆరోగ్యమంతన్ 2026 కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయుష్మాన్ భారత్ పథకం దేశ ఆరోగ్య సంరక్షణ రంగ స్వరూపాన్ని మార్చివేసిందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా అన్నారు. ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయుష్మాన్ భారత్ ప్రధాన్ మంతన్ జన ఆరోగ్య యోజన కారణంగా 90% క్యాన్సర్ కేసులకు 30 రోజుల్లోనే చికిత్స ప్రారంభమవుతుందని తెలిపారు. ఆయుష్మాన్ భారత్ కింద ఇప్పటి వరకు సుమారు 13 కోట్ల మంది రోగులకు చికిత్స అందించారని, జాతీయ ఆరోగ్య సంస్థ ద్వారా దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలు పంపిణీ చేయబడ్డాయని పేర్కొన్నారు. ఆయుష్మాన్ భారత్ ఇప్పుడు అన్ని 36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో అమలు చేయబడుతుందని, దీనివల్ల పెద్ద సంఖ్యలో వలస కార్మికులు లబ్ధి పొందుతున్నారని తెలిపారు. ప్రభుత్వం డిజిటల్ హెల్త్ కేర్ను బలోపేతం చేయడం కొనసాగిస్తుందని, పౌరులకు మరింత రోగి కేంద్రీకృత సేవలను అందించడానికి సాంకేతికతను ఉపయోగిస్తుందని మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈ 2 పథకాల కింద అత్యుత్తమ పనితీరు కనబరిచిన రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు అవార్డులను ప్రదానం చేశారు. భారతదేశ డిజిటల్ ఆరోగ్యం, ఆరోగ్య హామీ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు నేషనల్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ రిజిస్ట్రీ మొబైల్ యాప్, సెక్యూర్ డేటా ఎన్విరాన్మెంట్ అప్లికేషన్ను కూడా మంత్రి ప్రారంభించారు. రోజంతా జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్ర రాష్ట్రాల సీనియర్ నాయకులు, ఆరోగ్య సంరక్షణ సంస్థలు, బీమా సంస్థలు, రంగ నిపుణులు పాల్గొన్నారు. వీరంతా ఈ కార్యక్రమాల కింద సాధించిన పురోగతిని సమీక్షిస్తూ భారతదేశ ఆరోగ్య వ్యవస్థ పరివర్తన తదుపరి దశపై చర్చిస్తున్నారు. అత్యంత వెనుకబడిన దేశాలతో ఉన్న దృఢమైన భాగస్వామ్యాన్ని భారతదేశం పునరుద్ఘాటించింది. న్యూయార్క్లో జరిగిన 81వ ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం సందర్భంగా విదేశాంగ మంత్రిత్వ శాఖలోని ఆర్థిక సంబంధాలు కార్యదర్శి సుధాకర్ దలీలా అత్యంత వెనుకబడిన దేశాల వార్షిక మంత్రివర్గ సమావేశంలో పాల్గొన్నారు. అత్యంత వెనుకబడిన దేశాలు సుస్థిరంగా, తిరుగులేని విధంగా అభివృద్ధి పథం నుండి బయటపడడానికి అందుబాటులో ఉండే ఆర్థిక సహాయం, స్థానిక ఉత్పత్తుల పెట్టుబడులు, ఉద్యోగ కల్పన, సాంకేతిక భాగస్వామ్యాలు అవసరమని మంత్రి పిలుపునిచ్చారు. థాయిలాండ్, ఫిలిప్పీన్స్, జపాన్ ఐక్యరాజ్య సమితి విపత్తు ప్రమాద నివారణ కార్యాలయం సంయుక్తంగా నిర్వహించిన సమ్మిళిత విపత్తు వాతావరణ స్థితిస్థాపకత అనే అంశంపై జరిగిన సమావేశంలో మంత్రి దలీలా ప్రసంగిస్తూ భారతదేశ పటిష్టమైన ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు, ప్రమాద ఆధారిత మౌలిక సదుపాయాలు, విపత్తు సంసిద్ధతతో పాటు విపత్తు స్థితిస్థాపక మౌలిక సదుపాయాల కూటమి, భారత్ ఆసియా సహకారాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. ముందస్తు హెచ్చరికలను సకాలంలో చర్యలుగా మార్చాల్సిన అవసరాన్ని తెలుపుతూ 2030లో 4వ ఐక్యరాజ్యసమితి ప్రపంచ విపత్తు ప్రమాద నివారణ సదస్సుకు ఆతిథ్యం ఇవ్వడానికి భారతదేశం చేసిన ప్రతిపాదనను పునరుద్ఘాటించారు. దేశం నేతృత్వంలోని అనుసరణ కోసం ఊహించదగిన ఆర్థిక సహాయం అందించాలని, ఇచ్చే ఆర్థిక సహాయం బలహీన దేశాలు వర్గాలపై రుణభారాన్ని పెంచకుండా వారిని సంరక్షించాలని అన్నారు. ప్రతి ఒక్కరి సహకారం, భాగస్వామ్యంతో మాత్రమే వికసిత్ భారత్ సాధ్యమవుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. సేవా సంకల్ప అభియాన్ కింద వారణాసి నుంచి వడ్నగర్ వరకు యాత్ర చేస్తున్న సేవాయాత్రికులతో వర్చువల్గా జరిపిన సంభాషణలో నరేంద్ర మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. తన జీవితాన్ని తీర్చిదిద్దిన విలువలను వడ్నగర్ అందించగా, కాశీ ఆ విలువలకు సేవ అనే అసంఖ్యాకమైన రంగులను అద్దిందని ప్రధానమంత్రి అన్నారు. యువత కూడా సేవ అనే అనేక రంగులతో ఈ యాత్రను సుసంపన్నం చేస్తున్నందుకు ఆయన ఆనందం వ్యక్తం చేశారు. గత 12 ఏళ్లలో భారతదేశంలో నగరాలకు గ్రామాలకు మధ్య అంతరం గణనీయంగా తగ్గిందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. నేడు గ్రామాల్లో మౌలిక సదుపాయాలు గణనీయంగా మెరుగుపడగా దేశంలోని మహిళల్లో ఆత్మనిర్భరత కూడా పెరిగింది. ఈరోజు పండిట్

రోజు పండిట్ దీనదయాల్ ఉపాధ్యాయ జయంతి అని మోదీ పేర్కొన్నారు. పండిట్ ఉపాధ్యాయ అందించిన సేవ, సమతుల్యత, సహనం, సమన్వయం, సానుకూల దృక్పథం, సున్నితత్వం మరియు సంభాషణ అనే 7 సూత్రాలను ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. సేవాస్ఫూర్తితో పండిట్ దీనదయాల్ ఉపాధ్యాయ చూపిన మార్గాన్ని అనుసరించడం ప్రతి బీజేపీ కార్యకర్తకు గర్వకారణమని అన్నారు. ఈరోజు గౌహతిలోని శ్రీమంత శంకర్దేవ కళాక్షేత్రంలోని బనికంఠ కాకతి ఆడిటోరియంలో మేరా యువభారత్ కామ్రూప్ మెట్రో ఆధ్వర్యంలో వారం రోజుల పాటు నిర్వహించే వందేమాతరం శిబిరాన్ని ప్రారంభించారు. శిబిరాన్ని ప్రారంభించిన సందర్భంగా యువజన సంక్షేమ క్రీడల శాఖ మంత్రి బిశ్వజిత్ దైనరి యువత స్వయం సమృద్ధి సాధించి సమర్థులైన వ్యక్తులుగా ఎదగాలని పిలుపునిచ్చారు. కేవలం బహుమతులు గెలుచుకోవడం కోసమే కాకుండా మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, సమాజ పురోగతికి దోహదపడడానికి కూడా క్రీడలను కొనసాగించాలని ఆయన అన్నారు. సెప్టెంబర్ 24 నుండి 30 వరకు జరుగుతున్న ఈ శిబిరంలో అస్సాం, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, సిక్కిం, పశ్చిమ బెంగాల్ మరియు బీహార్ రాష్ట్రాల నుండి సుమారు 150 మంది యువకులు పాల్గొంటున్నారు. వారం రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో భారతదేశపు గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని చాటి చెప్పేందుకు సాంప్రదాయ నృత్య సంగీత కార్యక్రమాలు, సాంస్కృతిక మార్పిళ్లు, దేశభక్తి కార్యక్రమాలు, రాజ్యాంగ అవగాహన కార్యక్రమాలు, యువతతో సంభాషణలు వంటివి ఉంటాయి. ఈ కార్యక్రమానికి క్రీడలు మరియు యువజన సంక్షేమ శాఖ డైరెక్టర్ అంకుర్ బరాలి, అస్సాం కామరూప్ మెట్రో మేరా యువ భారత్ డైరెక్టర్ దీనబంధు సహా కూడా హాజరయ్యారు. ఆసియా క్రీడల టేబుల్ టెన్నిస్ మిక్స్డ్ డబుల్ కేటగిరీల్లో భారత్కు కాంస్య పథకం సాధించింది. సెమీఫైనల్స్లో చైనీస్ జోడి వాంగ్ చుక్విన్ సన్ ఇంక్షాతో తలబడిన భారత్ జోడి దియా చితాలే మనుషా 0-3 తేడాతో ఓడిపోయారు. ప్రపంచ ర్యాంకింగ్లో 8వ స్థానంలో ఉన్న భారత్ జోడి క్వార్టర్స్లో ప్రపంచ ర్యాంకింగ్స్లో 4వ స్థానంలో ఉన్న హాంకాంగ్ జోడి వాంగ్ టింగ్ డూఓయీ కెంపై 3-1 తేడాతో గెలిచి సెమీస్కి చేరుకున్నారు. ఈ టేబుల్ టెన్నిస్ మిక్స్డ్ డబుల్స్ కేటగిరీలో ఇది భారత్కి 2వ పథకం కాగా 2018 ఆసియా క్రీడల్లో శరత్ కమల్ మణికా బాత్రా జోడీ దేశానికి తొలిసారిగా కాంస్య పథకాన్ని అందించారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు న్యూయార్క్లో తన జమైకా సహచరి కమీనా జాన్సన్ స్మిత్, ఘనా విదేశాంగ మంత్రి శామ్యూల్ జగుట్చెడో అబ్లాక్వా, సురినామ్ విదేశాంగ మంత్రి మెల్విన్ బౌవా, ఈస్ట్ వెస్ట్ సెంటర్ అధ్యక్షురాలు సెలెస్ట్ క్యాన్స్తో చర్చలు జరిపారు. ఈ సమావేశంలో ప్రపంచం కేవలం 2 ఎంపికలకే పరిమితం కాదని, దేశాలు తమ ప్రయోజనాలు, విలువలు, విశ్వాసం ఆధారంగానే తమ నిర్ణయాలు తీసుకుంటాయని చర్చించినట్లు జయశంకర్ సోషల్ మీడియా పోస్టులో తెలిపారు. గ్లోబల్ సౌత్ ఆకాంక్షలు, వాస్తవాలను ప్రతిబింబించేలా సంస్కరణల ఆవశ్యకతను గుర్తిస్తూనే ఐక్యరాజ్యసమితి అనివార్యమని కూడా వారు అంగీకరించారు. భౌగోళిక, రాజకీయ విభజన, సంఘర్షణలు, వాతావరణ మార్పులు, ఆర్థిక అనిశ్చితి మరియు సాంకేతిక అంతరాయం వంటి పరిస్థితుల మధ్య కూడా గ్లోబల్ సౌత్ వాణికి ప్రాధాన్యత కొనసాగుతుందని డాక్టర్ జయశంకర్ పేర్కొన్నారు. భారతదేశంలో ప్రతిపాదిత ఈపీఆర్ రియాక్టర్ల ఏర్పాటుపై భారత్, ఈడీఎఫ్ మధ్య కొనసాగుతున్న సహకారాన్ని సమీక్షించేందుకు విద్యుత్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి పంకజ్ అగర్వాల్ ఈరోజు న్యూఢిల్లీలో ఫ్రాన్స్కు చెందిన ఈడీఎఫ్ గ్రూప్ చైర్మన్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీ బెర్నార్డ్ ఫొంటానాతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఈపీఆర్ సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, అణురంగానికి సంబంధించిన భారతదేశ నియంత్రణ సంస్కరణలు, పంప్డ్ హైడ్రో స్టోరేజ్ ప్రాజెక్టులపై సహకారం మరియు పటిష్టమైన పరస్పర ప్రయోజనకరమైన భాగస్వామ్యానికి భవిష్యత్ కార్యాచరణ వంటి అంశాలపై చర్చలు జరిగాయి. భారీ స్థాయి స్థానికీకరణ కోసం భారతదేశంలో ఒక పర్యావరణ వ్యవస్థను, సరఫరా గొలుసును నిర్మించేందుకు తాము చేస్తున్న ప్రయత్నాల గురించి ఈడీఎఫ్ భారత్ పక్షానికి తెలియజేసింది. అలాగే బహుళ అణు రియాక్టర్లతో కూడిన ఒక భారీ కార్యక్రమం, భారత పరిశ్రమ సామర్థ్యాలను ఉపయోగించుకోవడం ద్వారా సరఫరాదారులకు విశ్వాసాన్ని ఇస్తుందని, భారీ స్థాయి ఉత్పత్తి వల్ల కలిగే ప్రయోజనాలను సాధ్యం చేస్తుందని పునరుద్ఘాటించింది. ముఖ్యాంశాలు మరోసారి. మేక్ ఇన్ ఇండియా మొదలుపెట్టి 12 పూర్తయిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఈ కార్యక్రమంలో భాగంగా సాధించిన విజయాలను కొనియాడారు. ఆయుష్మాన్ భారత్ కింద ఇప్పటి వరకు సుమారు 13 కోట్ల మంది రోగులకు చికిత్స అందించారని, జాతీయ ఆరోగ్య సంస్థ ద్వారా దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలు పంపిణీ చేయబడ్డాయని కేంద్ర మంత్రి జేపీ నడ్డా పేర్కొన్నారు. ప్రతి ఒక్కరి సహకారం, భాగస్వామ్యంతో మాత్రమే వికసిత్ భారత్ సాధ్యమవుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు.

0: ఈనాటి ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో ముందుగా తోట ముచ్చట్లు ప్రాయోజిత కార్యక్రమం, అనంతరం వివిధ పంటలు సస్యరక్షణ, ఈ అంశం గురించి జనగామ తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త కోఆర్డినేటర్ డాక్టర్ టి లక్ష్మణ్ గారి ప్రసంగం. వినే ముందు వాణిజ్య ప్రకటన.
1: క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి, 5,000 క్యాష్ బ్యాక్ పొందండి. అరే వా, భలే ఉందే.
2: చిక్కుకున్నాడు. యూపీఐ పిన్ ఎంటరింగ్ కేవలం డబ్బు పంపడానికేనా?
3: ఆర్బీఐ అంటుంది.
2: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
0: ఇప్పుడు విందాం తోట ముచ్చట్లు ప్రాయోజిత కార్యక్రమం.

0: శ్రీ కొండలక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం వారి తోట ముచ్చట్ల రేడియో కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. తెలంగాణ రైతు సోదరులకు శుభాభివందనాలు. మేము శ్రీ కొండలక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం ములుగు సిద్దిపేట ఆధ్వర్యంలోని రాజేంద్రనగర్ ఉద్యాన కళాశాలలో ప్రథమ సంవత్సరం చదువుతున్న ఉద్యాన విద్యార్థులం. ఈరోజు రబీ కాలంలో కూరగాయల సాగు, తీసుకోవలసిన జాగ్రత్తలు అనే అంశం గురించి చర్చిద్దాం. ఈ చర్చలో భాగంగా సాగు పద్ధతులను, క్షేత్రస్థాయిలో పాటించవలసిన సాగు మెలకువలను, పంటలో చేపట్టవలసిన సమగ్ర సస్యరక్షణ చర్యలను మరియు పంట సాగులో అనుసరించవలసిన వివిధ అంశాల గురించి సమగ్రంగా తెలుసుకుందాం. శాస్త్రవేత్త డాక్టర్ ఏ రేష్మ, కూరగాయల శాస్త్ర విభాగం, ఉద్యాన కళాశాల రాజేంద్రనగర్. రైతు జంట సునీల్గా ప్రశాంక్, జయలక్ష్మిగా సుదీక్ష పాల్గొంటున్నారు. ఏమండి అంత హుషారుగా ఉన్నారు?
1: ఏం లేదు జయలక్ష్మి, మనం తొలిసారిగా వేసిన కూరగాయలకు శ్రీ కొండలక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తల సహాయాలతో మంచి దిగుబడి వచ్చింది కదా. అదే విధంగా ఇప్పుడు వచ్చే రబీ సీజన్ లో కూడా మంచిగా దిగుబడి రావాలని అనుకుంటున్నాను.
0: అవునండి, మీరన్నది నిజమే. మరి ఈసారి కూడా ఉద్యాన శాస్త్రవేత్తలను సంప్రదించవచ్చు కదా?
1: అవును జయలక్ష్మి, అందుకే ఉద్యాన విశ్వవిద్యాలయ కూరగాయల శాస్త్రవేత్త డాక్టర్ రేష్మా మేడం ను ఈ రోజు మన కూరగాయల తోటను సందర్శించడానికి రమ్మని అన్నాను. వస్తున్నారు, అందుకే ఎదురు చూస్తున్నాను.
0: అవునా, అందుకేనా ఈ సంబరం?
1: అదిగో మేడం కూడా వస్తున్నారు. నమస్కారం మేడం.
2: నమస్కారం అండి సునీల్ గారు.
0: నమస్కారం మేడం.
2: నమస్కారం అండి. మీరు రబీ కూరగాయల సాగులో కావాల్సిన సంగతులు అడుగుతామని అన్నారుగా, అడగండి, నేను అన్ని వివరాలు చెబుతాను.
1: అవును మేడం, తప్పకుండా అడుగుతాను. మేడం, రబీ సీజన్ లో కూరగాయల సాగు సెప్టెంబర్ అక్టోబర్ సమయం నుంచే పనులు ప్రారంభించాలా?
2: అవును, రబీ కూరగాయల సాగుకు రైతులు ముందుగానే ప్రణాళిక చేసుకోవడం చాలా ముఖ్యం. ముఖ్యంగా టమాటా, వంకాయ, మిరప, క్యాబేజీ, కాలీఫ్లవర్, క్యారెట్, ముల్లంగి, బీట్రూట్, బఠానీ, బీన్స్, ఉల్లిపాయ, వెల్లుల్లి, ఆకుకూరలు వంటి పంటలను ప్రాంతం, మార్కెట్ డిమాండ్, నీటి లభ్యతను బట్టి ఎంపిక చేసుకోవచ్చు.
0: మేడం, పంట ఎంపికలో మార్కెట్ను కూడా దృష్టిలో పెట్టుకోవాలా?
2: తప్పకుండా. కేవలం పంట బాగా పండుతుందా లేదా అనేది మాత్రమే చూడకుండా విత్తే సమయం, కోత సమయం, స్థానిక మార్కెట్ డిమాండ్, ధరల పరిస్థితి, నీటి లభ్యత, రవాణా సౌకర్యం వంటి అంశాలను కూడా పరిగణలోకి తీసుకోవాలి.
0: మేడం, కూరగాయల కోత అనంతరం నిల్వ సామర్థ్యం పెంచడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, కొంచెం వివరిస్తారా?
2: మార్కెట్లో కూరగాయల డిమాండ్ ని బట్టి ధర ఉంటుంది. అయితే కూరగాయల్లో అధిక నీరు శాతం ఉండటం వల్ల నిల్వ సామర్థ్యం చాలా తక్కువ. అయితే కూరగాయల ధరలు కూడా ఎల్లప్పుడూ ఒకేలా ఉండవు. మార్కెట్ కి సకాలంలో తీసుకెళ్లలేకపోతే కూరగాయలను మీకు దగ్గరలో ఉన్న శీతల గిడ్డంగులు అంటే కోల్డ్ స్టోరేజ్ లో

0: కొద్ది రోజులు నిల్వ ఉంచుకోవచ్చు. మార్కెట్లో మంచి గిట్టుబాటు ధర పలికినప్పుడు అమ్ముకుంటే మంచి ఆదాయం వస్తుంది. అయితే ఈ కూరగాయలు అధికంగా మిగిలినట్లయితే వాటి నుంచి విలువ ఆధారిత ఉత్పత్తులు కూడా తయారు చేసుకోవచ్చు. ఉదాహరణకి టొమాటోతో మనము సాసు, కెచప్పు, జామ్స్, అలాగే ఆనియన్, ఉల్లిపాయ నుంచి ఫ్లేక్స్, పౌడరు ఇట్లాంటివి వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్స్ అంటే విలువ ఆధారిత ఉత్పత్తులు తయారు చేసుకోవచ్చు. వీటి నిల్వ సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీటిని సంవత్సరం పొడవునా ఉపయోగించుకోవచ్చు. దీనివల్ల రైతులకు అదనపు ఆదాయం కూడా వస్తుంది.
1: రబీ కూరగాయలకు పొలాన్ని ఎలా సిద్ధం చేసుకోవాలి మేడం, కొంచెం వివరంగా చెప్తారా?
0: తప్పకుండా. ముందుగా పొలంలో నీరు నిల్వ ఉండకుండా మంచినీటి పారుదల సౌకర్యం ఉండాలి. నేలను బాగా దున్ని మట్టి మెత్తగా అయ్యేలా చేయాలి. బాగా కుళ్ళిన పశువుల ఎరువు లేదా కంపోస్టును నేలలో కలపాలి. పంటను బట్టి సమతుల మడులు లేదా ఎత్తైన మడులు లేదా కాలువలైనా ఏర్పాటు చేసుకోవాలి.
2: కూరగాయల నారు పెంచే పంటలకు నారు యాజమాన్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి మేడం?
0: మంచి దిగుబడికి ఆరోగ్యకరమైన దృఢమైన నారు చాలా ముఖ్యం. నర్సరీకి మంచినీటి పారుదల ఉన్న ప్రదేశాన్ని ఎంచుకోవాలి. నాణ్యమైన విత్తనాలను ఉపయోగించాలి. అవసరాన్ని బట్టి విత్తన శుద్ధి కూడా చేయాలి. అధికంగా నీరు పెట్టకూడదు. నారు బాగా పెరిగిన తర్వాత పొలంలో నాటడానికి ముందు క్రమంగా బహిరంగ వాతావరణానికి అలవాటు చేయాలి. దీనినే హార్డెనింగ్ అంటారు.
1: మేడం, నారు నాటేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
0: నారు చాలా చిన్నదిగా లేదా చాలా ముదిరిపోయినదిగా ఉండకూడదు. సాధారణంగా పంటకు అనుకూలమైన వయసులో ఉన్న ఆరోగ్యకరమైన నారును ఎంచుకోవాలి. నాటే సమయంలో వేర్లు దెబ్బతినకుండా జాగ్రత్తగా నాటాలి. నాటిన వెంటనే తేలికపాటి నీటి పారుదలను ఇవ్వాలి.
2: మేడం, రబీ కాలంలో వాతావరణ పరిస్థితులు కూరగాయల సాగుపై ప్రభావం చూపుతాయా?
0: అవును, చూపుతాయి. కూరగాయల పంటల ఉష్ణోగ్రత, వర్షపాతం, గాలిలో తేమ వంటి వాతావరణ పరిస్థితులకు చాలా సున్నితంగా స్పందిస్తాయి. ముఖ్యంగా ఎల్నినో వంటి వాతావరణ దుష్ప్రభావాలు కొన్ని సంవత్సరాల్లో మన వాతావరణ పరిస్థితులపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది.
1: మేడం, ఎల్నినో అంటే ఏమిటి? అది మన కూరగాయల సాగును ఎలా ప్రభావితం చేస్తుంది మేడం?
0: ఎల్నినో అనేది పసిఫిక్ మహాసముద్రంలోని మధ్య మరియు తూర్పు ప్రాంతాల్లో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతల కంటే సాధారణంగా ఎక్కువగా ఉండే ఒక వాతావరణ పరిస్థితి. దీని ప్రభావం వల్ల ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో వర్షపాతం మరియు ఉష్ణోగ్రతల్లో మార్పులకు కారణం కావచ్చు. మన ప్రాంతంలో ఎల్నినో ప్రభావం ఉన్న సంవత్సరాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా ఉండటం, వర్షపాతం తక్కువగా ఉండటం లేదా వర్షపాతం పంపిణీలో మార్పులు రావటం వంటి పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంటుంది. అధిక ఉష్ణోగ్రతలు వచ్చినప్పుడు పంటలో పుష్పాలు రాలడం, పరాగ సంపర్కం తగ్గడం, కాయల ఏర్పాటుపై ప్రభావం వంటి సమస్యలు కొన్ని పంటల్లో కనిపించవచ్చు. కాబట్టి సరైన విత్తే సమయం, తగిన రకం ఎంపిక చాలా ముఖ్యం.
2: రబీ కాలంలో నీటి యాజమాన్యం ఎలా ఉండాలి మేడం? ఎల్నినో వల్ల నీటి కొరత వస్తే రైతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి జర చెప్తారా మేడం?
0: తప్పకుండా చెప్తాను. రబీ కాలంలో వర్షపాతం తక్కువగా ఉండే అవకాశం ఉన్నందున నీటి యాజమాన్యం చాలా ముఖ్యం. పంట ఎదుగుదల దశను బట్టి అవసరమైనంత మాత్రమే నీరుని ఇవ్వాలి. ముఖ్యంగా పుష్పించే దశ, కాయ లేదా పండు అభివృద్ధి దశలో నీటి కొరత రాకుండా చూడాలి. అయితే అధిక నీరు కూడా ప్రమాదకరమే. ఎల్నినో వల్ల నీటి కొరత రాకుండా నేలలో తేమను నిల్వ ఉంచడానికి మల్చింగ్ ఉపయోగించాలి. అవసరాన్ని బట్టి డ్రిప్ ఇరిగేషన్ వంటి నీటి పొదుపు పద్ధతులను పాటించాలి.
1: ఎరువుల విషయంలో రైతులు ఏం చేయాలి మేడం?
0: మట్టి పరీక్ష ఆధారంగా ఎరువుల యాజమాన్యం చేపట్టడం ఉత్తమం. సిఫార్సు చేసిన ఎన్పీకే ఎరువులను పంట అవసరానికి అనుగుణంగా విడతలుగా అందించాలి. నత్రజని ఎరువులను ఒకేసారి ఎక్కువగా చేయకుండా విడతలుగా ఇవ్వటం మంచిది. సూక్ష్మ పోషక లోపాలు కనిపిస్తే నిపుణుల సూచన మేరకు వాటిని నివారించాలి.
2: రబీ కూరగాయల్లో చీడపీడలు, తెగుళ్లు ఏమైనా ఎక్కువ వస్తాయా మేడం? వాటిని ఎలా నివారించాలో జర చెప్తారా మేడం?
0: పంటను బట్టి చీడపీడలు, తెగుళ్లు వంటివి మారుతూ ఉంటాయి. ముఖ్యంగా రబీ కాలంలో అఫిడ్స్, తెల్లదోమ, త్రిప్స్, పురుగు పిల్లలు వంటి చీడపీడలు, అలాగే వివిధ రకాల శిలీంద్ర, బ్యాక్టీరియా తెగుళ్లు రావచ్చు. అందువల్ల పొలాన్ని తరచూ పరిశీలించాలి. ప్రారంభ దశలోనే సమస్యను గుర్తించి సమస్య సస్యరక్షణ పద్ధతులు పాటించాలి.
1: ఐపీఎం అంటే ఏమిటో చెప్తారా మేడం?
0: ఐపీఎం అంటే ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్. దీనినే మనం తెలుగులో సమగ్ర సస్యరక్షణ యాజమాన్యం అంటాం. అంటే కేవలం పురుగుల మందులపైనే ఆధారపడకుండా ఆరోగ్యకరమైన నారు, పంట మార్పిడి, పొలం పరిశుభ్రత, పసుపు లేదా నీలం రంగు జిగురు అట్టలు, జీవ నియంత్రణ పద్ధతులు, అవసరమైనప్పుడు మాత్రమే సిఫార్సు చేసిన పురుగుల మందుల వినియోగం వంటి పద్ధతులను సమన్వయంగా ఉపయోగించడం చాలా ముఖ్యం.
2: పురుగుల మందులు ఎప్పుడు పిచికారీ చేయాలో కొంచెం చెప్తారా మేడం?
0: పురుగు కనిపించిన వెంటనే మందు పిచికారీ చేయటం అనేది సరైన పద్ధతి కాదు. ముందుగా పురుగు ఏది, దాని తీవ్రత ఎంత, సహజ శత్రువులు ఉన్నాయా లేదా అని పరిశీలించాలి. అవసరమైతే ఉద్యానాధికారుల సలహాతో సిఫార్సు చేసిన మందును సరైన మోతాదులో ఉపయోగించాలి.

0: కలుపు మొక్కల నియంత్రణ ఎలా చేయాలి మేడం?
1: పంట ప్రారంభ దశలో కలుపు నియంత్రణ అనేది చాలా ముఖ్యమైన అంశం. అవసరాన్ని బట్టి చేతితో కలుపు తీయటం, అంతర్కృషి, మల్చింగ్ వంటి పద్ధతులను ఉపయోగించవచ్చు. కలుపు మొక్కలను పంటతో నీరు, పోషకాలు, వెలుతురు కోసం పోటీ పడకుండా ప్రారంభ దశలోనే నియంత్రించాలి.
2: మేడం, కూరగాయల కోత సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? కొంచెం వివరిస్తారా మేడం?
1: పంటను సరైన పక్వ దశలో కోయాలి. ఉదయం లేదా సాయంత్రం చల్లని సమయంలో కోత చేస్తే నాణ్యతను మెరుగ్గా కాపాడుకోవచ్చు. కోత సమయంలో కాయలు లేదా పండ్లకు గాయాలు కాకుండా జాగ్రత్త పడాలి. గ్రేడింగ్ చేసి నాణ్యతను బట్టి వేలు చేసి వీలైనంత త్వరగా మార్కెట్ కి తరలించడం చాలా ఉత్తమం.
0: మేడం, రబీ కూరగాయల సాగు చేపట్టే రైతులకు మీరు ఇచ్చే సూచనలు ఏంటి మేడం?
1: రైతులు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన 5 విషయాలు ఏంటంటే, మంచి నాణ్యమైన విత్తనాలను ఎంచుకోండి. 2వది, ఆరోగ్యకరమైన నారును ఉపయోగించాలి. 3వది, మట్టి పరీక్ష ఆధారంగా ఎరువులు వేయటం మంచిది. 4వది, నీరు, చీడపీడలు, కలుపు మొక్కలను సకాలంలో నియంత్రించాలి. 5వది, మార్కెట్ డిమాండ్ని దృష్టిలో పెట్టుకుని పంటను ఎంచుకుని సరైన పక్వ దశలో కోత చేయాలి.
2: మేడం, ఇప్పటి వరకు రబీ కాలంలో కూరగాయల్లో చేపట్టవలసిన యాజమాన్య పద్ధతులు చాలా బాగా చెప్పారు మేడం. ధన్యవాదాలు.
0: ధన్యవాదాలు మేడం.
1: ధన్యవాదాలు. రాబోయే రబీ సీజన్లో కూరగాయల సాగులో చేపట్టాల్సిన యాజమాన్య పద్ధతులపై సలహాలు, సూచనలు కోసం నన్ను సంప్రదించవచ్చు. నా పేరు డాక్టర్ ఏ రేష్మ, కూరగాయల శాస్త్ర విభాగం, ఉద్యాన కళాశాల, శ్రీ కొండా లక్ష్మణ్, తెలంగాణ ఉద్య విశ్వవిద్యాలయం, రాజేంద్రనగర్, హైదరాబాద్. నా ఫోన్ నంబరు 8300937942. ధన్యవాదాలు.
2: ఇప్పటి వరకు తోటముచ్చట రేడియో కార్యక్రమంలో రబీ కాలంలో కూరగాయల సాగు, తీసుకోవలసిన జాగ్రత్తలు అనే అంశం గురించి సమగ్రంగా చర్చించుకున్నాం. మళ్లీ వచ్చే శుక్రవారం మరొక అంశంతో మరల తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.

0: మీరు ఇంతవరకు తోట ముచ్చట్లు ప్రాయోజిత కార్యక్రమం విన్నారు. ఈనాటి కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఇప్పుడు వినండి, వివిధ పంటలు సస్యరక్షణ ఈ అంశం గురించి జనగాం తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త కోఆర్డినేటర్ డాక్టర్ టి లక్ష్మణ్ గారి ప్రసంగం.
1: వివిధ పంటలలో రైతన్నలు ప్రస్తుతం తీసుకోవాల్సినటువంటి చర్యల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. పత్తి పంటను చూసినట్లయితే మన రాష్ట్రంలో 46 లక్షల ఎకరాలలో సాగు చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ప్రస్తుతం పత్తి పంటను మనం చూసుకున్నట్లయితే పూత మరియు కాయ దశలో గమనించడం అనేది జరుగుతుంది. సో ప్రస్తుతం వాతావరణ పరిస్థితుల్లో ఉన్నటువంటి బెట్ట పరిస్థితులను మనం చూసుకున్నట్లయితే నేల లోపల తేమ తక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. తద్వారా ఏమవుతుందంటే మొక్క నేల నుంచి నీటిని కానీ పోషకాలను కానీ గ్రహించలేనటువంటి స్థితిలో ఉండడం ద్వారా తద్వారా ఏమవుతుందంటే పూతకాయ దశలో ఉన్నటువంటి పూత మరియు పిందెలు రాలిపోవడం అనేది మనం గమనించవచ్చు. లేదా అధిక వర్షాలు పడ్డట్లయితే దాని ద్వారా వడలిపోయినట్లుగా తద్వారా పారావిల్ట్ అనేసి అంటాము. అధిక వర్షాల వలన పారావిల్ట్ రావడం కానీ బెట్ట పరిస్థితుల వలన వడలిపోయినట్లుగా తయారవడం కానీ జరుగుతుంటుంది, పోషకాలు అందకపోవడం. సో దీన్ని నివారించడం కోసం రైతన్నలు ఏం చేయాలంటే యూరియాను కానీ లేదంటే పొటాషియం నైట్రేట్ 13:48 కానీ, యూరియా అయినట్లయితే 2% అంటే లీటర్ నీటికి 20 గ్రాముల చొప్పున, అదే పొటాషియం నైట్రేట్ అయితే లీటర్ నీటికి 10 గ్రాముల చొప్పున ద్రావణాన్ని తీసుకొని పిచికారీ చేసినట్లయితే మనము బెట్ట పరిస్థితుల నుంచి మొక్కను కాపాడుకోవడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. సో దీన్ని కూడా ఎప్పుడు ఎండలు ఎక్కువగా ఉన్నట్లయితే వాతావరణం లోపల ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నప్పుడు ఉదయం పూట కానీ సాయంత్రం పూట కానీ ఈ పైపాటుగా ఎరువులను పిచికారీ చేసినట్లయితే మొక్కకు కావలసినటువంటి పోషకాలు అంది పూత పింద రాలడాన్ని తగ్గించేయడానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. ఒకవేళ రైతన్నలకు నీటి తడులను ఇచ్చేటటువంటి అవకాశం ఉన్నటువంటి వారు అంటే బోర్లు ఉన్నటువంటి వారు ఒక తడినిచ్చినట్లయితే తద్వారా పూత పింద రాలడానికి ఆస్కారం తక్కువగా ఉంటుంది. అదే సమయం

లో మొక్కకు కావలసినటువంటి పోషకాలను అందించడం కోసం పైపాటుగా ఎకరాకు 25 కేజీల యూరియాను 10 కేజీల పొటాషియంను రెండింటినీ కలిపి మొక్కకు కొద్ది దూరంలో ఇచ్చినట్లయితే మొక్కలు పోషకాలను గ్రహించి తద్వారా కాయ బలంగా తయారవడానికి, పూలు కూడా రాలకుండా పూత కూడా రాలకుండా ఉండడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఈ రకమైనటువంటి యాజమాన్య పద్ధతులు, ఎరువులకు సంబంధించినటువంటి యాజమాన్య పద్ధతులను తీసుకోవడం ద్వారా మంచి కాయ బలవంతమైనటువంటి కాయలు తయారవడానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. కాయలు నిలిచే ఆవశ్యకత కూడా కలదు. సో దాంట్లో భాగంగా సస్యరక్షణ చర్యల్లో భాగంగా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి లోపల పచ్చదోమ లేదంటే తామర పురుగులు లాంటి గమనించినట్లయితే రైతన్నలు లీటర్ నీటికి 2 ml చొప్పున ఫిప్రోనిల్ గాని, డైఫెంతురాన్ లీటర్ నీటికి 1.225 గ్రాములు, లేదా సల్ఫాక్సిఫ్లోర్ లీటర్ దాంతో పాటుగా నీమాయిల్ 1500 ppmను 5 ml లీటర్ నీటికి 5 ml చొప్పున తీసుకొని పిచికారీ చేసినట్లయితే మనము పచ్చదోమ లేదా తామర పులుగుల నివారణను అరికట్టడానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. అక్కడక్కడ చూసినట్టు ప్రస్తుతం ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు గులాబీ రంగు పురుగు ఉధృతి పెరగడానికి అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి, సో దానికి సంబంధించినటువంటి సస్యరక్షణ చర్యలను కూడా రైతన్నలు తీసుకున్నట్లయితే గులాబీ రంగు పురుగు ఉధృతిని తగ్గించేటందుకు ఆస్కారం అనేది ఎక్కువగా ఉంటుంది. దీని నివారణకు రైతన్నలు ఏం చేయాలి? ఎకరాకు 4 చొప్పున లింగాకర్షక బుట్టలను పెట్టి వాటిని గమనించినట్లయితే, ఎప్పుడైతే 2 నుంచి 3 రోజుల లోపల మీరు 7 నుంచి 8 పురుగులను గమనించినట్లయితే, దాంట్లో అడల్ట్స్ను గమనించినప్పుడు, అంటే మన పొలం లోపల గులాబీ రంగు పురుగు ఉధృతి అనేది ఉందనేది మనం తెలుసుకోవాలి. తద్వారా అప్పుడు ఏం చేయాలి? పైపాటుగా ప్రొఫినోఫాస్ ప్లస్ నీమాయిల్. ప్రొఫినోఫాస్ ఎంత తీసుకోవాలి? లీటర్ నీటికి 2 ml. అదే నీమాయిల్ 1500 ppm ఉన్నటువంటి దానిని లీటర్ నీటికి 5 ml చొప్పున తీసుకొని మనం ఉధృతిని ఆధారంగా చేసుకొని 1 నుంచి 2 సార్లు వారం 15 రోజుల వ్యవధి లోపల 1 నుంచి 2 సార్లు పిచికారీ చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. ఇది కూడా ఉదయం 10 గంటల లోపు కానీ లేదంటే సాయంత్రం 5 గంటల తర్వాత కానీ పిచికారీ చేసినట్లయితే మనం ఈ గులాబీ రంగు పురుగు ఉధృతిని తగ్గించడానికి ఆస్కారంగా ఉంది. ఈ విధంగా పత్తి పంట లోపల ఎరువుల యాజమాన్యాన్ని సస్యరక్షణ చర్యలను చేపట్టడం ద్వారా అధిక దిగుబడులు పొందేందుకు ఆస్కారం అనేది ఎక్కువగా కలదు. నెక్స్ట్ పంటకు వచ్చినట్లయితే ఎక్కువగా ఉన్నటువంటి పంట చూసుకున్నట్లయితే వరి పంట. వరి పంట మన రాష్ట్రం లోపల ముఖ్యంగా 130 లక్షల ఎకరాల లోపల సాగు చేయడం అనేది మనం గమనించడం అనేది జరుగుతుంటుంది. సో వివిధ దశల లోపల ముఖ్యంగా చూసుకున్నట్లయితే పిలక దశ నుంచి పొట్టబోసుకునేటటువంటి దశల్లో వరి పంటను అనేది మనం గమనించడం అనేది జరుగుతుంటుంది. సో దీనిలో ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా వాతావరణంలో ఉన్నటువంటి ఈ బెట్ట పరిస్థితులు, ఈ విధమైనటువంటి పరిస్థితులకు కాండం కుళ్ళు తెగులు రావడానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. సో దానికి ఏం చేయాలి అంటే ప్రాపికోనజోల్ అనేటటువంటి మందుని లీటర్ నీటికి 1 ml చొప్పున తీసుకొని పిచికారీ చేసినట్లయితే మనము కాండం కుళ్ళు తెగులును నివారించడానికి ఆస్కారం అనేది ఎక్కువగా ఉంటుంది. దాంతోపాటుగా కాండం తొలుచు పురుగు స్టెమ్ బోరర్ మనం చూస్తాం కదా, పిలక దశలో కంకి వచ్చినప్పుడు తెల్ల కంకులు ఏవైతే వస్తుంటాయో దాని అది ఎందుకు వస్తుంటాయి? కాండం తొలుచు పురుగు వలన రావడం అనేది, అంటే గంట వేసేటటువంటి దశలోపట మనము కాండం తొలుచు పురుగును నివారించినట్లయితే, అంటే మొదటి దశలో నివారించినట్లయితే ఈ తెల్ల కంకులు రావడానికి ఆవశ్యకత అనేది ఉంటుంది. కాబట్టి అవి గమనించినప్పుడు మనము కెమికల్స్ను పిచికారి తగినటువంటి రసాయనాలను పిచికారీ చేయడం ద్వారా కూడా మనం నివారించుకోవడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. సో ఇది వరి పంట లోపల ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులకు మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలుగా చూడొచ్చు. నెక్స్ట్ వచ్చేసి మొక్కజొన్న పంట మన రాష్ట్రంలో చూసుకున్నట్లయితే దరిదాపుగా 6.5 లక్షల ఎకరాల లోపల సాగు చేయడం అనేది మనం గమనించడం అనేది చూడొచ్చు. ప్రస్తుతం ఉన్నటువంటి మొక్కజొన్న అనేది పూత దశలో ఉంది. బెట్ట పరిస్థితులు అనేవి ఎప్పుడైతే మనం గమనించినట్లయితే నేల లోపల తేమ లేకపోవడము, మొక్క తనకు కావలసినటువంటి నీటిని కానీ పోషకాలను కానీ గ్రహించలేకపోవడం అనేది మనం గమనించవచ్చు. అలాంటి బెట్ట పరిస్థితులు ఉన్నటువంటి సమయంలో ఏం చేయాలి? మొక్కలను కాపాడుకోవడం కోసము నీటి లభ్యత ఉన్నవాళ్ళు 1 నుంచి 2 తడులను ఇవ్వడం కానీ, లేదంటే పైపాటుగా ఎరువులను పిచికారీ చేయాలి. ఎంతవరకు ఏమేమి పిచికారీ చేయొచ్చు? 2% యూరియా లేదంటే 1% పొటాషియం నైట్రేట్. అంటే లీటర్ నీటికి 20 గ్రాముల యూరియాను
కరిగించేసి లేదంటే పొటాషియం నైట్రేట్ 13-45 ను 1% అంటే లీటర్ నీటికి 10 గ్రాములు తీసుకు

మనం పిచికారి చేసినట్లయితే ఈ బెట్ట పరిస్థితుల నుంచి మొక్క చనిపోకుండా ఉండడానికి కావలసినటువంటి పోషకాలు మనం పైపాటుగా పిచికారి చేయడం వల్ల ఏమవుతుంది, మొక్కకు నీరు మరియు పోషకాలు అనేవి రెండూ లభ్యమవుతాయి. మొక్క భూమిలో నుంచి నీటితో పాటుగా పోషకాలను గ్రహిస్తూ ఉండడం వల్ల పైకి చేరుకునేటందుకు సమయం పడుతుంది. కానీ ఈ విధంగా పైపాటుగా పిచికారి చేయడం వల్ల ఏమవుతుంది, మొక్కకు కావలసినటువంటి పోషక పదార్థాలు ఆకులకు కాండానికి డైరెక్ట్గా అందడం ద్వారా దానికి కావలసినటువంటి పోషకాల ద్వారా మనం మొక్క చనిపోకుండా ఉండడానికి ఆస్కారం అనేది ఎక్కువగా ఉంటుంది. నీటి లభ్యత ఉన్నవాళ్ళు ఇంతకుముందు చెప్పినట్లుగా ఒకటి లేదా రెండు తడులను ఈ బెట్ట పరిస్థితుల్లో ఒకటి లేదా రెండు తడులను ఇచ్చినట్లయితే కూడా పంటను కాపాడుకోవడానికి ఆవశ్యకత అనేది ఎక్కువగా ఉంటుంది. నీటి తడులు ఉన్నటువంటి వారు నీటిని ఇచ్చి లేదా వర్షాభావంగా సాగు చేస్తున్నటువంటి వాళ్ళు వర్షాలు పడ్డప్పుడు నేల లోపల తేమ ఉన్నట్లయితే మనము పైపాటుగా ఎకరాకు 50 కేజీల యూరియా మరియు దానితో

అనేది ఎక్కువగా ఉంటుంది. నీటి తడులు ఉన్నటువంటి వారు నీటిని ఇచ్చి లేదా వర్షాభావంగా సాగు చేస్తున్నటువంటి వాళ్ళు వర్షాలు పడ్డప్పుడు నేల లోపల తేమ ఉన్నట్లయితే మనము పైపాటుగా ఎకరాకు 50 కేజీల యూరియా మరియు దానితో పాటుగా 20 కేజీల పొటాషియంను అందించినట్లయితే మొక్కకు ఈ పూత దశలో కావలసినటువంటి పోషకాలు అన్నీ అంది మొక్క కండెలు మంచిగా రావడానికి ఆస్కారం అనేది ఉంది. ఫస్ట్ చెప్పినట్లు మొక్కజొన్న పంట వివిధ దశల్లో ఉంది. ఎక్కడైతే కత్తెర పురుగునైతే గమనించారో కత్తెర పురుగు ఉధృతి ఉన్నటువంటి వాళ్ళు, సో దాని యొక్క నివారణ కోసం సున్నము ప్లస్ ఇసుక 1:9 పాలలు, ఒక పాలు సున్నం తీసుకున్నట్లయితే 9 పాలు ఇసుక తీసుకొని మిశ్రమాన్ని తయారు చేసుకుని మొక్కజొన్న యొక్క సుడిలో వేసినట్లయితే ఈ కత్తెర పురుగును నివారించుకోవడానికి ఆవశ్యకత అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఈ విధమైనటువంటి సూచనలు పాటించడం ద్వారా మొక్కజొన్న పంటను మంచిగా పండించుకొని దిగుబడులు పొందేటందుకు ఆస్కారం అనేది ఎక్కువగా కలదు. సో తర్వాత చూసుకున్నట్లయితే సోయా చిక్కుడు పంటను మన రాష్ట్రం లోపల ముఖ్యంగా 3-6 లక్షల ఎకరాలలో సాగు చేయడం అనేది జరుగుతుంది. ప్రస్తుతం ఈ సోయా పంట కాత దశలో ఉంది. సో సోయా పంటకు కూడా వర్షాలు ఎక్కువగా ఉన్నట్లయితే, బిడ్డ పరిస్థితులు ఉంటే నీటి లభ్యత ఉన్నవాళ్ళు ఒక తడులను ఇచ్చినట్లయితే కాయను మంచిగా సైజు వచ్చి దిగుబడి రావడానికి ఆవశ్యకత అనేది ఎక్కువగా ఉంటుంది. వర్షాభావ పరిస్థితులు ఎక్కువగా ఉన్నప్పుడు ముఖ్యంగా ఈ సోయా చిక్కుల్లో చూసుకున్నట్లయితే పాడ్ బ్లైట్ అనేటటువంటి రోగం రావడానికి మురుగు నీరు నిలిచి ఉండడం ద్వారా కాయలు పాడైపోవడం అనేది జరుగుతుంటుంది. దాన్నే పాడ్ బ్లైట్ అని అంటారు. సో దీనికి నివారణ కోసం మనం ఏం చేయాలంటే టాబికోనజోల్ ప్లస్ సల్ఫర్ను 2.5 గ్రామ్స్ 2.5 గ్రాములు లీటర్ నీటికి 2.5 గ్రాముల చొప్పున తీసుకొని మనం పిచికారి చేసినట్లయితే ఈ పాడ్ బ్లైట్ రోగాన్ని నివారించుకోవడానికి ఆస్కారం అనేది కలదు. తద్వారా కాయలు మంచిగా సైజ్ వచ్చేసి దిగుబడి రావడానికి ఆవశ్యకత అనేది కలదు. నెక్స్ట్ పంటను మనం చూసుకున్నట్లయితే కంది పంట, ముఖ్యమైనటువంటి పంట కంది పంట. మన రాష్ట్రం లోపల ఆల్మోస్ట్ 5-7 లక్షల ఎకరాల లోపల సాగు చేయడం అనేది జరుగుతుంటుంది. ఇప్పుడు ఈ కంది పంటను మనం గమనించినట్లయితే శాకీయ దశలో ఉంది. ఈ శాకీయ దశలో మనం ముఖ్యమైనటువంటి దశగా చెప్పుకోవచ్చు కాయలు పూత రాకముందుకు శాకీయ దశ. అంటే ఎన్ని ఎక్కువగా శాఖలు వచ్చినట్లయితే అంత పూత కాయ రావడానికి ఆవశ్యకత అనేది ఎక్కువగా ఉంటుంది అన్నట్టు. సో ఈ శాకీయ దశలో మొక్కకు కావలసినటువంటి పోషకాలు అనేవి చాలా అవసరము. బెట్ట పరిస్థితిలో ముఖ్యంగా పైపాటుగా పోషకాలను అందించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది. దీనికోసం మనము ఏం చేయాలి? బెట్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఇంతకుముందు చెప్పినట్లే వేరే పంటలకు ఏ విధమైనటువంటి పైపాటు ఎరువులను పిచికారీ చేసుకోవచ్చో దీనికి కూడా 2% యూరియాను లేదంటే 1% పొటాషియం నైట్రేట్ను పైపాటుగా పిచికారీ చేసినట్లయితే కూడా శాకీయ దశలో ఎక్కువ శాఖలు రావడానికి ఆవశ్యకత ఉంది. లేదంటే మంచి తేమ ఉన్నటువంటి నల్లరేగల నీళ్ళలో సాగు చేస్తున్నటువంటి వాళ్ళు శాకీయ దశ మరీ పెరగకుండా ఉండడం కోసం నిప్పింగ్ అంటే అంచులను తుంచడం ద్వారా ఎక్కువ శాఖలు రావడానికి ఆవశ్యకత, హైట్ పెరగడం అనేది తగ్గిపోయి పక్క కొమ్మలు ఎక్కువగా రావడానికి ఆవశ్యకత ఉంటుంది. సో ఈ నిప్పింగ్ అనేది చేసేటప్పుడు కూడా నేలలో తేమ ఉండే విధంగా చూసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఎందుకంటే మనం పైనున్నటువంటి కొమ్మలను తుంచినప్పుడు ఏమవుతుంటుందంటే మొక్క ఒక రకమైనటువంటి షాక్ గురి అయినట్టుగా కావడం అనేది జరుగుతుంటుంది. ఆ పరిస్థితుల లోపల మొక్కకు పోషకాలు మరియు తేమ అనేది అవసరం కాబట్టి నేల లోపల తేమ ఉండే విధంగా చూసుకోవాలి. పైపాటుగా ఒక ఎకరాకు 10 కేజీల యూరియా వరకు వేసినట్లయితే కూడా మొక్క బలంగా తయారవడానికి ఎక్కువ బ్రాంచెస్ అంటే శాఖలు రావడానికి ఆవశ్యకత అనేది ఎక్కువగా ఉంది. ప్రస్తుతం ఉన్నటువంటి వాతావరణ పరిస్థితుల కారణంగా ఎండు తెగులు రావడానికి ఆవశ్యకత, ఫైటాఫ్థెరా స్టెమ్ బ్లైట్ రావడానికి ఆవశ్యకత ఎక్కువగా ఉంది. కాబట్టి ఎప్పుడైతే గమనించినట్లయితే దీని నివారణ కోసం ఏం చేయాలంటే మెటలాక్జిల్ లీటర్ నీటికి 2 గ్రాముల చొప్పున మెటలాక్జిల్ అనేటటువంటి ద్రావణాన్ని పిచికారీ చేసినట్లయితే మనం ఎండు తెగులను నివారించుకోవడానికి ఆవశ్యకత ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా కాండపు ఈగ అనేది కూడా రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది ఈ ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో. సో దీని నివారణ కోసం మనము లీటర్ నీటికి 1 గ్రాము ఎసిఫేట్ తీసుకొని పిచికారీ చేసినట్లయితే కూడా ఈ కాండపు ఈగను నివారించుకోవడానికి ఆవశ్యకత అనేది కలదు. తద్వారా కంది పంట శాఖలు ఎక్కువగా వచ్చేసి పూత మంచిగా రావడానికి ఆవశ్యకత అనేది కలదు. ఇవన్నీ కూడా ప్రస్తుతం ఉన్నటువంటి ప్రధానమైనటువంటి పంటలలో ప్రస్తుతం తీసుకోవలసినటువంటి చర్యలు. యాజమాన్య పద్ధతులను పాటించడం ద్వారా రైతులు మంచి లాభాలు పొందగలరని ఆశిస్తున్నాము.

మీరింతవరకు వివిధ పంటలు సస్యరక్షణ ఈ అంశం గురించి జనగాం తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త కోఆర్డినేటర్ డాక్టర్ టి లక్ష్మణ్ గారి ప్రసంగం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఇప్పుడు ఒక జానపద గీతం విందాం.

0: ఇల్లువాకిలి కార్యక్రమంలో భాగంగా జానపద గీతం విన్నారు. ఈనాటి ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి సమయం 7:45. ఇప్పుడు వికసిత్ భారత్. ఈనాటి కార్యక్రమంలో ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన గురించి మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ గారితో పరిచయం వింటారు. పరిచయం చేస్తున్నవారు డాక్టర్ సాంబశివరావు కండ్రాతి.
1: మెదక్ పార్లమెంట్ సభ్యులుగా బాధ్యతలు నిర్వహిస్తున్న మాధవనేని రఘునందన్ రావు గారు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. నమస్కారం మాధవనేని రఘునందన్ రావు గారు. వికసిత్ భారత్ కార్యక్రమానికి స్వాగతం. మీరు వృత్తిరీత్యా న్యాయవాది, సెంట్రల్ యూనివర్సిటీలో మానవ హక్కుల్లో పీజీ డిప్లొమా చేశారు, ప్రముఖ పత్రికలో న్యూస్ కాంట్రిబ్యూటర్గా పనిచేశారు. మాధవనేని రఘునందన్ రావు గారు, ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన అంటే ఏమిటి, వాటి వివరాలు తెలియజేయండి.
2: సో చాలామంది, చాలా రాజకీయ పార్టీలు ఈ దేశంలో ప్రజలకి అన్ని ఉచితాలు ఇచ్చి ప్రజల్ని సోమరిపోతులుగా చేయాలని ట్రై చేస్తున్నటువంటి తరుణంలో ఈ దేశ అవసరాలు, భవిష్యత్ అవసరాలని దృష్టిలో పెట్టుకొని ప్రధానమంత్రి గారు ప్రతి ఇండ్లు తనకు తనకు కావాల్సినంత విద్యుత్ని ఎలా ఉపయోగం చేసుకోవాలి, ఎలా తయారు చేసుకోవాలి అనేటువంటి అంశానికి సంబంధించి ప్రారంభించినటువంటి పథకం పేరే ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన. సో భారత ప్రభుత్వం దీన్ని ప్రారంభించడం వెనకాల ఉన్నటువంటి ఉద్దేశం ఏంటంటే, కొన్ని రాష్ట్రాల్లో కొన్ని పార్టీలు తమ ఎన్నికల మేనిఫెస్టోలో 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తామని, లేకపోతే ఈ షాప్ అయితే ఫ్రీ వస్తుంది, ఆ కులములకు అయితే ఫ్రీ ఇస్తామని ఇట్లా కొన్ని ఉచిత పథకాలను ప్రవేశపెట్టినారు. దాని బదులు పిల్లలకి ఉచితాలని అలవాటు చేసే బదులు, ఉదాహరణకు ఒక చిన్న సామెత, నేను టీచర్గా

0: పనిచేసినప్పుడు చెప్పేవాడిని. పేరెంట్స్ ఏం చేస్తున్నారు, పిల్లలకి చేపలు బాగా వండి దాన్ని ఒలిసి ములు లేకుండా అన్ని చేసి తిను తిను బిడ్డ అని పెట్టడం నేర్పిస్తా ఉన్నారు. రేపు పొరపాటున పేరెంట్స్కి ఏమైనా అయింది అనుకోండి, ఆ పిల్లడికి చేప ఎట్లా పట్టాలి, చేప ఎట్లా ఒలవాలనేది తెలియదు. కాబట్టి మేము అట్లా కాకుండా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వికసిత భారత్ 2047 లక్ష్యంలో భాగంగా ప్రతి ఇల్లు తన ఇంటి పైన ఉన్నటువంటి ఆర్సీసీ స్లాబ్ పైన కానీ, లేదా పెంకుటిల్లు అయితే ఇంటి అనుకున్నటువంటి ఓపెన్ స్పేస్లో కానీ సోలార్ పల్కల్ని బిగించుకొని ఆ ఇంటి అవసరాలు తీర్చుకునేటందుకు సుమారు 300 యూనిట్ల వరకు విద్యుత్ను ఉత్పత్తి చేసుకోవడానికి ఒక ప్రోగ్రామ్ని ప్రారంభించినాం. దీన్ని జనాలలోకి తీసుకెళ్తా ఉన్నాం. చాలా వరకు పల్లెటూర్లలో ప్రజలు ముందుకొస్తా ఉన్నారు. 1 కిలోవాట్ వరకు అయితే సుమారు 30,000 రూపాయలు, 2 కిలోవాట్ల వరకు అయితే 60,000 రూపాయలు, 3 కిలోవాట్ల వరకు అయితే మాక్సిమంగా 78,000 రూపాయలని సబ్సిడీ ఇస్తున్నారు. ఇవన్నీ కూడా బ్యాంకులు ప్రోగ్రామింగ్ చేసి బ్యాంకు లోన్ రూపం లోపల కూడా ఇస్తూ ఉంది. కాబట్టి ఎవరో 200 యూనిట్ల కరెంటు ఫ్రీగా ఇచ్చే బదులు మనము ప్రకృతి నుంచి వస్తున్నటువంటి రెన్యూవబుల్ ఎనర్జీని మనం ఎనర్జీగా మార్చుకొని వాడుకోవడం వల్ల రేపు పొల్యూషన్ తగ్గుతుంది. హైడ్రో ఎలక్ట్రిసిటీ కానీ ఇప్పుడు బొగ్గు గనులు పెట్టి సింగరేణి పేరిట ఓపెన్ కాస్ట్ మైనింగ్ పేరు మీద కిలోమీటర్లు కిలోమీటర్లు తవ్వి బొగ్గు తీసి ఆ బొగ్గులోంచి కరెంటు తయారు చేస్తూ ఉన్నాం. ఇవన్నీ ప్రకృతికి పర్యావరణానికి నష్టం చేస్తూ ఉన్నాయి. కాబట్టి మీరు ఏం చేయకుండ్రి, మీరు 1 కోటి రూపాయలు పెట్టి ఇల్లు కట్టుకున్నారు లేదా 10 లక్షలు పెట్టి ఇల్లు కట్టుకున్నారు, ఇంటిపైన మీ ఇంటి అవసరాలకు సరిపడేన్ని సోలార్ విద్యుత్ పలకల్ని బిగించుకుంటే మీరు వద్దన్నా, మీ కష్టం ఉన్నా ఇష్టం ఉన్నా పొద్దున 6 గంటలకు వస్తాడు సూర్య భగవానుడు, రాత్రి 6 ఇంటి దాకా ఉంటాడు. ఆయన ఇచ్చే ఎనర్జీని మనం కరెంట్ రూపంలోకి మార్చుకుంటే మీ ఇంటికి 300 రూపాయలు సరిపోతుంది. మీరు 100 యూనిట్లే వాడుకున్నారనుకోండి, మిగతా 200 యూనిట్లు మీకు ప్రభుత్వం డబ్బులు కట్టించి తీసుకుంటుంది. కాబట్టి యుల్ గెట్ ఇన్కమ్ వన్ యాంగిల్, ద అదర్ యాంగిల్ యు ఆర్ హెల్పింగ్ ద పొల్యూషన్ లేకుండా ఈ దేశాన్ని కాపాడడానికి ఉపయోగపడతారు. కాబట్టి ఒక మంచి పథకం, ఆశించినంత వేగంగా పోతలేదు, బట్ పల్లెటూర్లలో ఇప్పుడిప్పుడే అవేర్నెస్ వస్తూ ఉంది. మొన్న ప్రధానమంత్రి గారు సికింద్రాబాద్కి వచ్చి సభలో చెప్పినట్టు పొదుపు వైపు మనం ఎందుకు పోవాలి అనేటువంటి ఆలోచన చేసినప్పుడు ప్రపంచంలోని అనేక దేశాలు కుప్పకూలిపోతా ఉంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశం ఇంత 150 కోట్ల మంది ప్రజలుండి కూడా నిలబడగలుగుతూ ఉంది. పెట్రోల్ డీజిల్ మన దగ్గర లేకపోయినప్పటికీ వేరే దేశాల నుంచి తెచ్చుకుంటున్నప్పటికీ కూడా ఒక్క మాట సోలార్ కార్ల వైపు లేదా ఎలక్ట్రిక్ కార్ల వైపు మనం మూవ్ కావాలని నరేంద్ర మోడీ గారు ఒక థాట్ ప్రాసెస్ని దేశ ప్రజల ముందు ఉంచితే ఈ రోజు ఇంటికి ఒక ఎలక్ట్రిక్ కార్ వచ్చేటువంటి పరిస్థితి వస్తుంది. 2026 డిసెంబర్ 31 వరకు నేను ఓపెన్ గా చెప్తున్నా, ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్నా, ప్రతి ఇంట్లో ఒక ఎలక్ట్రికల్ వాహనం వచ్చేటువంటి పరిస్థితికి ప్రజలు మారుతా ఉన్నారు. కరోనా వస్తే భారతదేశం వాళ్ళు ఎట్లా బతుకుతారు, వీళ్ళకి ఏం తెలియదు అన్న కాడి నుంచి అరే మేమే అన్ని చేసుకోగలుగుతాం, మేమే నిలబడగలుగుతాం, మేమే ప్రపంచానికి మార్గదర్శనం చేస్తామని చెప్పి పోవడానికి సూర్యగారు ముఫ్తి బిజిలీ యోజన అనేటువంటి కార్యక్రమాన్ని ప్రధానమంత్రి గారు ప్రారంభించారు. మోడీ గారు ఏదైనా చేస్తే దాన్ని ముందు చూపుతో చేస్తారు, ఆలోచించి చేస్తారు. పర్యావరణ హితం ఉంది, దానివల్ల బొగ్గు బావుల తవ్వకం తగ్గుతుంది, ఓపెన్ మైనింగ్ తగ్గుతుంది, రకరకాలైనటువంటి అంశాల పట్ల మనకు లాభం జరుగుతుంది అని ఆలోచించారు. కాబట్టి ప్రజలు ఈ పథకం లోపల కొంత తమ ఇంట్లోంచి పెట్టుకొని ఈ పథకం వైపు ప్రజలు మూవ్ అవుతారు.
1: ఎంపీ గారు, ఈ యోజన ఎప్పుడు ప్రారంభించారు?
0: 2024 ఫిబ్రవరి లోపల నరేంద్ర మోడీ గారు ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించినారు. 2027 వరకు 1 కోటి గృహాల మీద ఈ సోలార్ పలకలు పెట్టి వాళ్ళంతల వాళ్ళే కరెంటు ఉత్పత్తి చేసేటువంటి దిశగా ప్రజల్ని మార్చాలనేటువంటి ఒక మంచి లక్ష్యంతో వారి పథకాన్ని ప్రారంభించడం జరిగింది. మోడీ గారు ఎంత గొప్పగా అయితే ఈ స్కీమ్ గురించి ఆలోచించినారు, ఎంత గొప్పగా అయితే డిజైన్ చేసినారో అంతే గొప్పగా ప్రజల నుంచి కూడా రెస్పాన్స్ వస్తుంది.
1: ఈ యోజన ఏ మంత్రిత్వ శాఖ అమలు చేస్తుంది?
0: రిన్యూవబుల్ ఎనర్జీ అని, మినిస్ట్రీ ఆఫ్ రిన్యూవబుల్ ఎనర్జీ అని, పునరుత్పాదక శక్తి అని. మనం ఇంతకుముందు నీళ్ళ నుంచి కరెంట్ తయారు చేసేవాళ్ళం, బొగ్గు నుంచి కరెంట్ తయారు చేసేవాళ్ళం, కానీ ఇప్పుడు విండ్, మామూలుగా గాలిలోంచి విద్యుత్ని తయారు చేసుకోవడానికి ఎట్లా ఇంపార్టెన్స్ ఇవ్వాలి, అదే రకంగా సోలార్ నుంచి ఎట్లా తయారు చేసుకోవాలి. దీస్ ఆర్ కాల్డ్ రిన్యూవబుల్ ఎనర్జీస్. ఒక రూపంలో ఉన్నటువంటి శక్తిని ఇంకొక రూపంలోకి మార్చి దాన్ని కరెంటుగా మార్చుకొని మన నిత్యావసరాలకి మార్చుకుంటా ఉన్నాం. దీనివల్ల ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ జరగకుండా ఉంటుంది అనేటువంటి ఒక గొప్ప లక్ష్యంతో దీన్ని తయారు చేస్తూ ఉన్నారు. దీన్ని మినిస్ట్రీ ఆఫ్ రిన్యూవబుల్ ఎనర్జీ అని ఒక కొత్త శాఖను పెట్టి వారి ద్వారా దీన్ని ముందుకు తీసుకుపోతా ఉన్నారు.
1: ప్రధానమంత్రి సూర్యాగర్ ముఫ్తి బిజిలీ యోజన యొక్క మొత్తం ఖర్చు ఎంతండి?
0: సుమారు బడ్జెట్ లోపల కేటాయించింది 75,000 కోట్ల రూపాయలని మొన్న బడ్జెట్ లోపల భారత ప్రభుత్వం కేటాయించింది. అంటే మీరు ఆలోచించాలి, దాదాపు 1/4 ఆఫ్ ద అమౌంట్ ని, బడ్జెట్ అమౌంట్ లోపల 1/4 ఆఫ్ ద అమౌంట్ ని మినిస్ట్రీ ఆఫ్ రిన్యూవబుల్ ఎనర్జీకి మంజూరు చేసింది భారత ప్రభుత్వం. అంటేనే భవిష్యత్తులో భారతదేశ ప్రజల అవసరాలని దృష్టిలో ఉంచుకొని ఏసీ లేని ఇల్లు లేకుండా మారుతుంది, కరెంట్ లేకపోతే ఒక నిమిషం బతకలేనటువంటి పరిస్థితిలోకి వస్తూ ఉన్నాం. కాబట్టి ఈ నీళ్లు, బొగ్గు ఇవి ఎంతవరకు ఉపయోగపడతాయి అనేది ఉపయోగించుకుంటూనే ఆల్టర్నేట్ రెమెడీ వైపు ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒకటే రోజు దేశంలో ఉన్నటువంటి నిల్వలన్నీ ఆగిపోయి లేదా బొగ్గు నిల్వలు దొరకలేనటువంటి దుస్థితి వచ్చిన రోజు అయ్యో కరెంట్ ఎట్లా అని ప్రజలు బాధపడకుండా ఉండడానికి రిన్యూవబుల్ ఎనర్జీ కింద విండ్ నుంచి కరెంటును ఉత్పత్తి చేయడం, సోలార్ నుంచి కరెంటు ఉత్పత్తి చేయడం, మీరు వేసిన ఆర్సీసీ స్లాబ్ మీద మీరు సోలార్ పలకలు పెట్టుకుంటున్నారు, యూఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ రాంగ్. కోటి రూపాయలు పెట్టి ఇల్లు కట్టిన ఆయన 5 లక్షలు ఖర్చు పెట్టుకొని సోలార్ ప్లేట్లు

0: పెట్టుకోలేడా. తనే ఉల్టా ఇంట్లో కూర్చొని ఆదాయాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. ప్రభుత్వం ఇచ్చే 2,000 పెన్షన్, 1,000 రూపాయల పెన్షన్ కంటే ఇంటి వెనక పెరడు ఉంది అనుకోండి, ఒక 5 కిలోవాట్ల కరెంటును ఉత్పత్తి చేసిరు అనుకోండి, ఎవ్రీ మంత్ యూ విల్ గెట్ రెగ్యులర్ ఇన్కమ్. సో దిస్ ఈస్ ద ప్రాసెస్ హౌ వీ షుడ్ మోల్డ్ ద పీపుల్. ప్రజల లోపల మార్పు, ప్రజల ఆలోచన విధానం లోపల మార్పు రావాలనే ప్రధానమంత్రి గారు తీసుకొచ్చినటువంటి పథకం సూర్యగర్ ముఫ్తీ బిజిలీ యోజన. ఫ్రీ ఇచ్చి 200 యూనిట్లు ఫ్రీ ఇచ్చి ఓట్ల కోసం అడుగుతలేం మేము. ఇది పర్యావరణ హితం, దేశ హితం, ఆ కుటుంబ హితాన్ని కోరుకొని తీసుకొచ్చినటువంటి పథకం కాబట్టి ప్రజలు వాలంటరీ ఈ పథకం లోపల ముందుకొచ్చి జాయిన్ అవుతా ఉన్నారు.
1: ఎంపీ గారు, లాభాలపై సబ్సిడీ ఎంత ఇస్తున్నారు?
0: సి, ఇన్స్టాలేషన్ అప్పుడు మేము ఇస్తుంది 1 కిలోవాట్కి 30,000 రూపాయలు ఇస్తా ఉన్నాం. ఇందాకే చెప్పినట్టు 2 కిలోవాట్లు అయితే 60,000 రూపాయలు ఇస్తా ఉన్నాం. మాక్సిమం గా ఒక కుటుంబం 3 పెట్టినా 4 కిలోవాట్లు పెట్టుకున్నా భారత ప్రభుత్వం ఇచ్చేటువంటి సబ్సిడీ పర్ హౌస్, ఒక హౌస్ హోల్డ్కి 78,000 రూపాయలని సబ్సిడీ రూపంలో ప్రస్తుతం ఈ పథకం కింద ఇస్తా ఉన్నాం. ప్రజలు ముందుకొచ్చి ఈ పథకాన్ని ఇంకా ఎక్కువ ఆదరించి ముందుకు పోతే అవసరాలని బట్టి, ఆ రోజున్న పరిస్థితులను బట్టి అవసరమైతే సబ్సిడీని పెంచడానికి కూడా భారత ప్రభుత్వం సిద్ధంగా ఉంది.
1: ఈ పథకం యొక్క వర్ధమాన ప్రయోజనాలు ఏమిటి?
0: సరే, నేను ఇందాకే చెప్పినాను, నేను 200 యూనిట్లు హెయిర్ కటింగ్ సెలూన్కు ఫ్రీగా ఇస్తా, నేను 200 యూనిట్లు డ్రై క్లీనింగ్ షాప్కు ఫ్రీ ఇస్తా అని ఓట్లు అడుక్కునే స్థితిలోంచి ప్రజలని సెల్ఫ్ సస్టైనబిలిటీ వైపు మీ కాళ్ళ మీద మీరే నిలబడి, ఎవరో నాకు భిక్ష ఇచ్చేదేంది, నా ఇంటి మీద నేను 4 సోలార్ పలకలు పెట్టుకుని నేను 300 యూనిట్ల వరకు కరెంటుని తయారు చేసుకుంటే వాళ్ళిచ్చే 200 యూనిట్లు నాకెందుకు అని సెల్ఫ్ సస్టైనబిలిటీ, ఆత్మ గౌరవంతో బతకడానికి ఒక కుటుంబానికి అవసరమైనటువంటి ఒక వేని చూపించడంతో పాటు మీకు కరెంటు బిల్ కట్టాల్సిన అవసరం ఉండదు, పర్యావరణ హితం ఉంటుంది. బేసికల్గా కావాల్సింది భారతదేశానికి టెంపరేచర్ ఇప్పుడు 46, 48, 50కి వస్తుంది అని చెప్తా ఉన్నాం. ఇదంతా ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ వల్ల వస్తూ ఉంది. పర్యావరణాన్ని పరిరక్షించడానికి ఇది కొత్త మార్గం అవుతుంది. అటువైపు ప్రజలందరూ కూడా ముందుకు పోవాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం.
1: ప్రధానమంత్రి సూర్య ఘర్ ముక్తి బిజిలీ యోజనకు ఎవరు అర్హులు?
0: సి, అందరు అర్హులు. ఈ దేశంలో పుట్టిన ప్రతి పౌరుడు దానికి అర్హుడు. ఎందుకని చెప్తాను, భారతీయుడు అయినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా దానికి అర్హుడు. పక్క దేశం కెళ్ళిచ్చి ఇల్లీగల్ గా ఇమిగ్రెంట్ అయ్యి ఇప్పుడే ఏదో దొంగ రేషన్ కార్డు తీసుకుని ఇది చేసుకుంటామంటే కుదరదు. దానికి ఇల్లు ఉండాలి, ఇల్లు లేకపోతే ఇంటి వెనకాల ఇంత ఓపెన్ స్థలం ఉండాలి. అట్లాంటి వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా కన్సిడర్ చేస్తాం. ఇది పూర్తిగా ఈ దేశం కోసం 2047 వికసిత భారత్ అనే లక్ష్యంలో భాగంగా, ఎవరు కరెంట్ ఇచ్చినా, ఎవరు పెట్రోల్ ఇచ్చినా, ఎవరు డీజిల్ ఇచ్చకున్నా ఈ దేశంలో మేము మా కాళ్ళ మీద మేమే నిలబెడతామనేటువంటి ఒక గొప్ప స్థాయికి దేశ ప్రజలు మోల్డ్ అవడానికి ఒక మంచి సువర్ణ అవకాశంగా మేము భావిస్తా ఉన్నాం. అంతేకాదు, మీరు ఎక్కువ కిలోవాట్లు ఉత్పత్తి చేసి భారత ప్రభుత్వానికి లేదా రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చేస్తే మీకు నెలవారీ ఆదాయం కూడా పెరుగుతుంది. ఇంట్లో కూర్చొని ఎండకపోకుండానే మీరు ఇంట్లో పైసలు సంపాదించుకోవడానికి అవకాశం.
1: ఈ పథకానికి ఎలా అప్లై చేయాలి?
0: సి, జాతీయ పోర్టల్, దీనికి ఒక పోర్టల్ ఉంది సార్. ఏ స్టేట్ కా స్టేట్ ఒక డిస్కమ్ ఏర్పాటు చేస్తున్నారు. దాని ద్వారా మీరు ఎక్కడికక్కడ అప్లికేషన్స్ని ఆన్లైన్లో పెట్టొచ్చు, లేదా మీ పంచాయతీ సెక్రటరీ దగ్గరికి వెళ్ళి మేము మా ఇంటి మీద సోలార్ పలకలు పెట్టుకోవాలనుకుంటున్నాం ఏం చేయాలంటే గ్రామ పంచాయతీలో ఉండే పంచాయతీ సెక్రటరీ కూడా దీన్ని గైడ్ చేస్తాడు. అట్లా ఖచ్చితంగా మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే లోకల్గా ఉండేటువంటి బ్యాంకులు కూడా వచ్చి సబ్సిడీ ఇచ్చి వాళ్ళు కూడా దరఖాస్తు మమ్మల్ని నింపిపోవడానికి అని చెప్పి ముందుకు వస్తా ఉన్నాం.
1: ప్రస్తుతం ఈ పథకం కింద ఎన్ని రిజిస్ట్రేషన్లు జరిగాయి?
0: దాదాపు 1.5 కోట్ల మంది ఇప్పటికే దీన్ని ఈ పథకం కింద రిజిస్ట్రేషన్ జరిగినాయి. ఇంకా వీఆర్ ఎంకరేజింగ్, నేను ఎక్కడికి పోయినా ఏ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ అయినా ప్రజల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. గ్రామాల లోపల ఉండేటువంటి పబ్లిక్ని అందరిని ఇచ్చేస్తా ఉన్నాం. 26.38 లక్షల అప్లికేషన్లు నేషనల్ పోర్టల్ కింద ఎన్రోల్ అయినాయి ఇప్పటివరకు.
1: మాధవనేని రఘునందన్ రావు గారు, సూర్య మిత్ర శిక్షణ అంటే ఏమిటి?
0: ఇప్పుడు సోలార్ కరెంట్ ఎట్లా వస్తుంది అంటే ఆ సోలార్ ప్యానల్ని ఫిట్ చేయాలి. సోలార్ ప్యానల్ని తయారు చేయడం ఒక ఎత్తు, తీసుకొచ్చి బిల్డింగ్ మీద ఫిట్ చేయడం ఒక ఎత్తు, దానికి ఏమైనా మెయింటెనెన్స్ ఉంటుందా, దాన్ని ఎట్లా వాడుకోవాలనేది ఇంకొకటి. వీటికి అన్నిటికీ ట్రైనింగ్ ఇవ్వడం కోసం అని చెప్పి ఈ సోలార్ ప్యానల్స్ ఇన్స్టాల్ చేయడానికి స్కిల్ ఇండియా కింద కొత్తగా కార్మికులని తయారు చేస్తా ఉన్నారు. వాళ్ళకే సూర్యమిత్య శిక్షణ పేరిట వాళ్ళకి ఇచ్చేస్తా ఉన్నారు. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకం లోపల యువకులు నిరుద్యోగులు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నారు. దేశంలో పెద్ద రాష్ట్రమైనటువంటి ఉత్తరప్రదేశ్లో ఇప్పటి వరకు సుమారు 30,000 మంది నిరుద్యోగులకి సోలార్ ప్యానెల్స్ని తయారు, బిగింపు, ఇంట్లలో దాన్ని ఎట్లా వాడడానికి నేర్పించాలనే దానికోసం అని చెప్పి దాదాపు 30,000 మందికి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వైపుగా అడుగులు పడ్డాయి.
1: ఈ యోజన యొక్క ప్రధాన ఉద్దేశాలు ఏమిటి?
0: అంటే ఇంటికి వచ్చేటువంటి కరెంటు బిల్ని తగ్గించడం, ఎన్విరాన్మెంట్ని కాపాడడం, సూర్యుడి నుంచి ఫ్రీగా వస్తున్నటువంటి సూర్యకిరణాలని ఒడిసిపట్టి వాతావరణం లోపల పెరుగుతున్నటువంటి అల్ట్రావైలెట్ రేస్ని తగ్గించి సోలార్ ద్వారా విద్యుత్ రెన్యూవబుల్ ఎనర్జీని ఉత్పత్తి చేయడం అనేది ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం.
1: మెదక్ పార్లమెంట్ సభ్యులుగా బాధ్యతలు నిర్వహిస్తున్న మాధవనేని రఘునందన్ రావు గారు మా ఆకాశవాణి స్టూడియోకు విచ్చేసి మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు.
0: నమస్కారం.
2: మీరు ఇంతవరకు ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన గురించి మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ గారితో పరిచయం విన్నారు. పరిచయం చేసిన వారు డాక్టర్ సాంబశివరావు కండ్రాతి. ఈనాటి వికసిత భారత్

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. హైదరాబాద్లో గణేష్ నిమజ్జనోత్సవం వైభవంగా సాగుతుంది. హుస్సేన్ సాగర్కు వేలాదిగా గణనాథుని విగ్రహాలు తరలివస్తున్నాయి. హుస్సేన్ సాగర్ పరిసరాలు భక్తులు, డప్పుచప్పళ్లు, ఆటపాటలు, డాన్సులతో సందడిగా మారాయి. బాలాపూర్ గణేష్ విగ్రహం నిమజ్జనం పూర్తయింది. ట్యాంకు బండిపై క్రేన్ నెంబర్ 12 వద్ద నిమజ్జనం చేశారు. హైదరాబాద్లో గణేష్ నిమజ్జనాలను మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులతో కలిసి హెలికాప్టర్ ద్వారా పరిశీలించారు. వర్ష సూచన ఉన్నందున భక్తులు నిమజ్జన ప్రక్రియను రాత్రికి లేదా రేపు ఉదయానికల్లా వేగంగా పూర్తి చేయాలని కోరారు. కేరళం నిలంబూర్లో ఆర్యదాన్ మొహమ్మద్ బెస్ట్ పబ్లిక్ సర్వెంట్ అవార్డును ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ చేతుల మీదుగా సీఎం రేవంత్ రెడ్డి అందుకున్నారు. కేరళంకి చెందిన దివంగత నేత ఆర్యదాన్ మొహమ్మద్ స్మారకార్థం అవార్డు అందిస్తున్నారు. నిమజ్జనం కోసం 14,840 విగ్రహాల దరఖాస్తులు రాగా ఇప్పటికే 10,000కు పైగా నిమజ్జనాలు పూర్తయ్యాయని, ఎక్కడా ఇబ్బంది లేకుండా రేపు ఉదయానికల్లా ప్రక్రియ అంతా పూర్తవుతుందని సిపి సజ్జనార్ వెల్లడించారు. గ్రేటర్ నోయిడాలో జరిగిన అంతర్జాతీయ ట్రేడ్ షోలో

కేంద్ర మంత్రి అమిత్ షా మాట్లాడుతూ, దేశీయంగా రక్షణ ఉత్పత్తుల తయారీ భారీగా పెరిగి 80 దేశాలకు ఎగుమతవుతుందని, బ్రహ్మోస్, AK-203 తుపాకులు శత్రువుల్లో భయాన్ని నింపుతున్నాయని తెలిపారు. ఆసియా క్రీడల్లో ఇవాళ భారత్కు 2 పతకాలు లభించాయి. పోల్వాల్ట్తో భరణిక రికార్డుతో కాంస్యం సాధించగా, 10,000 మీటర్ల పరుగు పందెంలో గుల్వీర్ సింగ్ 2వ స్థానంలో నిలిచి రజత పతకాన్ని గెలుచుకున్నారు. ధర్మపురి ప్రజల సంక్షేమమే ధ్యేయమని తెలిపిన మంత్రి లక్ష్మణ్ కుమార్, పెగడపల్లి MPDO కార్యాలయంలో 39 లక్షల రూపాయల కళ్యాణలక్ష్మి, 31 లక్షల రూపాయల CMRF సహాయనిధి చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఇథనాల్ వాడకం రైతుల ఆదాయాన్ని పెంచేందుకు, పెట్రోలియం దిగుమతులపై ఆధారపడ్డాన్ని తగ్గించేందుకు సహాయపడుతుందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. ప్రత్యామ్నాయ ఇంధనాలను వినియోగించాలని, ప్రజా రవాణాను ప్రోత్సహించాలని ఆయన పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా పోలీస్ టైఫండరీ కానిస్టేబుల్ ఉద్యోగాలకు 10% ప్రత్యేక రిజర్వేషన్ హోంగార్డులకు వర్తింపజేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు ఈ కేటగిరీలో డ్రైవర్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు, హోంగార్డులకు ఉన్న రిజర్వేషన్ సవరిస్తూ హోంశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన 2.0 కింద వచ్చే నెల నుంచి 70,000 మంది గ్రామీణ యువతకు నైపుణ్య శిక్షణ ఇవ్వనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ ప్లేస్మెంట్ ఆధారిత పథకంలో 31 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు పాల్గొంటున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం xhandle@AIRNews_HYD ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 8 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం అమరవాణి సంస్కృత కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో సంస్కృత భాషా ప్రాముఖ్యత గురించి డాక్టర్ పాటూరి నాగరాజు గారి ప్రసంగం వింటారు.

మనందరికీ తెలిసిందే, సంస్కృత భాష భారతదేశాన్ని ఐక్యం చేస్తున్న భాషలలో చాలా ముఖ్యమైంది. భారతదేశంలో ఉన్న ప్రతి భాషకి సంస్కృతంతో ఏదో ఒక విధమైన సంబంధం ఉన్నది అనేది మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఆ సంబంధం కొన్ని భాషలకి కొన్ని విధాలుగా ఉంటే మరికొన్ని భాషలకి మరికొన్ని విధాలుగా ఉంది. ఉత్తర భారత భాషలు సంస్కృతం నుంచే వచ్చిన భాషలు, దక్షిణ భారత భాషలు సంస్కృతాన్ని బాగా కలుపుకున్న భాషలు. ఆశ్చర్యకరంగా ఈశాన్య రాష్ట్రాల భాషలు సినో టిబెటన్ భాషా కుటుంబానికి చెందినవిగా భావించబడే ఆ భాషలు కూడా బాగా సంస్కృతం చేత ప్రభావితమైనటువంటి భాషలు కావడంతో భారతదేశాన్ని భాషాపరంగా సమైక్యం చేస్తున్నటువంటి భాష సంస్కృతమే. ఇది మనందరికీ తెలిసిన విషయమే, ఏమి కొత్త విషయం కాదు. కానీ తెలుగు వాళ్ళకి ముఖ్యంగా తెలియాల్సిన విషయం ఏమిటంటే, దక్షిణ భారతదేశ భాషలలో తెలుగులో సంస్కృతం మిగిలిన భాషలలో కంటే చాలా సన్నిహితంగా కలిసిపోయి ఉంది. తమిళంలో సంస్కృతం అసలు ఉండదు అని అందరు అనుకుంటారు, కానీ నిజం కాదు. తమిళంలో ఉన్న సంస్కృతం మారిపోయిన సంస్కృతం అధికంగా ఉంది. ఏ భారతీయ భాషలోనైనా ఉన్న సంస్కృతం రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి, ఎక్కువ మారకుండా చివరి భాగాలు ప్రత్యయ భాగాలు మాత్రమే మారిన సంస్కృత పదాలు, వాటిని తత్సమ పదాలు అంటారు. పదం లోపలి భాగం కూడా మారిపోయిన సంస్కృత పదాలని తద్భవ పదాలు అంటారు. ఈ పదం లోపలి భాగం మారిపోయిన వికృతి

ప్రకృతి వికృతి, వీటిలో వికృతి అంటామే ఆ పదాలు, తద్భవ పదాలు ఎక్కువగా తమిళంలో ఉంటాయి. దాంతో ఏమనుకుంటారు, అసలు సంస్కృతం లేదనుకుంటారు. తత్సమ పదాలుంటే, అంటే పదం చివరి భాగం మాత్రమే మారిపోయిన పదాలు మాత్రమే ఉంటే అబ్బో చాలా సంస్కృతం ఉంది ఇందులో అనుకుంటారు, కానీ పదం పూర్తిగా మారిపోయిన తద్భవాలు వికృతులు ఎక్కువగా ఉంటే అసలు సంస్కృతం లేదేమో అనుకుంటారు. నిజానికి అది నిజం కాదు. తమిళంలో కూడా తద్భవాల రూపంలో పుష్కలంగా సంస్కృతం ఉంది. తెలుగులో సంస్కృతం బాగా ఉంది అని అనిపించటానికి కారణం ఏమిటి, ఇక్కడ తత్సమాలు బాగా ఉన్నాయి. అంటే పదం చివరి భాగం ఒక్కటే, రామ అనే పదం రాముడు అని మారిపోతుంది, లక్ష్మీ అని దీర్ఘంతో ముగిసే పదం ఇక్కడ లక్ష్మి అని మారిపోతుంది, రాధా అని దీర్ఘంతో ముగిసే పదం రాధ అని మారిపోతుంది. అలా చివరి భాగం మాత్రమే మారిపోయి పదమంతా అలాగే ఉన్న సంస్కృత పదాలు అంటే తత్సమాలు తెలుగులో ఎక్కువ, అందుకని చూడడానికి తెలుగులో సంస్కృతం ఎక్కువ అనే అభిప్రాయం కలుగుతుంది. తెలుగులో ఎవరైనా అధికార భాషగా తెలుగు వాడాలి, లేదు కోర్టులలో న్యాయ వ్యవహారాలు తెలుగులో చేయాలి, లేదు ఏదైనా నాట్య కార్యక్రమానికి వెళ్ళాం, రవీంద్ర భారతిలో నాట్య కార్యక్రమం జరుగుతోంది, అక్కడ నాట్యాన్ని గురించి ప్రకటనలు చేయాలి, లేదా ఏదో సంగీత కార్యక్రమం జరుగుతోంది, ఆ సంగీత కార్యక్రమంలో ప్రకటనలు చేయాలి, ఇలా ఏ వైపుకు వెళ్ళినా తెలుగు మీడియం అంటుంటారే ఆ తెలుగు మాధ్యమంలో పారిభాషిక పదాలతో అంటే టెక్నికల్ టర్మ్స్ తోటి ఏ వ్యవహారం జరగాలన్నా తెలుగులో ఉండే పారిభాషిక పదాలు ఎక్కువ శాతం సంస్కృత పదాలే ఉంటాయి. దీన్ని దేంతో పోల్చొచ్చు అంటే ఇంగ్లీషులో ఉండే గ్రీకు లాటిన్ పదాలతోటి పోల్చవచ్చు. ఇంగ్లీషులో గ్రీకు లాటిన్ పదాలు ఉంటాయన్నది ఇంగ్లీష్ని గురించి బాగా లోతుగా తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది. ఈ ఇంగ్లీష్ పదం ఎక్కడి నుంచి వచ్చింది అని డిక్షనరీలో వెళ్ళి దాని మూలం వెతికితే అప్పుడు ఇది గ్రీక్ నుంచి వచ్చింది, ఇది లాటిన్ నుంచి వచ్చింది అని చూసుకునే వాళ్ళకి తప్ప తెలియకపోవచ్చు. కానీ మీరు ఏ MBBS చదువుతున్నారు అనుకోండి, ఏ ఇంజనీరింగ్ చదువుతున్నారు, లా చదువుతున్నారు, అప్పుడు మీకు క్లాస్లో చెబితే ఇది తెలుస్తూ ఉంటుంది. అసలు MBBS చదువుతున్నప్పుడు టెక్నికల్ టర్మ్స్, సైంటిఫిక్ నేమ్స్ అన్నీ దాదాపు లాటిన్ నేమ్సే నేర్పుతున్నారు. ఒక కోర్టులో వ్యవహారం జరుగుతూ ఉంటే దాంట్లో ఇంగ్లీష్లో కోర్టు వ్యవహారంలో లాటిన్ ఫ్రేజెస్ విపరీతంగా వాడుతున్నారు. టెక్నికల్ టర్మ్స్లో వేటి దగ్గరికి వెళ్ళి మనం దాని పుట్టుక దగ్గరికి వెళ్ళినా ఇదిగో ఇది ఈ గ్రీక్ పదం, ఇది ఈ గ్రీక్ ప్రత్యయం, ఇది లాటిన్ పదం, ఇది లాటిన్ ప్రత్యయం అని నేర్పిస్తుంటారు. అలా భారతదేశానికి గ్రీక్ లాటిన్ భాషల లాంటి భాష ఏది? సంస్కృతం. కనుక వాళ్ళు గ్రీక్ లాటిన్ పదాలతో అలా పారిభాషిక పదాలు ఎక్కువగా ఎలా తయారు చేసుకున్నారో అలాగే తెలుగు వాళ్ళు తమ పారిభాషిక పదాలని ఎక్కువగా సంస్కృతంతో తయారు చేసుకున్నారు. దీనివల్ల ఒక సౌకర్యం ఏంటంటే, హిందీ పారిభాషిక పదాలు చూశారనుకోండి, అవి మనకి దగ్గరగా అనిపిస్తాయి. ఆ హిందీ పారిభాషిక పదాలకి తెలుగు పారిభాషిక పదాలు దగ్గరగా ఉండటం, కన్నడ పారిభాషిక పదాలకి దగ్గరగా ఉండడం, ఉత్తర భారతదేశ భాషల్లో ఉండే పారిభాషిక పదాలన్నింటికి దగ్గరగా ఉండడం, ఇవన్నీ మనకి సౌకర్యంగా ఏర్పడతాయి. తర్వాత సంస్కృత భాషకి గ్రీక్ లాటిన్ భాషలకు ఉన్నట్లుగానే ఉన్న ఆ ప్రకృతి ప్రత్యయ విభాగం వీటన్నింటి వల్ల పారిభాషిక పదాల తయారీ కూడా చాలా సులభం అవుతుంది, చాలా చక్కగా పదాలు తయారు చేసేయచ్చు. ఇలాంటి సౌకర్యాలన్నీ ఇందులో ఉన్నాయి. మరి ఈ గ్రీక్ లాటిన్ భాషలతో సంస్కృతాన్ని పోలుస్తున్నాం కదా, ఇంగ్లీషు వాళ్ళు మనం సంస్కృతాన్ని గౌరవిస్తున్నట్టే వాళ్ళ గ్రీక్ లాటిన్ భాషల్ని గౌరవిస్తారా? అవును, గౌరవిస్తారు. వాళ్ళు వాటికి పెట్టుకున్న పేరేంటి, క్లాసికల్ లాంగ్వేజెస్ అనే పేరు పెట్టుకున్నారు. వాళ్ళ విశ్వవిద్యాలయాల్లో క్లాసికల్ లాంగ్వేజెస్ డిపార్ట్మెంట్ అని ఒకటి ఉంటుంది, వాటిలో క్లాసికల్ లాంగ్వేజెస్ గా వాళ్ళు గ్రీక్ లాటిన్ భాషల్ని బోధిస్తూ ఉంటారు, వాటిని చాలా గౌరవిస్తూ ఉంటారు. మరి అలా భారతదేశం అంతటా కూడా ఒక క్లాసికల్ భాషగానైనా సంస్కృతాన్ని గౌరవించాల్సిన అవసరం ఉంది కదా. భారతదేశంలో ఒక గొప్పతనం ఏమిటంటే తెలుగు కూడా క్లాసికల్ భాషే, తెలుగు కూడా ప్రాచీన భాషే. మరి తెలుగుకి కూడా సంస్కృతానికి ఉన్నట్లే అతి ప్రాచీనమైనటువంటి చరిత్ర ఉంది. భారతదేశంలో ఇప్పుడు మన రాజ్యాంగపు షెడ్యూల్లో చేరినటువంటి 22 భాషల్లో చాలా భాషలు ప్రాచీన భాషలుగా కూడా ఉన్నాయి, సంస్కృతంతో ఎప్పటినుంచో చాలా దగ్గర సంబంధం కలిగి ఉన్నాయి. దాంతో ఈ ప్రాచీన భాషల గౌరవం, క్లాసికల్ భాషలుగా గౌరవం దక్కిన తెలుగు లాంటి భాషల వాళ్ళు తమ క్లాసికల్ భాషగా

ప్రాచీన భాషగా తెలుగుని అధ్యయనం చేయటం కోసం కూడా సంస్కృతాన్ని బాగా అధ్యయనం చేస్తూ ఉంటారు. ఎందుకంటే ప్రాచీన కవులు సంస్కృతాన్ని బాగా ఉపయోగించారు వాళ్ల కావ్యాలలో. వాళ్ల కావ్య భాష సౌందర్యానికి సంస్కృతం చాలా దోహదం చేసింది. అంతెందుకు అసలు ఆధునిక కవుల్లో కూడా శ్రీశ్రీ లాంటి వాళ్ల కవిత్వంలో కనపడే ఆ భాషా సౌందర్యానికి, శబ్ద సౌందర్యానికి, ఆ శబ్ద సౌందర్యంలో అక్కడున్నటువంటి విషయానికి తగినటువంటి ఆ వేగానికి, ఆ ఉద్ధృతికి సంస్కృతం చాలా దోహదం చేసింది. ఇప్పటికీ కూడా ఇప్పటి ఆధునిక కవులు కూడా తెలుగులో సంస్కృతాన్ని బాగా ఉపయోగించి వాళ్ల కవిత్వ భాషకి శబ్ద సౌందర్యాన్ని, అభివ్యక్తి సౌందర్యాన్ని తీసుకురావడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కాబట్టి ప్రాచీన భాషలుగా, క్లాసికల్ భాషలుగా ఇంగ్లీష్ వాళ్ళు వాళ్ళ గ్రీక్ లాటిన్ భాషల్ని గౌరవించినట్లే మనం కనీసం సంస్కృత భాషని గౌరవించాల్సిన అవసరం ఉంది కదా. ఇంకొక విశేషం, మరి వాటిని పోల్చినప్పుడు సంస్కృత భాషకి ఉన్నటువంటి ఇంకో ప్రత్యేకత ఏంటంటే, ఆ గ్రీక్ లాటిన్ భాషలు మాట్లాడే వాళ్ళు ఎవ్వరూ ఇప్పుడు లేరు. గ్రీక్ లాటిన్ భాషలలో ప్రాచీన గ్రీకు మాట్లాడే వాళ్ళు ఇప్పుడు లేరు. కానీ ఆ ప్రాచీన గ్రీకుకు సమకాలికమైన సంస్కృతాన్ని మాట్లాడేవాళ్లు భారతదేశంలో చాలా వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో జనం ఉన్నారు. జనం అంటే వాళ్ళు ఏదో ఇంట్లో రోజు మాట్లాడుకునేవాళ్లు కాదు. ఈ మధ్య సంస్కృత భారతి అనే సంస్థ వాళ్ళు ఇంట్లో కూడా సంస్కృతాన్ని మాట్లాడుకునే కొన్ని గ్రామాలని సృష్టిస్తున్నారు, అది వేరే విషయం. కానీ సంస్కృతంలో ఇక్కడ శాస్త్రాధ్యయనం ఇప్పటికీ జరుగుతోంది కదా, వాళ్ళందరూ వాళ్ళలో వాళ్ళు సంస్కృతం మాట్లాడుకుంటారు. ఎవరైతే వేదాల అధ్యయనం, శాస్త్రాల అధ్యయనం చేస్తున్నారో వాళ్ళందరూ ఇప్పటికీ సంస్కృతంలో మాట్లాడుకుంటారు. సంస్కృత విశ్వవిద్యాలయాల ఆచార్యులందరూ సంస్కృతంలో మాట్లాడుకుంటారు, సంస్కృతంలో పాఠాలు చెప్తారు. అలా సంస్కృతం ఇప్పటికీ బాగా మాట్లాడే భాషగా కూడా లక్షల కోట్ల సంఖ్యలో సంస్కృతాన్ని మాట్లాడే వాళ్ళు ఉండేలాగా జీవించి ఉంది. ప్రాచీన గ్రీకుకి ఇప్పుడు అలాంటి ఒక జీవితం లేదు. ఆ ప్రాచీన గ్రీకు మారిపోయి ఇప్పుడు ఆధునిక గ్రీకుగా మాత్రమే ఉంది. లాటిన్కి కూడా ఇప్పుడు అట్లాంటి వ్యవహారం లేదు. లాటిన్ మారిపోయి ఫ్రెంచ్ అయిపోయింది, లాటిన్ మారిపోయి స్పానిష్ అయిపోయింది, లాటిన్ మారిపోయి ఇటాలియన్ అయిపోయింది, ఇలా అయిపోయింది. కానీ ఆ ప్రాచీన లాటిన్కి ఇప్పుడు వ్యవహారం లేదు. అదే సంస్కృతానికి, అంటే ఆ లాటిన్కి సమకాలికంగా ఉన్నటువంటి ఆ ప్రాచీన సంస్కృతానికి ఇప్పటికీ కూడా వ్యవహారం ఉంది. కాబట్టి ఇంగ్లీష్ వాళ్ళు, ఇతర యూరోపియన్లు గౌరవించే వాళ్ళ ప్రాచీన భాషగా, వాళ్ళ క్లాసికల్ భాషగా గౌరవించేటువంటి గ్రీక్ లాటిన్ లాంటి భాషల కంటే కూడా సంస్కృతం ఎందుకు గొప్పదంటే, ఇప్పటికీ కూడా అది జీవంతంగా ఉన్నటువంటి భాషగా ఉండటం అన్నది సంస్కృతానికి ఉన్నటువంటి గొప్పతనం. అలాగే ఆ భాషల ద్వారా ఏ కావ్యాలైతే రచించబడ్డాయో, గ్రీక్ లాటిన్ భాషలలో ఉన్నటువంటి కావ్యాలు, వాటితో పోల్చబడే మన సంస్కృత కావ్యాలు, రామాయణ మహాభారతాలు మొదలైన వాటికి ఇప్పటికీ వాటిని తమ ఇంటింటి కావ్యాలుగా గౌరవించేవాళ్ళు, ఆ కావ్యాలలోని పాత్రలను పూజించేవాళ్ళు ఈ దేశంలో కోట్ల మంది ఉన్నారు. కానీ అట్లా ఆ గ్రీకు లాటిన్ కావ్యాలలో పాత్రలకి ఆ గౌరవం ఆ దేశాల్లో మిగలలేదు. ఇక్కడ మన సంస్కృత కావ్యాల్లోని పాత్రలకి వాళ్ళు ఇప్పటికీ పూజించబడేటువంటి పాత్రలుగా ఉండటం అనేటువంటి గౌరవం సంస్కృత కావ్యాలతోటి మనకి దగ్గరి సంబంధం ఉంది. దీనివల్ల ఏమవుతుంది, ప్రతిరోజు అలాంటి పూజించే ప్రదేశాలకు వెళ్ళినటువంటి వాళ్ళు సంస్కృతం వింటారు, సంస్కృత శ్లోకాలు వింటారు, ప్రతిరోజు కూడా సంస్కృతంలో ఉండే స్తోత్రాలు వింటుంటారు. ఆ సంస్కృతంలో ఉండేటువంటి శ్లోకాలకు, స్తోత్రాలకు సంగీతం చేసి వినేటువంటి స్తోత్రాల సంగీత పరమైనటువంటి రికార్డింగ్స్ వింటుంటారు. దాంతో ప్రతిరోజు కూడా సంస్కృతం మాట్లాడే వాళ్ళు కాని వాళ్ళు కూడా, సంస్కృతంలో ఏదో పాఠాలు చెప్పేవాళ్ళు, సంస్కృతం విశ్వవిద్యాలయాల వాళ్ళు, అలా కాకుండా ఉన్నవాళ్ళు కూడా వాళ్ళు సంస్కృతంతో రోజూ దగ్గరి పరిచయం, సంస్కృతాన్ని వినడం, సంస్కృతాన్ని చదవటం, సంస్కృతాన్ని ఆయా స్తోత్రాల రూపంలో, సంగీతం రూపంలో వినటం, ఇలాంటి రకరకాలుగా సంస్కృతంతో సాన్నిహిత్యాన్ని కొనసాగించే అవకాశం మన దేశంలో మనకు ఉంది. దానివల్ల సంస్కృతం అనేది మిగతా గ్రీక్ లాటిన్ లాంటి తన లాంటి ప్రాచీన భాషలు ఏవైతే ఉన్నాయో వాటి కంటే కూడా ఇది బలంగా ఉంది. ఇక్కడి సంస్కృతిలో ఉన్నటువంటి మనం ఏదైనైతే శాస్త్రీయ అంటామో, శాస్త్రీయ నృత్యం, శాస్త్రీయ సంగీతం, ఇలాంటి వాటిల్లో ఉండేటువంటి శాస్త్రమంతా సంస్కృత గ్రంథాలు, నాట్య శాస్త్రం, సంగీత శాస్త్రం లాంటి గ్రంథాలలోంచి రావడం వల్ల వాటిని నేర్చుకునేటువంటి విద్యార్థులు

0: ఎవరైతే నేను కూచిపూడి నేర్చుకోవాలనుకుంటున్నాను, నేను భరతనాట్యం నేర్చుకోవాలనుకుంటున్నాను, అలా నేర్చుకునే విద్యార్థులకి బాగా సంస్కృతం అవసరం అవుతూ ఉంటుంది. సంగీత శాస్త్రం నేర్చుకునే వాళ్ళకి సంగీతం సంస్కృతం బాగా అవసరం అవుతూ ఉంటుంది. మన దేశంలో ఉన్న వైద్య విధానమైనటువంటి ఆయుర్వేదం, దాని గ్రంథాలన్నీ కూడా సంస్కృతంలో ఉన్నాయి. అలా మనకి ఇప్పుడు నేర్చుకునే చోట్ల, ఏదైనా మ్యూజిక్ కోర్సులో వెళ్లే వాళ్ళకి, నాట్యంలోకి వెళ్లే వాళ్ళకి, ఆయుర్వేదంలోకి వెళ్లే వాళ్ళకి, ముఖ్యంగా ప్రపంచాన్నే బాగా ఉవ్విళ్ళూరుస్తున్నటువంటి, ప్రపంచాన్ని బాగా నడిపిస్తున్నటువంటి యోగా అని మనం దేన్నైతే అంటున్నామో, దాని గ్రంథాలు, దాని పారిభాషిక పదాలు అన్ని కూడా సంస్కృతంలో ఉండడం వల్ల, వీటన్నింటి వల్ల ఏమైపోయిందంటే, సంస్కృతాన్ని నేర్చుకోవలసిన అవసరం ఉండే కోర్సులు, ఈ నాట్యం కోర్సులు, సంగీతం కోర్సులు, తర్వాత యోగా కోర్సులు. యోగా చూడండి ఎంత జనప్రియంగా ఉంటుంది, ఎన్ని చోట్ల యోగా కోర్సులు నడుస్తాయి కదా. వాళ్ళు, ఆయుర్వేదం వాళ్ళు, వీళ్ళందరికీ కూడా సంస్కృతంతో ప్రతిరోజు కూడా అవసరం ఉండేటువంటి పరిస్థితులు మనకున్నాయి. ఆ విధంగా సంస్కృతం అనేది మనకి ప్రతిరోజు దాంతో సాన్నిహిత్యం ఉండేటువంటి పరిస్థితి భారతదేశం అంతటా ఉంది. దానికంటే కూడా మిగతా వాళ్లతో పోలిస్తే తెలుగు వాళ్లకి బాగా ఎక్కువ సంస్కృతంతో ఉండేటువంటి సంబంధం. దాంతో ఏమవుతుందంటే, తెలుగు వాళ్లు కవిత్వం రాయాలనుకున్నారు, మంచి సంస్కృత పదాలు నేర్చుకుంటే నేను శబ్ద సౌందర్యం ఉండే మంచి మంచి పదాలతోటి కవిత్వం రాయగలను, నేను మంచి సినిమా పాట రాయాలి, మంచి మెలోడీ సాంగ్ రాయాలి, అందులో మంచి సంస్కృత పదాలు వాడితే మంచి మెలోడీ సాంగ్ రాయగలుగుతాను, లేదు నాకు ఒక మెలోడీ సాంగ్ సినిమాలో విన్నాను, అదే ఇదేదో పదం అయితే చాలా అందంగా ఉంది కానీ అసలు ఈ పదంలో ఉన్న అర్థం ఏమిటని తెలుసుకోవాలంటే సంస్కృతం నేర్చుకునేసరికి ఆ సినిమా పాటలో ఉండేటువంటి అందమైన సంస్కృత పదాల అర్థాలు తెలుసుకోవడంతో ఆ పాట ఇంకా బాగా అర్థం ఉంది. సినిమాలలో ఉండే పౌరాణికమైన సినిమాలు, జానపదమైనటువంటి సినిమాలు, వాటిల్లో ఉండేటువంటి డైలాగులు చాలా బ్రహ్మాండంగా చెప్పాడు ఫలానా యాక్టర్, మహేశవ డైలాగులు చాలా బాగా చెప్పాడు అని మనం అనుకునేవి, వాటిల్లో చూస్తే పెద్ద పెద్ద సంస్కృత సమాసాలు గడగడగడగడ చెప్పేస్తూ ఉంటాడు ఆ పాత్ర. అటువంటప్పుడు ఏమిటి ఆ మాట వినడానికి బాగుంది గాని, శబ్దం చాలా బాగుంది గాని, ఇందులో ఉండే అర్థం ఏమిటి అని మనం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తే అప్పుడు మనం దాంట్లో ఉండే సంస్కృతం నేర్చుకోవటానికి ఆసక్తి ఏర్పడుతూ ఉంటుంది. ఈ విధంగా మనకి భారతదేశం అంతటికి, భారతదేశంలోని అన్ని భాషల వాళ్ళకి, అందులోనూ మరీ ముఖ్యంగా తెలుగు వాళ్ళకి సంస్కృతంతో ప్రతిరోజు కూడా ఒక దైనందినమైనటువంటి సజీవమైనటువంటి సంబంధం ఉంది. కనుక మనం ఈ సంస్కృత భాష దినోత్సవం సందర్భంగా ఆ సంస్కృత భాషతో మనకుండే ఆత్మీయతని, ప్రేమని మనం ఒక్కసారిగా పండగ చేసుకుందాం, సంబరం చేసుకుందాం అనే ఉద్దేశంతో మనం సంస్కృతాన్ని గురించిన ఈ విశేషాలు ముచ్చటించు. నమస్కారం.
1: మీరింతవరకు సంస్కృత భాషా ప్రాముఖ్యత డాక్టర్ పాటూరి నాగరాజు గారి ప్రసంగం విన్నారు. ఈనాటి అమరవాణి సంస్కృత కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం చిత్రసీమ సినిమా పాటలు. సిరివెన్నెల చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల గానం చేసిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం, సంగీతం కెవి మహాదేవన్.

శ్రోతలకు ముఖ్య ప్రకటన. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సోమవారం అంటే 28వ తేదీ సాయంత్రం 7:15 ఇల్లు వాకిలి కార్యక్రమంలో ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. పాల పదార్థాలతో ఆరోగ్యం, పోషక లాభాలు ఈ అంశం గురించి అసిస్టెంట్ ప్రొఫెసర్ జి స్వర్ణలత గారు రైతులు శ్రోతలు అడిగే ప్రశ్నలకు సందేహాలకు ఫోన్ ద్వారా నేరుగా సమాధానాలు ఇస్తారు. మరి రైతు సోదరులు ఫోన్ చేయవలసిన ఫోన్ నెంబర్లు 040 ఈ ఎస్టీడి కోడ్ను జత చేసి 2324 0852, 2324 0853 ఈ నెంబర్లకు ఫోన్ చేసి మీ సమాధానాలకు పొందవచ్చు. అంశం మరొకసారి, పాల పదార్థాలతో ఆరోగ్యం, పోషక లాభాలు. ప్రకటన విన్నారు. చిత్రగీతాల తర్వాత నారీ నారీ నడుమ మురారి. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన ఆత్రేయ గీతం, సంగీతం కెవి మహాదేవన్.

0: సుప్రభాత వేళ భక్తిభావం.
1: కర్షక జనావళికి తారక మంత్రం.
0: మహిళా లోకానికి ప్రియనేస్తం.
1: యువజనులకై ఉత్తుంగ తరంగం.
0: చిన్నారులతో జోడీ కట్టే బాల వినోదం. కొంతకాలం
1: కొంతకాలం సంగీతంతో సేద తీర్చే సరాగాల సారం.
0: నాటక రంగాన్ని సాకారం చేసే శబ్ద చిత్రం.
2: సీతారాములకు కలిపి నమస్కరిస్తే
1: వేడుకలను యథాతథంగా అందించే ప్రత్యక్ష వ్యాఖ్యానం.
2: రాముడి జన్మదినం అయినప్పటికీ కూడా
0: విశ్వసనీయతకు అద్దం పట్టే వార్తా ప్రసారం.
1: అన్నీ తానై,
0: అన్నింటా తానై, వైవిధ్యమైన విజ్ఞాన వినోదాంశాలతో
1: ప్రతి ఇంటా ఆప్యాయంగా పలకరిస్తున్న
0: ఆకాశవాణి.
1: నాడు నేడు రేపు కూడా ఇదే ప్రజావాణి.
3: వేటూరి సుందరరామ్మూర్తి సాహిత్యానికి ఎంఎం కీరవాణి, సంగీతాన్ని సమకూర్చగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట చిత్రం సుందరకాండ.

చివరిగా స్వాతిముత్యం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, జానకి గానం చేసిన డాక్టర్ సి నారాయణరెడ్డి గీతం, సంగీతం ఇళయరాజా.

0: చాలా బాగా పాడుతున్నారే.
1: పైషజ్యం మందరం. ఆ

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 10 గంటలు కాస్తుంది. జపాన్లో జరుగుతున్న 20వ సంచిక ఆసియా క్రీడలు 2026 రోజువారీ నివేదిక ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే అవుతుంది. మరికొద్ది క్షణాల్లో

0: సుప్రభాత వేళ భక్తిభావం.
1: కర్షక జనావళికి తారక మంత్రం.
0: మహిళా లోకానికి ప్రియనేస్తం.
1: యువజనులకై ఉత్తుంగ తరంగం.
0: చిన్నారులతో జోడీ కట్టే బాల వినోదం.
2: కొంతకాలం కొంతకాలం
1: సంగీతంతో సెద తీర్చే సరాగాల సారం.
0: నాటక రంగాన్ని సాకారం చేసే

0: యుద్ధ చిత్రం.
1: సీతారాములకు కలిపి నమస్కరిస్తే
2: వేడుకలను యథాతథంగా అందించే ప్రత్యక్ష వ్యాఖ్యానం.
1: రాముడి జన్మదినం అయినప్పటికీ కూడా
0: విశ్వసనీయతకు అద్దం పట్టే వార్తా ప్రసారం.
2: అన్నీ తానై,
0: అన్నింటా తానై, వైవిధ్యమైన విజ్ఞాన వినోదాంశాలతో
2: ప్రతి ఇంటా ఆప్యాయంగా పలకరిస్తున్న
0: ఆకాశవాణి
2: నాడు నేడు రేపు కూడా ఇదే ప్రజావాణి.
3: మొదటి గీతాలలో ఏఎం రాజా పి సుశీల గానం చేసిన గీతం చిత్రం మిస్సమ్మ, సాహిత్యం పింగళి నాగేంద్రరావు, సంగీతం ఎస్ రాజేశ్వరరావు.

శ్రోతలకు ముఖ్య గమనిక. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సోమవారం అంటే 28వ తేదీ సాయంత్రం 7:15 ఇల్లు వాకిలి కార్యక్రమంలో ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. అంశం పాల పదార్థాలతో ఆరోగ్యం పోషక లాభాలు. ఈ అంశం గురించి అసిస్టెంట్ ప్రొఫెసర్ జి స్వర్ణలత గారు రైతులు శ్రోతలు అడిగే ప్రశ్నలకు సందేహాలకు ఫోన్ ద్వారా నేరుగా సమాధానాలు ఇస్తారు. మరి రైతు సోదరులు అడిగే ప్రశ్నలకు సందేహాలకు 040 ఈ ఎస్టీడీ కోడ్ను జత చేసి 23240852 23240853 ఈ నెంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. అంశం మరొకసారి పాల పదార్థాలతో ఆరోగ్యం పోషక లాభాలు. ప్రకటన విన్నారు. మధుర గీతలలో పాతాళ భైరవి చిత్రం కోసం ఘంటశాల స్వీయ సంగీత నిర్వహణలో పి లీలతో కలిసి పాడిన పాట సాహిత్యం పింగళి నాగేంద్రరావు.

0: రవి, అరే రవి, ఉన్నవారా ఇంట్లోనే?
1: రారా సుధాకర్, చాలా రోజులకు వచ్చినావు, కూర్చో. అంతా మంచిదేనా?
0: అంతా మంచిగున్నాను రా.
1: అరే చిన్న, ఈ చెత్త తీసుకుపోయి మన ఇంటి వెనకాల వేసిరారా?
0: ఏందిరా, నీ ఇంటి వెనకాల నువ్వే చెత్త వేసుకుంటట్లరా?
1: అరే నీ ఇంట్లో వేస్తలేను కదరా బాయ్.
0: కాదురా, ఆ వాసన మళ్ళీ నీకే రాదా? ఇంటి చుట్టూ దోమలు ఈగలు జమగా అవారా? బాగు, ఆ నీళ్ళు కూడా ఇంటి వెనకాలనే చల్లుతున్నావు ఏంద్రా?
1: అవునరా, ఇప్పుడు ఏంది, ఇది చెప్పడానికి వచ్చినావు నా ఇంటికి?
0: నువ్వన్నా చెప్పమ్మా ఈయనకి, ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కదా.
2: ఆయనకేం చెప్పగలుగుతానా?
0: సరే మీ ఇష్టం రా, నా కొడుకు పుట్టినరోజు ఎల్లుండి, అది చెప్పనికే వచ్చినరా, ఖచ్చితంగా రావాలే, పోయొస్తా.
1: మాలతి తయారయ్యరా, ఆ సుధాకర్ గారి కొడుకు పుట్టినరోజుకు పోదాం.
2: చిన్నోనికి మధ్యాహ్నం సంధి జ్వరంతోని ఒళ్ళంతా కాలుతుంది. నువ్వేమో ఫోన్ ఇంట్లో పెట్టి పనికిపోయినావు. అగో ఉలికి తెలియడు పలుకు తెలియడు, నాకైతే భయం అవుతుంది.
1: నడువే మరి, దవాఖానకు తోలుకుపోదాం, తొందరగా వచ్చి. డాక్టర్, డాక్టర్ ఏమైంది మా చిన్నోడికి?
3: బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ వచ్చింది, డెంగ్యూ ఫీవర్ అయ్యా. ప్లేట్లెట్స్ ఎక్కించాలి, మరి డబ్బులు ఖర్చు అవుతాయి.
1: ఎంతైనా పర్వాలేదు డాక్టర్, వాడు మంచిగా అయితే చాలు.
3: పిల్లోడు మంచిగా రికవర్ అయ్యిండు, వారం రోజులు ఖచ్చితంగా రెస్ట్ తీసుకోవాలి, కానీ జాగ్రత్తగా ఉండాలి. డెంగ్యూ ఫీవర్ ఎన్నిసార్లైనా రావచ్చు, లక్కీగా ఆలస్యం కాలేదు, లేదంటే సీరియస్ అయ్యేది. అయినా మన ఇల్లు మన ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి.
2: ఏందయ్యా ఎడిపోతున్నావు?
1: మన ఇంటి వెనకాల శుభ్రం చేసేస్తానే, ఆ సుధాకర్ గారు చెప్తే ఇన్లే, చిన్నోనికి ఏమన్నా అయ్యుంటే.
4: పరిశుభ్రమైన పర్యావరణం ఆరోగ్య జీవనానికి సోపానం.
5: మధుర గీతాల తర్వాత మాయాబజార్ చిత్రం కోసం స్వీయ సంగీత నిర్వహణలో ఘంటశాల పి లీలతో కలిసి పాడిన పాట సాహిత్యం పింగళి నాగేంద్రరావు.

నిర్మలసుర గంగాజల సంగమ క్షేత్రం, రంగుల హరివిల్లులు విలసిల్లిన నిలయం. భారతదేశం మన జన్మ ప్రదేశం. భారత ఖండం ఒక అమృత భాండం. ఈ అమృత భాండాన్ని ఎప్పటికీ అంతే నిర్మలంగా ఉంచేందుకు పరిశుభ్రతే పరమావధిగా ఈ స్వచ్ఛాగ్రహ ఉద్యమంలో స్వచ్ఛందంగా పాలు పంచుకుందాం. మన పర్యావరణానికి మరింత ప్రసన్నతను చేకూర్చుదాం. పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత. రండి, స్వచ్ఛత వైపు కలిసి మరో అడుగు వేద్దాం. స్వచ్ఛ భారతికి రథసారథులవుదాం.

శ్రీశ్రీ సాహిత్యానికి మాస్టర్ వేణు సంగీతాన్ని సమకూర్చగా ఘంటశాల పి సుశీల పాడిన పాట చిత్రం మాంగల్య బలం.

0: శ్రోతలకు ముఖ్య గమనిక. ప్రతి నెలా చివరి ఆదివారం ప్రసారమయ్యే మన్ కీ బాత్ కార్యక్రమంలో మీరు భాగస్వామ్యులు కావాలనుకుంటున్నారా? అయితే మీరు చెప్పాలనుకున్న విషయాన్ని, పంచుకోవాలనుకున్న ఆలోచనలను నమో యాప్ లేదా మై గవ్ ఓపెన్ ఫోరంలో పోస్టు చేయండి. లేదంటే 1800-117-00-1800-11-07 నెంబర్కు కాల్ చేసి మీ విలువైన అభిప్రాయాన్ని, సందేశాన్ని రికార్డు చేయండి.
1: భాగ్యచక్రం చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడిన పింగళి నాగేంద్రరావు గీతం, సంగీతం పెండ్యాల.

డాక్టర్ సి నారాయణ రెడ్డి సాహిత్యానికి టివి రాజు సంగీతాన్ని సమకూర్చగా పి సుశీల పాడిన పాట చిత్రం ధనమా దైవమా.

ప్రతి ఇంటా పలకరిస్తున్న ప్రజావాణి ఆకాశవాణి, ప్రతి మనసును మీటే ప్రియవాణి ఆకాశవాణి. మనందరికీ ఎంతగానో చేరువైన ఆకాశవాణి ఇప్పుడు ఒక క్లిక్ దూరంలో ఆకాశవాణి .gov.in పై వినండి. సంగీతం, నాటకం, క్రీడా విశేషాలు, విశ్వసనీయమైన వార్తా ప్రసారాలు, ఇంకా మరెన్నో నవీన పథంలో నవభారత స్వరం ఆకాశవాణి

తర్వాత అగ్గిపిడుగు చిత్రం కోసం ఘంటసాల ఎస్ జానకి పాడిన పాట, రచన డాక్టర్ సి నారాయణ రెడ్డి, సంగీతం రాజన్ నాగేంద్ర.

0: in the final to finish 6.6 points ahead of South Korea's Soo Hyun Hong and Kang Chu, who took silver with 478. Indian long-distance runner Gulveer Singh won the silver medal in the men's 10,000-meter race at the Asian Games. Indian athlete Veronica Ilangovan won the bronze in the women's pole vault at the Asian Games. Another Indian athlete, Manpreet Kaur, won the bronze medal in the women's shot put. In table tennis, Indian mixed doubles pair of Diya Chitale and Manu Shah settled for a bronze after losing to world champions and Chinese combination Wang Xiuqin and Sung Ying Cha. IMD has issued a red color warning for heavy to very heavy rainfall with isolated extremely heavy rainfall over Uttar Pradesh and Uttarakhand tomorrow. According to IMD, very heavy rainfall is likely over Chhattisgarh and Madhya Pradesh as well tomorrow. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. రేపు ఉదయం 6:10 భావన లావణ్యం సిరిపురపు అప్పారావు గారి లఘు ప్రసంగం తెలుగులో. 6:15 భక్తిరంజన కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి సుప్రభాతం, స్తోత్రం, ప్రపత్తి, మంగళాశాసనం ప్రసారమవుతాయి. పొలం పనులు రేపు ఉదయం 6:35, 7:00 నాగర్ కర్నూలు జిల్లా సమాచార లేఖ రచనాశ్రెట్టి, విజయ్ కుమార్. 7:15 ఉదయతరంగిణి కార్యక్రమంలో ముందుగా హరికథల్లో పిట్టకథలు శ్రీ జయంతి లక్ష్మీ నరసింహగారి ప్రసంగం, అనంతరం ఆరోగ్య జీవనం శీర్షికన పెంపుడు జంతువులు జాగ్రత్తలు. ఈ అంశం గురించి పశు వైద్య నిపుణులు డాక్టర్ వెంకట యాదవ్ గారితో పరిచయం వింటారు. పరిచయం చేస్తున్నవారు శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో ఎస్ ముండత్నం బృందం వారిచే నాదస్వర వాద్యం ప్రసారమవుతుంది. 9:10 గౌరవనీయులు భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు 25 సంవత్సరాల ప్రజాసేవ పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం ఢిల్లీ కేంద్రంలో ప్రసారమవుతుంది. 12:10 యువవాణి ఆంగ్ల కార్యక్రమం, 12:40 హిందీ కార్యక్రమం, 1:20 వనితలోకం స్త్రీల కార్యక్రమంలో మనసునకెన్నో మార్గాలు షబ్నవీస్ ఇందిరారావు గారి కథానిక ప్రసారమవుతుంది. రేపు మధ్యాహ్నం బాలానందం 2:30, ఇందులో ఓల్డ్ అల్వాల్ లిటిల్ ఫ్లవర్ స్కూల్ విద్యార్థులు సమర్పించే కదంబ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇక సాయంత్రం 5:00 జానపద సంగీత కార్యక్రమంలో శ్రీమతి గడ్డం భారతి బృందం వారు పాడిన జానపద గేయాలు ప్రసారమవుతాయి. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలు, 7:00 మార్కెట్ ధరలు, 7:15 కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమంలో గొర్రెలు మేకలలో వచ్చే అంతర పరాన్న జీవులు నివారణ. ఈ అంశం గురించి శ్రీ పివి నరసింహారావు తెలంగాణ పశు వైద్య విశ్వవిద్యాలయం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ బి దస్మాబాయి గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీమతి కృష్ణసాయి. 8:03 ఆంగ్ల ప్రసంగం, 9:15 స్పాట్ లైట్, 9:30 జాతీయ సంచిక కార్యక్రమం. రేపు రాత్రి 10:00 జపాన్లో జరుగుతున్న 2026 ఆసియా క్రీడల హైలైట్స్పై 20వ సంచిక ప్రసారమవుతుంది. ఇవి రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నిలయంలో సమయం సరిగ్గా 11:13 దాటి 50 సెకండ్లు. ఇంతటితో ఈనాటి ప్రసారాలు సమాప్తం. తిరిగి మీడియం వేవ్ 406.5 మీటర్లు అనగా 738 కిలోహెడ్స్, అలాగే డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెడ్స్పై రేపు ఉదయం 5:50 రేపటి ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు. జై హింద్.